لبثوا وإن يمنون.

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1998 సంవత్సరంలో భగవాన్ బాబా వారి వేసవి విడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 21వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం ఇప్పుడు మీరు వింటారు.

0: మిలిమి మహిలోన దొరుకదు. దుష్టులెందరైనా దొరుకుచుంద్రు. మంచివారి చెలిమి మహిలోన దొరుకదు. దుష్టులెందరైనా దొరుకుచుంద్రు. కనికి రాళ్ళు చూడ కలవు ఎందైనను. కనికి రాళ్ళు చూడ కలవు ఎందైనను. విలువబోలు వజ్రమొకటి కలదా.
1: ప్రేమస్వరూపులారా, అనంత జగత్తులో అఖిల ప్రాణికోటిలో మానవుడు అత్యంత ఉన్నత స్థితిని పొందినవాడు. మానవుడు ధనమును కోల్పోయినా దానిని తిరిగి ఇన్ని అవస్థలేనూ పడి దానిని సంపాదించగలడు. ఒక మిత్రుని కోల్పోయినా తిరిగి మరొక మిత్రుడైన కూడాను తాను సంపాదించుకోగలడు. ఒక భార్యను కోల్పోయినా రెండవ వివాహమాడి మరొక భార్యనైనా కూడాను పొందగలడు. ఒక భూమినే కోల్పోయినా తిరిగి అనేక అవస్థలతో ఆ భూమిని తిరిగి సాధించుకోగలడు మానవుడు. కాని మానవుని యొక్క దేహమును తిరిగి సంపాదించుకోలేడు. మానవుని దేహము అత్యున్నతమైనటువంటిది. జంతువునాం నరజన్మ దుర్లభం. ఇట్టి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని ఈనాడు మానవుడు అర్థం చేసుకునలేక దానిని దురుపయోగం చేసుకుంటూ ఉన్నాడు. మానవుని యందున్నటువంటి దివ్యత్వాన్ని, మానవుని యందున్నటువంటి పవిత్రతను ఏమాత్రం కూడాను మానవుడు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. గడచిపోయిన రాత్రి ఎన్ని విధములు గడిబిడి చేసినప్పటికీ అది మనకు తిరిగి రాదు. అనంత సాగరంలో లీనమైనటువంటి యమునా నది మనం ఎన్ని విధములు ప్రయత్నం చేసినప్పటికీ తిరిగి మనకు లభించదు. మానవుడు చక్కగా నమిలి మృంగినటువంటి ఫలమును ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ తిరిగి తాను ఆ ఫలములుగా తాను పొందలేడు. అట్టి పరిస్థితి యందు మానవత్వమును ఏ రీతిగా తాను అర్థం చేసుకోగలడు? మానవుడు అనేక విధమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు. భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క శక్తిలో మొట్టమొదటిది మతి, రెండవది స్థితి, మూడవది పరిస్థితి,
2: థర్డ్ వన్
1: నాలుగవది గతి. స్థితి, పరిస్థితి, గతి, సంపత్తి. కానీ మానవుని యొక్క గతిని పురస్కరించుకునియే తన యొక్క స్థితి ఏర్పడుతుంది. మానవుని యొక్క ప్రవర్తనను పురస్కరించుకునియే మతి ఏర్పడుతుంది. మతి వల్లనే గతి, గతి వల్లనే స్థితి. కనుకనే మానవునకు మొట్టమొదటిది మతి అతి పవిత్రమైనటువంటిదిగా ఉండాలి. మతిని పురస్కరించుకునియే తన యొక్క స్థితి, సంపత్తి ఏర్పడుతూ ఉంటుంది. ఇలాంటి సత్యాన్ని మానవుడు మొట్టమొదట గుర్తించుకున్నప్పుడే తన యొక్క స్థితిని కాని సంపత్తిని కాని తాను పొందగలడు. కాన ప్రతి మానవుడు కూడాను ఒక విధమైనటువంటి మతిని, యొక్క సంపత్తిని చక్కగా కాపాడుకోవాలి. ఈ ప్రపంచమునందు ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ఉపయోగించాలి. అక్రమమైనటువంటి మార్గాన్ని పొందాలి. చేతిలో ఒక కత్తి ఉంది. కాని ఈ కత్తి ద్వారా కూరగాయలు తరుపుకొని చక్కగా వంట వండుకొని భుజించవచ్చు, లేక ఫలములు కోసుకొని తాను ఆరగించి ఆకలిని తీర్చుకోవచ్చు. కాని కత్తి చేతిలో ఉన్నది కదా అని ఎదుటివానికి తలను, గొంతును కోసినప్పుడు ఇతను కేవలం రాక్షసత్వాన్ని పొందినవాడవుతాడు. కనుక ఎలాంటి పదార్థమును ఏ విధమైన మార్గంలో మనం ఉపయోగించాలి అనేటువంటి యొక్క స్థితిని కూడా మనం తెలుసుకోవాలి. మానవత్వంలో ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉన్నవి. ఈ శక్తుల యొక్క పవిత్రతను కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. ఈ యొక్క శక్తిని అనుగ్రహం చేతనే పొందడానికి వీలవుతుంది. మానవుని యొక్క జీవితము ఒక పెద్ద గడియారం వంటిది. ఇందులో సంవత్సరములు, నెలలు, దినములు అనేటువంటి మూడు పిన్నులు ఉంటున్నాయి. ఈ మూడు ముండ్లు సక్రమంగా తిరగటంతో చాలా బాగా తిరుగుతూనే ఉంటున్నాయి. దీనిని పురస్కరించుకుని మానవుని యొక్క ఆయుష్ ప్రమాణం కూడాను తిరుగుతూనే ఉంటుండాలి. కానీ మానవుడు తన ఆయు ప్రమాణాన్ని గుర్తించక పురమే గంటలు కొడుతున్నాడు, ఘన్ ఘన్ ఘన్ అని. ఈ గడియారంలో ఉన్నటువంటి మూడు పిన్నులను సక్రమమైన మార్గంలో నడుస్తూ ఉన్నప్పటికీ తన యొక్క జీవితాన్ని మాత్రము సక్రమంగా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. దినములు 10 దినములు జరిగినప్పుడే 1 నెల అవుతుంది, 12 నెలలు జరిగినప్పుడే 1 సంవత్సరం అవుతుంది. కనుక సంవత్సరం అనేటువంటివి నెలలతో కూడినటువంటివి, నెలలు దినముతో కూడినటువంటివి. కనుక ప్రధానమైనటువంటిది దినమే. కనుక మన నిత్య దినములు ఏ విధమైనటువంటి మార్గంలో మనం అనుభవించాలి అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి. కానీ ఈనాటి మానవుడు తన యొక్క నిత్య జీవితం యొక్క సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. దినములు గడుపుతున్నాడే కాని ఏ విధంగా గడపాలి, ఏ విధంగా అనుభవించాలి, ఏ విధంగా ఈ దినమును అర్థం చేసుకోవాలి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. ప్రతి ఒక్కటి కూడాను భగవంతుని యొక్క సంకల్పం చేతనే జరుగుతూ ఉంటున్నాయి. సత్యాన్ని కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు, కేవలం తన స్వార్థము స్వప్రయోజనమునే గుర్తించి వర్తిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి యొక్క సంకల్పం గురించుకొని భగవంతుడు తన యొక్క శక్తిని ఉపయోగించాడు. ప్రపంచమునకు సమాజమునకు కుటుంబమునకు ఏది అవసరమో దానిని గుర్తిస్తూ వస్తుంటాడు భగవంతుడు. ఇంటిలో కళ్యాణం జరుగుతుండాలి, మహావర్షం కూర్చడానికి ప్రయత్నమైంది. భగవంతుడా, నా ఇంట్లో కళ్యాణం పూర్తి అయ్యేంత వరకు కూడాను నీవు ఈ వర్షమును కురిపించకూడదు అని ప్రార్థిస్తాడు. ప్రతి యొక్క ప్రక్కింటి వాణి యొక్క పొలము వర్షము లేక ఎండిపోతుండాలి. ఓ భగవంతుడా, ఎండల చేత నా పంటలంతా పండుకోకుండా ఎండిపోతుండాలి, కుంభవర్షాన్ని కురిపించు అని తాను కోరుతున్నాడు. భగవంతుడు వ్యక్తిగతమైన అభిష్టములకు ఏమాత్రము లొంగడు. అయితే వారి వారి భక్తి ప్రపత్తులను ఆధారం చేసుకుని ఆ వ్యక్తులు కూడా ఆనందాన్ని అందిస్తుంటాడు. అయితే ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి, ప్రపంచంలో ఏ ఔషధములకు నయం కానటువంటి రోగము ప్రతి మానవుని ఎందు ఉంటుంది. ఒకని ఎందు అధికమైనటువంటి జబ్బుగా ఉండవచ్చును, ఒకని ఎందు అవి తక్కువగా ఉండవచ్చు, కానీ క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉన్నప్పటికీ ఈ రోగం యొక్క క్వాలిటీ ఒకటిగానే ఉంటుంది. ఔషధముల చేత నివారణ అయ్యేటువంటిది కాదు, ప్రజ్ఞుడైనటువంటి డాక్టర్ వల్ల నయమయ్యేటువంటిది కాదు. ఏమిటి ఈ రోగం? అది అహంకారం అనే రోగము. ఈ అహంకారం అనేటువంటి దాన్ని అర్థం చేసుకునలేక వాడు అనుభవిస్తున్నాడు. అహంకారమునకు ఎక్కడ అవకాశం ఉంటున్నది? అవకాశం లేనిటువంటి అహంకారాన్ని అనుభవిస్తున్నాడంటే ఇది తన యొక్క ప్రీతియే. ఈ రోగమును తాను ప్రీతితో తీసుకున్నటువంటి వాడవుతాడు. ఈ విశాలమైనటువంటి ప్రపంచాన్ని ఒకతూరి గుర్తించడానికి ప్రయత్నించాలి. అహంకారమునకు కారణమేమిటి? ఇంత విశాలమైన ప్రపంచములో, ఈ ప్రపంచం యొక్క మ్యాప్లో మన భారతదేశము చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఈ భారతదేశంలో మెడ్రాస్ స్టేట్ చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ మెడ్రాస్ స్టేట్ లోపల కొడైకెనాల్ చాలా చిన్నదిగా ఉంటుంది. ఇంత పెద్ద కొడైకెనాల్ లోపల వ్యక్తి అనేటువంటి వాడు చాలా చిన్నవాడిగా ఉన్నాడు. ఇంత చిన్నటి వాడు ఇంత విశాలమైన ప్రపంచాన్ని చూచి అహంకార పట్టడానికి ఏమి కారణం? కారణమునకు అజ్ఞానమే మూల కారణం. లేక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వమును నేను ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఈ అహంకారమునకు అవకాశమే ఉండదు. విధమైనటువంటి విచారం చేయాలి. విశాలమైనటువంటి ప్రపంచంలో నేనెంతటి వాడను అనేటువంటిది విచారం చేస్తే అహంకారమునకు అవకాశం ఉండదు. సర్వం విష్ణుమయం జగత్తు అంతా భగవంతుని యొక్క స్వరూపమే, నేను భగవంతుని స్వరూపమే అనేటువంటి విశాలమైన భావాన్ని అర్థం చేసుకుంటే అక్కడ కూడా అహంకారంకు అవకాశం లేదు. దీనికి కారణం ఏమిటని విచారణ చేస్తే సర్వం విష్ణుమయం జగత్తు అనేటువంటి తత్వము అతని ఎందు లేదు. ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో నేనెంతటి వాడను అనేటువంటి యొక్క భావము తన ఎందు లేదు. భావములు లేనటువంటి వ్యక్తియే అజ్ఞాని. ఈ అజ్ఞానం చేతనే ఈ అహంకారం ఆవిర్భవిస్తుండాలి. కనుక ఈ అహంకారం చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు కూరి అవుతున్నాడు. ఇది తన యొక్క సంకల్ప బలం చేతనే అభివృద్ధి పరుచుకుంటున్నాడు. సంకల్పముల చేతనే కర్మలు జరుగుతున్నాయి, కర్మల చేతనే భావములు కలుగుతున్నాయి, భావముల చేతనే శీలము కుదురుతూ ఉండాలి, శీలం చేతనే నిజమైనటువంటి ప్రాప్తి లభిస్తుండాలి. కనుక ఈ దివ్యమైనటువంటి యొక్క ప్రాప్తి మనకు లభించాలంటే శీలం అభివృద్ధికి వచ్చుకోవాలి. శీలమును అభివృద్ధి పరచుకోవాలంటే మనలో పవిత్రమైన భావం అభివృద్ధి కావాలి. భావం అభివృద్ధి కావాలంటే సత్కర్మల్లో మనం ప్రవేశించాలి. సత్కర్మలు చేయాలంటే మొట్టమొదట మనలో ఉన్నటువంటి సంకల్పాలు పవిత్రమైనవిగా ఉండాలి. కనుకనే సంకల్పమునే అన్నింటికీ మూల కారణము. ప్రతి మనస్సు యొక్క స్వరూపమునకు సంకల్పమే మూల కారణము. సంకల్ప వికల్పాత్మకం మనహ అన్నారు. ఇది బట్ట ఏ రీతిగా తయారైంది? పేక రెండింటి యొక్క ఏకత్వం చేతనే బట్ట తయారైంది. ఇటువైపున పోవాలి, అటువైపున రావాలి, పడుగు పేక అంటూ. కనుక మానవత్వము సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటుండాలి. సంకల్పం ప్రథమమైనటువంటిది, వికల్పము దాని యొక్క వికారమైనటువంటిది. వికారాన్ని మనం అనుసరించకూడదు, సంకల్పాన్ని మనం అనుసరించం. సంకల్పము హృదయ సంబంధమైనటువంటి కల్పన రావాలి. సం అనగా సర్వేశ్వర యొక్క తత్వము, సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అన్ని కూడాను సర్వేశ్వరత్వానికి సంబంధించినటువంటివి. సత్ అనగా ఏమి? శాశ్వతమైనటువంటిది, ఎప్పటికీ మార్పు చెందినటువంటిది. అలాంటి మార్పు చెందినటువంటి దాని సంకల్పం మన నుంచి రావాలి. మానవునికి అది ఏ ప్రధానమైనటువంటి సంకల్పము. సంకల్పము సక్రమమైనటువంటిగా ఉన్నప్పుడు మన యొక్క స్థితిని సరైనటువంటి స్థితిగా ఉంటుంటాది. మన స్థితి గతి కూడాను సరిగా ఉంటుంటాది. సంపత్తి, ఇది సంపత్తి ఏమిటది? ఈ సంపత్తి అనగా లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క సిరి సంపదలు కాదు. సంపత్తి అనగా సద్విచారము, సత్సంకల్పము, సద్భావము, సన్నడతలు, ఇలాంటివన్నీ కూడాను సత్సంపత్తిగా ఉంటుంటాయి. శాశ్వతమైనటువంటి సంకల్పాలు మనలో అభివృద్ది కావాలి. అయితే ఇలాంటి శాశ్వతమైన సంకల్పాలు రావాలంటే జన్మ జన్మాల యొక్క పుణ్యం యొక్క ఫలితం చేతనే మానవుని యందు భగవత్ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. పుణ్యఫలం ప్రోగు చేసుకునే మానవుడు అవతారం ఎత్తుతున్నాడు. మానవుడు పుట్టడానికి మూల కారణము పుణ్యఫలమే. కానీ పుణ్యఫలంతో పుట్టినటువంటి మానవుడు పాపములు ఎందుకు చేయాలి? ఈ కర్మఫలములకు పాపములు చేయడానికి మూల కారణమేమిటి? దీనికి తన యొక్క వాంఛలే. ప్రకృతిని చూస్తున్నాడు కన్నులతో. ప్రకృతిని చూడు, ఏ విధంగా చూడాలి? సమ్యక్ దృష్టి, పవిత్రమైన దృష్టితో చూడాలి. కానీ ఈ పవిత్ర దృష్టి తనలో లేకపోవటం చేతన ప్రకృతిని వికారంగా చూస్తున్నాడు, ప్రకృతిని ప్రకృతిగా చూస్తున్నాడు. ఇది తనలో ఉన్నటువంటి దోషము. సర్వం విష్ణుమయం జగత్తు, విష్ణుమయం జగత్తు కేవలం ఒక కార్యము, కారణము, కారణ కారణ స్వరూపమే ఈ యొక్క జగత్తు. కనుక మనము ఈ జగత్తును విశ్వస్వరూపునిగా మనం చూడాలి. సన్న పిచాన పశ్యతి మూఢో, మూఢో, మూఢో. బయట దృష్టిని మాత్రమే చూస్తున్నాడు. బయట దృష్టిని చూచేటువంటిది పశువు, విశ్వరూపంతో చూచేటువంటిది పశువు, విష్ణు రూపంతో చూచేటువంటిది మానవుడు. కనుకొని పవిత్రమైనటువంటి దృష్టిని మనం సమ్యక్ దృష్టి, పవిత్రమైనటువంటి భావంతో మనం చూడాలి. ఆ దృష్టితో మనం చూచినప్పుడు సర్వము మనకు బ్రహ్మమయంగానే ఉంటాయి. ఎన్ని విధమైనటువంటి ఆటంకములు మనకు సంభవించినప్పటికీ ఈ ఆటంకములకు ఏమాత్రమూ అడ్డు తగలదు. ఇప్పుడు ఒక అనిల్ కుమార్ ఉన్నాడు. ఆయన కన్నులకు అడ్డంగా కొన్ని అద్దాలు పెట్టుకున్నాడు. కానీ కన్నులకు అడ్డంగా గ్లాసులు ఉన్నాయి, కానీ దృష్టికి హెల్ప్ గా ఉంటున్నాయి. అదే విధంగానే మన దృష్టికి ప్రేమ అనే అద్దాలు ధరించినప్పుడు, ప్రేమ అనేటువంటి అద్దములు మన దృష్టికి అడ్డంగా ఉంటుండదు, కానీ బ్రహ్మము అనేటువంటి దృష్టికి అడ్డము లేదు. కనుక నీ ప్రేమ దృష్టికి మనం ఏ విధమైనటువంటి అడ్డు తగలడానికి వీలు కాదు. మానవునికి ప్రధానమైనటువంటి ప్రాణం ప్రేమనే. ప్రేమనే లేకుండా బిడ్డనైనా తల్లి ప్రేమించదు, భార్యనైనా భర్త ప్రేమించడు, మిత్రుడైనా మరొక మిత్రుణ్ణి ప్రేమించడు, జీవుడైనా దేవుణ్ణి ప్రేమించడు. కనుక నీ ప్రేమనే జీవుణ్ణి దేవునిగా మారుస్తుండాలి. కనుక మానవత్వాన్ని దైవత్వంగా మార్చడానికి ప్రేమ ఒక్కటే ప్రాణము. మానవుని హృదయం లోపల ప్రేమ సంకుచితమైనటువంటి ప్రేమగా నిలిచిపోయింది. కనుక కొన్ని సమయం లోపల ద్వేషము అనేటువంటిది నింపుకుంటుండాది ఈ హృదయం. సింగిల్ సోఫా, అక్కడ ప్రేమను కూర్చుంటే మరొకరు కూర్చోవడానికి అవకాశం లేదు. అక్కడ ప్రవేశించడానికి వీలే లేదు, అసలే ప్రవేశించడానికి అసలే వీలు లేదు. దిస్ ఈజ్ నాట్ మ్యూజికల్ చైర్. సో భగవంతుడు ఒక్కడే మాత్రం కూర్చోవాలి. అది కూర్చున్నప్పుడే ఇది పవిత్రమైనటువంటి యొక్క విశాలమైనటువంటి హృదయంగా మారుతుంది. కనుక ఈనాటి మానవునకు ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వం అనేటువంటిది అర్థం చేసుకోలేకపోవటం చేత, హృదయంలో ప్రవేశం ఇవ్వలేకపోవటం చేత తన యొక్క హృదయం అంతా అనేక విధమైన అశాంతి గురి అవుతుండాలి. కనుకనే ఆనాటి గోపికలందరూ ఏ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు? ప్రేమతత్వాన్ని వారు ప్రార్థిస్తూ వచ్చారు. ప్రేమ

నీ యొక్క మురళీ గానం చేతనే ఈ ప్రేమ వర్షం కురచాలి. చేతనే ప్రేమ మొక్కలు పండాలి. ప్రేమ మొక్కలు పండినప్పుడే విశ్వకు శాంతిని అందించగలం. ప్రేమమయులే, అందరూ ప్రేమమయులే. ద్వేషం ఎక్కడుండాలి? మదాలస తనకు జన్మించినటువంటి పుత్రులందరినీ కూడాను పుత్రభావం అనేటువంటిది లేకుండా ప్రేమ జ్ఞానభావం చేత వారిని అన్ని విధాలా పోషించుకుంటూ వచ్చింది. నీవు శరీరధారివి కాదు, నీ యొక్క నిజమైన రూపం ఆత్మని చిన్న పిటను తొట్టులో పండబెట్టి అనేక విధమైనటువంటి యొక్క జ్ఞానభావం చేత వారిని జోకొట్టుతూ వచ్చేటువంటి ఆ విధంగా వచ్చి ఒక్కొక్క కుమారుణ్ణి 8వ సంవత్సరం వచ్చేటప్పటికే అరణ్యానికి పంపుతూ వచ్చింది. ఈ విధంగా 3 కుమారులను పంపించింది. 4వ కూడా అదే రకమైనటువంటి దీంట్లో ప్రారంభమైంది. కానీ మదాలస భర్త వచ్చాడు. నా తర్వాత ఈ రాజ్యం అనేటువంటి వారెవరు? రాజులేని రాజ్యం అనేటువంటిది గుడ్డి రాజ్యంగా ఉంటుంటాది. కనుక వీనిని నీ దగ్గర పెట్టుకోవడానికి వీలు కాదు, కనుక వీని ఏమాత్రం నీ దగ్గర పెట్టను అని ఆమెతో చాలా పోట్లాడి ఆ బిడ్డను తాను తీసుకున్నాడు. రాజా, నేను పిల్లలకు ఉపకారమే చేస్తున్నాను కానీ అపకారం కాదు. ఏ విధమైన బోధలు చేస్తున్నాను? నేను ఏ ప్రపంచకు సంబంధమైనటువంటి బోధనలు చేయటం లేదు. ఓంకారమని ఏటి ఒక తొట్లలోను, తమసి అని ఏటి పరుపు తాపరచి, ఎరుకనే వారుణ్ణి ఏ మరక ఉనచి, జగముల వారు ఏకమై ఊచా జో జో. ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటివి. కాని నేను బోధించేది మాయమ్మ నీ తోడబుట్టినది కాదు, తగవకే పోదాము ధర్మ చావిటికి జో జో. ఈ విధమైనటువంటి యొక్క భౌతికమైనటువంటి రాగాలతో వారిని నిద్రింపలేదు. ఈ విధంగా వరల్డీ నేచర్ అనేటువంటిది కేవలము ఒక నెగిటివ్. దివ్యమైన భావంతో కూడినటువంటిది అదే పాజిటివ్. పిల్లలను పోషించవలసింది, పిల్లల్ని ప్రేమించవలసింది, ఆరోగ్యానికి తగినటువంటి అనుకూలాలు అందించవలసింది. కానీ వారి యొక్క లక్ష్యాన్ని మాత్రము మార్చకూడదు. అది ఏ లక్ష్యము? దైవ లక్ష్యం. అది ఏ మానవులత్వం? దివ్యత్వం. మానవుడిగా పుట్టి ఇంతకాలమైనప్పటికీ, ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ, ఎన్నో లక్షల సంవత్సరం అయినప్పటికీ, కానీ మానవుని మానవుడే ఇంకా గుర్తించలేదు. తాను గుర్తించుకోలేని మానవుడు దైవాన్ని ఏ రీతిగా గుర్తించగలడు? మొట్ట మానవత్వాన్ని మనం గుర్తించాలి, ఇప్పుడే దివ్యత్వం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది. కనుక మనము మానవత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి మానవ యొక్క భావములను మనం అభివృద్ధి పరచుకోవాలి. గుణములు ఏమిటి? దీనిని వేదం చెప్పి సత్యం వద, సత్యమనే పలుకు. కానీ దురదృష్టవశాత్తు ఈనాడేమే సత్యం వదాన్నారు. ఈ వ్యక్తి అయినప్పుడు సత్యాన్ని పలకడానికి ప్రయత్నం చేయటం లేదు. ఇంకా ధర్మం చెరా, ధర్మాన్ని ఆచరించు అని చెప్పాడు. కానీ ఈనాటి ధర్మాన్ని చెరసాల్లో వేసి పెట్టారు. ప్రేమ, ప్రేమ సంకుచితమైనటువంటిదిగా ఉంటుండాలి. శాంతి అనేటువంటిది కూడా సంకుచితమైనటువంటిగా ఉంటుండాలి. సత్య ధర్మ శాంతి ప్రేమలు అన్ని కూడా ఏకత్వంతో కూడినప్పుడే మనకు ప్రకాశం అనేటువంటిది లభిస్తుంది. ప్రకాశం ఉంటుండాలి. ప్రకాశానికి మూల కారణమేమిటి? బల్బు. ఈ బల్బుకు మూల కారణమేమిటి? వైరు. వైరుకు మూల కారణమేమిటి? కరెంటు. ఈ కరెంట్ అనేటువంటిది వైర్ ద్వారా వచ్చి బల్బులో చేరినప్పుడు ప్రకాశం మనకు వస్తుండాలి. సత్యమే కరెంటు, ధర్మమే వైరు, శాంతియే బల్బు, ప్రేమనే లైట్. కనుక ఈ ప్రేమ అనేటువంటి ప్రకాశాన్ని మనం పొందాలనుకున్నప్పుడు అనే చక్రమైనటువంటిదిగా ఉంచుకోవాలి. ఈ బల్బు చక్కగా ఉండినప్పటికీ వైరు చక్కగా లేకపోతే అందులో కరెంటు ప్రసరించదు. ప్రాచీన కాలమునందు అన్నం బ్రహ్మ, ప్రాచీనులు భోజనం చేసే పురము అన్నం బ్రహ్మ, రసో వై విష్ణు. చూశారా? అన్నం బ్రహ్మ రసో విష్ణు. ఇంకా పదార్థమే దీని యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క తత్వం శక్తి ఏవి? ఇది ఈశ్వరుడు. నిజంగా ప్రాచీన వారు భుజించేటువంటి వారు. అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? భగవంతుడా, ఈ అన్నం అనేటువంటి స్థూలమైనటువంటి స్వరూపంతో నా దేహాన్ని కాపాడుతుండాలి. ఈ దేహం యొక్క సిరి సంపదలంతా కూడా అనేక శక్తితో దీన్ని కాపాడుతుండాలి. సంచరించేటువంటి యొక్క రసమైనటువంటిది నాకు మంచి మనసుగా రూపొందుతుండాలి. స్థూలమైనటువంటి ఆహారము దేహంగా తయారవుతుండాలి. సూక్ష్మమైనటువంటి ఆహారము మనసుగా మారుతుండాలి. సూక్ష్మమైనటువంటి యొక్క రసము వాక్కుగా వస్తుండాలి. కనుక దేహము, మనస్సు, వాక్కు ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవుడు. స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు. సంకల్పము, వాక్కు, కర్మ యొక్క ఏకత్వమే. దీనిని త్రిపుటి అని వేదాంతం చెప్పు. అనగా హృదయము, అనగా సంకల్పము, వాక్కు, క్రియ, మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం. ఈనాటి మానవత్వంలో ఈ మూడు ఏకం కావటం లేదు. మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్. ఎవరు వాడు? దురాత్మనం. మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణ్యేకం మహాత్మనం. కనుక మూడింటి యొక్క ఏకత్వమే మహత్తరమైనటువంటి శక్తి. భిన్నత్వమే
కేవలం దురాత్మ తత్వము. ఆత్మ ఒక్కటే అయినప్పటికీ ఆత్మ దురాత్మ అనేటువంటి రెండు పేర్లను వహిస్తూ ఉంది. ఈ దురాత్మ తత్వానికి ఏమాత్రం కూడా ఏనాటికి శాంతి లభించదు. కారణమేమనగా ముఖ్యమైన కరెంట్ అక్కడ లేదు, ఫెయిల్ అయిపోయింది. ఎన్ని జనరేటర్లు పెట్టుకున్నా గానీ ఈ కరెంటు రావటం లేదు. జనరేషన్ ఒక జనరేషన్ కావాలి, అప్పుడే మానవత్వం అనేటువంటిది చక్కగా ప్రకాశిస్తుంది. మానవత్వంగా జనరేషన్, సర్వులు కూడా ఏకత్వంగా భావించేటువంటిది జనరేషన్. సర్వు ఏకమైనప్పుడు అదే ఒక జనరేటర్ కావుతుంది. కరెంటు ఫెయిల్ కాదు. అనగా ఏమి, అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వము ప్రకాశిస్తూ ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తిలో ఉండేటువంటి ఒక్కొక్క బల్బులో ఉండేటువంటిది కరెంటు ఉండినప్పటికీ బల్బు ఫెయిల్ అయిపోవచ్చు. ఒక చిన్న ఉదాహరణ, అన్నింటికి మెయిన్ ఒకటే. రూమ్ లోపల ఒక్కొక్క లైట్ ప్రత్యేకంగా పెట్టుకుంటున్నాం, కానీ మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే అన్ని రూములు చీకటి అయిపోతాయి. కానీ మెయిన్ రేటు స్విచ్ ఆన్ చేస్తే అన్ని రూములోనూ లైట్లు వస్తుంది. కనుక ఈ మెయిన్ అనేటువంటి స్విచ్ ఏమిటది? అది ఏ హృదయము, అది ఏ హృదయము. హృదయంలో మనం ప్రేమను అభివృద్ధి పరచుకుంటే అన్ని హృదయాల్లో కూడా ప్రేమ అభివృద్ధి అవుతుంది, అన్ని హృదయాలు ఉంటాయి. కనుక ఈనాడు మనం చేయవలసినటువంటి సాధన ఏమిటి? తన నిమిత్తమై, తన కుటుంబ నిమిత్తమై కాదు, సమాజ నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి. అనగా మన ప్రేమను మన ప్రేమ నిండుకు నింపుకోవాలి. ఈ నింపుకున్న ప్రేమను ప్రతి మానవునికి పంచాలి. ఏ విధంగా నింపుకోవాలి? సత్యధర్మం చేతనే నింపుకోవాలి. ట్యాంక్ అనేటువంటి దాంట్లో సత్యధర్మం ఉంటే ట్యాప్స్ లో అంతా సత్యధర్మంలో వస్తాయి. మన దృష్టి ఒక ట్యాప్, మన హియర్ ఒక ట్యాప్, మన వాక్ ఒక ట్యాప్, మన హ్యాండ్ ఒక ట్యాప్, అన్ని మన ట్యాప్. దాంట్లో ప్రేమమయమైనటువంటి ఒక జలం నింపుకున్నప్పుడు ఈ అన్ని కూడా పంచభూతములు ఎందుకు ప్రేమనే ఆవిర్భవిస్తుంది. ఏమి చేసినా కూడా సమాజం అంగీకరిస్తుంది. కనుకనే సమాజ క్షేమాన్ని మనం దృష్టి అందించుకోవాలి. కేవలం నా స్వార్థమే నాకు ప్రధానమని అందుకోకూడదు. సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్, లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్. సెల్ఫ్ లివ్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్, సెల్ఫ్ లివ్స్ బై గెట్టింగ్ అండ్ ఫర్గెటింగ్. ఈ సత్యాన్ని మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. ప్రేమతో ఉండినప్పుడు, ప్రేమను సాధించడానికి ప్రయత్నం చేసినప్పుడు, ప్రేమనే లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు ఎక్కడ మనకు దుఃఖము, కష్టము, విచారం అనేటువంటిది మనకు అనిపించదు. ప్రేమ స్వరూపులారా, ఈనాడు మీరు అనేక రకమైనటువంటి సాధనలు చేస్తున్నారు. సాధనలు చేసినా చేయకపోయినా ఇప్పటికీ మూలాధారమైనటువంటిది ప్రేమతత్వము. ప్రేమ లేకుండా ఏ సాధన చేసినప్పటికీ అది కృత్రిమైనటువంటిది. ఆర్టే ఆర్టే ఆర్టే తో కూడినటువంటిదే హార్ట్. హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్. కాబట్టి ఈ ఆర్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటిది. మెయిన్ స్విచ్ మీరు అభివృద్ధి పరచుకోండి, సరైనటువంటి స్థితిలో ఉంచుకోండి. ప్రేమలో మనం ఉంటుంటే ఏ సాధనలు చేయనక్కర్లేదు. ఉన్నారు ఈనాడు లోకం లోపల, కానీ వారి వారి బోధనలు వారికే తృప్తి. కానీ ఆధ్యాత్మికంలో ప్రేమతత్వం ఒకటి తప్ప మరి ఏ బోధనలు కూడా ప్రయోజనం లేదు. భజన చేయి, పములు చేయి, దానం చేయి, ఇవన్నీ చెప్తుంటారు. ఏమిటో వారికే తెలియదు. ధ్యానం అంటే ఏమిటో వారికే తెలియదు. అంత జీవితమే ఒక ధ్యానం. ఎందుకంటే ఇది వే ఆఫ్ లైఫ్. ఏదైనా ఒక పుస్తకం చదవాలంటే అక్కడ మెడిటేషన్ చేయకుండా, కాన్సన్ట్రేట్ చేయకుండా పుస్తకం చదవలేము. దానికి రాయటానికి కాన్సన్ట్రేషన్ చేయకపోతే లెటర్ కూడా రాయలేము. రైటింగ్ అండ్ రీడింగ్, వాకింగ్ అండ్ టాకింగ్ ఈటింగ్ అండ్ స్లీపింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ మెడిటేషన్. మీరు ఇక్కడ నుంచి బయటకు పోవాలంటే దారి అనేటువంటిది లక్ష్యం లేకపోతే మీరు ఎక్కడ పోతారు? కాబట్టి దారి ఎక్కడ ఉంది అని తెలుసుకుని దారి ద్వారా పోవటమే మెడిటేషన్. అనగా మనకు అభ్యంతరంలో కలిగినటువంటి యొక్క మార్గం అవలంబించడమే ధ్యానము. ఇంకా కొంతమంది సుఖ ధ్యానము అంటారు. కంఫర్టబుల్, ఏమిటి కంఫర్ట్? ఇంకా కంఫర్ట్, కంఫర్ట్ ఇంద్రియం కంఫర్ట్ కాదు, హృదయం కంఫర్ట్ గానే ఉంటుండాలి. ఈ దేహమునకు కంఫర్ట్ అనేటువంటిదే లేదు. స్టడీగా కూర్చున్నప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి ఒక చలనం జరుగుతూనే ఉంటుంటుంది. స్లో అండ్ స్టడీ విన్ ది రేస్, రేస్ ఏది స్లో, అందర పాట పడవద్దు. హేస్ట్ వేస్ట్ వేస్ట్, హేస్ట్ మేక్స్ వరీ, సో డు నాట్ బీన్ ఏ హరీ. అందరి పాట నువ్వు పడవద్దు, వచ్చినవన్నీ నువ్వు అసాధనలా చేయవద్దు. ఏది చేసినా నేను దైవ సాధనే, అంతా దైవ స్వరూపమే. ఎవరితో నేను మాట్లాడినా దైవంతో మాట్లాడినట్టే. కాబట్టి ఎక్కడి నేను వెళ్ళినప్పటికీ నీ దైవ ప్రదక్షిణే, పాట చెప్పినా దైవ మంత్రమే. విధమైనటువంటి సర్వ జగత్ అనేటువంటి సర్వంగా పెట్టుకున్నప్పుడు ఏ విధమైనటువంటి సాధనలు అక్కర్లేదు. మనలో అభివృద్ధి అయ్యేంత వరకు కొన్ని సాధనలు మనం పెట్టుకో. యోహి జ్ఞానమభ్యాసాత్ నానా ధ్యానం విశిష్యతే, ధ్యానాత్ కర్మ ఫలత్యాగ, త్యాగశ్చాంతి అనంతరం. శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్, సాధన మనం అభ్యాసంలో పెట్టుకోవాలి. సాధన ద్వారా ధ్యానం అభివృద్ధి పరచుకోవాలి. ధ్యానం అనేటువంటిది జ్ఞానం కలిగేంత వరకు ధ్యానం చేయి. విజ్డమ్, ఆ విజ్డమ్ వచ్చిన తర్వాత ధ్యానం అక్కర్లేదు. జ్ఞానమే ఒక శాంతికి మూల కారణము. కనుక మనము ఈ సరైనటువంటి స్థితిని మనం పొందాలనుకున్నప్పుడు అన్నిటికీ ప్రేమనే మూల కారణం. ఈనాటి మానవుడు అంటే కాబట్టి ఎక్కడి నేను వెళ్ళినప్పటికీ దైవ ప్రదక్షిణే, పాట చెప్పినా దైవ మంత్రమే. విధమైనటువంటి సర్వ జగత్ అనేటువంటి సర్వంగా పెట్టుకున్నప్పుడు ఏ విధమైనటువంటి సాధనలు అక్కర్లేదు. మనలో అభివృద్ధి అయ్యేంత వరకు

ఒక శాంతికి మూల కారణము. కనుక మనము ఈ సరైనటువంటి స్థితిని మనం పొందాలనుకున్నప్పుడు అన్నిటికీ ప్రేమనే మూల కారణం. ఈనాటి మానవుడు క్షణమైన ఒక స్థిరమైనటువంటి మనసుతో లేడు. యోగం అంటే ఏమిటి? వృత్తి నిరోధక పతంజలి యోగము. ఇది వీలు కాదు. ఒకటి చిత్తమునకు అది సహజము. కొండపైన నీరు పోసినా కానీ క్రిందికి దిగుతాయి, గుంతలో నిప్పు పెట్టినా పైకే వస్తుంది. కాబట్టి నిప్పు యొక్క లక్షణము పైకి ఉన్నత స్థాయికి పోవటం, నీటి యొక్క లక్షణము కింద భాగంలోకి దిగటమే. కాబట్టి మన వరల్డ్లీ డిజైర్స్ అంతా కూడా వాటర్ వంటిది, అది కిందికే దిగుతూ ఉంటుంటారు. కానీ అది నెగటివ్. అనేటువంటిది జ్ఞానము, అది గుంతలో పెట్టినా గానీ దాని వెలుతురు పైకి వస్తుంది. కనుకనే జ్ఞానాధ్యానం విశిష్యతి జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. ఈ విధమైన యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే ఈ యొక్క పిచ్చి మార్గంలో పోయి కాలమును వ్యర్థం చేసుకో. అయితే ఏది పోయినా మనం సంపాదించుకోవచ్చునని చెప్పాను. ధనం పోతే సంపాదించుకోవచ్చును, భూమి పోతే సంపాదించుకోవచ్చును, ఇల్లు పోతే సంపాదించుకోవచ్చును, భార్య పోతే సంపాదించుకోవచ్చును, కానీ దేహం పోతే తిరిగి మనం సంపాదించుకోవాలి. దేనికోసమని? దైవమును చేరే నిమిత్తమై ఈ దేహం కావాలి. కనుక దానిని రీచ్ చేసేంత వరకు దీన్ని చక్కగా కాపాడుకోవాలి. నిద్రాహారములు మాని ఏదో కొన్ని సాధనలు చేసుకుంటే దేహం క్షీణించిపోదు. క్షాన్నం దేహరక్షార్థం వస్త్రం శీత నివారణం. కాలములకు తగినట్టుగా ఫుడ్ కూడా వేయాలి, వాతావరణం తగినట్టుగా డ్రెస్ కూడా వేయాలి. దేనికోసము? దేహాన్ని సంరక్షించుకోసము, దైవత్వాన్ని అనుభవించే కోసం. కనుక దైవత్వాన్ని అనుభవించే నిమిత్తమై దేహాన్ని మొట్టమొదట మనం కాపాడుకో. శరీర మాధ్యం కలుధర్మ సాధకం. ఈ సర్వీస్ అనేటువంటిది ఏమిటి? దైవాన్ని పొందడానికి చేసేటువంటి సర్వీస్. అదే భజన, ధ్యానము, అదే యోగము, కర్మలు, అదే తపస్సు. ఏది తపస్సు అనగా ప్రేమతో సర్వ కర్మలు ఆచరించడము, మనోవాక్కాయ కర్మలు మూడింటి యొక్క ఏకత్వమే తపస్సు. మనస్సు ఒకవైపున, ఆకు ఒకవైపున, అమ్మ ఒకవైపున పోయినప్పుడు తమస్సు అవుతుంది. తపస్సుకు తమస్సుకు ఉండినటువంటి భేదాన్ని మొట్టమొదట గుర్తించాలి. హృదయాన్ని నింపుకొని ఏ పనైనా చేయి, అది సాధన కిందనే పోతుంది. వేదము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అని చెప్పి ఇదంతా భగవత్ ప్రీత్యార్థం చేస్తున్నానుకో, అంతకంటే గొప్ప ధ్యానం ఎక్కడుంది? భజన ఎక్కడుంది? అంతకంటే గొప్ప పూజ ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ లేదు. పూజ రూముకు పోయి ఒక విగ్రహాన్ని పెట్టి దాన్ని పూజ చేసినంత మాత్రం దైవానికి అందదు. దైవము విశ్వస్వరూపుడు. స్వరూపుడైనటువంటి పరమాత్మనికి నీ పూజ ఎంత మాత్రం? భగవంతుని కూడా నువ్వు సంకుచితపరిచినటువంటి వాడు. కాబట్టి అనంత స్వరూపుడైనటువంటి భగవంతుడికి అనంతమైన ప్రేమనే మనం పెంచుకోవాలి. అనంతమైన ప్రేమను పెంచుకోవడం చాలా సులభం. దేహాభిమానం ఉన్నంత వరకు సంకుచితమైన ప్రేమ ఉంటుంది. అన్ని దేహములు దైవస్వరూపములే. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ చేసుకుంటూ పో. ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఈ విధంగా చేసుకుంటూ పో. అందరూ మనం ఒక్కటే. నేను నా కుటుంబాన్ని పెట్టి ఐ ప్లస్ యూ వీ అవుతుందండి. వీ ప్లస్ వీ, నాట్ వీ ప్లస్ యూ, వీ ప్లస్ వీ, అంతా ఒక్కటే అయిపోతుంది. కాబట్టి మనం అందరూ ఒక్కటే. అందరూ దైవ బిడ్డ. ఫాదర్హుడ్ ఆఫ్ మ్యాన్, బ్రదర్హుడ్ ఆఫ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్, బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్. అందరూ ఒక్క అంశమే. భగవద్గీత మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. మీరందరూ సనాతనులే. ఇతరులు కాదు, ప్రాచీనులు కాదు, ఇతరులే. ఈ సనాతనులు ఏంటంటే మీరు దైవాంశ స్వరూపులే. అందరూ దైవ స్వరూపమే. కాలములు వేరువేరుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కటిగానే ఉంటుంది. ఇక్కడ ఒక బల్బు ఉంది, అక్కడ ఒక బల్బు ఉంది, అక్కడ ఒక బల్బు ఉంది, అక్కడ ఇంత బల్బ్స్ అంతా ఉన్నాయి, కనిపిస్తున్నాయి. కానీ కరెంటు ఒక్కటే అన్నిటిలోనా సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి. ఎట్టి భేదములు మనకు ఆవిర్భవించదు. కనుక ఏకత్వాన్ని పొందడానికి తగినటువంటి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. భగవంతుడు ప్రేమస్వరూపుడు, ప్రేమ తప్ప మరొకటి లేనే లేదు. ఇంక ఏదైనా వేరువేరే ఒక్కటి ఉంటే అంత గుణములుగా ఏర్పడతాయి. భగవంతుడు గుణరహితుడు. ఆనందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం సదృశం అత్వమత్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. గుణములే లేనటువంటి వానికి ఇంక వేరే ఎందుకు మనం అవి ఇవి అని పెట్టుకోవాలి? ప్రేమ గుణము కాదు, భావము. స్వభావము మన యొక్క భావమే ప్రేమ. ఇవంత గుణముల కింద తీసుకుని సత్యవంతుడు, ధర్మవంతుడు, శాంతివంతుడు, ఇవంత గుణాలు. ప్రేమనే ప్రధానము. ప్రేమతో నీవు మాట్లాడు, అదే సత్యం అవుతుంది. ప్రేమతో నీవు పనులు చేయి, అదే ధర్మం అవుతుంది. ప్రేమ చేయి నీవు హృదయాన్ని చింతించు, శాంతి అవుతుంది. ప్రేమ చేత ప్రేమనే ప్రకాశించుకో, ప్రేమనే అయిపోతుంది. అన్నింటి ఎందు ఉండినటువంటిది కరెంటు వలె ప్రేమనే. కనుక ఇట్టి ప్రేమను ప్రతి మానవుడు కూడాను దినదిన అభివృద్ధి వంచుకున్నప్పుడు జగత్తులో ద్వేషములు, ఏ విధమైన క్రోధములు, అలజడులు ఏమాత్రం ఉండడానికి వీల్లేదు.

ఇంతవరకు మీరు 1998వ సంవత్సరంలో భగవాన్ బాబావారి వేసవి విడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 21వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం విన్నారు.

ఈ లౌకికమైన సంబంధ బాంధవ్యములు కదలిపోయే మేఘములవలె వస్తుంటాయి, పోతుంటాయి. కాలంతో పాటు అవి కూడా మార్పు చెందుతుంటాయి. కాని నిజమైన ప్రేమ ఏనాటికీ మారదు. ప్రాకృతమైన ప్రేమ ఈనాడు ప్రేమగా ఉంటుంది, రేపు ద్వేషంగా మారుతుంది. ఈనాడు ఇష్టంగా ఉంటుంది, రేపు అయిష్టంగా మారుతుంది. కాని దైవప్రేమ ఇష్టాయిష్టములతో ఏమాత్రమూ సంబంధం లేని పవిత్రమైన ప్రేమ. ప్రేమను మించిన దైవం లేదు. జీసస్ అనండి, జోరాస్ట్ర అనండి, అల్లా అనండి, బుద్ధ అనండి, గురునానక్ అనండి, ఇవన్నీ పెట్టిన పేర్లేకాని పుట్టిన పేర్లు కావు. ప్రేమ అనేదే పుట్టిన పేరు. మీ దేహానికి పేరు ఎవరు పెట్టారు? అది మీ తల్లిదండ్రులు పెట్టిన పేరేగాని పుట్టిన పేరు కాదు కదా. అదే రీతిగా దేహ సంబంధమైన ప్రేమ కూడా పెట్టిన ప్రేమయే. పెట్టిన ప్రేమ ఏనాటికైనా మార్పు చెందుతుంది. కాని దైవప్రేమ ఏనాటికీ మారదు. అట్టి మారని ప్రేమతత్వాన్ని మీరు విశ్వసించాలి. అదియే నిజమైన భక్తి.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. ఒకసారి స్వామి దగ్గరికి 4-5 యువకులు రావడం జరిగింది. వారిని చూసింది తడవుగా స్వామి. వారి చేతి గడియారాలు ఒకళ్ళ ఒకళ్ళు మార్చుకున్నారని, ఎవరి గడియారం ఏదో టకటకా చెప్పేశారు. వారి రహస్యం కాస్త ఆ విధంగా బట్టబయలు కాగానే ఆ యువకులు స్వామి పాదాల చెంత సాష్టాంగపడ్డారు. ఈ యువక వర్గం నాస్తికవాదులు. స్వామి బండారమంతా ఏదో వారు బయట పెట్టగలమనే ఊహతో స్వామి వద్దకు బయలుదేరారు. మార్గమధ్యంలో, మన చేతి గడియారాలు ఒకళ్ళ ఒకళ్ళు మార్చుకుందాం, ఆ బుట్టతల స్వాములారు నిజమే అయితే ఈ విషయం కనిపెట్టగలగాలి కదా అని నిర్ణయించుకుని గడియారాలు మార్చుకున్నారట. అందుకనే స్వామి వాళ్లని చూసి చుట్టంతోటే ఆ గుట్టు కాస్తా బయటపెట్టేశారు. ఒకనాడు చిత్రావతి తీరాన 50 భక్తులతో స్వామి వినోదిస్తున్న సమయంలో సర్వరక్షకుడైన స్వామిని భక్షణలు కోరాడు ఒక భక్తుడు. ఆ రోజుల్లో స్వామి ఆ విధంగా చిత్రావతి ఇసుక తిన్నెలపై ఏటి మట్టి నుంచి సృష్టించిన ఫలహార భక్షణాలు కోకొల్లలు. కాని స్వామి ఆనాడు ఏదో ఆలోచనలో నిమగ్నులై ఉండి, అయ్యో పాపం, వారు ఎంత కష్టపడి వస్తున్నారు, వారు కూడా రాని అని ఏదో తనలో తానే మాట్లాడుకుంటున్నట్టుగా అన్నారు. ఆ వచ్చేవాళ్లు ఎవరయ్యుంటారా అని భక్తులు మాటిమాటికి ఎదురుచూడసాగారు. ఎవరూ వస్తున్నట్టు కూడా కనపడలేదు. కొంతసేపు అయిపోయింది. నది ఆవలగట్టున కొంత దూరాన ఒక కారు లైటు మెరవటం మొదలైంది. కారు దగ్గర పడింది. ఆవలగట్టున కారు నిలిపారు. దాని నుంచి 4 వ్యక్తులు స్వామి వైపు నడిచి వస్తున్నారు. స్వామి సన్నిధికి వారు రావడం అయింది. కాని వారెవ్వరూ కూడా స్వామికి నమస్కారమైనా చేయలేదు. కొంచెం దూరంగా ముఖాల్లో చిరాకు ప్రదర్శిస్తూ ఆ కారులు వచ్చిన వాళ్లు కూర్చున్నారు. ఆ అన్నట్టు భక్షణం అడిగావు కదూ అంటూ ఏదో అప్పుడే గుర్తొచ్చినట్టు స్వామి ఆ భక్తుణ్ణి ప్రశ్నించారు. చిత్రావతి ఇసుక రేణువులను కొన్నింటి తీసుకుని ఆ భక్తుని చేతిలో దులిపారు స్వామి. మరుక్షణం ఘుమఘుమలాడుతూ నేతి వాసనలతో అప్పుడే తయారైన వేడివేడి మైసూరుపాక్గా రూపొందాయి ఆ భక్తుని చేతిలోని ఆ ఇసుక రేణువులు. అందరి చేతుల్లో అదేవిధంగా రేణువులను విధించారు స్వామి. ఒక్కొక్కరి చేతిలోనూ మైసూరుపాకులు ఉద్భవించాయి. కారులో వచ్చిన వారి చేతుల్లో కూడా అదేవిధంగా ఇసుక దులిపారు స్వామి. కాని విచిత్రం, వీరి చేతుల్లో మాత్రం ఇసుక ఇసగ్గానే ఉండిపోయింది. భక్షణంగా మారనేలేదు. ఆ వ్యక్తుల మొహాలు పేలవంగా మారిపోయాయి. పాపం, వారి వారి తలపులు వారికి అన్నారు స్వామి దీనంగా వాళ్లను చూస్తూ. అయ్యో పాపం, ఈ రోడ్ నుంచి మీరు బయలుదేరినప్పటినుంచి ఎన్నెన్ని కష్టాలు మీకు. 5 రాగానే కారు యాక్సిల్ ఊడింది. మరొక బండి ఎక్కారు. బెంగళూరు రాగానే దాని టైరు పగిలిపోయింది. సరే, కొత్త టైరు వేసుకుని ఇక్కడి దాకా వచ్చారు. ఇక్కడ అందరికీ లభించిన తిరుబండారం మీకు మాత్రం దక్కక చేతుల్లో కేవలం మట్టే మిగిలింది అని సంతాపం ప్రకటించారు స్వామి. ఈ రోడ్ నుంచి వచ్చిన ఈ నాస్తిక బృందాన్ని ఆస్తిక రోడ్డుకు మరలుస్తున్నారు స్వామి. ఈ ఆస్తికమైన ప్రయాణానికి సనాతన సారథి కదా సారథ్యం వహించేది. అందువల్ల ఈ ప్రయాణంలో ఎలాంటి ముప్పులు వాటిల్లవు. వీరిని తమ ఆశ్రమానికి తీసుకువెళ్లారు. ఒక్కొక్కరికి ప్రత్యేక స్పర్శన సంభాషణల అవకాశమిచ్చి అనుగ్రహించారు స్వామి. తమ జీవనజ్యోతియే స్వామి అన్న సత్యం వారందరికీ బోధపడింది. వీరు తనను కళంకపరచాలన్న ఉద్దేశంతో వచ్చినప్పటికీ స్వామి వారి కంటికి దీపమై వారి చెడు తలంపులను శిక్షింపక తీర్చిదిద్ది తమ అనుగ్రహ వరప్రసాదమునే వారికి అందించారు. తానే విభూతి సృష్టించి స్వామి స్వయంగా వారి నుదుళ్లపై దిద్దిన విభూతి రేఖలతో తమ హృదయాలను పూర్తిగా సాయి ప్రేమామృతంతో నింపుకుని ఆ మాజీ నాస్తికులు ఆస్తికులై తిరిగి వెళ్లారు. గూని పాండ్యన్ అనే పాండ్యరాజుకు, జ్ఞాన సంబంధర్ అనే ప్రసిద్ధ యోగి పుంగవులు స్వయంగా విభూతి సృష్టించి ఆ గూనితనాన్ని పోగొట్టి వెన్నెముక సరిచేసిన ఉదంతం ఇక్కడ తిరిగి సంభవించినట్టు తోస్తుంది. స్వామి చూపించిన ఈ అద్భుత మహిమ చూస్తే నాస్తికవాదం అనే అవిడితనాన్ని స్వామి తిన్నదిగా చేశారేమో. స్వామికి ఇలాంటి వినోదం ఎందువల్లనో అనిపిస్తుంది.
స్వామిని దర్శించేందుకు బహుదూర దేశాల నుంచి జనం పుట్టపర్తి వస్తూ ఉండేవారు. స్వామి కూడా భక్తులను చూడటానికి చాలా ప్రదేశాలకి వెళ్తూ ఉండేవారు. తమ ఈ సంచారాలకు కారణం స్వామి ఈ విధంగా చెప్పారు. పుట్టపర్తిలో ఉన్న భక్తులు, నన్ను చూడటానికన్నీ పుట్టపర్తి వచ్చే భక్తులు, తరచు నేను పుట్టపర్తిని వదిలి ఇతర ప్రదేశాలకు సంచారం వెళ్లినప్పుడు వారికి నా సాన్నిధ్యము కరువైందని నిరాశ చెందుతున్నారు. ఇలా వారిని దూరంగా ఉంచి ఒక విధంగా నేను మోసపుచ్చుతున్నానని కూడా అపోహపడుతున్నారు. నేనొక తీపి పదార్థం లాంటి వాడిని. నా భక్తులు ఆ తీపి వస్తువు చుట్టూ చేరే చీమలు. కాని అన్ని చీమలు ఆ వస్తువును చేరలేకపోతున్నాయి. పరమ బీదరికం అనుభవిస్తున్నవారు, వ్యాధిగ్రస్తులు, వయోవృద్ధులు మొదలైన వారు నా వద్దకు ఏ విధంగా రాగలరు? వారు అశక్తులు కదా. అలాంటి చీమల నిమిత్తం ఈ తీపి వస్తువే వారున్న చోటికి వెళ్లాల్సి వస్తోంది. కాని ఒక్కటి మాత్రం సత్యం, ప్రశాంతి నిలయం పుట్టపర్తిలో కాదు ఉన్నది. ఎల్లప్పుడూ మనస్సులను నిర్మలముగా ఉంచుకుని పొందగలిగే ప్రశాంతతే నిజమైన ప్రశాంతి నిలయం. అలాంటి హృదయ ప్రశాంతి నిలయంలోనే ఆత్మయై వాసమున్నాడు సత్యమైన సాయిరాముడు అంటారు స్వామి. పూర్తిగా 20 సంవత్సరాలు నిండకపునుపే కరుణారసవాహిని ఉప్పెనలా తనలో ఉప్పొంగగా భక్తహితార్థమై సంచారము చేయనారంభించారు కరుణాసాగరులైన స్వామి. సాకమ్మ మొదలైన భక్తులు బెంగుళూరులో నివసిస్తున్నందువల్ల స్వామి తరచుగా అక్కడికి వెడుతూ ఉండేవారు. ఆ నగరం చేసుకున్న పుణ్యఫలమేమో కాని ఆ తరువాతి కాలంలో బెంగుళూరును అంటిపెట్టుకుని ఉన్న వైట్ఫీల్డ్, బృందావనం ప్రశాంతి నిలయం తర్వాత 2వ ముఖ్య నివాస స్థలంగా స్వామి ఏర్పరచుకున్నారు. ఈ సమయంలోనే కొంతకాలం స్వామి తాను ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలియనివ్వక అజ్ఞాతవాసం చేసినట్టు తెలుస్తోంది. దీనికి అనేకులు అనేక రకాలుగా ఎవరికి తోచినట్టు వాళ్లు వ్యాఖ్యానాలు చేశారు. స్వామి తీరని అనారోగ్యానికి గురికావటం వల్ల సాకమ్మగారింట్లోనే ఉండి చికిత్స పొందుతూ అజ్ఞాతంగా ఉన్నారన్నది కొంతమంది అభిప్రాయం. మరికొందరు స్వామి ఈ సమయంలో తమ దేహంలో ఉన్న అణుశక్తినంతటినీ కూడదీసుకుని ఏకంచేసి పునర్నిర్మాణం కావించటానికి ఏకాంతవాసం చేస్తున్నారని అభిప్రాయం తెలియబడ్చారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఒక్క బెంగుళూరు పరిసర ప్రాంతములకే కాక ఇతర ప్రదేశాలకు కూడా స్వామి విజయం చేస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో అధికంగా స్వతంత్ర పరిపాలన కావిస్తున్న రాజుల ముఖ్య పట్టణాలకు, పిల్ల జమీందారుల ఆధ్వర్యంలో ఉన్న ప్రదేశాలకి స్వామి వెళ్లటం తటస్థిస్తూ ఉండేది. స్వాతంత్ర్యం రాకమునుపు సాధువులు, సన్యాసులు మొదలైన వారు ప్రభువుల పట్టణాలకి వేంచేయటం జరిగేది. ఇందుకు కారణం లేకపోలేదు. ఆ కాలంలో ఈ ప్రభువులు ముఖ్యంగా సాధువులు నిర్వహించే సత్కార్యములను ఎంతో ప్రోత్సహించి పోషించడమే కాకుండా వారి పట్ల అత్యంత భక్తి శ్రద్ధలను, గౌరవ మర్యాదలను చూపేవారు. స్వామి ప్రప్రథమంగా చెన్నపట్నం విజయం చేసింది 1943వ సంవత్సరం దసరా సమయంలో. ఆనాడు ఒక పుణ్యకార్యం నిమిత్తం స్వామి వేంచేశారన్న దానికి తార్కాణం ఇప్పటికీ భక్తులకు ఆలవాలమై శాంతిభద్రతలను చేకూరుస్తూ పవిత్ర ఆలయంగా ఉన్న గిండిలోని సాయిబాబా కోవిలే. ఇది చెన్నపురిలో గిండి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది. భక్తకోటికి ఇది ఒక అద్భుత శాంతాలయమన్నది నిర్వివాదం.

ఈ పవిత్ర స్థలంలో ఒక మహాపురుషుని ఆలయం వెలయగలదని 100 సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ నివసించిన ఒక మహాసిద్ధపురుషుడు తాళపత్రంలో రాసి ఉన్నారు. ఆయన కైవల్యం పొందారు. 1 శతాబ్దం కిందట ఈ స్థలం ఆస్తికుడైన మొదలయారుకు స్వంతమై తాటితోపుగా ఉండేది. తాను గతించిన తరువాత తన సమాధికి కుడివైపున ఒక మహాపురుషుని ఆలయం, ఎడమవైపున ఒక పెద్ద కర్మాగారం నిర్మితం కాగలదని ఆ సిద్ధుడు తన జీవితకాలంలోనే జ్ఞానదృష్టిని గ్రహించి ప్రకటించాడట. ఆ తాటితోపుకు స్వంతదారుడైన మొదలయారు పుత్రుడు శ్రీ ఎంజే లోక్నాథ మొదలయారు. ఈయన కాలంలో పరిస్థితులు తారుమారయ్యాయి. వీరి తండ్రి హయాంలో నివసించిన సిద్ధపురుషుని స్థలంలోనే ఇప్పుడు దుర్దేవత ఉపాసన చేసే మాంత్రికుడొకడు వాసం ఏర్పరచుకున్నాడు. ఈయన పోకడలు, వ్యవహారం లోకనాథం మొదలయారుకు గిట్టలేదు. ఆ మంత్రవాదిని వెళ్లగొట్టాలని ఎంతో నయానా భయానా చెప్పినప్పటికీ లాభం లేకపోయింది. చివరికి చేసేదేమీ లేక చట్టరీత్యా ప్రభుత్వాధికారి సహాయంతో ఆ మాంత్రికుని వెడలగొట్టడానికి మొదలయారు ఆ ప్రదేశానికి వచ్చాడు. మరో మార్గం లేక ఆ మాంత్రికుడు ఆ స్థలాన్ని విడిచిపోతూ మొదలయారుని ముఖాముఖి ఎదిరించి రౌద్రాకారంతో, "చూడు, నీవు రేపటి దినము మతిచెడి పిచ్చివాడివై తిరగబోతూ ఉంటావు" అని శపించాడు. ఆ మాటలను మొదలయారు లెక్కచేయక తిరువళ్ళెక్కేణిలోని తన స్వగృహానికి తిరిగి వెళ్లాడు. ఆ మర్నాడు నవరాత్రి పర్వదినమైన శుభకర శుక్రవారం. అయితే మొదలయారి ఇంట్లో మాత్రం అది అశుభకరంగానే పరిణమించింది. ఉదయాన్నే మేల్కొన్న మొదలయారు పూర్తిగా ధోరణి మారి పిచ్చిపట్టినట్టు ప్రవర్తించసాగాడు. వెర్రిగా ఇల్లంతా అదిరిపోయేటట్టు కేకలు వేస్తున్నాడు. ఆయనకు మతి చలించిందనటంలో సందేహం ఏమాత్రం లేదు. ఈ పిచ్చి ధోరణి చూసి ఇంటివారు దుఃఖంలో మునిగిపోయారు. ఆయన పరిస్థితి విషమించడంతో వారిని పిచ్చాస్పత్రి ఉన్నతాధికారి అయిన డాక్టర్ ధైర్యంకు చూపించారు. డాక్టర్ గారు మొదలయారిని పూర్తిగా పరీక్ష చేసి వారిని ఆస్పత్రిలో చేర్పించమని సలహా ఇచ్చారు. "అయ్యో, చివరికి పిచ్చాస్పత్రిలో చేర్పించటమా?" అని మొదలయారు భార్య శ్రీమతి ధనమ్మ విలపించటం మొదలుపెట్టారు. "మరొక్కరోజు గడివియండి డాక్టర్ గారు. అప్పటికీ ఇదే ధోరణైతే తప్పక వచ్చి ఆస్పత్రిలో చేరుస్తాము" అంటూ ధనమ్మ డాక్టర్ గారిని గడువు కోరింది. ఆవిడ ఆ ఒక్కరోజు ఆ విధంగా ఎందుకు వాయిదా వేసిందో ఆ స్వామికే తెలియాలి. 1 రోజు గడిచింది. పిచ్చి ధోరణి కొంచెం కూడా తగ్గుముఖం పట్టలేదు. ఆ మర్నాడు కూడా ఇదే భాగవతం. ఇంక లాభం లేదు, మన చేయి దాటిపోయింది. ఇంక పిచ్చాస్పత్రే శరణ్యం అన్న నిర్ధారణకు వచ్చేశారు మొదలయారు కుటుంబీకులు. కారుణ్యవాహిని పొంగి పొరలి నడిరేయి తన ప్రభావమును మొదలయారుపై ప్రసరించింది. రాత్రి 2 గంటల సమయం. మొదలయారు ఉలిక్కిపడి నిద్ర నుంచి లేచి తన చుట్టూ వారందరినీ కూడా మేల్కొలిపారు. ఆదివారం ఉదయపు ఘడియలు ఇంకా రానేలేదు. ఆశ్చర్యంతో నిద్ర నుంచి లేచిన వారి కుటుంబం వారికి మరింత ఆశ్చర్యం కలిగించే విషయాలు చెప్పటం మొదలుపెట్టాడు మన మొదలయారు. "కొంచెం ముందర నేనొక కలగన్నాను. మిరపరంగు గౌను తొడిగి ఇంగ్లీషు మిస్సమ్మలాగా కనిపించే ఒక యువకుడు నా కల్లో కనిపించాడు. ఒక తీర్థపాత్రలో తులసి తీర్థం తీసుకుని 3 సార్లు తాగమని నాకందించాడు. 'ఇది తాగు నాయనా, ఆరోగ్యవంతుడు అవుతావు' అని చెప్పి నాకా తీర్థం ఇచ్చాడు. నేను ఆ తీర్థాన్ని తీసుకున్నాను. ఆ యువకుడు అంతర్ధానమయ్యాడు. ఇప్పుడు నా పిచ్చి ధోరణి పూర్తిగా వదిలిపోయింది" అన్నారు లోకనాథం. అది ఆదివారం నాటి ఉదయం. లోకనాథం మొదలయారు పిచ్చి ధోరణంతా మటుమాయమైపోయింది. ఆర్భాటం, కేకలు అన్నీ గప్చిప్మని నిలిచిపోయాయి. మామూలు మనిషిగా మారిపోయాడు. లోకనాథం ఆనాటి ఉదయం ప్రశాంతంగా నిద్ర నుంచి లేచారు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణమూర్తి రాత్రి స్వప్నంలో కనపడి మొదలయారిని కాపాడారని అందరూ భావించారు. ఆ నారాయణుడే నిజంగా ఆ స్వప్నంలో కనపడిన రూపంలో ఈ భువిని అవతరించారన్న విషయం పాపం వారికి తెలియదు కదా. అందుకనే మిరపరంగు గౌను తొడిగి వచ్చిన మిస్సమ్మను అవగాహన చేసుకోవటం మిస్ అయిపోయారు. అయితేనేం, వారికి అవగాహన అయ్యేటట్టు స్వామి అనుగ్రహించారే. వారు మిస్ అవటానికి స్వామి వదిలిపెడతారా వాళ్లని? ఆ ఉదయం 11:30. వాకిట్లో ఒక కారు వచ్చి నిలబడింది. ఆ కారు నుంచి పైన వర్ణించినట్టుగా ఒక యువకుడు మిరపరంగు అంగీధరించి తనకు ఇదివరకే చాలా పరిచయమున్న స్థలంలాగా లోకనాథం ఇంట్లోకి ప్రవేశించాడు.
తాను స్వప్నంలో కన్న రూపముతో ఉన్న ఈ యువకుని చూసి మొదలయారు పరవశించిపోయాడు. కేవలం స్వప్నంలో పరమాత్ముడు దర్శనమిస్తే ఆనంద పరవశులమవుతాం. అటువంటప్పుడు ఆ దేవతామూర్తిని ఇంక ప్రత్యక్షంగా దర్శిస్తే ఎంతటి పారవస్యం పొందాలి! పిచ్చి ధోరణి కుదిరినప్పటికీ 2 రోజులు ఆ ధోరణిలో వెర్రిపట్టి ఆడినందువల్ల శారీరకంగా బలహీనులై ఇంకా మంచం మీదే పడుకుని ఉన్నారు మన లోకనాథం గారు. ఆ యువకుడు సరాసరి ఆయన పడుకున్న గదిలోనికే ప్రవేశించారు. మృదువుగా, "నేను నిన్న రాత్రే నీకు తులసితీర్థమిచ్చాను నాయన, ఇంక నీకెప్పుడూ ఇటువంటి రుగ్మత కలగదు" అన్నారు ఆ నూతన వ్యక్తి లోకనాథాన్ని చూసి. ఎంతటి దయామయుడవు తండ్రి! హస్తచాలనం చేశారు ఆ యౌవనమూర్తి. వారి చేతిలోకి ఒక తాయత్తు వచ్చింది. దానిని మొదలయారు మెడలో కట్టారు. ఇంతవరకు ఆ అఖండ ప్రేమరసానుభూతిలో మునిగి ఉన్న లోకనాథ మొదలయారుకు ప్రస్తుతపు ప్రజ్ఞ కలిగి బాబాకు వందనం చేయాలని తోచింది. పాదాలను స్పృశించటానికి ప్రయత్నించారు. అంత క్రితం వరకు వెర్రిధోరణిలో గంతులు వేసినందువల్ల వారి ఉధృతం అరికట్టడానికి మొదలయారు కాళ్లమీద బలమైన మనుష్యులు కూర్చున్నందువల్ల ఇప్పుడు మోకాళ్లు కదలటం లేదు, వంగటం లేదు. అందువల్ల స్వామికి పాదాభివందనం చెయ్యాలని వంగ ప్రయత్నించిన లోకనాథానికి కీళ్లు పట్టివ్వక తూలబోయారు. వెంటనే స్వామి వారిని గట్టిగా పట్టుకుని మొదలయారు కాలి బ్రొటన్వేలుని గట్టిగా లాగారు. ఆ దెబ్బతో నరాలు సరిపడి కీళ్లు పనిచేయటం మొదలయ్యాయి. లోకనాథం మనసారా పాదనమస్కారం చేసుకున్నాడు. మొదట మెడలో కట్టిన తాయత్ రూపములో సూత్రము అటుపిమ్మట నవవధువు పాదాలు పట్టి మట్టెలు తొడిగినట్టు ఆ పరమాత్ముడు తన భక్తిని పాదాలు పట్టి వ్యాధి నివారణ చేశాడు. లోకనాథానికి మన సాయి ఆత్మనాథుడయ్యాడు. అవును, స్వామి అందు భక్తి కలిగి ఉండటం పాతివ్రత్యంతో సమానం. ఇందులో నిజమైన పతివ్రతలుగా నిలిచేవారు బహుకొద్దిమందే అని చెప్పాలి. చిరకాలం తన సన్నిధి నుంచి నిజమైన భక్తి శ్రద్ధలు కలిగి వారి మదహంకారాలకు తాను వేసే కఠిన శిక్షలను ఓర్పుతో అనుభవించి పరిపక్వమైన వారిని స్వామి వృద్ధముత్తైదువులు అనే పిలుస్తారు. అలాగ పిలవబడిన వారు ఎంతో ధన్యాత్ములు. లోకనాథం మొదలయారు మంచి గుణవంతులు, శుద్ధ వైష్ణవులు. వీరికి స్వామిని గురించి ఏమీ తెలియనప్పటికీ తనను ఆపద నుంచి కాచి రక్షించినందువల్ల వారిని సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తిగానే భావించి సేవించారు. "నా తోడు నీడా, నా తండ్రి, నా ప్రభువు తిరువళ్ళిక్కేణిలో దర్శించినాను" అని పరమవైష్ణవ భక్తుడైన ఆళ్వారాచార్యులు తిరువళ్ళిక్కేణి ఆలయంలో ఉన్న శ్రీ పార్థసారథి స్వామిని దర్శించి ఏనాడో కీర్తించినది ఇప్పుడు లోకనాథం విషయంలో ప్రత్యక్ష సత్యమై నిలిచింది. "స్వామి, మీరు సాక్షాత్తు ఆ భగవంతుడే" అంటూ సాయిబాబా పాదాల చెంత మోకరిల్లారు లోకనాథం. ఆ భక్తి పారవస్యంలో తానేమి చేస్తున్నారో కూడా తెలియక స్వామి సున్నిత సువర్ణ పాదారవిందములను పట్టి విడువక వాటిని అమాంతం తన చేతులలోనికి ఎత్తుకోవాలని ప్రయత్నం చేశారు. పిచ్చి ధోరణి తగ్గి భక్తి వెర్రిగా మారకూడదని స్వామి మెల్లిగా మొదలయారు వెన్నుపై తట్టి లేవనెత్తగా ఆ ఆవేశం తగ్గి ఆయన మామూలు ధోరణికొచ్చారు. లోకనాథం భార్య శ్రీమతి ధనమ్మను పిలిచారు స్వామి. "చూడమ్మా, గిండిలో ఉన్న తోపుకు వెళ్ళండి. అక్కడ ఒకచోట పగిలిపోయిన కుండ పెంకుల పోగు కింద తవ్వితే ఒక మేక కోడికి సంబంధించిన పీనుగులు పాతిపెట్టబడి ఉండటం కనపడుతుంది. అది ఆ దుష్టమాంత్రికుని దుష్కార్యమే. వాటిని తీసి దూరంగా పడేయండి. ఇదిగో విభూతి" అంటూ తన హస్తచాలనం వల్ల స్వామి విభూతి సృష్టించి ఆవిడకు ఆ ఇంటివారందరికీ ప్రసాదించారు. లోకనాథం తలగడా కింద పెట్టడానికి ఒక నిమ్మపండు కూడా సృష్టించి ఇచ్చారు. "మీరంతా పుట్టపర్తికి రండి" అంటూ సరాసరి కారువైపు నడిచి వెళ్లిపోయారు స్వామి. స్వామి చిన్నపట్నం విజయం చేసిన సమయమది. తాను భక్తుల ఇంట్లో విడిది చేసిన స్థలం నుంచి కారులో బయలుదేరి తిన్నగా తిరువళ్ళిక్కేణి పెద్ద వీధిలోకి కారు మళ్లించమని సరాసరి మొదలయారి ఇంటి దగ్గరే ఆపించారు. లోకనాథం వ్యాధి నివారణ చేసి ఆ మరునాడే స్వామి పర్తీకి తిరిగి వెళ్లిపోయారు. స్వామి ఆదేశానుసారం కొంతమంది మనుష్యులను జతచేసుకుని శ్రీమతి ధనమ్మ గిండీలోని తోపుకు వెళ్లారు. స్వామి చెప్పినట్టే అక్కడ ఒకచోట కుండ పెంకుల పోగు కనపడింది. వాటి కిందకి తవ్వినప్పుడు మేకాకోడి పీనుగలు బయటపడ్డాయి. అవి దూరంగా విసిరేసి
ఆ మర్నాడే తమ కృతజ్ఞతాభివందనములు వ్యక్తిగతంగా తెలపడానికి పుట్టపర్తికి బయలుదేరారు లోకనాథం మొదలియారు. అక్కడ వారు ప్రత్యక్షంగా చూసి అనుభవించిన స్వామి దివ్యలీలలకు లెక్కే లేదు. బాలసాయిని షిరిడీలోని సాయిగా కనులారా దర్శించి తనివితీరా ఆలింగనం చేసుకుని ఆనందార్థిలో మునిగి తేలారు మొదలియారు. చెన్నపురికి తిరిగి వచ్చిన తర్వాత స్వామి చెన్నపట్నానికి విజయం చేసినప్పుడు విడిది చేసేందుకు గిండిలో తన స్వంత తోపులో వారికి ఒక గృహం కట్టాలని నిర్ణయించుకున్నారు లోకనాథం. 1946 జూలై 10 దానికి స్వామి స్వయంగా శంకుస్థాపన చేశారు. కాని ఆ స్థలంలో అతి శీఘ్రంగా ఒక పెద్ద పుట్ట బయలుదేరింది. షిరిడీ భక్తులు ఇదంతా ఆ స్వామివారి లీలే అని భావించారు. షిరిడీబాబా లోకనాథం స్వప్నంలో కనిపించారు. గిండీ స్థలంలో తమకొక ఆలయం కట్టమని నిర్దేశించారు. ఆ మర్నాడే పుట్టపర్తి నుంచి మొదలియార్కు ఒక జాబు వచ్చింది. నాకు ఇల్లు కట్టవద్దు, దానికి బదులుగా నా పూర్వావతారమైన షిరిడీ సాయికి ఒక ఆలయం కట్టుము. నా పూర్వ శరీరమునకు ప్రప్రథమంగా విగ్రహమును నేనే ప్రతిష్ట చేయనున్నాను. ఇంతవరకు షిరిడీలో కూడా నాకు విగ్రహం లేదు. తగిన ఏర్పాట్లన్నీ చెయ్యుము, నేను నీకు తోడుగా ఉంటాను. వైరింగ్ అంతా పూర్తి చేశాను, ఇంక స్విచ్ వేయటమే తర్వాయి. సంకోచించక కార్యం ఆరంభించుము అని సత్యసాయి ఆ జాబులో లోకనాథాన్ని ఆదేశించారు.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు లిజనర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో మీరు గుంటూరు వాస్తవ్యులు స్వామివారి చిరకాల భక్తులు శ్రీ జీఎన్ మూర్తి గారితో పరిచయం వింటారు. 13 భాగాల శీర్షికగా రేడియో సాయి మీకందిస్తున్న ఈ కార్యక్రమంలోని 12వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: సో నేను విశాఖపట్నం వచ్చాను. 2000 సంవత్సరంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మొత్తం 20 సమావేశాలు వాళ్ళు ప్లాన్ చేసినవి. ఆఖరి సమావేశం 20వ సమావేశం ఎంవీపీ కాలనీలో 2000 మంది వచ్చారు. నాతో ముకుందరావు గారు వచ్చారు, ఆయన ప్రెసిడెంట్ అప్పుడు. తీసుకొచ్చి నా గొంతు అప్పుడు మాత్రం సరిగా లేదు, లేకపోతే వాళ్ళకి మెడికల్ క్యాంప్ ఉంటుంది అక్కడ తీసుకు, ఈఎన్టీ స్పెషలిస్ట్ ఉన్నాడు, ఆయనకు పరిచయం చేశారు. ఆయన టెస్ట్ చేసి ఈయన మాట్లాడడం అసంభవం అన్నాడు. మాట్లాడితే పర్మనెంట్ గా ఈయన గొంతు పోతుంది, అంత అంత ఎఫెక్ట్ అయింది ఇప్పుడు ఆయన గొంతు అని చెప్పాడు టెస్ట్ చేసి. ముకుందరావు అంటాడు, ఏదోలా చేసి ఈ పూట గడవనీయవయ్యా బాబు, తర్వాత సంగతి చూద్దాం, ఇవాడు వాళ్ళందరూ వచ్చారు లేకపోతే నా మీద పడతారు, 2000 మంది ఉన్నారన్నాడు. అయితే కార్టిజోన్ టాబ్లెట్ ఇచ్చాడు, పటికి బెల్లం పెట్టుకోండి అన్నాడు, ఏవో ఇచ్చి బొగ్గను పెట్టుకుని మాట్లాడండి అన్నాడు. నేను ఈ కార్టిజోన్లు ఈ పటికి బెల్లాలు అయితే ఇప్పుడు నేను మాట్లాడు నోట్లో ఈ పటికి బెల్లం ఉండగా ఏం మాట్లాడతాను నేను ఇవని చెప్పి తీసేయమన్నా. తీసేసి ఓం శ్రీ సాయిరామ్ అంటే స్వరాలు మారాయి. అప్పుడు స్వరాలు మారినా స్వామి వరాలు మారవు కదా, మంచిత వెంటనే విభూతి వేసుకుని స్వరం మారినట్టు అనిపించిన వెంటనే విభూతి వేసుకుని తాగాను. ఈఎన్టీ సర్జన్ నీ సంగతి చూస్తానని నిలబడి ఉన్నాడు అక్కడ. టెస్ట్ అనమాట, నేను చూస్తాను నేను నువ్వు ఎలా మాట్లాడతావో అని ఆయన. నేనేమో విభూతి వేసుకుని కొంచెం సప్తస్వరం అనుకున్నట్ట. సరే విభూతి వేసుకున్నాను, వేసుకున్న తర్వాత మామూలుగా మాట్లాడాను, ఓం శ్రీ సాయిరామను వదిలిపెట్టాను, మామూలుగా వచ్చింది వాళ్ళు ఇచ్చిన టైం అన్ని నిమిషాలును. తర్వాత ఎప్పుడూ రానంత స్పందన, అంటే స్వామి అట్లా కంపోజ్ చేస్తాదని చేసి అయిపోయాక బయటకు వచ్చిన తర్వాత ఆ ఈఎన్టీ సర్జన్ కాగలించుకున్నాడు. అమ్మో ఏంటండి, దట్ ఈస్ బాబా అండి, నేను కాదన్నాను. అలా యూనివర్సిటీ ఇది అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి ఆంధ్ర యూనివర్సిటీ ఫ్యాకల్టీ క్లబ్ లో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఫ్యాకల్టీ క్లబ్ లో యూజువల్ గా ప్రొఫెసర్లు లీజర్ టైం వచ్చినప్పుడు సిగరెట్ కాలుస్తూ, లైఫ్ ఈజ్ లైక్ ఎ సిగరెట్ విచ్ బిగిన్స్ విత్ ఫ్లాషెస్ అండ్ ఎండ్స్ విత్ యాషెస్, అందులో కూడా వైరాగ్యం అది పట్టుకుంటూ ఓ చేతితో టీ కప్పు పట్టుకుంటూ లోపలికి వచ్చి కబుర్లు చెప్పుకుని ఏదో మాట్లాడుకుని వెళ్ళిపోతారు. అక్కడ ఫ్యాకల్టీ క్లబ్ లో పెట్టారు ఆ రోజు. ప్రొఫెసర్లే అక్కడ ఉన్నటువంటి వాడు ఎవరో ఒక స్వామి డివోటీ ఉన్నాడు, ఆయన ఏర్పాటు చేశారని చెప్పారు, పెట్టారు, ఏర్పాటు చేశారు, వెళ్ళాను. వెళ్తే ఒక ఆయన ఇలాగే వచ్చాడు, చేత్తో కాఫీ పట్టుకుని ఓ చేత్తో జర్నల్ పట్టుకుని హాయ్ అంటూ వచ్చాడు ఫ్రెండ్ పలకరించి. వచ్చిన తర్వాత ఓ 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోదాం అనుకున్నట్టు వాళ్ళు ఫ్రెండ్ని సాటిస్ఫై చేయడం కోసం. ఆ రోజు నేను 1 అవర్ మాట్లాడాను. 1 అవర్ స్వామి యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి రామానుజం 0 గురించి తెలియనటువంటి హీరోలు చాలా మంది దేశంలో మేధావులుగా చలామణి అవుతున్న రోజుల్లో భగవాన్ బాబా గురించి ఏం తెలుసుకోగలము అని ఒక ప్రొఫెసర్ ఇటీవలే నాతో అన్నాడు అని ప్రారంభించాను. ఆ స్పీచ్ మొత్తం స్వామి చెప్పినటువంటిది ఇంటలెక్చువల్ ఫెర్వర్. స్వామి దగ్గరికి వచ్చినటువంటి సైంటిస్టులు స్వామిని టెస్ట్ చేద్దామని వచ్చి జేబులో పెట్టుకుని అసలు మర్చిపోయి, స్వామి చాక్లెట్లు ఇస్తావా, షుగర్ క్యాండీలు ఇస్తావా, ఐస్ క్రీమ్లు ఇస్తావా అని అడిగితే అవన్నీ ఇస్తాను బంగారు, ముందు మీరేవో సందేహాలున్నాయని చెప్పి ఆ జేబులో ఉన్న సందేహాలను అలాగే ఉండనిచ్చి అన్ని స్వామి ప్రశ్న వేసి దానికి సమాధానం చెప్పి చేస్తే యువర్ ఏ మెటా సైంటిస్ట్ అన్నారు స్వామిని. ఇది రికార్డెడ్ వెర్షన్. అట్లా ఈ వెర్షన్ చెప్పాను. ఇదంతా చెప్పిన తర్వాత అతను మర్చిపోయాడు. మర్చిపోయి అయిపోయాక మూర్తి గారు హ్యాట్స్ ఆఫ్ అండి మీకన్నాడు. దేనికన్నా 2 1 5 నిమిషాలు మా ఫ్రెండ్ని సాటిస్ఫై చేసి వెళ్ళిపోదామని వచ్చా నేను, కథలు ఇవ్వలేదు మీరన్నాడు. దట్ ఈస్ బాబా అండి అన్న, దట్ ఈస్ బాబా అది. అంటే ఇన్సిడెంట్స్ ఎట్లా మనకి పనికొచ్చాయి. తర్వాత హైదరాబాద్ లో హిమాయత్ నగర్ వార్షికోత్సవం వెళ్ళానండి. వెళ్తే అక్కడ ప్రసంగం అవుతుంది, డాక్టర్ కాకడే ఫ్రమ్ షిరిడి టు పట్టి ఆయన ఆయన వచ్చి ఈ స్వామి విషయాలను విని ముగ్ధుడై చాలా ఓల్డ్ డివోటీ, ఎంతో అనుభూతులు అనుభవాలు స్వామితో ఉన్నాయి అతనికి. ఆయన వచ్చి మూర్తి గారు మీరు మా ఇంటికి రావడానికి ఒకసారి వీలవుతుందా అన్నాడు. తప్పకుండానండి, మీ బుక్ నేను ప్రతి సెంటెన్స్ చదివాను నేను అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తే స్వామి ప్రసాదం చేత్తో తినిపించాడు అతను. అంటే నేను ఫీల్ అయ్యాను, అంటే స్వామి నాకు ప్రసాదం ఇచ్చినంత ఆనందంగా ఫీల్ అయ్యా. తర్వాత ప్రేమసాయి మేనిఫెస్టేషన్ ఏదో ఆ టెంపుల్ పేరు ఏదో ఉంది అక్కడ, అందులో తేనె కంటిన్యూస్ గా వస్తుంది, అది వాళ్ళ ఇంటికి వచ్చి ఉన్నది, అది ఇచ్చాడు. తర్వాత ఒక బ్రిటిష్ దంపతులు వచ్చి స్వామి ఇంటర్వ్యూ ఇస్తే అతను ఫోటో తీస్తే స్వామి జీసస్ గా వచ్చాడు, ఆ ఫోటో చూపించాడు. తర్వాత మా అమ్మాయి పంపించింది అనుకోండి, ప్రజెంట్ చేసింది, అది పంపి అతను ఈసారి వచ్చినప్పుడు మీరు మా ఇంట్లోనే ఉండాల్సి ఉండండి అని ప్రేమ కురిపించాడు. పేకేడ్ శివరాం నేను మాట్లాడడం అయిపోయాక ఆ తర్వాత మాట్లాడుతున్నాడు, అతని అనుభవాలన్నీ చెప్తున్నాడు. చెప్తున్నప్పుడు నా మాట పద్యం కావాలని స్వామిని కోరుకున్నట్ట.
1: అతను కోరుకున్నాడు.
0: అతను స్వామి దగ్గరకు వచ్చాడు వాళ్ళ మనవడు సీటు కోసం. ఆయనేమో ఈ కంచి కామకోటిపేటాధిపతి దగ్గర దానిలో ఏదో ప్లేస్ ఉంది అతనికి భక్తుడు. స్వామి దగ్గరకు వచ్చాడు, వస్తే స్వామి ఇక్కడ లేరన్నట్ట. ఇక్కడ నుంచి బృందావనం వెళ్ళాడు, బృందావనంలో లైన్లో కూర్చుని ఉన్నాడు. కూర్చుంటే స్వామి ఇలా వచ్చారు, స్వామిని చూసి ఈయన వేషం అది బాగుంది, ఈయనతో సినిమా తీస్తే హిట్ అవుతుందన్న అనుకున్నట్ట. స్వామి అలా వెళ్తే ఏ పేకటి లే అన్నట్ట. పేకటి అన్నాడు, నా పేరంటే తెలిసింది. ఈయనకి అన్నాడు, లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత మనవడు సీట్ అడగడానికి వెళ్ళాడు. స్వామి అన్ని చెప్పారు, స్వామి వచ్చి నీ దగ్గరే ఉండిపోతానన్నాడు. ఇంకా నీకు టైం ఉందిలే, అప్పుడు వద్దుగానలే అన్నట్ట. అన్ని వెళ్తూ ఉంటే అసలు నువ్వు వచ్చిన మనం మర్చిపోతే అలాగా, నువ్వు నువ్వు మనవడు సీట్ సంగతి ఏమిటి, అది అడగడానికి కదా వచ్చావురంటే మర్చిపోయాడు అది చెప్పి పంపించారు. ఆ అనుభవం చెబుతూ ఈ మాట్లాడింది, నేను మాట్లాడింది స్వామి, ఏది మాట అన్నా కూడా పద్యం అయిపోవాలన్నట్ట, తదాస్తు అన్నట్ట. అప్పటి నుంచి పద్యాలు మొదలుపెట్టాడు. అసలు అంత పద్యమే ఇహ, ఈ నేను మాట్లాడి అయిపోయి కూర్చున్నాక ఆయన మాట్లాడడం కదా, ఈ స్పీచ్ జిస్ట్ అంతా ఓ పద్యంలో చూశాను నేను. అంటే అనుభవం, ఈ అనుభూతి కూడా చూశాను నేను. అంటే డిఫరెంట్ దీంట్లో ఉండేటువంటిదని. ఇంకా రెండు మరో రెండు ప్రధానమైనటువంటి, సత్యసాయి సేవ చేస్తే ఎలా సేవ అవుతా ఉన్న దానికి. ఒక సంవత్సరం గుర్తు నాకు 87 అనుకుంటా, స్వామి దగ్గర 86 వచ్చాక, 87 జనవరి 26 నా బర్త్డేది. ఆ రిపబ్లిక్ డే నాడు ఓ ఫ్రెండ్ నన్ను పిలిచి సబ్ జైల్లో ఈ రోజు నువ్వు ఖైదీలను ఉద్దేశించి ప్రసంగించాలన్నాడు. పుట్టినరోజు పూట ఈ పూట ఆ సెంట్రల్ జైలు, అదే ఆ జైలు కలడం ఏంటి సబ్ జైలుకి పనం అని చెప్పి, లేదు వాళ్ళలో మాట్లాడాలి మీరు అంటే, అప్పటికే బాబాని గురించి అంటే బాబా గురించే చెప్పండి వాళ్ళకి మంచిది, గాంధీ గురించి చెప్పండి, తర్వాత దేశ నాయకుల గురించి చెప్పండి అన్నాడు. అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వారికి అవి స్వామి మిగిలినవన్నీ తత్వాలు. నేను వెళ్ళాను, వెళ్ళి ఖైదీ ఒకడు వాళ్ళు తయారు చేసిన పూలమాల వేశాడు. వాళ్లే ఒక మెమెంటో తయారు చేశారు. ఒకడేమో నోట్స్ తీసుకున్నాడు, ఒకడు వెల్కమ్ చేశాడు. అయిపోతుంట అంటే చాలా స్వామి గురించి చెప్తున్నట్టు పరవశం పొందారు. అసలు పరవశమే అంటే పోయిట్రీ రన్నింగ్ మ్యాడ్ అన్నట్టుగా అనమాట. అది చదువుతున్నంతసేపు మహానందం పొందారు. అది గాంధీ గురించి చెప్పాను, సిఆర్ దాస్ గురించి చెప్పాను, బాలగంగాధర తిలక్ గురించి చెప్పాను. ఈ ఇన్సిడెంట్స్ చెప్తూ స్వామి చెప్పినటువంటి ఇన్సిడెంట్స్, ఎవడూ పుట్టుకతో నేరస్తుడు కాదు, చేసే నేరాన్ని మార్చుకునే అవకాశం ఉంది, పులి పులిలు తింటుందా తిందు, మనిషి మాత్రం తప్పు చేస్తే మళ్లీ మార్చుకునే స్వభావం పరివర్తన వాళ్ళు ఉన్నది, పరివర్తన అయితే మనిషి మారుతాడు అని ఒక ఖైదీని స్వామి మార్చినటువంటి ఉదంతం కల్పగిరి అనుకుంటాం అది, అది ఆ ఉదంతం. ఇలాంటివి కొన్ని చెప్పాను, చెప్తే చాలా బాగా స్పందన వాళ్ళకి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లో విషయాలన్నీ వాళ్ళు చెప్పారు. సరే అయిపోయింది, వాడు ఏమో అమౌంట్ ఇచ్చాడు అది అయిపోయింది, మర్చిపోయాను నేను. హైదరాబాద్ లో ఒక యానివర్సరీ ఉంటే స్వామి దీనికి వెళ్లాను, 3 చోట్ల మీటింగులు పెట్టారు, అవి చెప్పాను. నాకు అసలు స్వామిని గురించి పేరు ఎత్తినా మాట్లాడినా విన్నా చదివినా అసలు పరవశం తప్ప మరొకలేదు ఇందులోకి వచ్చాక. అంత సర్వము అదే, సర్వం సాయిమయం జగత్ అన్నారే అలా అయిపోయింది. అయిపోయి అటునుంచి హుషారుగా బస్సులో, యూజువల్ గా రాను బస్సులో వస్తున్నాను, ఆనందం పట్టలేక ఉన్నానమాట. వచ్చి దిగి 2:30 అయింది, ఎప్పుడు భయపడలేదు నేను, ఎందుకు భయపడవలసిన అవసరం లేదని. తిరిగి రైల్వే గేట్ ఉంటుంది, అది దాటి అవతల పక్క వెళ్తే 100 యార్డ్స్ లో మా ఇల్లు ఉంటుంది. నేను స్వామి భజన హమ్ చేసుకుంటూ వస్తున్నాను, ఆ గేట్ దగ్గరికి వచ్చేసరికి లైట్లు లేవు, కొట్టేశారు బల్బులన్నీ. ఆటో ఆపమన్నాడు ఒకడు గట్టిగా, ఆటో ఆపాడు పారిపోయాడు. వెంటనే ఆపమని వాడు అడిగిన వెంటనే ఆటో ఆఫీసర్డు వెళ్ళిపోయాడు. ఆటోలో నేను ఉన్నాను, దగ్గరకు వచ్చాడు, చీకటి నా సూట్ కేసు తీసుకున్నాడు, జేబులో పర్స్ ఇయ్యన్నాడు, చేతికి ఉంగరం తీసుకున్నాడు, వాచి తీసుకున్నాడు, అన్ని అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఆ రెండో వాడు వచ్చాడు, వాడు ముఖం మీద షర్ట్ తీయన్నాడు, అంటూ ముఖం మీద టార్చ్ లైట్ వేశాడు. ముఖం మీద వాడు టార్చ్ లైట్ వేసినప్పుడు అన్ని లాక్కున్నాడు నా దగ్గర, వాడు నా మొహం చూశాడు. చూసి వెంటనే ఎవరై గురువుగారు రామన్న, మనకి 26 వచ్చి సబ్జెక్టులో మాట్లాడారు, బాబా గారి గురించి, గాంధీ గారి గురించి, వారి గురించి మాట్లాడారా, ఓరే పొరపాటు అయిపోయింది గురుగారు, క్షమించండి అని పాదాల మీద పడ్డాడు. పడి నా పర్సు అవన్నీ జేబులో పెట్టేసి షర్ట్ చెప్పి, బుద్ధిందా లేదా నీకని చెప్పి, వాడిని వెళ్ళి ఆటో తీసుకురా, ఈ ఏరియాలో ఎక్కడైనా ఉంటుంది చూడు, ఆటో తీసుకురా అని చెప్పి ఆటోలో నన్ను కూర్చోబెట్టి జాగ్రత్తగా తీసుకెళ్లి ఇంటి దగ్గర దించని చెప్పాడు. ఏమి తీసరు
1: ఆ రోజు మాట్లాడిన దానికి ఈ రోజు,
0: ఆ రోజు మాట్లాడిన బాబా గురించి ఆ రోజు మాట్లాడినటువంటి దానికి పుట్టుకతో ఎవడూ నేరస్తుడు కాడు అని బాబా చెప్పినటువంటి దానిలో పరివర్తన మానవుడికి మాత్రమే సాధ్యమవుతుంది. అంచేత జవహర్ లాల్ నెహ్రూ కూడా ఇదివరకు అలాగే ఐ డోంట్ ఐ హేట్ ఆల్కహాలిజం బట్ ఐ లైక్ ఆల్కహాలిక్స్ అన్నాడు ఆయన. ఎందుకంటే మార్పు వస్తే ఆల్కహాలిక్ మారిపోతాడు, ఆల్కహాలిజం అన్నది మారదు అని చెప్పి అక్కడ స్వామి దగ్గర చెప్పిన తర్వాత వైన్ డ్రింక్స్ మ్యాన్ డ్రింక్స్ వైన్, తర్వాత మ్యాన్ వైన్ డ్రింక్స్ మ్యాన్, వైన్ డ్రింక్స్ వైన్ చెప్పిన చెప్పారు కదా, అవన్నీ చెప్పేవాళ్ళకి హత్తుకున్నాయి కానీ మారలేదు. ఎందుకంటే సమాజంలో మారడానికి వాళ్ళకి అనేక కారణాలున్నాయి. ఆ వ్యవస్థ మారనివ్వదు, ఆ వాళ్ళు కూడా ఎవరైనా తప్పు చేసి వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెడుతూ ఉంటారు ఏ కొంచెం మొత్తం మీద. కానీ వాళ్లలో కూడా ఆ ప్రేమ యొక్క అంకురం ఉన్నది. ఇప్పుడు స్వామి ప్రేమరహిత మరుభూములలో ప్రేమావేశముతో ప్రేమాంకురము పొందా, ప్రేమసుధావర్షము కురియింపక, ప్రేమనదులు ప్రవహింపక అన్నారే, ఆ ప్రేమనదులు ప్రవహించబట్టి ఆ రోజు సేవయ్యాను. అంటే సేవ చేస్తే సేవ అవుతాం, అదే ఇన్సిడెంట్ సనాతన సాధకి ఇచ్చాపుడని. తర్వాత గుంటూరులో ఓ పెద్ద సమావేశం, సారా వ్యతిరేక ఉద్యమం సమావేశం పెట్టారు. దానిలో అందరూ స్వామి డివోటీస్ ఉన్నారు, అందరూ వచ్చారు. మీరు వచ్చి మాట్లాడారని అన్నారు. అంటే బాబా గురించి మాట్లాడతాను కానీ సారాయి గురించి మాట్లాడతాను నేను, ఇప్పుడు ఆ వ్యతిరేకం అవన్నీ మానేశానండి అంటే, లేదు మీరు వచ్చి మాట్లాడాలి, మీ బాబా గారి గురించి మాట్లాడినా మేము వింటాము, మాకు తెలియదు, మీ పేరు ప్రింట్ చేస్తాం, చెప్పకపోతే బాగుండదు కాబట్టి చెప్పామన్నారు. వెళ్ళిపోయారు. నేను స్వామి టెలిగ్రామ్ నుంచి వచ్చాను డైరెక్ట్, చాలా ప్యాక్డ్ ది. ప్రే చేసి స్వామి నాకు ప్రేరణ కలిగించి నా చేత మాట్లాడించు అని నిలబడ్డా. మామూలుగా ఓం శ్రీ సాయిరామని అంటాం కదా, దాంట్లోనే చప్పట్లు కొట్టారు. అప్పుడే అనుకున్నా పర్వాలేదు, స్వామి తీసుకొచ్చి వీళ్ళందరినీ చూశారు. ఒకసారి కూడా అన్నారు కూడాను, నువ్వు మాట్లాడుతూ ఉంటే చప్పట్లు కొడుతున్నారు, ఎవరు కొట్టించారు చప్పట్లు? ఒకడు ఇలా చూస్తున్నాడు పైకి, వాడి మొక్క ఎదురు దించేట్టు చేసిందెవరు? అంతా నేను నువ్వు మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా, నేను ఎప్పుడు అనుకోలేదు స్వామి అని అని చెప్పి ఇట్లా ఇవన్నీ హింట్స్ ఇచ్చేవారు. ఆ పద్ధతిలో మాట్లాడడం మొదలుపెట్టాను. అయిపోయిన తర్వాత సారాయి వైను సాయి డివైన్, సారాయి వదలరా అన్న సాయిని తలచుటే మిన్నా, వైన్ తాగితే వశం తప్పుతావు, డివైన్ అయితే పరవశమవుతావు. వశం తప్పడం కన్నా పరవశం అవడమే మిన్నా, సారాయి వదలరా అన్న సాయిని తలచుటే మిన్నా, సారాయి తాగితే కషాయి అవుతావు, సారాయి వదిలితే సాయి అవుతావు. సారాయి వదలరా అన్న సాయి అంటే పుట్టపర్తిలో ఉండి లాకెట్లు గొలుసులు ఉంగరాలు ఇచ్చేటువంటి శరీరం మాత్రమే కాదు, సాయి అంటే సీ ఆల్వేజ్ ఇన్సైడ్, సీ ఆల్ ఇన్సైడ్ అని నిత్య ప్రబోధం చేసే ఒక కాస్మిక్ ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ వైబ్రేషన్, ఒక కాస్మిక్ ఫినామినన్ అని చెప్పి సారాయి వదలరా అన్న సాయిని తలచుటేమన్నా. చప్పట్లు మారుమోగిపోయారని వీరు. నేనే ఊహించలేదు ఏంటి ఎలా వచ్చింది ఇది, సారాయి ఏమిటి సాయి ఏమిటి రెండిట్లో అని. ఇది స్వామి దగ్గర చెప్పినప్పుడు స్వామి భాటం శ్రీరామూర్తి ఈ ప్రోహిబిషన్ కమిటీకి వాయిలాడు గోపాలకృష్ణయ్య ఈయన వీళ్ళిద్దరూ అందులో ఉన్నారు. శ్రీరామూర్తి మీ సారాయి దీని గురించి మూర్తి మాట్లాడాడు మొన్న ఇక్కడ అన్నట్టు ఆయన నాతో చెప్పాడు. అందువల్ల అదొకటి నాకు బాగా గుర్తు పెట్టుకునే వాటిలో. అలాగే జమ్మున మనకు మాధవరావశర్మ గారు, ఆయన గురించి ఒక వ్యాసం రాయాలి, ఇంటర్వ్యూ చేయాలి, ఆయన గురించి ఉన్నటువంటి అంతా సేకరించాను స్వామితో పాటు మామూలుగా ఉండేవి అన్ని. అది ఆయన హీజ్ ఇన్ ది బెడ్ లోపలికి వాడు వెళ్ళనివ్వడం లేదు, ధైర్యం చేసి వెళ్ళాను నేను ఒకసారి. అయితే ఏం చేశారంటే ఆయనతో ఇంటర్వ్యూ చేయడం ఎంత కష్టమని అన్ని విషయాలు నాకు తెలిసినవి ఆయన గురించి సమగ్రంగా ఇంటర్వ్యూ తయారు చేసేసి అది వంచార్ జ్యోతిలో ప్రచురణకి ఇచ్చేసి ప్రింట్ అయిన తర్వాత తీసుకుని వెళ్ళాను స్వీట్స్. అది తీసుకుని వెళ్ళి చదివినప్పుడు అందులో మహామహోపాధ్యాయ జమున మడక, దాంట్లో రెండు ఇన్సిడెంట్స్. ఒకటేమో బొంబాయి నగరంలో ఆయన అఖిల భారత సాంస్క్రిట్ సమావేశంకి వెళ్లారు. వెళ్ళినప్పుడు దేశం మొత్తం నుంచి వచ్చినటువంటి వారందరూ నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అది అతను మనం అంత మొత్తం సాంస్క్రిట్ లోనే మాట్లాడాడు. దాని తర్వాత మళ్ళీ రెండో అవకాశం భద్రాచలంలో, భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జమ్మున మడక వారు చెప్పాలి, ఆనందంతో కంట తడిపెట్టనివాడు లేడు. వెళ్ళాను స్వీట్స్ అది తీసుకుని వెళ్ళి చదివినప్పుడు అందులో మహామహోపాధ్యాయ జమ్మున మడక, దాంట్లో రెండు ఇన్సిడెంట్స్. ఒకటేమో బొంబాయి

0: జమ్మున మడక వారు చెప్పాలి, ఆనందంతో కంట తడిపెట్టనివాడు లేడు. సీతాదేవి సిగ్గుతో తల ఉంచుకోవడం, ఆ మంగళసూత్ర ధారణ, అవన్నీ అద్భుతం. ఆంధ్రదేశం పరవశించిపోయింది. స్వామి దగ్గరికి వస్తే అనేక పుస్తకాలు రాశాడు ఆయన స్వామి మీద. స్వామి చాలా గంభీరంగా మాట్లాడతాడు కదా, స్వామికి ఎంతో ఇష్టం ఏంటంటే, ఒకసారి భాగవతం ఎందుకు చదవాలంటావు, భాగవతం చదివితే ఏమవుతుంది అని అడిగారట మాధవ శర్మ గారిని. ఈయన జీవుడు, దేవుడు, అవతారాలు, లీలలు, భగవంతుడు, ప్రత్యక్షము, అంతా మొత్తం భగవత్ తత్వం అంతా చెప్తున్నారట. స్వామి అంతా విని, అది కాదు శర్మ, భాగవతం చదివితే బాగు అవుతాము అని. ఇది శర్మ మాధవరావు శర్మ గారు దాంట్లో రాశాను, చదవమన్నాడు, చదివాను. అంతా రాసావు కదరా, ఇంకా నేను చెప్పేది ఏముంది అందులో, అంతా అందులోనే ఉంది కదా అన్నారు. అలా జమ్మలూరు మాధవరావు శర్మ గారు ఆయన గ్రంథాలన్నీ సాయి లైబ్రరీకి డెలివర్ చేశాడు. విశేషం అనమాట. కరుణశ్రీ గారి గురించి మొన్న చెప్పుకున్నాం. అలాగే శ్రీరామ్ శరణ్, ఆయన బుద్ధామని బాపట్ల దగ్గర గుంటూరు జిల్లాలో ఉండేవాడు. రామ శ్రీరామ అని ఒక్కొక్క బియ్యపు గింజ తీసి అక్కడ పెట్టి దాంతో వండి భోజనం చేసేవాడు చివరి వరకు. కృష్ణ సాక్షాత్కారం చిన్నతనంలోనే పొందాడు. భాగవతాన్ని అనువాదం చేశాడు చాలా ప్రభుదత్త బ్రహ్మచారి. అతడు ఈ సనాతన భాగవత భక్త సమాజం వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటే దాంట్లో అతను కూడా ఉన్నాడు. ముందు మేము ఇలా వెళ్తున్నాం సత్యసాయిబాబా వారి దగ్గరికి, పుట్టపర్తి వెళ్తున్నాం, మీరు రండి గురువు గారు అని పిలిచారు వాళ్ళు. ఏమొస్తాను పుట్టపత్తి ఏమొస్తానులే, ఈ మ్యాజిక్ కూడా అవి చేసేది రానన్నట్టు అని వాళ్ళు, మేము వెళ్తామనండి అని వాళ్ళు వెళ్ళారు. వెళ్తే ఇతనికి కొద్ది రోజుల్లో, ఒక 4-5 రోజుల్లో నేను ఆయన్ని బుద్ధం వెళ్ళి ఇంటర్వ్యూ చేశాను. 4-5 రోజుల్లో జ్వరం వచ్చిందట, తీవ్రమైనటువంటి జ్వరం. శిష్యుడు పట్టుకుని నడిపించాలి, మంచి ముఖ వచ్చేస్తా చెప్పడానికి వీల్లేదు. ఆ జ్వరం వచ్చి ఏమిటి చెప్పలేకుంటున్నాడు, బలహీనం అయిపోతున్నాడు, అప్పుడు మైండ్లో తిరుగుతుంది. అప్పుడు అనుకున్నట్ట, వీళ్ళందరూ వెళ్ళారు, దసరాల టైం అది, మనం కూడా వెళ్తే బాగుండేదేమో అనుకుని, అయితే నాకు ఈ జ్వరం తగ్గాలి, నేను గడ్డ పెరుగు ఆవకాయ వేసుకుని అన్నం తింటాను, మళ్లీ నాకు టెంపరేచర్ రైజ్ అవ్వకుండా ఉండాలి, ఉంటే నేను పుట్టపత్తి వస్తానన్నట్టు.
1: స్వామికే సవాల్,
0: రెండు టెస్టులు అంటే, మామూలు వాడు టెస్టులు పెట్టడం వేరు, బాగా ఆ దైవీ సంపత్తి బాగా ఉన్నటువంటి వాడు. అందులో సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి జీవితం అంతా అంకితం చేసినవాడు, తర్వాత వచ్చిన డబ్బల్లా దానికోసమే వినియోగం చేసినవాడు. అది చూశాను నేను అతన్ని, వచ్చేస్తుంది అనగానే కొంచెం జ్వరం తగ్గినట్టు అనిపించింది. టెంపరేచర్ చూడమన్నాడు, చూడమంటే చూశారు, చన్నీళ్లు పోయమన్నాడు. బకెట్లతో శిష్యులు చన్నీళ్లు పోశారు, అయినా జ్వరం రాలేదు, చరాలేదు. గడ్డ పెరుగు వేసుకుని ఆవకాయ వేసుకుని అన్నం తిన్నాడు, మంచి తిండి పుష్టికర వాడు, పెట్టడం అలాగే పెడతాడు. నేను వెళ్తే ఇంటర్వ్యూకి మళ్ళీ నువ్వు ఇక్కడ తప్ప ఎక్కడ తినడానికి వీల్లేదన్నాడు. అజిత అటువంటి తిండి పుష్టి కలవాడు, అంత ఆతిథ్య శక్తి కలవాడు. అతను నిర్ణయించుకున్నాడు ఈ స్వామి దగ్గరికి వెళ్ళాలని, వెళ్లాలని బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కి కొంత దూరం వెళ్ళాడు, వెళ్లేసరికి ఆ బస్సు చెడిపోయింది. ఆయాసపడుతున్నాడు, కొత్తగా చేరుకు, ఈ మధ్యనే వాటి నుంచి అస్వస్థతని తేరుకున్నాడు కదా. ఒకడు వసారా ఉంటే వసారాలు రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆ రెస్ట్ తీసుకుంటూ బండి దారింది, వెళ్ళిపోతే బాగుండు అనుకుంటే ముందుకు వెళ్ళలేడు, వెనక్కి వెళ్ళలేడు, అలా ఉంది. సరే బస్సు బయలుదేరింది, పుట్టపత్తి చేరాడు చివరికి ఎలాగైతాయని. స్వామి అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి పూర్ణచంద్రలో, దసరావి, అవి జరుగుతుంటే ప్రత్యేకంగా ఈయన గేటు దాటి లోపలికి వచ్చే దగ్గరికి, ఆ ప్రవేశ ద్వారం దగ్గరకు వచ్చి, వచ్చావా శ్రీరామ శరణ్ ఉన్నారు. నా పేరు ఈయనకి ఎలా తెలిసిందని ఆ రూపు చూసి దాంతో పరవశించిపోయి సాష్టాంగ నమస్కారం చేశాడు. నమ్మనివాడు,
1: నమ్మనివాడు,
0: దైవ సాక్షాత్కారం పొందినవాడని వచ్చాడు. 10:30 చేయి పట్టుకు తీసుకెళ్లారు, లోపల కూర్చోబెట్టారట. కూర్చోబెట్టి స్వామి వేదిక మీద మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఉంటే కోదండరాముడిగా దర్శనం ఇచ్చారట, అనుభూతి. కిందకి దిగాడు, స్వామి కిందకు వచ్చారు, ఈయన కిందనున్నాడు. డైరెక్ట్ గా స్వామి ఈయన దగ్గరికి వచ్చారు. వచ్చి శ్రీరామ శరణ్, నాస్తికుల చెవులు తుప్పు వదిలేటట్టు నామస్మరణ గురించి మాట్లాడన్నారు. అద్భుతమైన ప్రసంగం చేశాడు, అందరిలాగా మైమర్చిపోయారు. స్వామి చాలా సంతోషించారు. కిందకి దిగి వచ్చి అతన్ని బ్లెస్ చేసి ఇంటర్వ్యూ ఇస్తాను రమ్మన్నారు. ఇంటర్వ్యూకి తీసుకెళ్లారు. లోపల నీకేం కావాలో అడిగన్నారు. నాకేం వద్దు స్వామి,

0: నాకు అన్ని ఉన్నాయి, నాకేమిటి. స్వామి రాముడు బాణం లాంటిది, అడిగారంటే నువ్వు అది నెరవేరతీరవలసిందే, కాబట్టి నేను నిన్ను అడిగాను కాబట్టి నువ్వు అడుగు అన్నారు. స్వామి తప్పదంటున్నారు కాబట్టి నేను మిమ్మల్ని కోరిక కోరుతున్నాను అన్నాడు. ఏమిటన్నారు, నా శిష్యుడికి మోక్షం ఇప్పించండి అన్నాడు. స్వామి పరవశించిపోయి అని చెప్తూ ఉంటే నేను అసలు ఆనందం పట్టలేకపోయాను. స్వామి ఇలా పరవశించిపోయి, ఇప్పటి వరకు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నాకు వాచీలు ఇయ్యి, ఉంగరాలు ఇయ్యి, గొరుసులు ఇయ్యి, అది ఇయ్యి, ఇది ఇయ్యి అన్నవాడే తప్ప నా శిష్యుడికి మోక్షం అన్నవాడు ఎవరిని నేను చూడలేదు, తప్పక ఇస్తాను. ఇది అనుభవం చెప్పాడు. అనేక సార్లు ప్రసంగం చేశాను స్వామి దగ్గర అన్నాడు. అంచేత వీరిని నేను ఇంటర్వ్యూ చేసి అది ప్రచురించేటువంటి అదృష్టం అవకాశం నాకు కల్పించడం. తర్వాత సత్యసాయి సంస్థల్లో అనేక సార్లు అనేక చోట్ల స్వామి యొక్క అద్భుత అవతార వైభవం గురించి ప్రసంగించాడు ఆయన. అది తర్వాత ఒకరోజు నేను ఇట్లాగే ఒక సంవత్సరం వచ్చినప్పుడు కూర్చుని ఉండగా ఒక ఆయన బౌద్ధ భిక్షువు నాకు ఎదురుగుండా ఉన్నాడు. నేను కూర్చుని ఉన్నాము, లైన్లో ఫస్ట్ లైన్ వచ్చింది, కూర్చుంటే ఎదురుగుండా అతనున్నాడు. ఆయన దగ్గరికి ఇండోనేషియా వాళ్ళు వస్తున్నారు, వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, ఏదో అయింది. స్వామి అతని దగ్గరకు వచ్చి రెండు రోజుల నుంచి ఉంటున్నాడు, రెండు రోజు రా అన్నారు. ఇంటర్వ్యూ తీసుకెళ్లారు. ఇంటర్వ్యూ రూమ్ లో నుంచి బయటకు వచ్చాక మళ్లీ వెళ్లి అక్కడ కూర్చున్నాడు. బాటం శ్రీరామతో వరండాలో ఉన్నాడు, నేను ఫస్ట్ లైన్ వరండాలకి దగ్గరలో ఉండేది అప్పుడు కొంచెం దీనిలో, అక్కడ కూర్చుని ఉన్నాను. శ్రీరామతో అంటున్నారు, ఇతడు బౌద్ధ భిక్షు, ఇండోనేషియాలో ఒక గురువు, లక్ష మంది ఈయనకు శిష్యులున్నారు, కానీ స్వామి అంటే ప్రాణం, స్వామిని చూద్దామని వచ్చాడు అన్నారు. ఇది బయటకు వచ్చాక ఏమిటో మాట్లాడుతున్నారు, స్వామి మీతో ఏంటని అడిగా. బాగా క్లోజ్ గా ఉంటాడు ఆయన, ఫ్యామిలీ ఫ్రెండ్. వచ్చాక అడిగితే మనం ఆయన రూమ్కి వెళ్దామా, నేను అడిగా రూమ్కి వెళ్దామా అన్నారు. అదే అడుగుదామని అడుగుతున్నానండి మిమ్మల్ని అని అన్నాను. ఇద్దరం రూమ్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత శిష్యులంతా ఉన్నారు, ఇలా వచ్చామని చెప్పారు. ఈయనకి ఇంగ్లీష్ వచ్చు, ఈ గురువుకి. ఒకరిద్దరు శిష్యులకి ఇంగ్లీష్ వచ్చు, మిగతా వాళ్ళందరికీ రాదు. ఆ ఇంగ్లీష్ వచ్చిన శిష్యుని పట్టుకుని ఆయనతో చెప్పమన్నా వచ్చి కూర్చోమన్నాడు. శ్రీరామూర్తి గారు ఏదో అడిగారు, అయిపోయింది. నేను డైరెక్ట్ గా ఆయన్ని, మీరు మిమ్మల్ని స్వామి భక్తులు అని చెప్పారు, స్వామి అంటే ప్రాణం అని చెప్పారు, మీకు లక్ష మంది శిష్యులు ఉన్నారట అని చెప్పారు, అని మీరు భగవాన్ బాబా ఈ ఉద్యమంలోకి, ఈ విశ్వాసంలోకి, ఈ భక్తిలోకి ఎలా వచ్చారో చెప్పండి. అంటే అతను, నాకు గౌట్స్ అనే వ్యాధి, ఈ గౌట్స్ వ్యాధి వస్తుంది ఇక్కడికి, చాలా పెయిన్ఫుల్ అది, ఐ సఫర్డ్ ఫర్ సమ్ టైమ్. గౌట్స్ వ్యాధి వచ్చింది, ప్రపంచం అంతా తిరిగాను, ఎంతో మంది శిష్యులు నాకు ఉన్నారు, వాళ్ళందరూ ప్రయత్నం చేశారు, తగ్గలేదు అది. షిరిడి సాయిని గురించి ఒక పుస్తకం చదివాను, అదే అవతారం ఇప్పుడు ఇండియాలో ఉన్నాడు సత్యసాయి బాబాగా అని ఎవరో మా శిష్యుడు కొంచెం చెప్తే ఆహా అనుకున్నాను. ఒకసారి నేను మలేషియాలో దిగాను, ఆ ఎయిర్పోర్ట్ లో నా శిష్యుడు ఒక అతన్ని తీసుకొచ్చారు. అతను స్వామి డివోటి, అక్కడ లోకల్ గా సెంటర్ ప్రెసిడెంట్ ఏదోట. అతను తీసుకొచ్చి నాకు ఒక ప్లాస్టిక్ ప్యాకెట్ ఇచ్చాడు, ఇచ్చి ఒక గ్లాసు నీళ్లలో సగం ప్యాకెట్ లోది ఒంపి అది తాగమన్నాడు. తాగమని మిగతా అది నుదుటికి బొట్టు పెట్టాడు, మిగిలిన ప్యాకెట్ నాకు ఇచ్చాడు. నేను ఈ వ్యాధితో బాధపడుతున్నాను అని నా శిష్యుడు అతనికి చెప్పారట. అంచేత స్వామి ప్రసాదం అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ విభూది నీళ్లు తాగి బొట్టు అక్కడ పెట్టిన మరుక్షణం కొన్ని సంవత్సరాల నుంచి నేను చెప్పలేని, వివరించలేని ఆ బాధ క్షణంలో మాయమైంది.
1: లీలావిభూతి,
0: లీలావిభూతి. ఇది సామాన్యం కాదు, ఇతడు సామాన్యుడు కాదు, ఇతడిని నా రుణం తీర్చుకునేందుకు, నా కృతజ్ఞత తెలియజేసేందుకు నేను ఈయన్ని చూసి తీరాలి అని పట్టుపట్టి స్వామి దగ్గరికి వచ్చాను. అద్భుతం. అంటే స్వామి, ఆయనకి లక్ష మంది శిష్యులు ఉన్నారని చెప్పారు అని, స్వామి అంటే ప్రాణం అందుకోసం వచ్చాడన్నారు. అది మురిసిపోయారు నేను చూస్తే. ఇవి మన బాగా ఈ ఉద్యమంలోని నిలబెట్టేటువంటి దాంట్లో. తర్వాత ఇవాళ సత్యసాయి ఉద్యమంలో నన్ను బాగా ఆకట్టుకుంటున్నది సాయి యువత. నాన్ డివోటీ యువతను కూడా స్వామి ఉద్యమంలోకి కానీ లేదా మంచిగా ఉండడానికి అవకాశాలు ఉండేటట్టుగా తీసుకురావడానికి మొదటి నుంచి ప్రయత్నంలో ఉన్నాను. స్వామి ఉద్యమంలోకి వచ్చింది నాటి నుంచి. కళాశాల విద్యార్థుల్ని అనేక చోట్ల ఏర్పాటు చేశారు. విశాఖపట్నం, విజయనగరం, ఇచ్చాపురం, శ్రీకాకుళం, కరీంనగర్ మొదలైనటువంటి ప్రదేశాలన్నింటిలో కూడా ఎక్కడికి వెళ్లినా వాళ్లకి ఏంటంటే ముందు ఒక రకమైనటువంటి అపోహలతో ఉంటున్నారు వాళ్ళు.
1: అంటే స్వామి గురించి వాళ్ళు
0: తెలియదు,
1: ఆ అవగాహన
0: లేదు వాళ్ళకి. అవగాహన ఎంతసేపు ఎలా ఉందనంటే ఏవో భజనలు చేయడం లేకపోతే మహిమలు చేయడం అనుకుంటున్నారు. ఈ మహిమలు ఇవన్నీ సామాన్యమైనటువంటి అంశం, దానికోసం కాదు ఆయన వచ్చింది. రోగాలను నయం చేయడానికి మహిమల కోసం రాలేదు స్వామి. స్వామి ప్రేమ అందులో, నేను భగవంతుడిని, నువ్వు కూడా భగవంతుడివే, ఆ విషయాలను మర్చిపోయావు కాబట్టి ఆ దైవ చింతనతో మళ్లీ ఆ మార్గం వైపు, ఆధ్యాత్మిక మార్గం వైపు పయనింప చేయడానికి వచ్చినటువంటి తప్ప ఇంకోటి కాదు అది. అందువల్లే ఒకసారి ఒక స్టూడెంట్ ఇక్కడ మాట్లాడుతూ, నేను వచ్చిన కొత్తల్లో, ఉద్యమంలోకి వచ్చిన కొత్తల్లో ఒక స్టూడెంట్ మాట్లాడుతూ అతనంతా సారాంశంలో చెప్తాడు చివరిలోని, వెన్ ది ప్లేన్ కమ్స్ నెక్స్ట్ టైం లెట్ మీ నాట్ బి డ్రాప్డ్ అన్నాడు. ఆ సెంటెన్స్ నన్ను కదిలించి వేసింది. వెన్ ది ప్లేన్ కమ్స్ నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ టైం అని ఎందుకన్నాడు, ఇప్పుడే వచ్చాం స్వామి, ఇంకా మేము ప్రిపేర్డ్గా లేము, సాధనాక్రమంలో ఉండాలి, మేము మెంటల్ మేకప్ కావాలి, ఆధ్యాత్మిక పురోగతి కావాలి, ఆ పురోగతిలో మేము సంసిద్ధతకి బాగా తయారై ఉండాలి, పరిపక్వత రావాలి, వచ్చిన ఆ మరుక్షణం మాత్రం మేము మాకు అప్పుడు విమానంలో మాత్రం ఖాళీ లేకుండా ఉండేటట్టు కాకుండా మాకు చోటు ఉండేటట్టు చెయ్యి అది నెక్స్ట్ టైం నువ్వు వచ్చా. దానిలో కూడా ఒక అష్యూరెన్స్, వాడు కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మళ్లీ నువ్వు నెక్స్ట్ టైం ప్లేన్ తీసుకొచ్చినప్పటికీ మేమంతా రెడీగా ఉంటాం స్వామి. ఆ సెంటెన్సే నన్ను కదిలించిందే. ఒకసారి స్వామి అంతా ఉత్తరాలు చదువుతూ అన్ని చూస్తూ పడేసి, అందరూ కూడా అది ఇది అన్నవాడే గాని స్వామిని గురించి పట్టించుకున్నవాడు ఒకళ్ళు లేడు అనుకుంటున్నారు ఆ స్టూడెంట్స్ వింటూ. అయిన తర్వాత, ఒరే నేను ప్లేన్ తీసుకుని వచ్చాను, చాలాసేపటి నుంచి ఉన్నాను, ఉంటే ఎంతసేపు మీరు వస్తారేమో చూస్తూ ఉంటే ఎంతసేపు నామ సంకీర్తనలు అంటారు, వ్రతాలు అంటారు, నోవులు అంటారు, ఇవన్నీ అంటారు, అసలు నేను ప్లేన్ స్టార్ట్ చేసి వెళ్లే వేళకి కొంతమంది అయినా ఇందులోకి వస్తారా అన్నారు. ఇది కూడా రికార్డ్ డాక్యుమెంట్ లో చూసి చెప్తున్నాను నేను. అంటే స్వామి మనల్ని ఆధ్యాత్మిక పురోభివృద్ధి వైపు తీసుకెళ్లడానికి వచ్చారు మన్ని. అందుకే సద్భక్తులందరూ భగవంతుడా అని చెవులకింపు స్మరణ చేయు దినము, పేదల వెతలన్నీ ప్రీతితో తొలగించి అన్నదమ్ముల మాటికి ఉన్న దినము, దైవ చింతన చేయు దాస బృందాలకు ప్రీతి ముష్టానము పెట్టు దినము, మహనీయుడెవడైనా మన కడకైతే చెవి భగవత్ కథ చెప్పు దినము, దినము గాని మిగిలినవన్నీ తద్దినములే అన్నారు. అటువంటి రోజు కోసం నువ్వు ప్రతి క్షణం ఎదురు చూస్తూ ఉండాలి. అందుకే స్వామి ప్రతి కణు ప్రతి అణువు స్వామి యొక్క చింతనతో నిండిపోవాలి అన్నారు. అది అలా యువతని ప్రేరణ చేయాలనేటువంటి దాంట్లో యువతని చేయని దానిలో మాట్లాడుతున్నాడు. ఒక 2000 మందిని ఏర్పాటు చేశారు నాన్ డివోటీ స్టూడెంట్ యూత్ ఉన్నారు. ఆ నాన్ డివోటీ స్టూడెంట్ యూత్ లో మన వాళ్ళు ఒక మెకానికల్ వే ఆఫ్ ప్రజెంటేషన్, సత్యధర్మ శాంతి ప్రేమలు ఇవన్నీ మానవతా విలువలు ఇవన్నీ ఉంటే గాని వినదు, లవ్ ఇన్ యాక్షన్, లవ్ ఇన్ థాట్, లవ్ ఇన్ ఫీలింగ్ ఇలా చెప్తున్నారు. వాళ్ళకి ఎక్కలే బుర్రకై. నేను స్టూడెంట్ గా వచ్చి విన్నామని అనుకుని స్వామితో ఏ రకమైనటువంటి సంబంధాలు లేకుండా వచ్చి ఉంటే నేను అలాగే ఫీల్ అవుతాను అనిపించింది అనిపించి, సరే అయిపోయిన తర్వాత నన్ను నాకు ఒక డిస్టర్బ్డ్ సిచ్యువేషన్ లో నాకు మైక్ ఇచ్చారు. సో నేను మైక్ తీసుకుని స్వామికి ప్రార్థన చేసి వాళ్ళకు అనుకూలమైనటువంటి దాంట్లో ముందు వివేకానందుడి గురించి చెప్పాను. తర్వాత అట్లా ఒక 2 ఇన్సిడెంట్స్ దేశభక్తిని ప్రేరణ కల్పించేటువంటివి చెప్పారు. చెప్పిన తర్వాత డైరెక్ట్ స్వామి దాంట్లో ఒక పద్యం చదివి స్వామి దాంట్లో వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకి చివరంతా ఎగ్జాంపుల్స్ అన్ని కూడా లైవ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్వామి, అన్ని ఎగ్జాంపుల్స్, అసలు ఏ ఎగ్జాంపుల్ చెప్పినా పరవశించిపోతున్నారండి. ప్రజెంటేషన్ లోపమే తప్ప మరొక లోపం కాదు అది. చెప్పే విధానంలో అయితే మాత్రం చాలా, ఇప్పుడు అనిల్ కుమార్ చెప్తే వృద్ధులుగిపోతున్నారుగా జనం. నాన్ డివోటీస్ నాస్తికులు చేత చప్పట్లు కొట్టించినటువంటి ముచ్చట్లు. అట్లా నేను ఫారం చేసుకున్నాను స్వామి దాంట్లోని, సాయి లేకుండా సమాజమే లేదు, సమాజమే లేకున్నా యువత లేదు, యువత లేకున్నా నవత లేదు, నవత లేకున్నా నాగరికత లేదు, నాగరికత లేకున్నా నాడు లేదు, నాడు లేకున్నా నేడు రాదు, నేడు లేకున్నా నువ్వు లేవు, నువ్వు లేకున్నా నేను లేను, నువ్వు నేను కలిస్తే మనం, మనం మనం కలిస్తే జనం, జనం అంతా ఒకటైతేనే ప్రయోజనం. అదే నవతా నవోదయం, అదే మమతా మహోదయం, అదే సమతా సర్వోదయం, అది సత్యసాయి యుగోదయం. అల్టిమేట్ గా మనం ఎక్కడున్నా కూడా ఈ సమాజం నుంచి సాయి దగ్గరికి రావాలి.
1: తప్పదు.
0: సమాజం అంటేనే విష్ణుమయం అన్నారు స్వామి. సమాజమే సాయి లేకపోతే సమాజమే లేదు.
1: వసుదైక కుటుంబం,
0: వసుదైక కుటుంబం. ఆ దృష్టితో వస్తే చాలా ఆనందించి వాళ్ళు ఆ మళ్లీ పెట్టమని ఒక కాలేజీలో మాట్లాడితే అంబేద్కర్ గురించి మీకు మాట్లాడడానికి అభ్యంతరం అన్నారు. నాకు ఎవరిని గురించి మాట్లాడడానికి అభ్యంతరం లేదు, మార్క్స్ గురించి మాట్లాడమన్నా మాట్లాడతాను. ఎవరు నాకెందుకంటే స్వామి చెప్పింది అందరూ మంచివాళ్లే, ఇంకా మంచివాళ్లు కావాలన్నారు స్వామి. ఏ క్రిస్టియన్ హ్యాస్ టు బికమ్ ఏ బెటర్ క్రిస్టియన్, ఏ ముస్లిం ఏ బెటర్ ముస్లిం, హిందూ ఏ బెటర్ హిందూ, అందుకొచ్చాను నేనన్నారు. అంచేత మంచివాళ్లు అన్నటువంటి మాట తప్ప ఇంకోటి లేదు అని ఎంతటి మేధావైనా భగవంతుని చేతిలో పనిముట్టులాంటి వాడివే నువ్వు, నీ వృత్తిలో ఎంతటి మేధవైనా భగవంతుని చేతిలో మాత్రం పనిముట్టులాంటి వాడివే నీవు. నిజంగా నీవు భగవంతునికి మనస వాచ స్వాధీనపడితే భగవంతుడే నిన్ను రక్షిస్తాడు. ఈ రెండు వాక్యాలు సత్యసాయి దాంట్లో నన్ను బాగా ప్రేరణ కలిగించి స్పందన కలిగించి విశ్వాసాన్ని పెంచినవి అన్నా. అందువలన ఎక్కడ ఎవరిని గురించి మాట్లాడమన్నా అభ్యంతరం లేదు, ఎందుకంటే అందరూ ఆయన క్రియేషనే అనేటువంటి ఆలోచనతో అయితే మాట్లాడితే అంబేద్కర్ గురించి మాట్లాడాను, అయ్యాక బాబా గురించి మాట్లాడాను. ఆ కాలేజీలో ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అని పెద్ద ప్లాంక్ పెట్టారు. అలాంటివి స్వామి కొటేషన్స్ ఉన్నాయి, కానీ ఆ ప్రిన్సిపాల్ ఏమో రాడికల్. సరే ఇవన్నీ మాట్లాడడం అయిన తర్వాత కాగితాలు పంపించారు స్వామిని గురించి, భగవాన్ బాబా గురించి మరికొన్ని విషయాలు మాట్లాడండి. పంపిస్తే ఆ సెక్రటరీ అనుకుంటాడు కొంపతీసి మాట్లాడతాడేమో, అంతా బాబా గురించి అయితే ఇంతవరకు విన్నారు, ఆ మిగతా వాళ్ళు గాలి చేస్తారో ఏమో అని అనుకుంటున్నారని నేను ఇంటెలిజెంట్ గా ఆ కాగితాలు తీసుకుని చెప్పవలసినంత చెప్పాను. మిగతా విషయాలు చాలా ఉన్నాయి అంచేతని చెప్పి అవన్నీ చెప్పి అవన్నీ స్వామి చెప్పినవి. ఇది డైరెక్ట్ గా అన్నాము, స్వామి చెప్పినవి. ఇంకో విషయం చెప్పాను, పరీక్షల గురించి పరీక్ష అధికారులు అని మేము బాగా సబ్జెక్టు బాగా మాకు తెలుసు అని అనుకుంటూ ఉంటాం మనం చాలా మందివి. నేను కూడా అలా అనుకున్నవాడినే అని చెప్పి మీరు అనుకుంటారన్న దాని మీద నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను అని చెప్పిన తర్వాత ఒకసారి ఒక సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎగ్జామినేషన్ రిఫార్మ్ మీద ఒక ఎక్స్పర్ట్ వచ్చాడు స్వామి దగ్గరికి యూనివర్సిటీ కమిషన్ లో. వాడు వచ్చి ఒక మీటింగ్ పెట్టారు, అయ్యాక స్వామి జనరల్ మీటింగ్ పెట్టి అతన్ని మాట్లాడడానికి అవకాశం ఇస్తూ అతన్ని రమ్మన్నారు. మీటింగ్ అదంతా పెట్టి ఉన్నారు అక్కడ. ఉంటే ఆయన అనుకుంటున్నాడు, ఏంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు రిజిస్టారు వాళ్ళు ఉండాలి ప్రొఫెసర్లు గాని, ఈయనేంటి గాడ్మన్ వాళ్ళ భక్తులతో ఉండమను ఈ మీటింగ్ లో ఇవన్నీ వీళ్ళే నేను మాట్లాడాలి ఈయన ఏంటి అనుకుంటున్నాడు. అనుకుంటూ ఉంటే స్వామి ఏం చేశారంటే ప్రతిసారి ఎవరైనా గెస్ట్ వస్తే ఆఖరిని మాట్లాడేవారు స్వామి. ఆసారి ముందు స్వామి మాట్లాడారు. వాడు ఫైల్ తెచ్చుకున్నాడు, ఫైల్ తెచ్చుకుని కన్యాశుల్కం అగ్రీషన్ ఎలెవెన్ కాలేజెస్ ఫర్ ది ఎడ్యుకేషన్ దగ్గర మొత్తం రాసుకున్నాడు ఎగ్జామినేషన్ రిఫారం మీద. అవన్నీ స్వామి చెప్పేశారు అద్భుతంగా. ఆయన ఏదో పాయింట్లు వీళ్ళు మెకానికల్ వీళ్ళు ప్రజెంట్ చేస్తే ఉంటాయి ఒకటి రెండుని. ఒకసారి నేను అన్నా అన్నా మీ అన్నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, నాకు పవర్ఫుల్ ప్రజెంటేషన్ అన్నా. అంచేత పాయింట్లు అసలు పాయింట్ పోతుంది పవర్ పాయింట్లో, గ్రహించేటువంటి శక్తి స్పాంటేనియస్ దాంట్లో నుంచి రాదు. అంచేత స్వామి ఆ పాయింట్లు మంచి ఉదాహరణలతో మొత్తం ఈ ఫైల్ ఖాళీ చేశారు. చేసేసి ఈయన మాట్లాడతారు తర్వాత. ఈయన వెళ్ళాడు, వెళ్ళి నిలబడి బాబా క్షమించండి, ఏదో అజ్ఞానంతో నేను అలా ఆలోచన చేశాను, వాస్తవానికి నేను నా అంతటి వాళ్ళు లేడు అనుకున్నాను, దాని మీద నేనే ఎక్స్పర్ట్ అనుకున్నాను, నన్నేం మాట్లాడమన్నావు, ఏం మాట్లాడను, ఆ ఫైల్లో ఉన్నది లేనిది ఇంకా చెప్పవలసింది అన్ని మొత్తం నువ్వు మాట్లాడేవు కదా, ఇంకేం మాట్లాడతాను నేను, వాట్ ఆర్ మై బిఫోర్ యూ,
1: బహిరంగంగా ఒప్పుకున్నాడు.
0: ఒప్పుడు ఐ సరెండర్, సబ్మిట్ అండ్ సరెండర్. మాకు ప్రసాద రాయ కులపతి గారితో కూడా అంతే కదా, గంటకు కొన్ని వేల పద్యాలు చెప్పగలనన్నవాడు చెప్పాలి, స్వామి నువ్వు పలికిస్తే పలికాను నాదేం లేదన్నాడు. అందువల్ల స్వామి దగ్గర అది ఉంటే వింటారు, మెల్లగా వాళ్ళు పరివర్తన వచ్చేట్టు చేస్తారు. ఎందుకంటే ఆయన వచ్చిందే ఎందుకు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది హార్ట్ కాబట్టి. ఈ సన్నివేశంలోని ఇప్పుడు ఇవి ఎంతసేపు చెప్పుకున్నా తరగనటువంటివి కానీ
2: ఇంతవరకు మీరు శ్రీ జిఎన్ మూర్తి గారితో పరిచయం శీర్షికలోని 12వ భాగాన్ని విన్నారు. రేపు ఈ పరిచయ కార్యక్రమం యొక్క తరువాయి భాగాన్ని వింటారు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. మానవాళిలో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే మానవతా విలువలను వికసింపచేసి భక్తి దైవ విశ్వాసం సేవాతత్పర భావాలను పెంపొందింపచేసి సన్మార్గంలో నడిపించేందుకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ ప్రబోధాలలో అమృత గుళికల్లాంటి చిన్న చిన్న కథలను చెబుతూ ఉంటారు. ఆ కథలను ధారావాహికంగా శ్రీ సత్యసాయి కథాసథలో ప్రసారం చేస్తున్నాం. సాయిరాం.
1: అభిరుచి అభ్యాసం అనే చిన్న కథను విందామా? మన అభిరుచి మన అలవాట్ల మీద, పుట్టి పెరిగిన వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. కనుక బాల్యం నుండి మంచి అలవాట్లను అలవర్చుకోవాలి. ఒకసారి వివేకానందుడు కొంతమంది గ్రామస్తులతో కలిసి సంతకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. వారిలో కొంతమంది స్త్రీలు చేపలను సంతలో అమ్మి ఖాళీ బుట్టలతో వస్తున్నారు. మరికొందరు పువ్వులను అమ్మి ఖాళీ బుట్టలతో తిరిగి వస్తున్నారు. మార్గమధ్యంలో ఉన్నట్లుండి వర్షం ప్రారంభమైంది. వారితో పాటు ఉన్న ఒక పూల వ్యాపారి ఆ రాత్రికి తన ఇంట ఉండమని కోరినాడు. అందరితో పాటు వివేకానందుని కూడా ఆహ్వానించాడు. అందరూ పూల వ్యాపారి ఇల్లు చేరారు. కొంతసేపు గడిచిన తరువాత పూల వ్యాపారి తనకున్న దాంట్లోనే వారందరికీ అల్పాహారాన్ని అందించి స్త్రీలు లోపల పురుషులు వెలుపల పడుకోవడానికి ఏర్పాటు చేశాడు. ఆ ఇంటిలో అంతటా పుష్పముల సుగంధమే వ్యాపించి ఉంది. లోపల పడుకున్న స్త్రీలలో చేపలను అమ్మిన స్త్రీలలో ఒక ఆమె లేచి, "నాకు ఏదో వాసన వస్తున్నది, నిద్ర పట్టటం లేదు" అన్నది. రెండవ స్త్రీ కూడా లేచి, "నాకు కూడా నిద్ర పట్టటం లేదు. ఈ పూల వాసన వలన తలనొప్పి కూడా వచ్చింది. నాకొక ఉపాయం తోచింది. మన ఖాళీ చేపల బుట్టలను తెచ్చి తలకింద పెట్టుకుందాము. చేపల వాసనకు మనకు మంచి నిద్ర వస్తుంది" అన్నది. వారు ఆ విధంగానే చేసి హాయిగా నిద్రపోయారు. వివేకానందుడు ఈ మాటలను విన్నాడు. ఆ ఇంటి యజమాని అయిన పూల వ్యాపారికి, వివేకానందునికి కూడా చాలాసేపు నిద్ర పట్టలేదు. చేపల వాసన వలన వారికి తలనొప్పి వచ్చింది. వివేకానందుడు ఈ రెండు అవస్థలను పురస్కరించుకుని ఈ విధంగా అనుకున్నాడు. చేపలను అమ్మేవారికి పూలవాసన గిట్టదు, పువ్వులను అమ్మేవారికి చేపల వాసన గిట్టదు. దీనికి కారణం వారివారి అభ్యాసములే. మానవుల అభిరుచులు వారివారి అభ్యాసముల మీద ఆధారపడి ఉంటాయి. ఈ విధమైన సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుని పడుకున్నాడు. మరునాడు తెల్లవారగానే వివేకానందుడు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. రాత్రి కలిగిన అనుభవాన్ని తలుచుకుంటూ నడుస్తున్నాడు. మార్గమధ్యంలో ఒక వ్యక్తి స్పృహ తప్పిపడి ఉండడం గమనించాడు. అక్కడ కొద్దిసేపు నిలిచాడు. ఆ సమయంలో ఒక దొంగల గుంపు అటు వచ్చింది. పడిపోయిన వ్యక్తిని చూసి వారు ఇలా అనుకున్నారు, "ఇతడు కూడా మనలాగే ఒక దొంగై ఉంటాడు. రాత్రంతా దొంగతనం చేసి అలిసిపోయి పడుకున్నాడు. ఇంకా నిద్ర లేవలేదు. మనం ఇక్కడ నిలిచామంటే ఇతన్ని పట్టుకోవడానికి వచ్చిన వారు మనలను కూడా పట్టుకోవచ్చు. కాబట్టి మనం ఇక్కడి నుండి తక్షణమే వెళ్లడం మంచిది" అనుకుని వెళ్లిపోయారు.

Thank you.

సత్యసాయి వాహినిలు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు.

0: ఆత్మకృషి ధ్యానమునకు ప్రథమ మార్గము. జనులు లోకమున ఎన్ని విధములైన మార్గములందో కృషి చేయుచున్నారు. అయితే అన్నింటికన్నను ఆత్మానుభవ కృషి ప్రతి మానవునకు అత్యవసరము. అన్ని కృషులు ఆత్మకృషిపైననే ఆధారపడి ఉన్నది. అన్నింటికీ అది రాజు వంటిది. ఎన్ని విధములైన శాసనములు విధించినను ప్రజలకే గాని రాజుకు కాదు. రాజు శాసనకర్త కాన ఈ ప్రకృతి సంబంధమైన సర్వ నీతి నియమములు, మంచి చెడ్డలు, పాపపుణ్యములు, సుఖ దుఃఖములు, అనుభవరహితమైన మనోబుద్ధులను ఆధారముగా వహించిన జీవికే గాని ఆత్మకు చెందవు. అట్టి నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైన ఆత్మానురాగ కృషి అందరికీ తల్లి వంటిది. సర్వులకు తల్లి అయిన ఆత్మను పొందవలనను వాంఛ ప్రతి పుత్రునకు అర్హమే కదా. అర్హమే కాక పాత్రుడు కూడాను. అందునిమిత్తమై నేను ఆధ్యాత్మిక సాధన అంత ప్రధానాంశముగా తీసుకుందును. ఆధ్యాత్మికమనగా అంతరాత్మ లేక బ్రహ్మ సంబంధమైనది. సాధన అనగా విద్య. ఆత్మసంబంధమైన లేక బ్రహ్మ సంబంధమైన విద్య నేర్చుకునుట మానవుడైన ప్రతి విద్యార్థి లక్ష్యముగా భావించవలను. అట్టి విద్యార్థి కాబోవువాడు కొన్ని యోగ్యతలు కలిగి ఉండవలను. అప్పుడే వాడా స్థానమునకు అర్హుడు కాగలడు. అవి ఏమనా? వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తులు అనగా ఆరు విధములైన సద్గుణములు. ఈ మూడూ కలిగి ఉండినవాడు నిస్సందేహముగా, నిరాటంకముగా, నిశ్చయముగా ఆత్మను పొందగలడు. అట్టి ఆత్మస్వరూపుడైన పరమాత్మకు సహితము ఆరు గుణములు కలవు. అవియే పరిపూర్ణ జ్ఞానము, వైరాగ్యము, సౌందర్యము, ఐశ్వర్యము, కీర్తి, శ్రీ. ఈ గుణస్వరూపుడు సచ్చిత్ ఆనంద స్వభావములు కలిగి ఉన్నాడు. సత్ అనగా సంపూర్ణ స్థితి, చిత్ అనగా పరిపూర్ణ జ్ఞానము, ఆనందము అనగా పరిపూర్ణ ఆనందము. ఇవి కేవలము భూతప్రేత పిశాచులకు సంబంధించినవి కావు, పవిత్రులైన మానవులకు సంబంధించినవి. కాన ఇట్టి సచ్చిత్ ఆనంద స్వరూపుని చూడగోరుట సర్వ మానవ కోటికి సమాన హక్కు. అదియే వాని విద్యుక్త ధర్మము. అట్టి విద్యుక్త ధర్మమును కోల్పోవడమే ఇప్పటి లోకము యొక్క అశాంతికి పెద్ద కారణము. సహజ మానవులు వారి వారి గృహస్థ ధర్మములందు ఏ రీతిగా ప్రవర్తింపవలనో దానికి భిన్నముగా నడుచుకునుట దీనికి కారణము. గృహస్థులు శాస్త్రము, మనుస్మృతి పద్ధతులు సక్రముగా నిర్వహించుటలేదు. పరమ పవిత్రమైన సత్యమును మందుకైననూ వారి చెంత ఉంచుకొనకుండుట ఈ రీతి అపచారములు చేయుచూ కేవలము ప్రాకృతిక జీవితము గడుపుట వల్ల స్వల్ప బాధలకు కూడాను సహించలేక విరక్తులై తిరుగుచున్నారు. దీనికి కారణము వారి వారి విద్యుక్త ధర్మములు సక్రమ మార్గమున ఆచరించకుండుటే. అవి సక్రమముగా నడుచుకున్న విరక్తులై సన్యాసత్వము తీసుకున్న అవసరమే లేదు. హిమాలయముల గుహలు వెతుక పనియే లేదు. వారి వారి ధర్మ జీవితమునందే దైవరూపమును దర్శించగలరు. దైవచింతన ధర్మమార్గమునందు లయము కావలను. ధర్మ జీవితమునకు ధాత్రి యొక్క ఘనతలు, పాండిత్యములు, పటాటోపములు అవసరము లేదు. అవి ఉండినా ధర్మ జీవితమునకే దారి తప్పును. అట్టి ధర్మ జీవితమునందే మనోబుద్ధులను అణగద్రొక్కి ఆత్మకృషిని ఆనందముతో సల్పి తదుపరి ఇచ్ఛాకృషిని అభివృద్ధిపరచుకునవలను. ఇట్టి ఆత్మస్వరూపమును సాక్షాత్కరించుకునవలనన్న సద్గుణములు ప్రధానము. సద్గుణములను కాపాడుకునవలనన్న దుర్గుణములను నాశనము చేయవలను. సర్వ దుర్గుణములనే సిపాయిలకు అహంకారము సేనానిగా ఉండును. సర్వ దుర్గుణములనే సిపాయిలకు అహంకారము సేనానిగా ఉండును. సేనానిని మొదట హతమార్చినా తన యజమాని అపజయమును, మననమును వినిన తక్షణం సిపాయిలు పారిపోవుటకు ప్రయత్నింతురు. లేదా వశమై వారి ఆయుధములు ఆవల పారవేతురు. దుర్గుణముల పుట్టినిల్లు క్రోధము. ఆ పుట్టినిల్లైన క్రోధమును పునాదుల వరకు త్రవివేసినా అది నివసించుటెక్కట. కావున దాని పుట్టుక స్థానమునే లేకుండా చేయుట ఉత్తమోత్తమ మార్గము. అది ఒక్కటి లేకుండినా దుర్గుణములే లేవు. దుర్గుణములను సిపాయిలున్న కదా వారికి అధికారి అయిన సేనాని. సిపాయిలే లేకున్నా సేనానియే ఉండడు. కావున సేనానికన్ననూ సిపాయిల పుట్టుక అయిన క్రోధమునే లేకుండా చేసుకున్న యుద్ధమే లేదు, రాదు. అసలు సిపాయిల బలమును పట్టే సేనాని యుద్ధమును ప్రారంభించును. కావున సాధకులైన జీవులు మీమీ మనోరాజ్యమును కాపాడుకునవలన సిపాయిలను పెంచి యుద్ధములో కాలిడక సద్గుణ సంబంధముతో పొత్తు కుదుర్చుకుని మీమీ మనోరాజ్యమును మీరు క్షేమముగా కాపాడుకుందురుగాక. మీ ఆత్మస్వరూపుడైన రాజును ఎల్లప్పుడూ దర్శించుకుందురుగాక. అట్టి రాజును దర్శించవలనన్న మనోవృత్తులు నాశము కావలను. అవి నాశము కావలనన్న 8 ద్వారములు తెరవలను. అవియే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు. ఈ అష్టవిధ మార్గముల సుగమ మనరించుకుని తదుపరి ఇచ్ఛాశక్తిని సులభముగా అభివృద్ధి చేసుకునవచ్చును. ఇచ్ఛ భగవత్ స్వభావము, దానినే భగవత్ చట్టమని కూడా అంటారు. భగవంతుడి ఇచ్ఛామాత్రమున ఎట్టి కార్యమునైనను సులభముగా తత్క్షణము సాధించగలడు. మానవులట్లు కాక తలంచిన తత్క్షణము వారి కార్యములు వారు సాధించలేకపోతున్నారు. ఈ రెండింటికీ కూడా కారణము ఇచ్ఛ యొక్క శక్తి సామర్థ్యములే. మానవులందు ఇచ్ఛాశక్తి అంత దృఢముగా లేకుండుటే కారణము. అట్టి శక్తిని సాధించిన భగవత్ ఇచ్ఛతో సమానమగును, దానినే లయమని అందురు. అట్టి లయమును పొందగోరు సాధనే ధ్యాన మార్గము. పైన చెప్పబడిన అష్టాంగ సాధనలో ధ్యాన సమాధులు రెండునూ 7వది 8వదిగా ఉన్నవి. అనగా సమాధికి ముందుమెట్టు ధ్యానము, దాని తరువాత సమాధే. కావున సమాధిని పొంది సాక్షాత్తును దర్శించు ధ్యానమే రాచబాట. లోకమున మరికొంతమంది కోరిక, ఇచ్ఛ రెండునూ సమానార్థకములని భావింతురు. అది చాలా తప్పు. దానికీ దీనికీ ఎంతో వ్యత్యాసమున్నది. కోరిక అనగా ఒక వస్తువును పొందవలనను పట్టుదల. ఇచ్ఛ అనగా కారణరహితముగా అదే వస్తువును పొందవలననే పట్టుదల. ఈ రెండునూ నైతిక కృషిపై ఆధారపడి ఉండును. అయితే మొట్టమొదట ఆత్మకృషిని సాధించిన కేవల ఆత్మకృషిని దృష్టిలో పెట్టుకుని దాని సలహా ప్రకారమే కోరిక ఇచ్ఛాదులు పోవుచుండును. ఆత్మకృషి లేక ఇచ్ఛాకృషి నైతిక కృషినే తీసుకున్న మనోవాసనలలో చేర అవకాశము ఉన్నది. పైమెట్ల నుంచి క్రిందమెట్లు చూడవచ్చునుగాని కిందమెట్ల నుంచి పైమెట్లను చూడవీలుకాదు. అయితే కిందిమెట్ల నుండి ఎక్కుటకు ప్రయత్నించవలను. కాన ఆత్మకృషి మొదటిది, 2వదే ఇచ్ఛాకృషి, 3వది నైతిక కృషిగా తీసుకున్న ఆత్మానంద స్వరూపునికి అందుబాటులోనే ఉందురు. మొదట నడక నేర్చుకున్నట్టి బిడ్డను తల్లి ఇంట్లో అటూ ఇటూ నడిపించి అభ్యాసము చేసి తదుపరి కదా రోడ్డులో వదులును. మొదటే రోడ్డులో నడక నేర్పించవలనన్న వీలగునా? ఎన్ని అపాయములకో గురియగును. కావున మొదట అంతర్గతమైన మార్గమున చక్కబడిన బహిర్గత మార్గమున అంత అపాయముండదు. కేవలము బహిర్గతమైన నైతిక మార్గమున మొదట ప్రయత్నించినా అది అంతర్ముఖమునకు చేరుట చాలా కష్టము. అందుకనే నా ఉపదేశమునందు అంతర్ముఖము ప్రథమస్థానముగా చూపుచున్నాను. కోరికలు వాసనలు లేకుండా చేసుకుని వృత్తులు వాటంతటవే అణగిపోవును. వాసనారహితుడు కావలనన్న సాధనయందు ఓర్పు పట్టుదల కలిగి ఉండవలను. కష్టముగనో నిరుత్సాహముగనో విచారముగనో ఉండిన ధ్యాన యోగ సాధనలలో ఏదో ఒక తప్పు ఉండి ఉండవలను, లేక ఓర్పు తక్కువగా ఉండను. ఈ రెండు కారణములే కాక వేరు కారణములు దీనికి చెందవు. కావున సాధకులైన వారు మొదట సంతోషము, శ్రద్ధ, చురుకుతనము, ఉల్లాసము వీటిని అభివృద్ధి పరచుకునవలను. ఎన్ని విధములైన అవాంతరములు వచ్చినను భావి ఫలితమును దృష్టియందుంచుకుని అవాంతరములు లెక్కించక ధైర్యముగా సాధించవలను. అవాంతరముల బలము క్షణభంగురము. కావున కొంతసేపు ఓపిక పట్టుకున్నా సులభముగా దాటుకునగలరు. అట్లుకాక ఓపిక లేక అవాంతరములకే చోటిచ్చినా ఎన్ని దినముల నుండియో సాధించిన సాధన ఫలమంతయు ఒకేతూరి నిష్ఫలమైపోవును. సాధకులు, సన్యాసులు, ధ్యానయోగులు ఒక నిచ్చెన మూలముననే ఆయా స్థానములు పొందగలుగుదురు. ఆ నిచ్చెనమెట్లు సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార, సమ్మత మొదలుగునవి. ప్రపంచ జ్ఞానమన్నది నిజమైన జ్ఞానము కాదు. ప్రపంచమే మిథ్య అయినా ఇంక జ్ఞానము మాత్రమూ సత్యజ్ఞానమెట్లగును. నిత్యమైన అంతర్ముఖ ఆత్మజ్ఞానము సత్యజ్ఞానము. దానిని పొందు పొందించు మార్గమే ధ్యాన మార్గము. ఎండిన గడ్డి ఆకులను అగ్ని భస్మము చేసే రీతిగా ధ్యానాగ్ని, యోగాగ్ని, మనోకర్మలనే ఎండు పదార్థములను తత్క్షణం కాల్చివేయును. అవి కాల్చిన తక్షణమే నిజమైన జ్ఞానము ప్రకాశించును. నిజమైన జ్ఞానము ఏనాటికి కాని, దేనితో కాని కాలినదిగాని, మునుగునదిగాని కాదు. దానికి అంత్యమే లేదు. అట్టి నిజమైన జ్ఞానమును పొందినవారికి భూత భవిష్యత్ ఏమీయూ బోధపడదు. అన్ని కాలములు వర్తమానముగానే తెలియును. అట్టి అనుభవము బలము కావాలనన్నా కొన్ని పనులు చేయవలసియున్నవి. బాహ్య శరీరమును శుభ్రపరచుకొనవలనన్నా సోపు, కుంకుడుకాయ, పిండి అవసరము. మనసును శుభ్రపరచుకొనవలనన్నా జపము, ధ్యానము, స్మరణ ఇత్యాది సామానులు అవసరము. స్థూలదేహమునకు బలము కావాలనన్నా తిండి, తీర్థములను పడవేయుదురు. అట్లే మనోబలమునకు భగవచ్చింతన ఆహారము. నిండు బావిలో అలలు ఉండునంత వరకు అడుగు భాగము కనిపించదు. అట్లే మనోసరోవరమునందు కోరికలను అలలు ఉన్నంత వరకు అడుగు భాగమైన ఆత్మ కనిపించదు. ఆత్మను చూడగోరువారు పైభాగమునందు పరిపర విధముల పారిపోవు మనస్సు, కోరికలనే అలలను తగ్గించుకొనవలను. అలలు తగ్గి స్థిరత ఏర్పడవలనన్నా మనసుకు తగిన ఆహారము, ఆధ్యాత్మిక చింతన కావలను. దానిని శుభ్రపరచు సామగ్రి ధ్యాన సాధనలు. ఈ రెండూ లేకున్నా శుభ్రము కాదు, బలము రాదు. ఎప్పుడు ఈ రెండూ రావో వారికి ఆత్మదర్శనము దూరమగును, అశాంతి స్థిరమగును.
1: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 గురు పౌర్ణమి సందర్భంగా రేడియో సాయి బృందం మీకందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో ఒక అంశం తిరునామాలు ఇప్పుడు మీకు ప్రసారం చేస్తున్నాం. వినండి, ఆనందించండి. ఇప్పుడు తరువాతి కార్యక్రమం ఆదిలాబాద్ నుంచి వచ్చిన మధుర కవి బ్రదర్స్ మిత్త అయ్యాళ్వార్ శ్రీ ఎం రాములు, శ్రీ ఎం కిష్టయ్య, శ్రీ ఎం రామస్వామి మనకి వారి ఆధ్యాత్మిక తత్వంతో నిబిడీకృతమైన తిరునామాలు గానాన్ని అందిస్తారు. విందామా మరి.

0: ఆయనా.
1: సాయి, ఇంతవరకు మీరు 2017 గురు పౌర్ణమి సందర్భంగా రేడియో సాయి బృందం మీకందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో ఒక అంశం తిరునామాలు ఇప్పటివరకు విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

0: భగవంతుడు దివి నుండి భూమికి మానవావతారంలో ఎత్తించి ప్రేమను పంచి ప్రేమను పెంచి సర్వ మానవాళిని సేవాపథంలో నడిపించి తమ దివ్య ప్రణాళికను పూర్తిగావించి తాము ధరించిన దేహాన్ని 24 ఏప్రిల్ 2011న తమ దివ్య సంకల్పంతో త్యజించారు. ఏప్రిల్ 24, 2011 వరకు స్వామి మనతో ఉన్నారు, సంభాషించారు, సంచరించారు. ఏప్రిల్ 24, 2011 నుండి స్వామి మనలో ఉన్నారు. అంతర్యామిగా నిత్య సత్యంగా నడయాడుతూ మన హృదయాలలో తమ స్థానాన్ని ప్రతిష్ఠించుకున్నారు. అటువంటి ఒక అవతారమూర్తిని స్మరిస్తూ ఏప్రిల్ 23, 2012 నుండి ఏప్రిల్ 25 వరకు ప్రశాంతి నిలయంలో ఎంతో వైభవంగా శ్రీ సత్యసాయి ఆరాధనా మహోత్సవం జరిగింది. ఈ మహోత్సవానికి దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు ప్రశాంతి నిలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా కొందరు పెద్దలచే సందేశాత్మకమైన ప్రవచనాలు మరియు సభనెంతగానో అలరిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. 23 ఏప్రిల్ ఉదయం దివ్యత్వానుభూతి సాకారం నుండి నిరాకారం వరకు అనే అంశంపై సదస్సుతో సభ ప్రారంభమైంది. ముందుగా అమెరికా దేశస్థుడు ప్రముఖ మానసిక శాస్త్రవేత్త స్వామివారి చిరకాల భక్తులు అయిన శామ్యుయల్ శాండ్వైస్, తదుపరి యోగోదా సత్సంగ సంఘానికి చెందినటువంటి స్వామి సుద్ధానందగిరి సభను ఉద్దేశించి ప్రసంగించారు. శ్రీ శామ్యుయల్ శాండ్వైస్ తమ ప్రసంగంలో స్వామి చెప్పిన మాటలను తలుచుకుంటూ, ఈ జగత్తులో ఉన్నదంతా ఒక్కటే, భగవంతుడనేవాడు వేరెక్కడో లేడు, ప్రతి ఒక్కరిలోనూ ప్రేమస్వరూపుడై ప్రజ్వరిల్లుతున్నాడు అని చెప్పారు. స్వామి ఇప్పుడు ఆకారం లేని ఆ ప్రేమతత్వంలో అణువు అణువున వ్యాపించి ఉన్నారన్నారు. స్వామిని సదా స్మరిస్తూ ధ్యానిస్తూ గనుక మనం మన కర్తవ్యాలను నిర్వహిస్తే ఆ పరిపూర్ణ ప్రేమతత్వాన్ని మనం తప్పక అనుభవించవచ్చునని వారు వివరించారు. ఆ ప్రేమతత్వాన్ని తాము ఎలా అనుభవించారో తమ జీవితంలోని 1-2 ఘట్టాల ద్వారా తెలియపరిచారు.
1: Dearest beloved Swami, who is omnipresent and always with us, who fills this hall with love and the entire universe with love, I pray that your love comes through these words so that we have your darshan. Swami has told us that even though we look different, he says, I say I, you say I, he says I, she says I. All seem different in physical appearance, but all are one in the experience of I. Yes, we are all one in the I of Sai. Omnipresence means that he's always with us, ever providing and protecting, and that we can be with him in his various forms or formless whenever we turn to him. I'm so happy that Swami allowed a concrete expression, a vision of him directing us in our yajna with him to bring peace to this world. Jai Sai Ram.
0: రెండవ వక్త స్వామి సుద్ధానందగిరి తమ ప్రసంగాన్ని ఒక చక్కని ప్రార్థనతో ప్రారంభించారు.
2: Let us close our eyes for a few moments and give our devotion to the Guru of all Gurus.

0: I also request all of you, please fold your hands, close your eyes, concentrate at the Kutastha, the Bhrumadhyaya. Visualize Bhagavan in various aspects to be present, and please repeat after me. O Father of all fathers, Mother of all mothers, the friend behind all friends, my beloved God, the Guru of all Gurus, saints of all religions, we humbly bow to you all. Hey Priya Bhagavan, bless me that I will lead my life with you in my heart, with a smile on my face, and let my hands work ungrudgingly for truth alone. Om Shanti, Shanti, Shanti. Jai Guru and Sai Ram to all of you, my dear brothers and sisters. Greetings to all of you from the sacred Yogoda Satsanga Ashrams.
1: Guru Yoka Gunaganalanu Kirtistu Vari Divya Krupakai Prarthincharu. Atalakutalamaina ee prapanchamlo Bhagavan Sri Satya Sai Baba Varu Pempondinchina Prematattvam Amoghamainadani, Vari Jeevitam Manavalikantatiki Spurtidayakamani Koniyadaru. తమ గురువు అయినటువంటి పరమహంస యోగానంద వారి దేహాన్ని చాలించినప్పుడు వారి శిష్యులు ఏ విధంగా ఆ క్లిష్ట సమయంలో వ్యవహరించారో వివరించారు. నిర్గుణుడు నిరాకారతత్వమైన భగవంతుడిని సాకార రూపంలో భక్తి ద్వారా ప్రేమ ద్వారా దర్శించవచ్చునని వారు తెలిపారు. ఆ భగవంతుడి పరబ్రహ్మతత్వాన్ని ఎన్నడూ మరువకూడదన్నారు. భగవంతుడిని మనమందరము మన హృదయంలో ప్రతిష్ఠించుకుని ముఖంపై చిరునవ్వును చిందిస్తూ ఎల్లప్పుడూ మానవ సేవలో నిమగ్నులై ఉండాలని తమ గురువు మాటలను గుర్తు చేసుకుంటూ ఒక చక్కని ప్రార్థనతో తమ ప్రసంగాన్ని విరమించారు.
0: ద వెరీ నోబుల్ చారిటబుల్ అండ్ సోషియల్ సర్వీసెస్ దట్ ఆర్ అన్ ఆన్ గోయింగ్ లెగసీ ఆఫ్ శ్రీ సత్యసాయిబాబా విల్ కంటిన్యూ టు టచ్ ద హార్ట్స్ ఆఫ్ మెనీ. సచ్ ఎ లైఫ్ ఇన్స్పైర్స్ అస్ ఆల్ టు లివ్ ఫర్ అదర్స్ and serve the divine in them through acts of seva in body, mind and spirit. To attune with the Guru, then what is necessary is three things we have to remember: from the heart, from the mind, and also with our hands. All the three, like we started with the prayer so beautifully given by Guruji: with God in your hearts, enshrine God in your hearts, with a smile on your face, always cheerful. Utsaga sat kam karna chahiye hamesha, spirit hona chahiye. Yesterday I was so happy to see when they were addressing you with so much of spirit, so much of enthusiasm among all the volunteers, among all the trustees and everyone. That's so beautiful. That is how the work will surely go on in that way. When you carry on in that way with spirit, with enthusiasm, there will be no dearth. So with God in your heart, with a smile on your face, let your hands work ungrudgingly for truth alone. That means you have to work hard. Parishram karna padega, seva karna padega. We cannot just keep quiet, just saying that God will do everything. We have to do our part. We have to serve. So if we do that, then I think our purpose will be served. I thank all of you for this opportunity that I could come down and join with you all and be with you in this. May I request you to again fold your hands. Let us close with a prarthana, with a prayer. Beloved God, may thy love shine forever on the sanctuary of my devotion, and may I be able to awaken thy love in all hearts. Om. శాంతి శాంతి శాంతి.
1: విద్యార్థులచే భజన మరియు మంగళారతితో ఉదయం కార్యక్రమం సమాప్తమైంది.

0: 23 ఏప్రిల్ రమణాశ్రమముకు చెందినటువంటి శ్రీ వి జయరామన్ గారి ప్రసంగంతో సాయంకాలం సభ ప్రారంభమైంది. తదుపరి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు ఒక చక్కని సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రదర్శించారు. శ్రీ జయరామన్ గారు తమ ప్రసంగంలో మానవావతారంలో దివి నుండి భువికి ఏతంచినప్పుడు ఆ మానవ రూపాన్ని ఏనాడో ఒకనాడు త్యజించక తప్పదన్నారు. స్వామి తమకు ప్రసాదించిన ఇంటర్వ్యూలో ఒకమారు శ్రీ జయరామన్ గారు, "స్వామి, నాకు బలం ఇవ్వండి" అని ప్రార్థించారట. అప్పుడు స్వామి, "ఆత్మయే బలము" అని ఇచ్చిన సమాధానం తన గుండెల్లో ఈనాటికీ హత్తుకుపోయిందని వారు పేర్కొన్నారు. రమణ మహర్షి చెప్పిన ఒక శ్లోకంతో వారు తమ ప్రసంగాన్ని విరమించారు.
1: For 15 to 20 minutes before that, in the common hall, he was doing all kinds of chamatkar. Some chocolates were coming out, earrings were coming out. Somebody from Maruti, some senior person was there. And this was in the second interview. And I'm saying, "Swami Balam Vanam." And this is beyond thought process. I know that I would not have been satisfied had he produced something and given me. He directly, I said, "Swami Balam Vanam." He said, "Atmave Balam. Atmave Balam.

0: भवत्वम्।
1: जय साई राम।
2: ఒరిస్సా రాష్ట్ర సాయి సంస్థలు స్వామి తమ మానవ దేహాన్ని విడిచి వెళ్లిన ప్రతి ఒక్కరి జీవితాల్లో వారు నింపుతున్న వెలుగును గురించి, వారు భక్తుల జీవితాలలో చూపిస్తున్న నమ్మసక్యం కానటువంటి మహిమల గురించి తమ సాంస్కృతిక కార్యక్రమం ద్వారా ప్రదర్శించారు. ఆ సాంస్కృతిక కార్యక్రమం చూసిన తర్వాత స్వామి మనల్ని విడిచి ఎక్కడికీ వెళ్లలేదు, వారు మనతోనే ఉంటూ మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారనే సత్యం ప్రస్ఫుటమవుతుంది.
3: If we dedicate our work to God and work for Him, our hearts will be purified. That changed all of us.
4: It is not my mantra, brother.
3: Then?
4: It is the mantra of our Bhagavan.
3: Oh.
4: He has said that to Arjuna before. Dedicate all your work to me. I will free you from all sins.
3: Sambhubhai, today I am feeling very happy. As if I have come home after a long time.
5: Jaggu bhai, this is your home now.
6: This orphanage is not his home. God is his home. And he has found God in his heart. His pilgrimage to himself is on way.
4: I have told you, Sudhir, you must purify your thoughts, your emotions, and your actions to find God.
3: Now, listen all. Our brother Sudhir has found his answer to Apnekar. So brothers, come, let us sing the song together.

మంగళారతితో 23 నాటి సాయంకాలం కార్యక్రమం సమాప్తమైంది. 24 ఏప్రిల్ భగవంతుడు తన మానవ దేహాన్ని చాలించడానికి నిర్ణయించుకున్న రోజు. ప్రశాంతి నిలయమంతా మరపురాని ఆ అనుభూతులతో, ఆ ప్రేమస్వరూపుడు కురిపించిన ప్రేమ వృష్టి యొక్క అనుభవాలతో, ఆలోచనలతో, భక్తి శ్రద్ధలతో నిండిపోయింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఉదయం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమై స్వామి విద్యార్థుల గురువందన అనే గీతార్చనతో కార్యక్రమం ముందుకు సాగింది. పాటల మధ్య విద్యార్థులు తమ తల్లి, తండ్రి, గురువు, దైవం, అన్నీ అయిన స్వామి ప్రేమతత్వాన్ని గూర్చి కొనియాడుతూ అక్కడ ఆసీనులై ఉన్న వారందరినీ స్వామి చింతనలో మైమరపించారు.

0: ఆ తరువాత అఖిల భారత శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు మరియు శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ యొక్క ట్రస్టీ అయినటువంటి శ్రీ వి శ్రీనివాసన్ గారు ముఖ్య అతిథిని ఆహ్వానిస్తూ, భగవాన్ తమ దేహాన్ని చాలించినప్పటికీ వారు ప్రారంభించిన అన్ని పథకాలను సేవలను స్వామి దగ్గరుండి స్వయంగా నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా తమ భక్తులు మనసారా ప్రార్థిస్తే అక్కడ తప్పకుండా స్వామి ప్రత్యక్షమవుతారన్నారు. ఈ సందర్భంగా వారు కొన్ని ముఖ్య ప్రకటనలు చేశారు. వాటిలో మొట్టమొదటిది కర్ణాటక రాష్ట్రంలోని ముద్దనల్లిలో స్వామి ప్రారంభించిన శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థల క్యాంపస్ కు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇది శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థల 4వ క్యాంపస్. ఇంతేకాకుండా స్వామి అనంతపురం జిల్లా వాసుల దాహార్తిని తీర్చడానికి ప్రారంభించిన శ్రీ సత్యసాయి మంచినీటి పథకాన్ని మరో 118 గ్రామాలకు విస్తరిస్తున్నట్టుగా వారు పేర్కొన్నారు. మూడవది, స్వామి సందేశ వ్యాప్తికై అహర్నిశలు కృషి చేస్తున్న రేడియో సాయితోటి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కలిసి పనిచేస్తాయంటూ వారు వ్రాతపూర్వకంగా స్వామి పాదాల చింత సమర్పించారు.
1: That all the Sai institutions continue to function as they did during the physical presence of the avatar. The university, the hospitals, the central trust, the ashram, the Ishwarama Women's Welfare Trust, the Sai Seva organizations of India and overseas. The creed given by Bhagavan, love all, serve all, is the spirit that inspires and guides them. I am happy to announce that the University Grants Commission has conveyed its approval of the new campus of our university at Muddanahalli. This campus will officially begin to function from the ensuing academic year. I'm also happy to inform the audience that with the inspiration of our beloved Bhagavan, the trustees of the Sri Satyasai Central Trust have resolved that the trust should expand the coverage of the Sri Satyasai Rural Drinking Water Supply Project in Anantapur district, set up by Bhagwan Baba, with the addition of a further 118 villages at a cost of over 80 crores of rupees. In this connection, the trustees had recently met the Honorable Chief Minister of Andhra Pradesh, who has assured all support to the project. The official government order from the government is expected very shortly, on receipt of which the work will immediately commence. The project will be completed in 2013. Baba, in his munificent water projects, has covered over 1,500 villages, helping more than 2.5 million people with pure drinking water. If today the city of Chennai has drinking water supply 24/7, it is only due to the grace of Bhagavan Sri Satyasai Baba. I am also happy to announce that a memorandum of understanding between the Radio Sai and the Sri Satyasai Seva Organization in India has been signed today. The purpose of this memorandum of understanding is to have a greater dissemination of Bhagavan's teachings and his messages. It is my privilege to place this signed memorandum at the lotus feet of our beloved Bhagavan.
0: Atarvata పద్మశ్రీ బిరుదాంకితులు డాక్టర్ జి వెంకట్రామన్ గారు తాము భగవాన్ బాబావారిపై వ్రాసిన మిరకల్ ఆఫ్ ప్యూర్ లవ్ అనే పుస్తకం గురించి మాట్లాడారు.
2: మోస్ట్ బిలవెడ్ భగవాన్, యాజ్ ఆల్వేస్ I would like to begin by offering my humble and respectful salutations at your divine lotus feet. Your Excellency, the Governor of Andhra Pradesh, distinguished guests, esteemed elders, dear brothers and sisters, and not forgetting you, my dear students, Sai Ram to all of you. Your Excellency, with your kind permission, I would now like to say something about the book that you have so graciously agreed to release after I finish speaking. In the Bhagavad Gita, the Blessed Lord says that everything is Brahman, including the various aspects of the offerings made to him. What it means in this case is that the book was written by Swami, edited by him, designed by him, and printed by him. And he it was who also published it.
0: వారు మాట్లాడిన తర్వాత గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తదుపరి గవర్నర్ ఉపన్యసిస్తూ, తాను ఒక గవర్నర్గా కాక ఒక భక్తుడిగా ప్రశాంతి నిలయానికి విచ్చేశానని పేర్కొన్నారు. స్వామి సూర్యుని వంటి వాడని, సూర్యునికి అస్తమయం అంటూ ఉండదు. కుల మత జాతి భేదాలు లేక అందరికీ సమానంగా వెచ్చదనాన్ని, వెలుగును అందిస్తాడు. అదేవిధంగా భగవాన్ సత్యసాయిబాబా వారు కూడా తమ ప్రేమను సర్వ మానవాళికి సమానంగా పంచిచ్చారని వారు పేర్కొన్నారు.
3: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆశీర్వాదం తీసుకొని ఓం శ్రీ సాయిరామ్. నా ముందు ఉన్నే ఈ సాయి భక్త సామ్రాజ్యం నా కన్నుకు తెలియలేక సర్వలోకంలో ఉన్నే శ్రీ సాయి భక్త సామ్రాజ్యం మీ అందరకు నా వందనాలు. భగవాన్ ని నేను ఒక సూర్యుడు అని పిలిపిస్తాను. సూర్యుడికి సూర్యోస్తం లేదు, సూర్య ఉదయం లేదు, అది ఒక నిరంతరమైన ప్రకృతి. అట్లానే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా కూడా, ఆయనకి సూర్య ఉదయం లేదు, అస్తం లేదు, ఆయన ఒక నిరంతరమైన ఒక ప్రకృతి. సూర్యం అనేది ఒక సమయం ఒక చోట్ల ఉంటుంది, మనకందరం సంతోషం ఇస్తున్నది, ఇంకొక సమయం ఇంకో చోట్ల ఉంటుంది. అంతే సర్వలోకంలో సర్వ ప్రకృతిని అందరికీ సంతోషం ఇచ్చేది సూర్యుడు. అట్లా అంటే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా కూడా ఈ లోకంలో ఉండే అన్ని మందులకు సంతోషించిన ఒక మహానుభావుడు ఆ శ్రీ సత్యసాయిబాబా. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం అని చెప్తారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబాతో సంబంధం పెట్టుకుని మన అందరికీ మన హృదయం నుంచి అన్ని శత్రు వినాశనం చేసేది ఒక శక్తి ఉన్నది ఆయనకి. ఆ మన దగ్గర ఉన్న శత్రు, మన మనసులో ఉన్న శత్రువులు ఎవరన్నా అనుకుంటే కామం, క్రోధం, మదం, లోభం, ఈ నాలుగును ఆయన తీయలేదు, మన మనసులోనే పెట్టున్నారు. కానీ ఎట్లా దీన్ని, హీ మేడ్ దిస్ పాజిటివ్, ద సేమ్ నెగటివ్ ఫీచర్స్ విచ్ వి కాల్డ్ శత్రునేమి, కామం, క్రోధం, మదం, లోభం, వాజ్ కన్వర్టెడ్ ఇన్ ఎ మోర్ పాజిటివ్ ఫీచర్ బై శ్రీ సత్యసాయిబాబా. దట్ ఈస్ కామం, వేర్ హీ సెడ్ యూ మస్ట్ హ్యావ్ ఎ ప్యాషన్ ఫర్ సర్వీస్. దట్ ఈస్ వాట్ హీ సెడ్, దట్ ఈస్ హౌ హీ ఇంటర్ప్రిటెడ్ హిస్ కామం, వాజ్ అ ప్యాషన్ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ ఆఫ్ సేవ. క్రోధం ఈస్ యాంగ్రీ విత్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్ or do this seva for the others, a selfless seva. Madam is something where you feel happy that you have, that God has given you this opportunity to serve mankind. And lobham is asking for more, asking God to bestow upon us his blessings for more and more such opportunities. That is how he interpreted this kamam, krodham, madam, lobham in all of us. Well, Sri Venkatraman was kind enough to prove his devotion to Sri Satya Sai Baba when he made the statement that the Bhagavan conceived this book, the Bhagavan guided this book, the Bhagavan wrote this book, the Bhagavan published this book. But I find fault with Mr. Venkatraman for only one thing, that I would like to say the Bhagavan released this book today in your midst.

0: వారి ప్రసంగం తర్వాత స్వామి దివ్యోపన్యాసంతో కార్యక్రమం ముందుకు సాగింది. అందులో స్వామి సర్వ మానవాళిని ప్రేమించాలని, అపకారికి కూడా ఉపకారం చేయాలని చెప్పారు. దీనికి స్వామి దుర్యోధనుడు, ధర్మరాజుల కథను వివరిస్తూ దుర్యోధనుడు కృష్ణుడినే నిందించాడు. అయినా కృష్ణుడు చలించలేదు, శాంతంగా ఉన్నాడు. అలాగే ఎన్ని నిందలు ఎవరు మోపినా మనము తిరిగి వారిపై నిందలు మోపితే వారికి మనకి మధ్య వ్యత్యాసమేమిటని ప్రశ్నించారు. మన జీవనానికి ఎంతగానో దోహదపడుతున్న భూమాతకు, గోమాతకు, వేదమాతకు పూజలు చేయడం ఎంతైనా అవసరం. ప్రాచీన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలని భక్తులకు ఉపదేశించారు.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడ్మెంట్స్ ఆఫ్ లా,
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్,
1: మొట్టమొదట నీవెవరో నీవు తెలుసుకో.
2: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ నో హూ యు ఆర్.
1: హూ ఆమ్ ఐ? ఐ
2: పుట్ ఎ క్వశ్చన్, హూ ఆమ్ ఐ?
1: నేను అనేటువంటిది నీవు తెలుసుకోలేనప్పుడు నీ సమాజంలో, నీ గ్రామంలో ఎంతమంది నేను అనేటువంటి వారు లేరు.
2: Without knowing who am I, what is the fun of knowing everybody in the village?
1: Kalaga neeku neevu nenu evaru ani telusukunte andaru nene aneetundi artham avutundi.
2: Then once you know who am I first, you'll be knowing the rest.
1: Enniyo nenulu unnai ee prapanchamulo.
2: We find this I in everyone.
1: Inni nenu neevu telusukovatu neeku saadhyam avutunda?
2: Is it possible to know everyone?
1: Kaadu, kaadu.
2: No.
1: Ninnu neevu telusukuntiva anni nenu telusukunna vaaru avutaa.
2: Then once I know who am I, I'll be knowing the rest.
1: కనుక నీవు అందరినీ తెలుసుకోవాలనుకుంటే నీవెవరో మొట్టమొదటి నీకు తెలుసుకో.
2: ఇఫ్ యూ వాంట్ టు నో ఎవ్రీవన్, ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
1: నేను ఆత్మ అనేటువంటిది నీవు తెలుసుకున్నప్పటి తర్వాత అందరూ ఆత్మస్వరూపులని సులభంగా మనకు అర్థమవుతుంది.
2: దెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ అండర్స్టాండ్ దట్ ఐ యామ్ ఆత్మ ద స్పిరిట్,
1: అయితే కొన్ని ప్రభుత్వ ఉద్యోగం లోపల, కొన్ని ప్రభుత్వం యొక్క అధికారం లోపల కొన్ని కొన్ని మంది ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వీరందరూ ఈ సమత్వాన్ని భావించుకోవటం చాలా కష్టమవుతుంది.
2: బేస్డ్ ఆన్ ప్రొఫెషన్ అండ్ వొకేషన్ it may not be possible to observe equality,
1: kaani
2: but
1: sadhyamainta varaku kudanu
2: next impossible
1: daani kudanu konchi varaku tappinchukoni
2: we have to also find a way out.
1: Vaani kudanu chaminchi
2: we have to pardon them.
1: Vaaru sariyina margaliki tippadaniki poonukovatam manavattu yokka divyattam.
2: The real divinity lies here in showing them that right direction.
1: Asalu aadhyatmikam ante emiti?
2: What is spirituality?
1: Aadhyatmikam anaga
2: spirituality means
1: tana endunnatundi pasutvanni himsinchi
2: first killing the animal quality,
1: tana yettunna manavatvanni divyatanga maarchukovatame, ide divyatmaya aadhyatmikam.
2: Transform the humanness, the human quality in you into the divine.
1: Prati manavuni endukunu pasutvam untundadi.
2: There is animality in every man.
1: Mottamodi ee pasutvanni manam చింపుకోవాలి.
2: ఫస్ట్ వీ హ్యావ్ టు కిల్ ది బీస్టియల్ క్వాలిటీ.
1: ఆ పశుత్వాన్ని చంపి
2: ఇట్ హ్యాస్ టు బి కిల్డ్.
1: మన మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి.
2: అండ్ వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ ది హ్యూమన్నెస్, హ్యూమన్ క్వాలిటీ ఇన్ ది డివైన్.
1: ఆధ్యాత్మికము,
2: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువాలిటీ.
1: ఆధ్యాత్మికము, ఆధ్యాత్మికమనగా
2: స్పిరిచువాలిటీ మ్యాన్,
1: ఆత్మను తెలుసుకోవటం కాదు.
2: నాట్ మియర్లీ నోయింగ్ సెల్ఫ్.
1: మన ఎందున్నటువంటి యొక్క ఈ పశుత్వాన్ని దూరం చేసి
2: వీ హావ్ టు డిస్టెన్స్ ది యానిమాలిటీ,
1: దివ్యత్వంగా మనం మార్చుకోవటమే నిజమైన ఆధ్యాత్మికం.
2: అండ్ బికమింగ్ వన్ విత్ ది డివైన్ ఈజ్ ట్రూ స్పిరిచువాలిటీ.
1: కనుక ఆధ్యాత్మికం అనేటువంటి దానికి కూడా అనేక అర్థాలు ఉంటున్నాయి.
2: స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక
1: ఆది ఆత్మ యొక్క సంబంధమే ఆధ్యాత్మికం.
2: అండ్ ఆధ్యాత్మ ఇస్ ఎ కనెక్షన్ దట్ ఇస్ రిలేటెడ్ టు ది బిగినింగ్ అండ్ ది ఎండ్.
1: అందరి యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వమే ఆధ్యాత్మికం.
2: ది ప్రిన్సిపల్ ఆఫ్ ది సెల్ఫ్ ప్రెసెంట్ ఎవ్రీవన్ ఇస్ ఆధ్యాత్మిక.
1: నీవు నేను ఒకటే అనేటువంటి ఏకత్వంగా భావించుకోవటమే ఆధ్యాత్మికం.
2: ది ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ దట్ ఐ అండ్ యూ ఆర్ వన్ ఇస్ స్పిరిచువాలిటీ.
1: ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనం ప్రవేశపెట్టాలి.
2: అండ్ యూ హ్యావ్ టు గెట్ ఇంటు దిస్ ఫీల్డ్ ఆఫ్ వన్నెస్.
1: ఎవరేమనుకున్నప్పటికీ మనం దానికి ఏమాత్రం కూడా జంకకూడదు.
2: లెట్ ఎనీవన్ థింక్ యాజ్ దే లైక్ బట్ డోంట్ బి బదర్డ్ ఆఫ్ ఇట్. ధర్మరాజు
1: మహాసభలోపల కూర్చున్నాడు.
2: He sat there in his court.
1: Duryodhanudu ishtamachinattuga cheptunnadu.
2: Duryodhana was speaking as he liked.
1: Kattagalaki Krishnunni nindistu vachadu.
2: And he went on blaming even Krishna.
1: Agrataambulam ivvadaniki Krishnudiki.
2: And Krishna has no authority to deserve this.
1: Krishnudu agrataambulam teesukodaniki arhude kaadu.
2: He said Krishna is not eligible to receive.
1: Ani aneka rakamuga dooshinchadu.
2: And he went on accusing him.
1: Appudu
2: then
1: Dharmaja chaala baadhapaddadu.
2: Dharmaja felt so sad.
1: Na prabhuvunu ఇంత గొప్ప సభలోపల ఈ విధంగా తుచ్చంగా దూషిస్తున్నాడే.
2: మై లార్డ్ ఈజ్ క్రిటిసైజ్డ్ ఓపెన్లీ ఇన్ దిస్ పబ్లిక్ కోర్ట్, హీ ఫెల్ సో సాడ్.
1: వీడికి దూషించే అధికారం ఎక్కడుంది?
2: వాట్ రైట్ హ్యాస్ హీ?
1: ఇది కేవలము పర్సనల్ డిసప్పాయింట్ యొక్క రోగమే.
2: దట్స్ ఆల్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ హిస్ పర్సనల్ డిసప్పాయింట్మెంట్.
1: కనుకనే ఈ యొక్క పర్సనల్ డిసప్పాయింట్ వచ్చినటువంటి రోగానికి తగినటువంటి మంది ఇవ్వాలి.
2: దేర్ఫోర్ హీ షుడ్ బి క్యూర్డ్ ఫ్రమ్ ది డిసీజ్ దట్ హస్ కమ్ అప్ బికాజ్ ఆఫ్ ది పర్సనల్ డిసప్పాయింట్మెంట్.
1: ధర్మజుడు కృష్ణుని పాదాలు పట్టుకున్నాడు.
2: ధర్మజ కాట్ హోల్డ్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ కృష్ణ.
1: కృష్ణ ఈ విధంగా దూషిస్తుంటే మీరు ఎంత చిరునవ్వు నవ్వుతున్నారు.
2: జస్ట్ బ్లేమింగ్ యూ, యు ఆర్ స్మైలింగ్.
1: కానీ మీకు నవ్వు వస్తుందేమో కానీ నాకు చాలా దుఃఖంగా ఉంది అన్న.
2: యు మే స్మైల్ బట్ ఐ ఫీల్ లైక్ క్రైయింగ్.
1: పిచ్చివాడా ధర్మజ,
2: ఓ బ్యాడ్ క్యారెక్టర్.
1: దూషణ భూషణ తిరస్కార పురస్కారములన్నీ కూడా దేహమునికే కానీ నాకు కాదు.
2: ద ప్రైజ్ అండ్ ద బ్లేమ్ బిలాంగ్ టు ద బాడీ బట్ నాట్ టు ద సెల్ఫ్.
1: ఈ దూషణ భూషణ తిరస్కారాలకు మనం ఎందుకు లొంగాలి?
2: యాక్సెప్టెన్స్ ఆఫ్ ద డినైల్ ఆఫ్ ద ప్రైజ్ ఆర్ బ్లేమ్.
1: మనమే మన దేహాన్ని దూషించుకుంటుంటాం.
2: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ టు క్రిటిసైజ్ అవర్ బాడీ.
1: నాకు అన్ని రోగములు చెందుతున్నాయే అని దేహాన్ని మనమే దూషిస్తున్నాం.
2: ఇన్ ఫ్యాక్ట్ వి ఫీల్ సో బ్యాడ్ ఆఫ్ అవర్ బాడీ ఫుల్ ఆఫ్ అఫ్లిక్షన్.
1: నీ దేహాన్ని నీవు దూషిస్తుంటున్నప్పుడు ఇతరులు నీ దేహాన్ని దూషించడం నీకు సహాయమే చేసిన వారు అవుతారు.
2: వెన్ యువర్ బాడీ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ టు యూ బీయింగ్ ఫుల్ ఆఫ్ అఫ్లిక్షన్,
1: నీకు అపరాధం చేసిన వారు
2: కాదు, బై క్రిటిసైజింగ్ యువర్ హెల్త్
1: నీకు తోడు నీడైనా నిలబడారు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హెల్ప్ యూ.
1: అప్పుడు ధర్మజుడు చాలా ఆనందాన్ని పొంది, స్వామి ఇలాంటి ప్రబోధనలు చేసేటువంటి వారు లేకపోవటం చేతనే లోకంలో అనేక మంది ఈ రకమైనటువంటి అజ్ఞానంలో మునిగిపోతున్నారు.
2: ధర్మజ సెడ్, దేర్ ఆర్ నన్ టు గివ్ దట్ బ్యూటిఫుల్ స్పిరిచువల్ టీచింగ్ టు ఎవ్రీబడీ, దేర్ ఫార్ ఆల్ ఆర్ ఇగ్నోరెంట్.
1: వాడు ఎలాంటి మార్పులు పెట్టాడు?
2: వాట్ కైండ్ ఆఫ్ స్ప్లైట్.
1: స్నానము చేయు, ఆ జవరాండ్ర చీరలు కాజేసినందుకు అప్పు చెయ్యకు.
2: Krishna, do you deserve these salutations in the first place because you have robbed the garments of those ladies?
1: Kolla bhoomanda tho thallalaadinnaadu harinchinanduka addamijuta.
2: Is it because that you have stolen the butter and the curd?
1: Dharma ja chaaluniki katti petti nee panchangam inka.
2: You just stop whatever you do.
1: Pogalu kolla boku chaalinchu mui nor anna.
2: Don't praise Krishna anymore. Shut up, he said.
1: Shut up annadu.
2: Shut up, he said.
1: చాలా మంచి మాట చెప్పాడు అన్నాడు కృష్ణుడు.
2: కృష్ణ సెడ్, హీ సెడ్ వెరీ గుడ్ వర్డ్స్.
1: దుర్యోధనుడు అన్ని తెలిసినటువంటి వాడే.
2: అండ్ హీ నోస్ ఆల్.
1: అన్ని తెలిసి కూడా అజ్ఞానంలో మునుగుతున్నాడు.
2: దో హీ నోస్ ఆల్,
1: నీవు అన్ని తెలిసి నీవు కూడా అజ్ఞానంలో మునిగితే ప్రయోజనం ఏమిటి?
2: ఇఫ్ యూ ఫాలో హిమ్ యూ ఆల్సో టర్న్ ఇగ్నోరెంట్. వాట్ ఇస్ ది యూజ్?
1: నోరు మూయి అన్నాడు.
2: సో యూ షట్ అప్.
1: అదే మౌనానికి సరైనటువంటి అర్థం.
2: అండ్ దట్ ఈస్ ది ట్రూ మీనింగ్.
1: ఎక్కువ ఇతరుల పైన దూషించకూడదు.
2: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
1: మౌనం కలహం నాస్తి అన్నారు.
2: అండ్ ఇఫ్ యు రిమైన్ సైలెంట్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్.
1: వాడు చేస్తే చేసినాడు.
2: లెట్ హిమ్ క్రిటిసైజ్ యు.
1: నీవు వాడికి చేయవద్దు.
2: యు డోంట్ డు ఇట్.
1: ఎవరు నీకు అపకారం చేశారో,
2: ద వన్ హూ హస్ హార్మ్డ్ యు,
1: వారికి ఒక వందనం ఇచ్చేసేయి.
2: యు జస్ట్ పే రెస్పెక్ట్.
1: వారికి తిరిగి నీవు ప్రతి అపకారం చేయవద్దు.
2: అండ్ డోంట్ రిటాలియేట్.
1: చేస్తే వాడు చేసింది నువ్వు చేశావు, నీవేమంత గొప్పవాడవుతావు?
2: ఇఫ్ యూ రియాక్ట్ అండ్ రిటాలియేట్ యూ ఆల్సో బి కమిటింగ్ ఎ సిన్.
1: వాడు చేసింది తప్పు అనుకుంటున్నావు.
2: యూ సే దట్ అదర్స్,
1: నీవు తిరిగి అదే అపకారం చేస్తే నీవు మే చేసింది మాత్రం రైట్ అవుతుందా?
2: అండ్ ఇఫ్ యూ కమిట్ ది సేమ్ థింగ్ యూ విల్ బి కమిటింగ్ అన్ అఫెన్స్.
1: చేయవద్దు.
2: డూ ఇట్.
1: వారు చేస్తే చేసుకుని.
2: లెట్ దెమ్ డూ ఇన్ దేర్ ఓన్ వే.
1: నీవెవరికి అపకారం చేయవద్దు.
2: డోంట్ హార్మ్ ఎనీబడీ.
1: అందరి క్షేమాన్ని నువ్వు కోరు.
2: Wish for the well-being.
1: అందుకోసమే దినము మనం చేస్తున్నాము. లోకస్ సమస్త సుఖినో భవంతు.
2: దాట్స్ అవర్ డైలీ ప్రేయర్. లోకస్ సమస్త సుఖినో భవంతు.
1: అందరూ సుఖంగా ఉండాలి.
2: ఆల్ షుడ్ బి హ్యాపీ.
1: సర్వులు సుఖంగా ఉండినప్పుడే నీ సుఖం కూడా ప్రాప్తిస్తుంది.
2: When all are happy, you can be happy.
1: కనుక మనం అందరి సుఖాన్ని కూడా కోరుతున్నాం.
2: వీ షుడ్ ప్రే ఫర్
1: అందరి క్షేమాన్ని మనం ఆశిస్తాము.
2: అండ్ వీ వాంట్ ఆల్ షుడ్ బి ఆల్ షుడ్ ప్రాస్పర్.
1: అందరి ఆరోగ్యాన్ని కూడా మనం ఆశిస్తాము.
2: వీ ప్రే ఫర్ ది హెల్త్ ఆఫ్ ఎవ్రీబడి.
1: ఎవరి అపకారము మనం కోరకూడదు.
2: అండ్ వీ షుడ్ నాట్ విష్ ఫర్ బ్యాడ్.
1: ఎవరు మనకు ద్వేషం లేదు.
2: హ్యాపెన్ టు ఎనీబడి.
1: ఈ లోకంలో ద్వేషులే లేరు.
2: దేర్ ఇస్ నో హేట్రెడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈరోజు ద్వేషులుగా నీవు భావిస్తున్నావు కానీ
2: యూ కన్సిడర్ ఇట్ సో.
1: అందరు నీ మిత్రులే.
2: ఆల్ ఆర్ యువర్ ఫ్రెండ్స్.
1: కనుక అందరినీ మిత్రులుగా భావించు.
2: కన్సిడర్ ఆల్ ఆస్ యువర్ ఫ్రెండ్.
1: అప్పుడే నీ యొక్క ఉదారమైనటువంటి యొక్క స్వభావము,
2: యువర్ బ్రాడ్ మైండెడ్నెస్,
1: విశాలమైనటువంటి యొక్క హృదయము,
2: అండ్ యువర్ గాడ్ బ్రాడ్
1: నీ పవిత్రమైనటువంటి యొక్క భావము,
2: సీక్రెట్ థాట్స్
1: ప్రపంచానికి అందించినటువంటి వాడవుతావు.
2: యూ విల్ బి షేరింగ్ విత్ ఎవ్రీబడి ఇన్ దిస్
1: వరల్డ్. దీనికోసమే భగవంతుడు నిన్ను పుట్టించాడు.
2: అండ్ ఫర్ దట్ పర్పస్ యు ఆర్ గిఫ్టెడ్ విత్ లవ్.
1: భగవంతుడు ప్రతి మానవుని పుట్టించేది ఏదో ఒక అంతరార్థం కోసమని పుట్టించాడు.
2: యు ఆర్ గిఫ్టెడ్ విత్ లైఫ్ విత్ సమ్ పర్పస్ బిహైండ్.
1: తన ఇష్టం వచ్చింది ఆ పని చేసుకుని.
2: And then you do what you like.
1: తనకు అర్పితం చేయి.
2: అండ్ యూ ఆఫర్.
1: ఏ హృదయము నొసగితే ఈశ నాకు మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
2: ఓ గాడ్, ద హార్ట్ దట్ యు హావ్ గివెన్ మీ గిఫ్టెడ్ మీ ఎర్లియర్ ఈజ్ ఆఫర్ టు యూ బ్యాక్.
1: పరగ వేరేమి తెత్తి నీ పాదార్చనకును.
2: వాట్ ఎల్స్ కెన్ ఐ ఆఫర్ అన్ టు యూ?
1: అంజనకు అందుకోవయ్య నీవు అన్నాడు.
2: ఓ గాడ్, ఐ జాయిన్ బౌత్ ఆఫ్ మై హ్యాండ్స్.
1: నీకిచ్చిన హృదయాన్ని నీకు అందిస్తున్నాను.
2: ఐ గివ్ యూ బ్యాక్ ద హార్ట్ దట్.
1: నా దగ్గర కొత్త వస్తువులు నాదేమీ లేవు.
2: ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ యూ.
1: నా దగ్గర నీవిచ్చినవే ఉన్నాయి.
2: ఐ గాట్ ఆల్
1: నీవిచ్చినవే నీకు అందిస్తున్నాను.
2: ఐ గివ్ యూ బ్యాక్ దట్ యూ గిఫ్టెడ్.
1: అది ఏ నీవిచ్చిన పెద్ద వస్తువు నాకు.
2: That is a big gift you have given.
1: అది ఏ ప్రేమ ప్రేమ ప్రేమ.
2: That is love and love alone.
1: ఆ ప్రేమను నేను తిరిగి 10 మందికి పంచాలి.
2: And that love I have to share.
1: ఆ ప్రేమను పంచే కోసం నీ ప్రేమను పెంచుకోవాలి.
2: And to share this love in me with others I have to.
1: ఏ మానవునియందు ద్వేషము అసూయ క్రోధము ఈ మూడు కొడును మునిగి ఉంటాయో అలాంటి వారు చాలా 10 మంది కట్టుకున్న భార్య బిడ్డలు కూడా పరిగణించరు.
2: The man with hatred, jealous and anger is not acceptable to his own family, the wife and children.
1: కనుక ఆ దుర్గుణాలను మొట్టమొదటి దూరం చేయాలి.
2: So we should remove those bad qualities.
1: మనం ప్రేమను పెంచుకుంటే ఈ దుర్గుణాలంతా సహజంగా దూరం అయిపోతాయి.
2: And once we foster love, these bad qualities will go.
1: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంగా వచ్చినటువంటి ఒక స్వరూపమే.
2: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ఎసెన్షియలీ డివైన్.
1: కానీ అనేక మంది లోపల కొన్ని దుర్గుణాలంతా కూడా కదిలిపోతుంటాయి.
2: వి ఫైండ్ సో మెనీ బ్యాడ్ క్వాలిటీస్ అమంగ్ మెనీ.
1: పుట్టినప్పుడు పవిత్రమైన హృదయంగానే పుడతాడు.
2: హి వాస్ బోర్న్ సేక్రెడ్.
1: పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెద్ద బాబు కోత అయినట్టుగా ఈ దుర్గుణాలంతా వచ్చి లోపల చేర్చుకుంటారు.
2: విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్ ద వికెట్ క్వాలిటీస్ ఆల్సో గ్రో.
1: ఈ యొక్క దుర్గుణాలను తమని తాము చేర్చుకున్నారే కానీ అవి పెరగలేదు.
2: ద ప్రెసెన్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
1: ఆ యొక్క దుర్గుణాలు నీకే దూరం చేస్తాయి.
2: అండ్ దే విల్ టేక్ యూ పుట్ యూ టు డేంజర్.
1: నీ మానవత్వాన్ని మసిగలుపుతాయి.
2: యూ విల్ రూయిన్ యువర్ ఓన్ హ్యూమన్ క్వాలిటీ.
1: కనుక నీవు హ్యూమన్ క్వాలిటీని పాడు చేసుకోవద్దు.
2: డోంట్ స్పాయిల్ యువర్ హ్యూమన్ నేచర్.
1: మానవత్వం ఎంత పవిత్రమైనటువంటిది.
2: ద హ్యూమన్ లైఫ్ ఇస్
1: ఎంత దివ్యమైనటువంటిది. ఎంత భవ్యమైనటువంటిది. ఎంత సున్నితమైనటువంటిది.
2: సో సాఫ్ట్ అండ్
1: అలాంటి మానవత్వాన్ని ఎందుకు నువ్వు పాడు చేసుకుంటున్నావు.
2: సచ్ ఎ నోబుల్ హ్యూమన్ లైఫ్ యువర్ స్పాయిలింగ్ విత్ యువర్.
1: నీ స్వార్థం కోసమని స్వప్రయోజనం కోసమని పరులను దూషించి పరులను హింసించి పరులను నొప్పి పెట్టడం మంచిది కాదు.
2: ఫర్ యువర్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు హార్మ్ అదర్స్, క్రిటిసైజ్ అదర్స్, put others to suffering.
1: పరుల యొక్క మంచిని చూచి నీవు ఆనందించు.
2: బీ హ్యాపీ వెన్ అదర్స్ ఆర్ హ్యాపీ.
1: పరుల యొక్క సుఖాన్ని చూచి ఆనందించు.
2: బీ హ్యాపీ వెన్ అదర్స్.
1: అప్పుడే ప్రభు ఆనందం నీకు లభిస్తుంది.
2: దెన్ ఓన్లీ యూ కెన్ ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ యూ.
1: అప్పుడే మానవత్వం పెంచుకున్న వాడవుతావు.
2: దెన్ యూ కెన్ డెవలప్ దిస్ హ్యూమన్ నేచర్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: పూర్వమంతా కూడా ఏ ఆరాధన చేస్తూ వచ్చారు?
2: వాట్ సార్ట్ ఆఫ్ వర్షిప్ వాస్ దేర్ ఇన్ ద.
1: కేవలం ప్రకృతిని ఆరాధన చేస్తూ వచ్చారు. ప్రకృతి.
2: They worship the nature, prakriti.
1: Prakritini aaradhan cheyatam tappu kaade.
2: It's not a mistake to worship nature.
1: Tine tindini,
2: the food that we partake,
1: trage neerini,
2: and the water that
1: pande pantanu,
2: and the harvest grain.
1: Aneka rakamainatundi oka aahara viharamunta manaku andistundadi ee bhudevi.
2: And it is the nature that supplies the food, raiment and shelter.
1: Inte kaadu manuviki kavalsinatundi oka ధనధాన్యములు కూడా అందిస్తున్నాయి.
2: ఆల్ ది ఎసెన్షియల్స్ లైక్ ది గ్రెయిన్ ఆల్సో సప్లైడ్ బై ఎర్త్.
1: ఇంతటితో కాదు,
2: నాట్ ఓన్ దిస్,
1: నాణ్యములుగా ఉండేటువంటి బంగారు వెండిని కూడా పండిస్తుంటారు.
2: అండ్ వి ఆల్సో ఫైండ్ ప్రెషస్ మెటల్స్ లైక్ గోల్డ్.
1: వజ్రాలు కూడా పండిస్తుంటారు.
2: ఇవన్నీ
1: కూడా పండించి నీకు ఇచ్చేది ఆ భూమిని ఆరాధన చేయడంలో తప్పేమున్నది?
2: వాట్ మిస్టేక్ ఇస్ దేర్ ఇఫ్ యూ వర్షిప్ మదర్ ఎర్త్ దట్ సప్లైస్ యూ ద
1: గ్రెయిన్. సర్వ ప్రాణములను కూడా రక్షించేటువంటి యొక్క పంచ ప్రాణములను మనం ఆరాధన చేయడంలో తప్పేమున్నది?
2: వాట్ ఇస్ ది మిస్టేక్ ఇఫ్ యూ వర్షిప్ అడోర్ ద లైఫ్ ప్రిన్సిపల్స్.
1: కనుకనే మనము ప్రాచీనం చేస్తున్నటువంటి యొక్క ఈ ఆరాధనలన్నీ కూడా పవిత్రమైనటువంటివి.
2: ఆల్ మోడ్స్ ఆఫ్ వర్షిప్ బై ది ఏన్షియన్స్ ఆర్ సీక్రెట్.
1: ఏదో ఒక తుచ్చమైనటువంటి దానికోసమని ఉత్తమమైనటువంటి దాన్ని నిర్మాణం చేసుకుని దానికంతా మనం ఆరాధన చేస్తున్నాము.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ మీన్ లో థింగ్స్ వీ ఫర్గెట్ దిస్ పాయింట్.
1: వద్దు వద్దు,
2: వీ షుడ్ నాట్
1: మిస్. మన భూమాత
2: అండ్ ఇట్స్ మదర్ ఎర్త్.
1: ఈ భూమాత గోమాత
2: అండ్ ఆల్సో ద కౌ ఇస్ రివియర్డ్ యాజ్ మదర్.
1: వేదమాత
2: అండ్ స్క్రిప్చర్ ఇస్ మదర్.
1: కన్నమాత
2: అండ్ ఫిజికల్ మదర్.
1: ఈ నలుగురు మదర్లే మనకు నిజమైనటువంటి యొక్క ఆరాధన దేవతలు.
2: దీస్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ మదర్ హావ్ గాట్ టు బి రివియర్డ్.
1: అట్టి మాతలను మనం రక్షించుకుంటూ వారి సంతృప్తి పరిచేటువంటి నిమిత్తమై మనం సరైన సాధనలు చేస్తూ రావాలి.
2: వి హావ్ టు రెస్పెక్ట్ అండ్ వర్షిప్ ద మదర్, ద ఫిజికల్ మదర్, ద కౌ ద మదర్, ద స్క్రిప్చర్ మదర్.
1: దైవారాధన చాలా ముఖ్యము.
2: అండ్ వర్షిపింగ్ గాడ్
1: ఇస్ దైవారాధన అనేటువంటి సన్నగిల్లి పోవటం చేతనే.
2: బికాజ్ దేర్ ఇస్ నో వర్షిప్ ఫర్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్.
1: ప్రపంచంలో అనేక దుఃఖములంతా పెరుగుతూ వస్తున్నాయి.
2: వి ఫైండ్ ద హోల్ వరల్డ్ ఇస్ ఇన్ కయాస్.
1: ఎక్కడ చూసినా దుఃఖమే.
2: వి ఫైండ్ మిజరీ.
1: కారణం ఏమిటి?
2: వై
1: ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు.
2: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ గాన్.
1: ఆత్మవిశ్వాసం పోయిన తర్వాత వాడి బ్రతికి ప్రయోజనం ఏంటి?
2: వాట్ ఫర్ ఇస్ ద లైఫ్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్?
1: దైవారాధనలే దేశం రక్షణ చేసేది.
2: వర్షిప్ ఆఫ్ ద గాడ్ ఇట్ విల్ ప్రొటెక్ట్ దిస్ కంట్రీ.
1: దైవారాధన చేస్తుంటుంటే దేశం అంతా బాగుపడిపోతుంది.
2: When once you think and worship God, the whole
1: ప్రజలందరూ ఆనందిస్తారు. ప్రజలందరూ ఆనందిస్తారు.
2: And all people will be happy.
1: సుఖశాంతులు పొందుతారు.
2: You will have peace
1: and prosperity. And
2: there will be no dearth or shortage.
1: అన్ని విధాలా మనము శాంతిని పొందుతాము.
2: You will be peaceful in every way.
1: కానీ శాంతి శాంతి శాంతి పలుకుతున్నాం శాంతి పాట.
2: వి సే సింప్లీ రిపీట్ పీస్ పీస్ పీస్ థ్రై.
1: ఏది శాంతి?
2: వాట్ ఇస్ పీస్?
1: ఎందుకోసం పలుకుతున్నావు?
2: వాట్ ఫార్?
1: ఆది భౌతికము,
2: ఫిజికల్,
1: ఆది దైవికము, ఆధ్యాత్మికము, ఈ మూడింటి ఎందు మనకు శాంతి కావాలి.
2: వి షుడ్ హావ్ పీస్ ఇన్ దీస్ త్రీ రెల్మ్.
1: దేహరీతిగా మనకు శాంతి కావాలి.
2: ఫిజికలీ వి షుడ్ బి పీస్ఫుల్.
1: మనస్సురీతిగా శాంతి కావాలి.
2: మెంటలీ వి షుడ్ పీస్ఫుల్.
1: ఆత్మరీతిగా శాంతి కావాలి.
2: అండ్ స్పిరిచువల్లీ వి షుడ్
1: బి పీస్ఫుల్. ఈ మూడింటి శాంతి ఉంటేనే మనము సరైనటువంటి మానవులుగా ఉంటాం.
2: When there is peace in these three levels, you will be peaceful.
1: Peace, peace, peace, peace. Peace ప్రపంచంలో వెతుకుతావా?
2: Do you find peace in the outer world?
1: ప్రపంచంలో వెతికితే పీసే చిక్కదు నీకు.
2: There is no peace in the outer world.
1: ప్రపంచం అంతా పీస్ పీస్ అయిపోతున్నాయి.
2: You find only peace, peace, peace outside.
1: కనుకనే ఈ పీస్ నీలోనే ఉంది.
2: The true peace is within you.
1: కనుక నీ యందు ఉన్నటువంటి ఒక శాంతిని నీవు పోషించుకో.
2: Keep up, maintain the inner peace.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: ఈనాడు రాత్రి అంతా కూడాను
2: throughout night
1: చక్కగా నామస్మరణ చేసి
2: chant glory of God.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క శక్తిని ప్రపంచానికంతా కూడా ప్రసరింప చేయాలి.
2: The sacred energy that you are going to have, అది
1: ఈశ్వరత్వానికి సరైనటువంటి గుర్తు.
2: That is the true sign of the divinity.
1: ఈశ్వరుడు అనగా ఏమిటి?
2: Who is Ishwara?
1: గాలి వలె సంచరించేటువంటి వాడు ఈశ్వరుడు.
2: Ishwara, the divine, moves about freely like air.
1: గాలి ఏ విధంగా సర్వత్రా సంచరిస్తుందో,
2: just as air is all pervasive,
1: ఈశ్వరుడు ఆ విధంగా సంచరించేటువంటి
2: వాడు. So also God is all expansive.
1: కనుకనే మీ యొక్క ప్రేమను, మీ యొక్క నామస్మరణను ఈ ప్రపంచానికంతా కూడా చక్కగా ప్రచారం చేస్తూ రావాలి.
2: Therefore you should publicize, propagate, practice the God's name and share with everybody.

ఆనాటి ఉదయం కార్యక్రమం ప్రసాద వితరణ మరియు మంగళారతితో సమాప్తమైంది. 24 ఏప్రిల్ ఉదయం 10:15 శ్రీ సత్యసాయి హిల్వ్యూ స్టేడియంలో నారాయణ సేవను నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది మంది భక్తులు ప్రసాదం స్వీకరించారు. 24 ఏప్రిల్ సాయంకాలం భగవంతుడు గానలోలుడు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు కేవలం గానలోలుడే కాదు, అమోఘమైన సంగీతకారులు కూడా. వారు తమ మృదు మధురమైన గళంతో ఎన్నో కీర్తనలను భజనలను పాడి భక్తులను భక్తి ప్రేమ సేవా మార్గాలలో నడిపించారు. ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మొదలుకొని ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు వారి పాదాల చెంత తమ కళను సమర్పించుకునే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వారికి సంగీతంపై ఉన్న అపారమైన వాత్సల్యానికి ప్రేమకు చిహ్నంగా ప్రశాంతి నిలయంలోని ఏ పండుగైనా ఉత్సవమైనా సంగీతం లేనిదే సంపూర్ణం కాదు. శ్రీ సత్యసాయి ఆరాధనా మహోత్సవంలో భాగంగా 24వ తేదీ సాయంకాలం ప్రముఖ గాయని శ్రీమతి బాంబే జయశ్రీ గారు తమ కర్ణాటక సంగీత గాత్ర కచేరీతో, ఆ తరువాత ప్రముఖ సరోద్ వాద్యకులు ఉస్తాద్ అమ్జద్ అలీఖాన్ గారి కుమారుడైనటువంటి అయాన్ అలీఖాన్ గారు తమ సరోద్ కచేరీతో సాయి కుళ్వన్ సభామండపంలో ఆసీనులైన భక్తులందరినీ భక్తి సంగీత సాగరంలో తేలియాడించారు.

0: విద్యార్థులచే భజనలు మరియు మంగళారతితో ఆనాటి సాయంకాలం కార్యక్రమం సమాప్తమైంది. 25 ఏప్రిల్ 2012 సాయంకాలం దివ్యత్వానుభూతి సాకారం నుండి నిరాకారం వరకు అనే అంశంపై 2 రోజుల పాటు జరిగిన సదస్సు యొక్క సమారోహణోత్సవం 25 ఏప్రిల్ సాయంకాలం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థల్లో పీహెచ్డీ చేస్తున్నటువంటి సాయి గిరిధర్ గారు, తదుపరి పద్మశ్రీ బిరుదాంకితులు మరియు శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థల 5వ వైస్ ఛాన్సలర్ గా తమ సేవలందించినటువంటి డాక్టర్ జి వెంకట్రామన్ గారు ప్రసంగించారు. శ్రీ సాయి గిరిధర్ శ్రీ సత్యసాయి అవతారం ప్రేమ ధర్మాన్ని స్థాపించడానికి వచ్చినదని తెలిపారు. ప్రతి మానవ హృదయంలో ప్రేమను పెంపొందించడమే స్వామి అవతార ముఖ్యోద్దేశమని వారు అన్నారు. తమ అవతార కాలంలో స్వామి శ్రీ సత్యసాయి విద్యాసంస్థలు, శ్రీ సత్యసాయి వైద్య సేవా సంస్థలు, మంచినీటి పథకాలు వంటి ఎన్నో ఆదర్శనీయమైన పథకాలు చేపట్టినప్పటికీ వారి అవతారం యొక్క ముఖ్య లక్ష్యం మానవ హృదయం యొక్క పరివర్తన మాత్రమే అని పేర్కొన్నారు. స్వామి మనతో సంభాషించాలి, మనతో సంచరించాలి అంటే మన హృదయాన్ని పరిశుభ్రపరుచుకొని ఒక ప్రేమమయమైన వాతావరణాన్ని మనం కల్పించుకోవాలి అని సూచించారు.
1: మూకం కరోతి వాచాలం పంకుం లంగయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. ద వన్ హూ ఇస్ కేపబుల్ ఆఫ్ మేకింగ్ ద మ్యూట్ స్పీక్, ద వన్ హూ ఇస్ కేపబుల్ ఆఫ్ కమాండింగ్ ద లేమ్ టు క్రాస్ ది హిమాలయన్ రేంజ్. The very thought of one that fills us with paramananda, transcendental bliss, to that Lord of Lords, my most beloved Bhagwan, my humble salutations. Mama ivamsho jiva loke jiva bhutas sanatanaha. To all the wonderful sparks of divinity, a loving Sai Ram to all of you. In the given time today, we shall deliberate on a few questions. What is the purpose of an avatar? When we say that we have to move from form to formless, whose form are we talking about? What is the form of God? And how do we make this transition from form to formless? The first question, what is the purpose of avatar? When a couple of our professors were discussing this very same question, they got a doubt. They said that after Rama avatar came in Treta Yuga, we see that Dwapara Yuga was to follow, in which Dharma apparently declined. After Dwapara Yuga, when Lord Krishna left his mortal coil, Kali Yuga was to follow, which again is a decline in Dharma. But the Lord himself has said that when there is decline in Dharma, I shall manifest again and again. Then what is the Dharma which the Lord has come to establish? That evening, they had assembled in Mandir here in Prashanti Nilayam, and Bhagwan, out of the blue, summoned for a discourse. In the discourse, Bhagwan said this very words. He said, there are people who think, what is the dharma that God has come to establish? Is it deha dharma? Is it para dharma? Does he teach you how to live an ideal life alone? What is the dharma that God has come to establish? Bhagwan said, God comes as an avatar to establish prema dharma, to establish love in the hearts of the devotees. If Lord Sri Rama wouldn't have taken avatar, after 20,000 years would we have had a Tyagaraja who would inspire millions to follow his path of love to God. If Lord Krishna wouldn't have manifested in that most beautiful form, would Mother Mirabai, Sri Ramanujacharya, ever be able to spread their message of love for God thousands of years later? If Jesus wouldn't have manifested to speak about the glory of his master, his father, after 2,000 years, would there be millions of followers of Jesus who have installed love and compassion in their heart? The purpose of avatar is not merely to show man how to lead an ideal life, to set up marvelous models, institutions like the super speciality hospital, the educational institutions. They are all marvelous models for humans to emulate. But the purpose of avatar is much beyond. It is to bring the transformation of the heart. I prayed to Bhagwan, Swami, I want to see you. And Swami replied, I want to see through you. I prayed to Bhagwan, Swami, I want to hear your nectarine golden sweet voice. Swami replied, I want to render nectar and sweetness to your voice by speaking through you. It is only later that I realize that what I am asking and what the Lord himself is telling me is one and the same. If we allow the Lord to see through us, we will see nothing but himself, because when the Lord saw us, he did not see us separate from him. He saw us as himself. The Lord saw us as himself. So if he sees through us, all that we see will be Bhagwan himself. If he speaks through us, who is the first person to listen to him? The first hearing instrument closest to my mouth is my own ear. So when Lord speaks through me, I will listen to his golden nectarine sweet voice. With this prayer that Bhagwan should see through all of us, should speak through all of us, should live through all of us, should love through all of us, I seek his permission to conclude today's talk. Jai Sai Ram.

0: ఆ పాటలో వారు, అంతర్యామి అయిన ఓ భగవంతుడా, కన్నులకు కానరాకున్నావే, ఎక్కడకు వెళ్లిపోయావు అని ప్రశ్నించాడు. అప్పుడు కృష్ణుడు ఏ సమాధానము ఇవ్వలేదు. అయితే 1984 భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు భగవద్గీతపై ఉపన్యాసములు అందిస్తూ,
1: వి హౌఎవర్ హావ్ ఎన్ ఆన్సర్ అండ్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ దట్ వాస్ గివెన్ టు అస్ బై స్వామి హింసెల్ఫ్ అ లాంగ్ టైమ్ అగో. ఇన్ సెప్టెంబర్ 1984 భగవాన్ గేవ్ 34 డిస్కోర్సెస్ ఆన్ ద భగవద్గీత ఇన్ ద భజన్ హాల్ ఓవర్ దేర్ డైరెక్టెడ్ స్పెషలీ at students. This is an extraordinary series, the like of which does not exist and cannot exist for obvious reasons. In one of those discourses, Swami said, and this is a paraphrase, right now you are all in this hall. Swami also is here speaking to you. Later, when you go back to your respective places, there will be no bhajan hall and no Swami.
2: నిరాకారము శాశ్వతం. దీనికి ఒక చిన్న ఉదాహరణ, మీరు ఈ ప్రశాంతి నిలయ మందిరము లోపల 1,000 కూర్చున్నారు. ఇది 1 లేక 1.5 కాల నియమం. వీరితో పాటు ఈ ప్రశాంతి నిలయమునందు నేను కూడా ఉంటున్నాను. అందరూ ఈ హాల్కు లోపల భాగంలో కూర్చున్నారు. ఇది కాల పరిమితితో కూడినటువంటిది, ఈ కర్మ నిమిత్తంతో కూడినటువంటిది. అయితే ఈ భావాన్ని మీ గ్రామాలకు మీరు వెళ్లిన తర్వాత ఒక్కతోటి మీరు చిత్తాకాశమునందు స్మరించినారంటే ఈ ప్రశాంతి నిలయము, ఇన్ని వేల వ్యక్తులు, స్వామి మీ హృదయంలో నిలిచిపోయారు. కేవలము ఇది బాహ్యమైన దృష్టిలో జాగ్రత్త అవస్థలో చూచినప్పుడు మీరందరూ కూడా ప్రశాంతి నిలయం హాల్లో జీవిస్తున్నారు, నివసిస్తున్నారు. కానీ మీరు మీ గ్రామములకు వెళ్లి మీరు చింతించినప్పుడు మీలో ఈ ప్రశాంతి నియమం నివసిస్తూ ఉంటుంది. ఈ ప్రశాంతి నియమంలో ఉండేటువంటి మీరు 1 అయినప్పటికీ ఈ ప్రశాంతి నియమం మీలో నిలుచుకోవటము శాశ్వతంగా జీవితమంతా నిలిచిపోయింది. మీరు ఎప్పుడు చింతించినా కూడా ఈ యొక్క దృశ్యం మీలో శాశ్వతంగా చేరిపోయింది.
0: ఇంకొక సన్నివేశంలో డాక్టర్ వెంకట్రామన్ గారు బృందావనంలో స్వామితో కారులో ప్రయాణిస్తున్నప్పుడు, స్వామి, ఈ లోకంలో ఇంత అధర్మం ఎందుకున్నది అని వారు ప్రశ్నించారట. అప్పుడు స్వామి, నేను సాయి రమేష్ హాలుకు దర్శనానికి వచ్చే ముందర హాలులో పరిస్థితి ఎలా ఉంటుంది అని అడిగారు. అప్పుడు ఆయన, అంతా నిశ్శబ్దంగా స్వామికే వేచి ఉంటారు స్వామి అన్నారు. మరి అంతమందిలో ఒక చిన్న పిల్లవాడు ఏడిస్తే అన్నారు. అప్పుడు అందరూ అటువైపే దృష్టి సారిస్తారు స్వామి అన్నారు. అప్పుడు స్వామి అన్నారు, లోకంలో ఈ మీడియా వారంతా కూడా అటువంటి చిన్న సంఘటనలపై దృష్టి సారించి జరుగుతున్న ఎన్నో మంచి పనులను గుర్తించడం లేదు, ధర్మాన్ని పోషించడం లేదు. మనమందరం కూడా స్వామి గురించి బయట వెతకకుండా లోపల అన్వేషించాలి అన్నారు. మనలో ప్రేమను పెంపొందించుకోవాలి అని వారు సూచించారు.
1: వైల్ ఆన్ విజిట్ టు ముంబై, బ్యాక్ దెన్ ఇట్ యూస్ టు బి కాల్డ్ బాంబే, స్వామి అడ్రస్డ్ ఎ గ్రూప్ ఆఫ్ స్కాలర్స్ అండ్ ఇంటెలెక్చువల్స్ ఎట్ ద భారతీయ విద్యాభవన్. After he finished, Munshi was the Kulapati at that time. After he finished, Swami was asked many questions, and one of them was, Baba, do you think India should go nuclear? Now at that time, India had not yet gone nuclear, and the nuclear issue used to receive much attention in the press and from intellectuals. Now Swami's reply to that question was breathtaking and also profound. Please pay careful attention. Swami said, and I am giving here a paraphrase. He said, among the Pandavas, Arjuna was intelligent, valorous, and highly skilled in archery. His brother Bhima was a mighty, ferocious warrior, unmatched in the use of the club as a weapon. Compared to these two, the eldest among the Pandavas, namely Dharmaputra, was physically somewhat smaller in stature, and not so proficient in the martial arts. Yet, Arjuna and Bhima always bowed to Yudhishthira. Why? Because Yudhishthira was the very embodiment of Dharma. That is the kind of respect Dharma always commands. In the Committee of Nations, America is like Arjuna, while Russia is like Bhima. India should be like Dharmaputra and give a lead to all countries. India should acquire a high and exalted moral stature by steadfast adherence to Dharma. If India does that, this is the real point. Swami said, if India does that, the world will bow to Dharma even if it does not have nuclear weapons. In fact, moral leadership is India's destiny. Dear sisters and brothers, time and again Swami has declared that India is the engine that has to pull the train made up of all the other countries. If India is the engine, then Dharma is the fuel for this engine. And if I may say so, all of us in various ways, individually and collectively, especially via the various institutions of the Sai Samsthan, we might be connected with, all of us must serve as carriers of the fuel. In that sense, when one curtain comes down, another goes up, signaling a new scene that will see all of us marching towards our tryst with the destiny that Swami has carved out specially for us. The task ahead is not easy, but let us not forget that the huge chariot of Lord Jagannath in Puri, or Juggernaut as the Brits call it, can and does move when pulled by devotees. Inspired by that example and thanking our dear Lord Sai for this great blessing, let us pick up the torch of the Prema and march forward crying loudly, Jai Sai Ram. Thank you.

0: ఆనాటి సమారోహణోత్సవం వెస్ట్ బెంగాల్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు చెందిన యువతి యువకులు ప్రత్యేకంగా ఈ సందర్భానికి కూర్చిన భక్తి గీతాలాపంతో ముగిసింది.
1: The youth and devotees from West Bengal offer their most reverential pranams at the lotus feet of our beloved master, Bhagwan Shri Satya Sai Baba. Distinguished guests, respected elders, dear brothers and sisters, we feel extremely humbled and gratified to have this opportunity of presenting a bouquet of 9 songs entitled Prem Aradhana

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను అందించటం ఆనవాయితీ, అందరికీ తెలిసినదే. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 నుండి ప్రారంభమయ్యాయి. ప్రతి బుధవారం ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాన్ని మీకు అందిస్తున్నాం. ఈనాడు మీరు 2012 రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 7వ భాగం యొక్క పునఃప్రసారాన్ని వింటారు.

మీరు ప్రస్తుతం రేడియో సాయి గ్లోబల్ హార్మనీ తెలుగు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ప్రతి సాయి భక్తుడు అలవర్చుకోవలసిన 5 Ds: డెడికేషన్, డివోషన్, డిసిప్లిన్, డిస్క్రిమినేషన్ అండ్ డిటర్మినేషన్ గురించి విశాఖపట్నం నుండి ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొనడానికి వచ్చిన అర్పితా బృందం మనందరితో పంచుకున్నారు. వారందరిపై స్వామి అనుగ్రహాశీసులు సదా ఉండాలని ప్రార్థిస్తున్నాము. దీని తరువాత కార్యక్రమాన్ని మా శ్రోతలందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఆ కార్యక్రమం ఏమిటో మీకు తెలిపే ముందర ఒక స్వామి భజనను విందాము.

0: భగవంతుడు దివి నుండి భూమికి ప్రతినిత్యం ఈతించడు. యుగ యుగాలుగా భక్తుల ప్రార్థనను మన్నించి వారి మీద దయతో కరుణతో ఆయన మానవ దేహం ధరిస్తాడు. అయితే భగవంతుడు మానవాకారంలో సంచరిస్తున్నప్పుడు వారిని గురించి వినడం ఒక ఎత్తైతే, వారిని దర్శించే భాగ్యం కలగడం అత్యద్భుతం. ఇక వారితో సంభాషణ జరిపే అవకాశం రావడం, ఆయనను స్పర్శించే సువర్ణావకాశం కలగడం జన్మ జన్మల పుణ్యఫలం. ఇప్పుడు మన స్టూడియోకి విచ్చేసిన వారు స్వామిని గురించి తెలుసుకోవడం, వారితో సంభాషించడం, వారి దివ్యానుగ్రహ ఆశీస్సులను పొందడమే కాక వారి దివ్యోపన్యాసాలను ఆంగ్లంలోకి అనువదించే అపూర్వ అవకాశాన్ని పొంది ఉన్నవారు. ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారు స్వామితో సంభాషించడం మనం చూసినట్లయితే ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటున్నారా అన్నట్టు ఉంటుంది. స్వామి మొట్టమొదటగా వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులుగా నియమించడం, ఆ తరువాత శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు బృందావన్ క్యాంపస్లో ప్రిన్సిపల్ గా నియమించడం స్వామికి వారిపై ఉన్న విశ్వాసానికి ప్రేమకి నిదర్శనం. ఈరోజు వారు మన స్టూడియోలో ఒక ముఖ్యమైన అంశాన్ని గురించి ప్రసంగించడానికి వచ్చారు. ఆ అంశం ప్రస్తుతం శ్రీ సత్యసాయి భక్తులుగా మన కర్తవ్యం ఏమిటి. వారు మనకి అందించనున్న ఆ అణిముత్యాలను విందాం, తరిద్దాం. సాయిరాం అనిల్ కుమార్ గారు.
1: సాయిరాం అండి. ప్రప్రథమంగా రేడియో సాయి వారు జరుపుకుంటున్నటువంటి ప్రథమ వార్షికోత్సవ మహోత్సవ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. 24 గంటలు తెలుగులో ఈ ప్రసారం లభించడం స్వామి యొక్క కటాక్షంగా నేను భావిస్తున్నాను. అంశము ప్రకారము కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. ఇప్పుడు మనం చేయవలసిందేమిటి అనగా, మహాసమాధి అనంతరము మనం గుర్తించవలసిన విషయాలు ఏమి అనేవి మీ ముందుంచుతాను. శ్రోతలలో అన్ని వర్గాల వారు ఉన్నారు, కార్యకర్తలున్నారు, భక్తులున్నారు, సాధకులున్నారు, జిజ్ఞాసువులున్నారు. కనుక ఎల్లరికీ వర్తింపజేసే విషయాలు మీ ముందు పొందుపరచడం జరుగుతుంది. మొట్టమొదటి ఏది అనగా, స్వామి యొక్క వాగ్దానాలు, సందేశాలు, హామీలు మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాక ఇవి విస్తృతంగా ప్రచారం చేయవలసి ఉన్నది. ఏమిటా వాగ్దానాలు, ఏమిటా సందేశాలు అంటే, స్వామి యొక్క నిత్యత్వాన్ని, దివ్యత్వాన్ని, అవతారతత్వాన్ని స్పష్టంగా తెలియజేసేటువంటిది స్వామివారి మాటలలో మనం అందించే ప్రయత్నం చేయాలి. కాలము చాలా స్వల్పం కనుక ఒకటి రెండు ఉదాహరణలు మాత్రమే ఒక్కొక్క అంశం గురించి మీకు వివరిస్తాను. నిజానికి ప్రతి అంశం గురించి ఒక సుదీర్ఘమైనటువంటి వివరణ అవసరం ఉన్నది, కానీ మీ ఆలోచనకు మాత్రమే ఒకటి రెండు ఉదాహరణలు చెప్తాను. స్వామి మమ్మల్ని వదిలి దూరంగా వెళ్లిపోయారు అని అనుకుంటారు పాపం. ఇలాంటి వాళ్ళకి వారేం చెప్పారు, నేను ఊహాజనితమైంది గాని, ఆలోచనాపరమైనది గాని, నా మేధస్సుకు తోచింది గాని చెప్పే అలవాటు లేదు. వారి మాటలే చెప్తాను. ఏమన్నారో చూడండి, మీకు దూరంగా వెళ్లిపోతానని ఎవరు చెప్పారు? దూరంగా వెళ్లిపోయి నేనేం చెయ్యాలి? నేనేమన్నా యోగం చేయాలా, సాధన చేయాలా? వాళ్లు వీళ్లు చెప్పింది విని మీ తల పాడు చేసుకోకండి అన్నారు. ఇది స్వామివారి యొక్క సందేశం. మనం అందరికీ చెప్పాలి, మనం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లరు. పైగా మరికొందమంది అంటారు, అయ్యో స్వామి దూరం అయిపోయారు కదా, మాకేమన్నా అపాయం జరిగితే ఎట్లా? అంటే అపాయంలోనే కాదు స్వామి, మన సౌఖ్యాలను కూడా వారిని భావించాలి. సౌభాగ్యం కూడా వారి ప్రసాదమే. కానీ సామాన్య సంసారంలో అవటం చేత సంకటంలోనే వెంకటరమణ అనే ఆధ్యాత్మిక జీవనం మనకు అలవాటైంది. కనుక ఇవాళ నా కష్టంలో నన్ను రక్షించేది ఎవడు అనే ప్రశ్న వస్తుంది. దీనికి వారు చెప్పారు, నా భజన చేసుకుంటూ ఆనందంగా ఉండండి, నేనుండగా ఏ అపాయమూ మీకు సంభవించదు అన్నారు సాయినాథుడు. ఇవన్నీ వారి మాటలే. ఆ సంపుటాలు పేజీలతో సహా మీకు వివరించగలను. నేనుండగా మీకేం పర్వాలేదు, నామం చేయండి చాలు. పైగా అడుగుతారు, స్వామి మేమంతా గృహస్థులం, ఈ పిల్లలంతా పెద్దవాళ్ళు కావాలి, మేమంతా స్థిరపడాలి జీవితంలో, మాకు ఆధ్యాత్మిక మార్గం ఎట్లా స్వామి అడుగుతారు. వారు చెప్తున్నారు, నేను ఎన్నిసార్లు చెప్పినా ఒకటే, నామస్మరణ ఒక్కటి చాలన్నారు స్వామి. ఈ రకంగా స్వామి వారిచ్చిన వాగ్దానాలు, వారి సందేశాలు, హామీలు ఆ నిత్యత్వాన్ని, దివ్యత్వాన్ని, అవతారతత్వాన్ని తెలియజేసేవి. ఎప్పటికప్పుడు మన జ్ఞాపకం పెట్టుకోవాలి. విషయం చూస్తే ఎంతో ఆనందంగా ఉంది కనుక చెప్తున్నాను. ప్రశాంతి నిలయము నా దివ్య సన్నిధి స్వర్గధామము, ఇక్కడి నుంచే నేను కాపాడతానన్నారు స్వామి. మీరిక్కడికి వస్తే కన్నీటిని తుడిచి స్వస్థానానికి పంపిస్తానన్నారు భగవాన్. ఇక్కడ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను నేను, భక్తి విశ్వాసములు ప్రేమతో ఉంటే చాలు. ఈ పర్తిక్షేత్రంలో పాదాలు మోపినంతనే కష్టాలు తొలగి ఆనందం మీకు లభిస్తుంది అని స్వామి తెలియజేస్తున్నారు. నా హృదయం మీ గురించే ఉంటుంది, మీ హృదయంలోనే నేనున్నాను. ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు మనం నెమరు వేసుకోవాలి. ఇక రెండవది, సాయి తత్వాన్ని, సాయి సందేశాన్ని యావత్ ప్రపంచానికి వర్తించే సందేశంగా మనం ప్రగాఢంగా నమ్మి సమాచారాన్ని సేకరించి ఎంతో పాటవంతో, ప్రజ్ఞతో, నైపుణ్యంతో 10 మందితో పంచుకునేటువంటి అవకాశాల కోసం ఎదురు చూడాలి. స్వామి యొక్క సందేశము కేవలము ఒక ప్రాంతమును కాని, ఒక కాలమును కాని పరిమితమైనటువంటిది కాదు. యావత్ ప్రపంచమును కూడా ఒక ప్రభంజనంలాగా, ఆధ్యాత్మిక ప్రభంజనంలాగా ప్రజల్ని ఆనందాబ్ధిలో ముంచివేసిన వారి యొక్క సందేశాన్ని ప్రపంచానికి అన్వయిస్తూ మనం సందేశం వినిపించాలి. అనగా సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఆధ్యాత్మికంగా వివిధ రంగాల గురించి స్వామి ఏం చెప్పారు? సాంఘికంగా ఐకమత్యాన్ని గురించి చెప్తారు. ఆర్థికంగా ఎంత అవసరమో అంతవరకే మీకు ఉండాలి అని చెప్తారు. రాజకీయంగా సిద్ధాంతాలు ముఖ్యమని చెప్తారు. ఆధ్యాత్మికంగా నీ గురించి తెలుసుకోవడమే ప్రధానము, నీ యొక్క ఆత్మతత్వం అనుభవించడమే ప్రధానము అని చెప్పి ఉన్నారు. కనుక యూనివర్సల్ మెసేజ్, ప్రపంచానికి సంబంధించినటువంటి సందేశాన్ని మనం లక్ష్యంలో ఉంచుకోవాలి. మూడవ అంశంగా అవతార లక్ష్యాలు, కార్యక్రమాలు వివరించడం మన కర్తవ్యంగా భావించాలి. వసుధైక కుటుంబకం, ప్రపంచమంతా ఒకటే. ఈనాటి సమకాలీన ప్రపంచంలో అన్ని దేశాల వారు, అన్ని భాషల వారు, వివిధ సంస్కృతుల వారు ఒకే చోట చేరి ఉన్నారంటే అది ప్రశాంతి నిలయం మాత్రమే. దాని కారకులు మహానుభావులు, అవతారమూర్తి అయిన భగవాన్ బాబా వారు. ఈ వసుధైక కుటుంబం గురించి చెప్పాలి, సర్వమత సమైక్యత గురించి చెప్పాలి. ఆశ్చర్యమైన విషయము, అరబ్ దేశాలలో, ఒమాన్, మస్కట్ వంటి దేశాలలో ఈ వేద పఠనం చేస్తున్నారు అంటే, స్వామి భజనలు చేస్తున్నారు అంటే మనం ఊహించగలము సాయి యొక్క మహిమ. ఆధ్యాత్మికమనగా సేవా మార్గమేని చెప్పి అనేకమైన సేవా మార్గములు, అనేక సేవా కార్యక్రమములు వారు చేపట్టి మనందరికీ కూడా ఒక చక్కని నిదర్శనంగా, ఒక చక్కని ఉపమానంగా, ఒక హీరో వర్షిప్ వారిపైన మనం కలిగి ఉండేలాగా స్వామి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అన్నిటిని మించి వారి ప్రేమతత్వాన్ని పంచాలి. సాయి యొక్క ప్రేమను అనుభవించని వారు లేరు. కూలీనాలి చేసుకునే వారి నుండి కోటీశ్వరుడు వరకు, మూలగూతున ముసలమ్మ దగ్గర నుంచి ఉయ్యాలలో పవళించిన పసిపాప వరకు ఆ ప్రేమను అనుభవించిన వారే. ఇవి అవతార లక్ష్యాలు, కార్యక్రమాలు, ప్రేమతత్వము, సేవా మార్గము, వీటి గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి. నాలుగవ అంశముగా క్షేత్ర మహిమ చెప్పాలి. స్వామి వాళ్ళు శారీరకంగా అక్కడ లేరు కదా, భౌతికంగా మనం దూరమైనారు కదా, పర్తికి వెళ్లడం అవసరమా, స్వామి ఇక్కడ లేదా అని అడుగుతారు. వాళ్ళందరికీ మనం చెప్పాలి, వెంకటేశ్వర స్వామి అంతటా ఉన్నాడు, తిరుపతికి ఎందుకు వెళుతున్నావు? మరికొంతమంది అడుగుతారు, సమాధి చూచేదేమి, షిరిడిలో ఉన్నది సమాధే కదా, బుద్ధగయలో ఉన్నది సమాధే కదా, గురునానక్ది సమాధే కదా, అదే రీతిగా ముస్లిం సంప్రదాయం ఉన్నవని సమాధులే కదా, కాబా అనేది సమాధి కాదా? కనుక మహాసమాధి దర్శనం. నాలుగవ అంశముగా క్షేత్ర మహిమ చెప్పాలి. స్వామి వాళ్ళు శారీరకంగా అక్కడ లేరు కదా, భౌతికంగా మనం దూరమైనారు కదా,

కాబా అనేది సమాధి కాదా? కనుక మహాసమాధి దర్శనము, క్షేత్ర మహిమ అందరికి కూడా మనం చాటి చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇక వర్తమానంలో మన దృక్పథము, మార్గము కూడా మలుచుకోవలసిన అవసరం ఉన్నది. చదువులలో, ఇంటి పెంపకంలో వర్తమాన సమాజంలో మార్పులు చేసుకున్నాం మనం. మేం పెరిగినట్టు మా పిల్లలు పెరగలేదు, వాళ్ళు పెరిగినట్టు మనవలు అసలు పెరగటం లేదు. కానీ తదనుగుణంగా సామాజిక వ్యవస్థను అనుసరించి మనం కూడా మార్చుకోవడం అవసరము. ఒక సంస్థగా మనుగడ ఉండాలి అంటే ఎలాగా? యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి. యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటే అర్థమేమి అంటే, ముందుగా వాళ్లకు శిక్షణ ఇచ్చి ఆ తరువాత సుశిక్షితులైన వారికి బాధ్యతను అప్పగించవలసిన అవసరం ఉన్నది. ఈ యువతకు చెప్పవలసిన అంశములు ఏవి? చాలా విచారమేస్తుంది నాకు, సత్యసాయి సాహిత్యాన్ని మనం సంపూర్ణంగా వినియోగించుకోవటం లేదు. పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఎవరో చెప్తారంటారు. ఎవరో చెప్పేదేమిటి? బాబా గారి కంటే ఎవరు చెప్పగలరు? ఎంతో చెప్పి ఉన్నారు. టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేకమైన ఉన్నవి. ఆందోళన తొలగేది ఎట్లాగా? మానసిక ఒత్తిడి తొలగేది ఎట్లా? వీటి గురించి అనేకమైన శిక్షణలు అనేక సంస్థలు వారు నిర్వహిస్తున్నారు. దాని కొరకు హెచ్చు రుసుమును కూడా వసూలు చేస్తున్నారు. ఉచితంగా, సముచితంగా, అద్భుతంగా ఈ అంశాలపై తెలియజేసిన బాబావారు. ఆ సాహిత్యాన్ని మనం ఎప్పటికప్పుడు ప్రచారం చేసి యువకులకు అందించవలసిన అవసరం ఉన్నది. మన సేవలు ఇంకా బహుముఖంగా పరివ్యాప్తం చేయాలి. సత్యసాయి సేవా సంస్థలు, సత్యసాయి భగవానుడు ఈనాడు జగత్ ప్రభువుగా ఉన్నాడు అంటే సేవా కార్యక్రమములే ప్రధానము. మనకు ఉపన్యాసముల కంటే, మనకు గ్రంథముల కంటే సేవయే ప్రధానము. అదే స్వామి ఎప్పుడు చెప్పేటువంటి విషయము. వీటిని పరివ్యాప్తం చెయ్యాలి. ఇక గ్రామీణ స్థాయిలో మహిళలను ఉత్సాహపరచాలి. గ్రామాలు పటిష్టంగా ఉన్నప్పుడు, గ్రామాలలో మహిళలు, గ్రామీణులు ఎప్పుడైతే ప్రభావితం అయ్యారో, వాళ్ళది కదలదు, చెదరదు, బెదరదు. కదలక, చెదరక, బెదరక, నిర్మల నిర్భీతితో నిలిచేటువంటి ఆ గ్రామీణ వాతావరణాన్ని మనం కాపాడుకోవాలి. సత్యసాయి భక్తులు గ్రామాలలో విశేషంగా ఉన్నారు. ఆ మహిళలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందించాలి, పురుషులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందించాలి. ఊరేగింపులు జరపాలి, ఉత్సవాలు జరపాలి, నోములు జరపాలి, పూజలు పునస్కారాలు జరపాలి. ఇవన్నీ కూడా గ్రామీణులకు ఎంతో ఆసక్తిజనకంగా ఉంటుంది. ఆ రీతిగా మనం ఎంతో కృషి చేయవలసిన అవసరం ఉన్నది. శిక్షణ చాలా ప్రధానము. రాబోయే తరానికి మనం ఇప్పుడే నాయకత్వాన్ని సిద్ధం చేయాలి. సత్యసాయి భగవాన్ గురించి ప్రసంగించేటప్పుడు ఏ రీతిగా ప్రసంగించాలి, ఎవరి గురించి ప్రసంగించాలి, నీకున్నటువంటి ఆహ్వానితులు ఎవరు, నీకున్న శ్రోతలు ఎవరు, అక్కడున్న వాతావరణం ఏమి అని గుర్తించాలి. అనేకమైనటువంటి వారితో మనం సంభాషించడం జరుగుతుంది, అనేక వేదికల పైన ఉపన్యసించడం జరుగుతుంది. భక్తులకు ఒక రీతిగా తెలియచేయాలి, అదే కొత్త వారికి మరొక రీతిగా తెలియచేయాలి, నాస్తికులకు మరొక రీతిగా చేయాలి, కళాశాల విద్యార్థులకు మరొక రీతిగా చెప్పాలి, భజన మండలి వేరే రీతిగా ఉండాలి. అనగా స్వవిషయం తగ్గించాలి. నాకిది జరిగింది, నాకిది జరిగిందంటే ఇవాళ పిల్లవాడు నాకేం జరిగింది అని అడుగుతాడు. నీకెంతన్నా జరగచ్చు, నాకేం జరిగింది అడుగుతారు. కనుక మన యొక్క ప్రసంగాలలో స్వవిషయం తగ్గించడం మంచిది. ఒకవేళ లీలలు చెప్పినా, అనుభవాలు చెప్పినా దాని వెనకున్న సందేశాన్ని చెప్పాలి. స్వామి నాకు ఈ అనుభవాన్ని ప్రసాదించారు, దానివల్ల ఈ రీతిగా నేను పరిణామం చెందాను, నా జీవన శైలి మారిపోయింది, ఈ స్వామి యొక్క అనుభూతి వల్ల నా యొక్క గమ్యం మారిపోయింది, పూర్వం ఇలా ఉండేవాడిని ఇలా ఉంటున్నాను అని చెప్పాలే. కాని కేవలం మహిమలు ప్రదర్శనలు కావు, అవి నిదర్శనలు అని భగవాన్ చెప్పి ఉన్నాడు. తరువాత మన సంస్థలలో నాయకత్వ విషయంలో కొంత శ్రద్ధ వహించవలసి ఉన్నది. ఈ నాయకత్వము, ఇవి పదవులు కావు, ఇవి కేవలము సేవలలో ముందుండి అందించవలసినది. మనలో ఎలాంటి పోటీలు ఉండకూడదు, ఎలాంటి సంఘర్షణ ఉండకూడదు. కేవలం భక్తి ప్రాధాన్యంగా, ప్రజ్ఞ ప్రాధాన్యతగా మన యొక్క నాయకులు ఉండవాలనే కాని పలుకుబడి కాదు. స్వామి యొక్క సంస్థలలో ఇది ఆధ్యాత్మిక సంస్థ, మనకుండవలసిన నాయకులు స్వామి పాదాలు పట్టుకోవలసిన వాళ్ళు కావాలి, కాని ఇతరులను ఆశ్రయించేవాడు కాదు. ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు నెల్లూరు వాస్తవ్యులు, మహాపండితులు. ఆయన స్వామి రమ్మన్నప్పుడు

0: రోజు కంటే ఒకరోజు ఆలస్యంగా వెళ్ళటం జరిగింది. ఆ గుమ్మం దగ్గరే చూస్తూ స్వామి అన్నారు, పిచ్చే శాస్త్రి బ్రహ్మానందంగా ఉన్నావా అని. ఎందువల్ల, ఆ ముందు రోజు బ్రహ్మానందరెడ్డి సభలో పాల్గొన్నారు ఆయన. బ్రహ్మానందరెడ్డి ఆ యొక్క సన్మాన సభలో పాల్గొనడం వల్ల ఇక్కడికి రావడం ఒక రోజు ఆలస్యమైంది. అందువల్లే స్వామి బ్రహ్మానందంగా ఉన్నావా అన్నారు. అంటూ మరొక మాట అన్నారు స్వామి, చూడు శాస్త్రి, రాష్ట్రపతి వాహనాన్ని నడిపేవాడు టాక్సీ డ్రైవర్గా ఉండకూడదయ్యా అన్నారు. అందువల్ల ఏ నోటితో అయితే భగవాను సేవిస్తున్నామో, ఏ పాదాలైతే పట్టుకున్నామో, మనం ఎక్కడ కూడా అధమ స్థాయికి దిగకూడదు. మానవుల్ని పట్టుకుని ఆశ్రయించాడ్రా అని మన గురించి చెప్పుకున్నట్లయితే అది అపచారంగా భావించండి. కనుక నాయకత్వ లక్షణాలు వేరు, ఆధ్యాత్మిక సంస్థ యొక్క నాయకత్వము వేరు, ఇది రాజకీయము సాంఘికము కాదు అనే విషయాన్ని గుర్తించాలి. ధనానికి పెద్దపీట వేయటం కాదు, ఒక రకమైన వర్గములు కాని ఒక గ్రూపు రాజకీయములు కాని ఇవి పూర్తిగా దైవద్రోహము అని తమకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ నా మాటలు కావు, స్వామి యొక్క ప్రసంగాలలో, స్వామి అనేక సమావేశాలలో ప్రశ్న సమాధాన రూపంలో ఒక చక్కని పుస్తకం ప్రచురింపబడింది. అందులోని విషయాలే తమకు తెలియజేస్తున్నాను. మన కార్యక్రమాలు జరుపుకునేటప్పుడు మరొక విషయాన్ని గమనించాలి. మనం ఒక అంతర్జాతీయ సంస్థకు చెందిన వాళ్ళం, ఏదో మన ఊరు మన పేట మన బజారు కాదు, ఒక అంతర్జాతీయ సంస్థ, ఒక సర్వమత సమతమైనటువంటి ధార్మిక విధానానికి మనం కట్టుబడి ఉన్నాం. కనుక మనం అలాంటి వాళ్ళం అని భావించాలే తప్ప ఏదో మా ఊళ్ళో చేతన ఇంత చేసుకుంటున్నానని కాదు. నువ్వు ఊరివాడి కావు, వసుధైక కుటుంబం, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, అవతారమూర్తి స్థాపించినటువంటిది. మరొక విషయం కూడా హెచ్చరిస్తున్నాను, మన యొక్క సంస్థల యొక్క కార్యక్రమాలలో అధ్యక్ష స్థానమును కాని, బహుమతి ప్రదానములు కాని, శంకుస్థాపనలు కాని బయట నుండి పెద్దవాళ్ళని పిలిపించడం చాలా అవసరము. ఎందువల్ల, మన సంస్థలో నాయకులం కాదు మనం, సేవ. ఒక చిన్న ఉదాహరణ, బాబా గారే కొన్ని వందల కోట్లతో నిర్మాణమైనటువంటి అనంతపురం వాటర్ ప్రాజెక్టుని ప్రైమ్ మినిస్టర్తో ప్రారంభింపజేశారే కాని తాను ప్రారంభించలేదు. అలాగే కాలేజీలో లైబ్రరీ బిల్డింగ్ని పంత్ చేత ప్రారంభించారే కాని తాను కాదు. అందువల్ల సమాజంలో పెద్దల్ని పిలిపించి మన సంస్థల యొక్క కార్యక్రమాలకు అధ్యక్ష స్థానంగా వారిని ఆహ్వానించినప్పుడు సాటి సమాజానికి కూడా మన కార్యక్రమం గురించి వివరించినట్లుంటుంది. అంతేకాని మన సంస్థల్లోనే మనకి మనమే ఉండటం వల్ల సమాజానికి దూరం అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉన్నది అని హెచ్చరిస్తూ ఉన్నాను. అన్నిటినీ మించి స్వామి చెప్తారు, ఎటువంటి మాటలంటారో చూడండి, వయస్సు తగ్గట్టుగా మనం చెప్పడం ప్రారంభించాలి. ఒకవేళ పెద్దలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నాం, ఆ పెద్దలను ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు బాల వికాస్ కథలు కాదు అక్కడ చెప్పాల్సింది. స్వామి భాగవత వాహినిలో చెప్తారు, ఆ విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉన్నప్పుడు త్రాష్ట్రులైన వాళ్ళందరూ కూడా కొద్ది విషయమైన అవగాహన అవుతుంది. ఒకటే ఎట్లా గొప్పగా అన్నారు, మీరు ఇంకా ఇట్లా ఉంటే ఎలా, మీ కర్తవ్యాలు ముగిసేది ఎప్పుడు? చాలా మంది అంటారు, మా మనవరాలు పెళ్ళయ్యాక నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని. ఆమె పెళ్ళయ్యేది ఎప్పుడు, నువ్వు వచ్చేది ఎప్పుడు? అలా కాదు, ఎప్పుడయ్యా మీ పనులు అయ్యేది? ఇప్పటి నుంచి, స్టార్టర్లీ, ఇప్పటి నుంచే ప్రారంభించవలసింది. మీరు దారిలో మీరు వెళ్లేది ఎప్పుడు? మీకు ఈ సంసారం పైన విసుగు పుట్టటం లేదా? నా మాట వింటలేదు మీరు అన్నాడు స్వామి. ఇది పెద్దలకు తెలియచేయాలి మనం. ఇది విషయాలు బాల వికాస్ వారికి కాదు, కనుక ఏ స్థాయి వాళ్ళకి చెప్తున్నాం, ఎవరిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నాం, సందర్భం ఏంటి చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక పెద్ద విద్యార్థులకి ప్రసంగిస్తున్నాం, వాళ్ళంతా మొదటిసారి స్వామి దగ్గరికి వస్తున్నారు. అక్కడ వాళ్ళకి 9 పాయింట్ ఆఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రవర్తనా నియమావళి చెప్తే హాల్లో ఆ దీపాలు ఆర్పే వాళ్ళ తప్ప ఎవరు ఉండరు. అక్కడ చెప్పవలసింది యువకులను ఉద్దేశించి స్వామి అని చెప్పారు. యువతను ఏ రీతిగా ప్రభావితం చేశారు, జాతీయత దృక్పథాన్ని ఏ రీతిగా తెలియజేశారు, సేవా మార్గాన్ని ఏ రీతిగా ఉపదేశించారు, ఎంత అద్భుతమైనటువంటి యువకులను స్వామి తీర్చిదిద్దారు అన్న విషయాన్ని చెప్పాలే గాని అక్కడ ప్రవర్తన నియమావళి అది మన సరైన ప్రవర్తన కాదు. అందువల్ల కొత్త వారికి ఎలా చెప్పాలి, పాత వారికి ఎలా చెప్పాలి అనే విషయాన్ని మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది. పైగా బాబా వారు అంటున్నటువంటి మాట, అయ్యో నాకెలాగా, నా జీవితం ఎలాగా, ఎలా గడుస్తుంది అని అనుకుంటారేమోనయ్యా, వినండి. రైల్లో కూర్చున్న ప్రయాణికుడు తన పెట్టెను నెత్తి మీద పెట్టుకున్నాడు, ఎందుకురా, అయ్యో రైలు మొయ్యలేదండి, బరువు అవుతుంది, అందువల్ల నా సామాన్ నెత్తిన పెట్టుకున్నానని. అది పిచ్చివాడు చేసే పని. ఇంతమంది సామాన్లు మోసే రైలు నీ మూట మొయ్యలేదు. అదే రీతిగా స్వామి అంటున్నారు, నువ్వు కష్టాలు పడుతున్నావు అంటే నీకు నాపై నమ్మకం లేదు, నీ కష్టాలు తీరుస్తాను అన్న నమ్మకం లేదు, నీ భారములు నాపై మోపుడు అన్నాను, దానిపై నీకు విశ్వాసం లేదు, అందువల్లే నువ్వు ఈ రకంగా ఉంటున్నావు అని స్వామి చెప్తున్నారు. పైగా బాబా వారు అంటున్నారు, మనం చేయవలసింది ఒకటే ఒకటి. ఏది? చాలా మంచి అనుకున్నట్టుగా కాకుండా భిన్నంగా స్వామి చెప్తున్నారు. స్వామి, నేను నీవాడినయ్యా, నేను నీవాడిని, మేము నీవారము అన్న భావం పెంచుకోవాలే తప్ప, స్వామి నావాడు, ఇటే వస్తారు, నన్నే చూశారు, నాకోసమే వచ్చారు, నువ్వే రావణాసురుడుగా నీకోసమే రావటానికి. రావణాసురుడు కోసం వచ్చింది రామావతారం, కానీ నా కోసం వచ్చాడే నువ్వు రావణ బ్రహ్మవు అన్నమాట. అలా కాదు, నేను నీవాడి, నేను నావాడు కాదు, మేము నీవారము. ఎందువల్ల స్వామి అన్నారు, మనకి మనముగా స్వామి సన్నిధికి రావటం కాదు, మిమ్మల్ని నేను ఎంచుకున్నాను అన్నాడు స్వామి. సెలక్షన్ కానీ, ఇది ఎలక్షన్ కాదు, నామినేషన్ కాదు. స్వామి, ఎన్నో కష్టాలున్నాయి, ఎన్నో శిక్షలు అనుభవిస్తున్నాను, ఎలాగా స్వామి? నువ్వు దేవుడుగా ఉన్నావు కదా, నాకు ఇలా ఉండవచ్చునా, ఇన్ని ఇబ్బందులు కలగవచ్చునా, ఏమిటి సంసారంలో తాపత్రయాలు అని అనుకుంటావేమో. దాన్ని స్వామి చెప్తున్నారు, నా భక్తులయ్యుండి కూడా మీ కాస్త కష్టాలు వస్తున్నాయంటే, కొంత శిక్ష పడుతున్నారు అంటే, శిక్ష కాదు అది రక్ష, శిక్ష కాదు అది శిక్షణ అన్నాడు స్వామి. అంటూ చిన్న ఉదాహరణ చెప్పారు, మీ అబ్బాయి పరీక్షలో తప్పితే వాడిని బాగా దండిస్తాం, బాగా కోపడతాం. అదే పక్కింటి వాళ్ళ అబ్బాయి తప్పితే, తప్పులేదు నాయన, ప్యాసై చేసేది ఉంది కనుక, ఫెయిల్యూర్ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అంటాం, వాడు పోయినా పర్వాలేదు, శంకరమాన్యాలు బట్టినా తప్పులేదు, మా వాడు మాత్రం బాగా రావాలి, పొరపాటు అయింది కనుక కొడతాం వాడిని. అలాగే అన్నారు స్వామి, నా బిడ్డలు కనుక మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గనక, మిమ్మల్ని సంస్కరించే నిమిత్తమై ఇలాంటి అనేకమైన ఒడిదుడుకులు, ఆందోళనలు, సాధక బాధకాలు, నిందలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి అన్న విషయాన్ని గుర్తించండి. ఓసారి అన్నారు స్వామి, ఎన్ని పుస్తకాలు చదవమంటారు, ఎన్ని పుస్తకాలు చదివితే భక్తి పెరుగుతుంది, ఎంత పొరపాటు చూడండి, మస్తకంలో లేని పుస్తకంలో ఏముందిరా అన్నాడు ఆయన. మస్తకంలో లేని పుస్తకంలో ఎక్కడి నుంచి వస్తుంది? పైగా ఇంకో మాట అన్నారు, ఇంత తెలుసుకున్నావు, ఈ తెలుసుకుంది అనుభవిస్తే చాలు, ఈ తెలుసుకున్నది ఆచరిస్తే చాలు, ఈ తెలుసుకున్నది మననం చేస్తే చాలు, ఇంకా నువ్వేమీ చెయ్యక్కర్లేదు అంటూ స్వామి ఓ మాట అన్నారు. మనం ఆశ్రమాల్లో ఉన్నప్పటికీ, మనం ఆధ్యాత్మిక సంస్థల్లో ఉన్నప్పటికీ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం అధికంగా ఉంది. దీని గురించి స్వామి చెప్తున్నారు, నా కొరకు రక్త సంబంధీకులను వదిలేసి వచ్చావు, కానీ రొట్టె ముక్కల కోసం, బొగ్గు ముక్కల కోసం పోటాడుకోవడం ఎంత హీనమో ఆలోచించండి. నిజంగా నీవు పోటాడాలంటే నాతో పోటాడు స్వామి, నాకెందుకు నన్ను అనుగ్రహించవు, భగవాన్ నీ కటాక్షం నాపైన ఎందుకు పట్టలేదు, నువ్వు మా కోసం అవతరించావు కనుక జగడం చేయదలుచుకుంటే నాతో పెట్టుకోండి అన్నాడు ఆయన. అందువల్ల మనం మనలో మనం ఎలాంటి జగడాలు లేకుండా ఉండవలను అన్నదాన్ని ఎంతో మధురంగా ఈనాటి సమాజానికి అర్థమయ్యేటట్టుగా భగవాన్ తెలియజేయడం జరిగింది. చాలా మంది స్వామికి ఏమి ఇవ్వాలి, స్వామికి ఏమి ఇవ్వాలి అనుకుంటారు. ఆయన మాట చెప్పారు, నాకేమిటయ్యా నువ్వు ఇచ్చేది, నీకన్నీ నేనే ఇస్తున్నా, నువ్వు నాకు ఇచ్చేది ఏమిటి? పైగా అంతేకాదు, నీవంతా దర్శనానికి పోతున్నావు అన్ని దేవాలయాలకి, ఆ క్యూలో నిలబడటం, ఆ ప్యూలంతా మన బయటికి నెట్టడం, పొద్దున్న నుంచి రాత్రి దాకా కూర్చోవడం, ఇది మన అనుభవం. కానీ స్వామి దగ్గర అలా కాదు, ఆయనే మన దగ్గరికి వచ్చి ఎదురుగుండా నిలబడ్డాడు. స్వామి మీకు ఎలా సేవ చేయాలంటే, మీరు నా చేయక్కర్లేదు, మీకే నేను సేవ చేస్తున్నానయ్యా, నేనే మీ దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాను, మీరు నాకు చేసేదేమిటి అని కూడా స్వామి అంటూ ఉన్నారు. అందువల్ల అయితే ఏం చేయాలంటావు స్వామి? భగవంతుడికి పూజ అర్పించేటప్పుడు పుష్పాలతో స్వామిని అర్చిస్తాం, ఈ పుష్పాలతో అర్చించేటప్పుడు మనం ఏం చేస్తాం? ఆ పువ్వులన్నీ శుభ్రంగా కడిగి వాటిలో పురుగులేమి లేకుండా చూసి అలాంటి శుభ్రంగా ఉండేటువంటి సౌరభాన్ని వెదజల్లేటువంటి ఆ పుష్పాలను, పరిమళమైన పుష్పాలను స్వామికి సమర్పిస్తాం. అదే రీతిగా ఈ పురుగులు వంటి ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇలాంటివి లేనటువంటి హృదయ పుష్పాన్ని సమర్పించండి, అంతేగాని ఈ పురుగులు ఇవన్నీ పెట్టుకుని నాకెందుకయా, ముందు క్లీన్ చేసుకోమంటున్నాడు స్వామి. అందువల్ల పైగా ఓ ఎవరో అన్నారు, స్వామి తపస్సు చేయడం ఎట్లా, ధ్యానం చేయడం ఎట్లా, దానికి ఎంత బాగా చెప్పారు చూడండి. నువ్వు నా కోసం కాసేపు కూర్చోలేవు దర్శనం కోసం, నా కొరకు కాస్త సేవ చేయలేవు, ఇక నువ్వు తపస్సు ఏం చేస్తావురా అన్నాడు. స్వామి దర్శనం అయిందండి, ఇంకెప్పుడండి, ఇంకెప్పుడండి, సాయంత్రానికి వెళ్ళిపోవాలి, దర్శనాలు అయిపోవాలి, స్పీచ్లు అయిపోవాలి, ఇంటర్వ్యూలు అయిపోవాలి, బహుకరణలు అయిపోవాలి, సాయంత్రం రైలు ఎక్కేయాలి. ఈ బ్యాచా, నా కోసం వేచి ఉండలేనటువంటి వాడివి, నువ్వు తపస్సు ఏం చేస్తావురా అని స్వామి అంటూ వచ్చారు. అందువల్ల నీకు భయం అక్కర్లేదు, దేనికోసం భయపడాలి? స్వామి భగవంతుని కోసం కూడా భయపడక్కర్లేదు. నీ తృప్తి కోసం, నీ ఆనందం కోసం భజన చేయండి, మీకు ఎలాంటి భయం కూడా మీకుండదు అని స్వామి చెప్తూ వచ్చారు. ఎలాంటి విశ్వాసం ఉండాలంటే, స్వామి చెప్తున్నారు, భగవన్ నామంతో ఒక రాయి విసిరేశావంటే అది మాణిక్యం అయిపోవాలి. మనం మాణిక్యాన్ని విసిరితే అది రాయి అయిపోతుంది. మన నామం అలా ఉంది, స్వామి యొక్క ఆదర్శం ఆ స్థాయిలో ఉన్నది. పైగా స్వామి చెప్తూ వచ్చారు, ఎక్కడ స్వామి ఒక పాఠశాలని ప్రారంభించారు. పాఠశాలని ప్రారంభిస్తే ఆ పాఠశాల చూడడానికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళి అన్ని కలకండ తినుబండారాలు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, అక్కడ ఉన్నటువంటి యజమాన్యానికి పంచారు. స్వామి అక్కడే ఉన్నారు. తర్వాత వీళ్ళు వచ్చి, స్వామి వాళ్ళకి పంచాం, వాళ్ళకి పంచాం అన్నారు. అప్పుడు స్వామి అంటున్నారు, ఏమిటి ఆ సంచి అని అడిగారు. స్వామి స్వీట్స్ ఎవరికి, వీళ్ళకి పంచడానికి. అప్పుడు చెప్తున్నా స్వామి, ఈ పాఠశాల పెట్టింది నేనురా, దీన్ని నడిపించేది నేను, వీళ్ళందరికీ వేతనం ఇచ్చేది నేను, వాళ్ళకి స్వీట్లు ఏమిటిరా, ఇది ఏమిటి సంగతి అన్నారు. అంటే జీవితంలో వారిచ్చారు, వీరిచ్చారు, వీరు అవకాశం ఇచ్చారు, వీరు నాకు ఈ పదవి ఇచ్చారు, వారు నాకు ఈ అవకాశం ఇచ్చారు, చెయ్యి, వీళ్ళ ఇచ్చేది మనకి, ఉన్నవి పీక్కొని ఉంటే చాలు. ఇవ్వాల్సిన వాడు దేవుడు, వాడి దగ్గర నుంచి వచ్చింది శాశ్వతంగా నిలుస్తుంది. భగవంతుడు గురించి, భగవంతుడి నుండి పొందినది మన కీర్తి, ఇతరు నుండి పొందినది అప్రతిష్ట అవమానం. ఒక సందర్భంలో ఎప్పుడో చెప్పాను, స్వామి నన్ను ఏదో ప్రెసిడెంట్ గా చేస్తున్నట్టు నాకు కాగితం వచ్చింది స్వామి అని. ఎవడు రా కాగితం పంపేది, నేను నిన్ను చేశాను, వాడెవడన్నాడు ఆయన. అంటే స్వామి సర్వము నీవే అందిస్తున్నావు అని భావమే తప్ప, వారిచ్చారు, వీరిచ్చారు, కాళ్ళవేళ పట్టం సాయి భక్తుల యొక్క లక్షణం కాదు అని మీకు తెలియజేస్తున్నాను. ఒకడొచ్చాడు, స్వామి నాకు ఏజీ ఆఫీసులో ఉద్యోగం వచ్చింది, ఆడిట్ జనరల్ ఆఫీసులో. ఆయన ఏమన్నారు తెలుసా, నేనే ఇచ్చానురా, కానీ ఆ జీతం చాలదు, ఇంకా పై ఉద్యోగం ఇప్పిస్తానులే అన్నాడు. అంటే ఇప్పుడు అవకాశాలు ప్రసాదించడమే కాకుండా భవిష్యత్తులో మన అవసరాలు కూడా గుర్తించి బహుమానాలు అందించేటువంటి బంగారు బాబా గుర్తించని జీవితము, ఆ నామం పలుకని యొక్క ఆ నాలుక వృధా అని తమకు తెలియజేస్తున్నాను. అందుకే ఎప్పుడు అంటారు, చెవిన పడినవి ఉన్నవే పండగ. స్వామి యొక్క సూక్తులు చెవిన పడితే పండగ, పడకపోతే దండగ. దండగ కానీ మన జీవితం అంతా పండగ. లైఫ్ ఈజ్ ఎ ఫెస్టివల్, లైఫ్ ఈజ్ ఎ సెలిబ్రేషన్ విత్ భగవాన్. స్వామితో జీవితమే ఒక దివ్యమైనటువంటి మహత్తరమైనటువంటి పండుగ గుర్తించాలి. బాబాగారే గనుక మన జీవితాలలో ప్రవేశించకుండా ఉంటే మన గతి ఏమయ్యేదో ఆలోచించండి, మన బిడ్డలు ఏమయ్యారో ఆలోచించండి. ఈనాడు ప్రపంచంలో పిల్లలంతా ప్రపంచ పరివ్యాప్తం అయి ఉన్నారు. పూర్వంలాగా అమ్మాయి ఇక్కడ, అబ్బాయి పక్క ఊరు అలా పోయింది. ఒకడు ఆస్ట్రేలియాలో, ఒకడు అమెరికాలో, ఒకడు ఆఫ్రికాలో ఉంటారు. వీళ్ళంతా మన ఇళ్లలో, భక్తుల ఇళ్లలో పెరగబట్టి, బాలవికాస్ నుంచి స్వామి గురించి తెలుసుకోబట్టి, యావత్ ప్రపంచం కూడా సాయి తత్వము, సాయి సందేశము, సాయి నామము వాళ్ళందరినీ కాపాడుతోంది అని మీకు తెలియజేస్తున్నాను. విదేశాల్లో ఉన్న వాళ్ళంతా, ఇలా జరిగింది, ఇంత కష్టమైంది, బాబా నన్ను రక్షించాడు, ఇలా ఉంది, ఎలా అవుతుందా అనుకున్నాను, స్వామి నన్ను రక్షించాడు. కనుక స్వామి బంగారు బాబా మన జీవితాల్లో దొరికాడు అంటే ఇంతకన్నా మహాదృష్టం లేదు, దాన్ని వదులుకోకూడదు. చిక్కిన సాయిని వక్కలేయక చక్క చేసుకోనండి అన్నారు. వక్కలేయక మాట రాయలసీమ మాట, ఏదో వక్కలేకుండా వక్కలేమో అనుకున్నాను నేను. స్వామి చెప్పారు, ఏమి అట్ల కాదు, వక్కలేకుండా డ్రాప్ అని చెప్పారు. వక్కలేయక అనగా జార విడుచుకోవడం. చిక్కిన సాయిని వక్కలేయక జార విడుచుకొనక చక్క చేసుకునండి. పోయిన చిక్కదు, పోయిన చిక్కదు, పర్తీసుని పాద సేవయండి అన్నారు. కనుక నేనేదో చేస్తున్నాను, నేను చేయకపోతే నా తాత చేస్తాడు ఇంతకంటే గొప్పగా. ఈ అవకాశం పోయినటువంటి దౌర్భాగ్యం నీకు పట్టింది. అవకాశాలు పోకూడదు, మనకంటే గొప్పవాళ్ళు ఉన్నారు. అందువల్ల స్వామి నువ్వు అవకాశం ఇచ్చావు, దీన్ని నిజంగా దీని సద్వినియోగం నేను చేసుకుందాం అనుకుంటున్నాను అనేటువంటి భావనలో మనలో ఎప్పుడు కూడా ఉండాలి. పైగా స్వామి అంటారు, ఆయన దర్శనం అయ్యాక వెళ్ళిపోతుంటారు జనం. అప్పుడు అంటున్నారు, సాకమ్మ సాకమ్మ అని ఒక మహాభక్తురాలు ఉండేది, ఆమెతో స్వామి అన్నారు, సాకమ్మ నా కోసం నువ్వన్నా ఉండద్దు, అందరూ వెళ్ళిపోతున్నారు నువ్వన్నా ఉండు. స్వామి నాకు చాలా పనులు ఉన్నాయి. అదేమిటి, ఇక్కడ అంటే పనికి మాని వాళ్ళు పనులేని వాళ్ళు ఉంటున్నారు అనుకుంటున్నావా, వీళ్ళకి చాలా పనులున్నాయి, నన్ను మించిన పనే ఉంది అన్నారు స్వామి. అంటున్నారు, ఏముంది మీ మాటలు ఏమన్నా బాగున్నాయా, మీ పిచ్చిగోల షడ్డులోనే వింటూనే ఉన్నాగా, తెగిన వేలుకు కూడా సున్నం పెట్టరు, మీ చాగ నాకు తెలీదా, ఇవే స్వామి మాటలు, నా సొంతం ఏదీ లేదు. అందువల్ల మన స్వామి చెప్పిన రీతిగా వారు మనకు బోధించిన ఆదర్శాన్ని నిలబెట్టుకునేలాగా జీవించడం వర్తించడం చాలా అవసరం. ఈనాడు ప్రప్రథంగా మనం చేయవలసినది అంటే సత్యసాయి సాహిత్యాన్ని, సత్యసాయి జీవితాన్ని సమాజానికి ఎలా తీసుకువెళ్ళాలి అనేది ఆలోచించాలి. అదొక శాస్త్రీయమైన విధానము. అనేకమైన ధార్మిక సంస్థలు చూచి ఉన్నాను, ఒక సుశిక్షణ ఉంటుంది, ఏ అంశములపైన దానిపైన పరిశోధన ఉంటుంది, ఈ పరిశోధన వ్యాసంగం చేత విశేషమైన అనుభవమును పొంది ఇలాంటి సుశిక్షితులైన దీక్షా దక్షులైనటువంటి కార్యకర్తలు సమావేశంలో ప్రవేశిస్తే, సమాజంలో ప్రవేశిస్తే సత్యసాయి ప్రభంజనము, సత్యసాయి ఆధ్యాత్మిక సంస్థ కొన్ని వందల సంవత్సరములు తారాస్థాయిలో ఉంటుంది. ఇందులో ఎక్కడా సంశయించిన పని లేదు. ఎడ్యుకేషన్ హ్యూమన్ వాల్యూస్, మానవాభివృద శిక్షణ ప్రప్రథమంగా ప్రారంభించిన వారు భగవాన్ బాబా. కానీ వారు అనుకున్నంత స్థాయిలో మనం చేయటం లేదు. ఇతర సంస్థల గురించి నేను ప్రస్తావించకూడదు, కానీ నాకు తెలిసిన ఒక ఆధ్యాత్మిక సంస్థ ఇంకా బాగా చేస్తున్నారు మనకంటే. దాన్ని స్థాపించింది బాబా గారు. అంతేనా, మరొకటి కూడా గమనించండి, స్వామి ప్రారంభించింది ఈ జ్యోతి ధ్యానం ఏనాడో చెప్పారు 1950లో. మనకి ధ్యానం పోయింది, పరధ్యానంలో పడ్డాం. ఇలాంటి వారికి ఈ జ్యోతి ధ్యానం అనేటువంటి ఒకే ఒక ఐడియా తీసుకుని ఒక మహాద్భుతమైన ఆధ్యాత్మిక సంస్థ ఈనాడు నడుస్తోంది ప్రపంచంలో. సత్యసాయి ఈజ్ ఆల్వేస్ ఫస్ట్, సత్యసాయి ఈజ్ ఆల్వేస్ ఇన్ ది ఫోర్ ఫ్రంట్, ఎప్పుడు ముందున్నటువంటి స్వామి. ఆ ముందు అందించే మార్గదర్శక సూత్రాలను మనం గమనించి మనం కూడా ముందుండవలనే తప్ప, ఇది ఎవరో ఇతరులు ఏదో మనకంటే ముందుగా సాధించారు అంటాం అలాంటిది ఎలాంటంటే, ఇంజిన్ ముందెళ్ళిపోయింది, కంపార్ట్మెంట్లు వెనకాల పడిపోయాయి. బాబా ఇస్ ఆల్వేస్ ఇన్ ద ఫ్రంట్. ఫిజిక్స్ స్టూడెంట్స్ తో మాట్లాడుతుంటే ఆయన క్వాంటమ్ మెకానిక్స్ మాట్లాడతారు, ఎంబీఏ వాళ్ళతో మాట్లాడుతుంటే రీ ఇంజనీరింగ్ మాట్లాడతాడు. మరి మనం ఎక్కడున్నాం, చాలా స్లోగా ఉన్నాం. సమకాలీనమైన ఆధ్యాత్మిక సంస్థల కంటే మన ముందుండాలి, అందరూ మనని చూడాలి. స్వామి యొక్క ఆదర్శమే అనేక ప్రభుత్వాలకు కారణమైంది. ఇటీవల నేను వెళ్లాను కొలంబియాకి, ఆ కొలంబియాలో గవర్నర్ గారు పిలిచాడు మాట్లాడదామని. మనకి మనంగా వెళితే తహసీల్దార్ కూడా మన మొహం చూడడు, బాబా గారి పేరుతో వెళితే గవర్నర్లు మన కోసం ఎదురు చూస్తారు. మనకు మనంగా వెళితే ఏ స్థాయో చీపురు పొల్ల ఖరీదు కూడా చెయ్యము అన్న సంగతి నాకు బాగా తెలుసు. గుండె స్పందన ఎన్నిసార్లు అంతకంటే ఎక్కువగా నాదే ఉంది అనుకుంటాను నేను. ఆ గవర్నర్ గారు పిలిచి కొలంబియాలో ఆయన అన్నాడు, ప్రపంచాన్ని రక్షించాలంటే సత్యసాయి బాబా గారు మాత్రమే అన్నాడు. ఏమండి, నేను నా భార్య రాదలుచుకున్నాం పుట్టపర్తిలో, బహుశా స్పోర్ట్స్ మీట్కి జనవరిలో వస్తాం అన్నాడు. అంటూ ఇక్కడ స్వామి గురించి చెప్పేద్దాం అనుకున్నాను, వెంటనే చేతికి ఉంగరం చూపించి ఇది బాబా గారు ఇచ్చారండి అన్నాడు. తన టేబుల్ దగ్గర తీసుకెళ్లి స్వామి ఫోటో పెట్టుకున్నాడు. త్వరలో 15,000 మంది కళాశాల అధ్యాపకులకు మానవాభివృద్ధి శిక్షణ పైన ఒక చక్కని ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుంటున్నామండి, దాని మీ సహకారం కావాలండి అడిగారు. ఎక్కడి నుంచి వస్తుంది? ప్రపంచం అంతా వారి వారి కార్యక్రమాల కొరకు ఎదురు చూస్తున్నది. వీటిని నడిపించవలసిన బాధ్యత మనకున్నది. మనంతా సమైక్యంగా నడవాలి. మనలో ఎక్కడ హెచ్చు తగ్గులు ఉండకూడదు. అంతా ఒకటే సుమ. సత్య సాయి స్టాండ్స్ ఫర్ యూనిటీ. దట్ యూనిటీ ఈజ్ ది డివినిటీ అనే భావం ఉండాలి. ఇటు ఏకత్వమే అదే దివ్యత్వము తప్ప తారతమ్యములు కాదు. కానీ సత్యసాయి విషయంలో రెండున్నాయి, సాయి మిషన్, సాయి మెసేజ్. కార్యక్రమాలు చేస్తున్నావు చేస్తున్నావు, కార్యక్రమాలు కార్యక్రమాల కోసం కాదు. ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడ ఆసుపత్రి కడుతున్నప్పుడు సూపర్ స్పెషాలిటీ మా కళాశాల పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళ చేత సేవా కార్యక్రమం చేయిస్తున్నాను. నేను కూడా అక్కడే ఉన్నాను. స్వామి కారు ఆపి అన్నారు, ఏం జరుగుతోంది అక్కడ? స్వామి సిమెంట్ బస్తాలు మోస్తున్నారు, ఇసుక మోస్తున్నారు, సేవ చేస్తున్నారు. అలాగా కూలీలు బట్టి నేను చేయించుకోలేనా? కూలీలు ఇంకా బాగా చేస్తారు, ఇంకా త్వరగా చేస్తారు. మీ చేత ఎందుకు చేయిస్తున్నానో తెలుసా? సేవా తత్వం మీకు తెలియాలి, నామంతో మీరు సేవ చేయాలి, అంతేగాని కూలీలా కాదయ్యా అన్నారు. అందువల్ల సేవా కార్యక్రమాలు ఎన్నో చేయవచ్చు, దానికి సంబంధించిన తత్వం మనకు తెలిసిందా? దానికి కావలసిన సందేశం మనకు అందిందా? దానికి లక్ష్యాలు మనం గుర్తించామా అనే విషయం గుర్తించినప్పుడు ఈ సేవా కార్యక్రమములకు అర్థం ఉన్నది, పరమార్థం ఉన్నది. లేకపోయినట్లయితే వాటికి ఆటంకం కలిగే ప్రమాదం కూడా ఉన్నది. ప్రచారము మేము ఇచ్చేస్తున్నాం ఇచ్చేస్తున్నాము అని మనం చెప్పడం కాదు, బయట వారు చెప్పాలి, బయట సంస్థల వారు చెప్పాలి, సమాజంలో పెద్దలు చెప్పాలి అనే విషయాన్ని గుర్తించాలి. స్వామి ఎప్పుడు కూడా నేను ఇచ్చేశానని చెప్పలేదు. అందరూ వచ్చి స్వామి ఇచ్చేశారు ఇచ్చేశారు అంటారు. ఓహో అట్లనా అట్లనా అని అంటారే తప్ప నేను ఇచ్చేశాను నీకు తెలియదా అనరు. ఆయన భగవంతుడు. అదే రీతిగా మనం కూడా స్వామి యొక్క బాటలో ప్రయాణిస్తూ మన ప్రచారం మానుకొని సమాజంలో పెద్దల ద్వారా చెప్పించి పెద్దలు గుర్తించేలాగా చేసి ఈ సేవా తత్వాన్ని అనుభవించి సాయి ఉద్యమంలో నడుం కట్టవలసిన అవసరం ఉన్నది. కనుక మరొక్కమారు హృత్పూర్వకంగా ఈ రేడియో సాయి వారి యొక్క వార్షికోత్సవ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ భగవాన్ బాబా వారి యొక్క ఆశీస్సులు పుంఖానుపుంఖములుగా కుంభవృష్టి కృపావృష్టి మీ పైన ఉండవలనని స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయిరాం. మీ అనిల్ కుమార్.
1: అపాయంలోనే కాదు స్వామి మన సౌఖ్యంలో కూడా ఉంటారు. వారి నామం చేస్తే చాలు, ప్రశాంతి నిలయం నా దివ్య సన్నిధి, అది స్వర్గధామము, ఇక్కడి నుండే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని స్వామి చెప్పారు. సాయి ప్రేమతత్వాన్ని యావత్ ప్రపంచానికి మనం పంచాలి. భావి భారత పౌరులైన యువత స్వామి సాహిత్యాన్ని చదవాలి, అందులోని సారాన్ని గుర్తించి తదనుగుణంగా నడుచుకోవాలి. మనందరం సమైక్యంగా నడవాలి. ఇవి ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారు ఇప్పుడు తమ ప్రసంగం ద్వారా అందించిన కొన్ని ముఖ్యమైన అంశాలు. సర్, మీరు మీ విలువైన సమయాన్ని వెచ్చించి రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల ప్రథమ వార్షికోత్సవ వేడుకలో అందించిన సందేశం చాలా విలువైనది. మా శ్రోతలందరూ కూడా మీరు చెప్పిన అంశాలను శ్రద్ధతో విని వాటిని ఆచరణలో పెడతారని ఆశిస్తున్నాము. మీరు రేడియో సాయి తెలుగు ప్రసారాల ఆవిర్భావం జరిగినప్పటి నుండి 70కి పై చిలుకగా ఆధ్యాత్మిక ప్రసంగాలను అందించి తెలుగు ప్రసారాలకి ఒక దిశానిర్దేశం గావించారు. మీరు మరెన్నో ప్రసంగాలను రేడియో సాయిలో మున్ముందు అందిస్తారని కూడా ఆశిస్తున్నాం సార్. మరొక్కసారి ధన్యవాదాలు. సాయిరాం.
0: సాయిరాం. సాయిరాం.

ఇంతవరకు మీరు ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారి అవతారవాణి ఆధ్యాత్మిక ప్రసంగం విన్నారు. ధన్యవాదాలు సాయికృష్ణ. ఓం శ్రీ సాయిరాం. సర్వేశ్వరుడు, సర్వజగద్రక్షకుడు, దీనానాథుడు, అనాథనాథుడు అయిన సత్యసాయి పరమాత్మని దివ్య పాదారవిందాలకు నమస్సుమాంజలు. రేడియో సాయి శ్రోతలందరికీ మనఃపూర్వక సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ మొదటి వార్షికోత్సవ సందర్భంగా ప్రశాంతి నిలయం నుండి సమర్పిస్తున్న ప్రత్యేక తెలుగు ప్రసారంలో భాగంగా ఇప్పుడు సంగీత శిరోమణి శ్రీమతి వైవీఎస్ పద్మావతి గారి కర్ణాటక సంగీత సభ వింటారు. ఈ సభను మీకు అందిస్తున్న రేడియో సాయి బృందం సభ్యుడు ఎంఎస్ ప్రకాష్ రావు. శ్రీమతి వైవీఎస్ పద్మావతి గారు తిరుపతి తిరుమల దేవస్థానం వారి వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో గాత్ర సంగీత విభాగంలో అధ్యాపకులుగా ఉన్నారు. తమ తండ్రిగారి వద్ద, తల్లిగారి వద్ద సంగీత శిక్షణను ప్రారంభించి తదనంతరం ప్రఖ్యాత విద్వాంసులు ఆకెళ్ల ప్రభాకరమూర్తి, శ్రీ డి పశుపతి, శ్రీ బాలసుబ్రహ్మణ్యం, శ్రీమతి జయ గారి వద్ద మెరుగులు దిద్దుకున్నారు. ఆకాశవాణిలో బి హై గ్రేడ్ కళాకారిణిగా ఈనాడు కడప ఆకాశవాణి కేంద్రం నుంచి తమ గానాన్ని వినిపిస్తున్నారు. సంగీత శిరోమణి, సంగీత విద్వాన్ మణి బిరుదులతో వారు సత్కరింపబడ్డారు. వీరి సరసన వైలిన్ సహకారం అందిస్తున్నవారు శ్రీమతి వేదవడి గణేష్, మృదంగ సహకారం అందిస్తున్నటువంటి కళాకారులు శ్రీ ధన్వాడ అనంత్, ఆకాశవాణిలో ఏ గ్రేడ్ కళాకారులు సత్యసాయి మీర్పురి సంగీత కళాశాలలో మృదంగంలో లెక్చరర్గా ఉన్నారు. ఘటం సహకారాన్ని అందిస్తున్నటువంటి వారు శ్రీ సచిన్, సత్యసాయి మీర్పురి సంగీత కళాశాల విద్యార్థి. ఈనాటి కర్ణాటక సంగీత సభ సిద్ధి వినాయకం అన్న ముత్తుస్వామి దీక్షితర్ కీర్తనతో ప్రారంభమవుతుంది. రాగం షణ్ముఖ ప్రియ, రూపకతాళం.

0: ఇంతవరకు మీరు శ్రీమతి వైవిఎస్ పద్మావతి గారి కర్ణాటక గాత్ర సంగీత సభను విన్నారు. తరువాత కార్యక్రమం ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి ఆధ్యాత్మిక ప్రసంగం. శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు వృత్తిరీత్యా కెమికల్ ఇంజనీర్. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశంతో పాటు 23 దేశాలలో నూనె పరిశ్రమల ప్రణాళికలు రూపొందించి నిర్మించారు. ఆధ్యాత్మిక అంశాల మీద వేలాది ప్రసంగాలతో జనవాహినిలో ఆధ్యాత్మిక బీజాలు నాటారు. భక్తిభావాలను చిగురింపజేశారు. సాధనకు మార్గనిర్దేశం చేశారు. సత్యనిష్ట, సాయి రమణీయం, మౌనోపదేశం, దర్శన పౌర్ణిమ, ప్రస్థానం, అంతర్ముఖం, భజగోవిందం, శంకరభారతి మొదలైన ఆధ్యాత్మిక గ్రంథాలు రచించారు. వారి వాక్ప్రవాహం కమనీయంగానూ రమణీయంగానూ ఉంటుంది. ప్రశాంతినిలయం ప్రాశస్త్యం, మహాసమాధి వైశిష్టత గురించి ఇప్పుడు శ్రీ విఎస్ఆర్ మూర్తి గారిచ్చే ప్రసంగాన్ని వినండి. సాయిరాం విఎస్ఆర్ మూర్తి గారు.
1: సాయిరాం. సౌందర్యసార సర్వస్వం మందస్మిత మనోహరం, వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం. తురియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్నిశైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయీశ్వరం. ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్మి. పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ ఈరోజు సత్యసాయి భగవానుని అధ్యాత్మ చరిత్రలో ఒక ప్రముఖమైనటువంటి రోజు. ఏ సత్యసాయి భగవానుడి దివ్య సంకల్పం చేత రేడియో సాయి స్వామి యొక్క అవతార వాణి 188 దేశాలలో వినపడాలని కలిగిందో ఆ ప్రణాళికలో ఒక భాగంగా 10 సంవత్సరాలు గడిచి నిజానికి 11వ సంవత్సరంలో ఈ రోజున ప్రశాంతి నిలయంలో కూర్చొని స్వామిని గురించిన, ప్రశాంతి నిలయాన్ని గురించిన, దివ్య సన్నిధిని గురించినటువంటి కొన్ని విశేషాలు మనం చెప్పుకోవాలి. అందులో భాగంగా ఈరోజు ప్రశాంతి నిలయం అంతా ఒక పండుగ వాతావరణాన్ని పొంది ఉన్నది. బయటంతా ఒక ప్రశాంత మాధురి నిశ్శబ్దం అలవుకున్నటువంటి వేళ. సర్వేశ్వరుడైనటువంటి స్వామి, సర్వాంతర్యామి అయినటువంటి స్వామి సర్వహృదయాలలో తన కరుణని ఒక అనాహతనాదంగా వినిపిస్తున్నటువంటి దివ్య మధురమైనటువంటి క్షణంలో స్వామిని గురించిన తలపు ఒక పులకరింత, స్వామిని గురించినటువంటి ఒక ఆలోచన, ఒక మధుర భావనకి, అధ్యాత్మ సాధనకి అది బీజప్రాయమై భూజప్రాయమై అంటే విత్తనంగా మొలకెత్తింది, వృక్షంగా మారక తప్పని స్థితి. ఆ స్థితిలో ఒక అద్భుత సన్నివేశం ఈ క్షణాన గుర్తొస్తున్నది. వేదవ్యాసుల వారు వింధ్యపర్వతాలు దాటి పరమేశ్వరుడి యొక్క ఆగ్రహానికి గురై దక్షిణాపథంలో ఉన్నటువంటి ద్రాక్షారామానికి వచ్చినప్పుడు అగస్త్యుల వారు వారికి స్వాగతం పలికారు. అగస్త్యుల వారు స్వాగతం పలుకుతున్నటువంటి వేళ కుశల ప్రశ్నలలో వేదవ్యాసుల వారిని అడిగారు, కాశీ ఎట్లా ఉన్నది అని. కాశీలో గంగ ప్రవహిస్తున్నది, ఆకాశంలో నక్షత్రాలు మొలకెత్తుతూనే ఉన్నాయి, నిర్భరమైనటువంటి బహుసుందరమైనటువంటి విభూతి పరిమళంతో కూడినటువంటి గాలులు వీస్తూ ఉన్నాయి, కాశీనగరం శివాత్మకంగా ఉన్నది అన్నారు వేదవ్యాసుల వారు. మరి మీరు కూడా లోపాముద్రతో సహా, మీ సతీమణి అయినటువంటి లోపాముద్రతో కలిసి కాశీక్షేత్రంలో ఉన్నారు కదా, అప్పుడు కాశీలో మీరేం చేసేవారు అన్నప్పుడు, ఇవాళ ప్రశాంతి నిలయంలో మనం ఏం చేస్తున్నామో, అగస్త్యుల వారు కాశీలో ఏం చేశారో ఆ రెండింటిని మనం సమన్వయం చేసుకుంటే ఆయన వర్ణన చేశారు. కాశీపుర వర్ణన. ఆనందంబున అర్ధరాత్రముల

శేఖరు శంభున్ శ్రీకంఠున్ పాడెదన్ మేనెల్ల పులకాంకుర ప్రకరముల్ నిండార మిన్నేటిలో. ఇవాళ స్వామిని గురించి మాట్లాడాలి అని అనిపించినప్పుడు, అనుకోవలసి వచ్చినప్పుడు, ఆ సన్నివేశం ఏర్పడినప్పుడు శరీరం అంతా రోమాంచితం అవుతున్నది, మనస్సంతా ప్రశాంతి నిలయమైపోతున్నది. ఇక ప్రశాంతి నిలయాన్ని గురించి ఏం చెప్పాలి అన్నప్పుడు, ప్రశాంతి నిలయము స్వామి భిన్నం కావు, రెండూ ఒక్కటే. స్వామే ప్రశాంతి నిలయం, స్వామి ఉన్న ప్రదేశం ప్రశాంతి నిలయం. ఇక్కడ అధ్యాత్మపరంగా రెండు విషయాలు ముచ్చటించుకోవాలి. 1950వ సంవత్సరం భారతీయ అధ్యాత్మ చరిత్రలో ఒక మహోత్కృష్టమైనటువంటి సంవత్సరం అది. కాలం పుణ్యకాలం. కారణం ఏంటంటే, ఏప్రిల్ 14, 1950 రాత్రి 8:47 భగవాన్ శ్రీ రమణ మహర్షి యొక్క మహాపరినిర్వాణం జరిగింది. తదనంతర కాలంలో డిసెంబర్ 5వ తారీఖున అదే సంవత్సరంలో అరవిందయోగి యొక్క మహాపరినిర్వాణము జరిగింది. ఈ రెండింటి మధ్య సత్యసాయి భగవానుడి జన్మదినమైనటువంటి 23/11/1950 ప్రశాంతి నిలయం సర్వప్రపంచానికి సానందపూర్వకంగా ప్రేమపూర్వకంగా సర్వ మతాలకు ఆహ్వానం పలుకుతూ ద్వారం తెరిచినటువంటి వేళ అది. ఇది పరమోత్కృష్టమైనది. స్వామి సంకల్పాలు ఎంత దివ్యంగా ఉంటాయి అనటానికి ఇది ఒక ఉదాహరణ. గురు పరంపరానుగతమైనటువంటి అధ్యాత్మ చరిత్రలో అవతారమూర్తుల యొక్క పరంపర కూడా కాలప్రవాహంతో సమాంతరంగా సాగినటువంటి వేళ స్వామి ఈ కొత్త ద్వారాన్ని, కొత్త అవకాశాన్ని, ఒక వినూత్నమైనటువంటి మానవతా పరిమళంతో కూడిన అధ్యాత్మ భావనని ఈ ప్రపంచానికి అందించటానికి శ్రీకారం చుట్టినటువంటి సన్నివేశం ఇది. అప్పుడే స్వామి ఒక మాట అన్నారు, ఇక్కడే ఉండి ఈ ప్రశాంతి నిలయం నుంచే సర్వ సృష్టిని నేను నడిపిస్తాను, సర్వ మానవులలో ఉన్నటువంటి మానవతా స్ఫూర్తిని నెమ్మదిగా ప్రకాశమానం చేసి భారతీయ అధ్యాత్మను, భారతీయ సంస్కృతిని పరిమళ భరితంగా సర్వ మానవులకి అందే దిశగా జాతి, మత, కుల, వర్గ, వర్ణములకు అతీతంగా సనాతనమైనటువంటి ఆర్షధర్మాన్ని మనమందరం కూడా అధ్యాత్మభావనగా జీవితాన్ని సాగిద్దామని స్వామి ప్రకటించినటువంటి సన్నివేశం 23/11/1950. సత్యసాయి భగవానుడి అవనీ సంచారం నిజానికి 86 సంవత్సరాలు. తొలి 14 ఏళ్లు పక్కన పెట్టినట్లయితే 72 సంవత్సరాలంతా అది ప్రబోధమయం. అందులో మనం మాట్లాడుకుంటున్నటువంటి ప్రశాంతి నిలయానికి ఈ 2012 నాటికి 62 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి వేళ. ఈ 62 సంవత్సరాలు స్వామి యొక్క 86 సంవత్సరాల అధ్యాత్మ సంచారంలో ప్రబోధాత్మకమైనటువంటి భావనలో పెనవేసుకుపోయి ఉన్నది గనక ఇక్కడ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి క్షేత్రం. కారణం, రామకృష్ణాది అవతారాలు, అంతెందుకు స్వామి కంటే ముందు వచ్చిన అన్ని అవతారాలు కూడా ఒకచోట పుట్టినై, మరొక చోట ప్రవహించినై, ఇంకెక్కడో అవతారాలు పూర్తి చేసుకున్నాయి. కాని పుట్టపర్తిలో మాత్రం జరిగింది ప్రత్యేకం, అది విశిష్టం, అది వరిష్టం. స్వామి అవతారాన్ని తాల్చింది ఇక్కడ, అవతారాన్ని నడిపించింది ఇక్కడ, అవతారాన్ని పూర్ణం చేసింది కూడా ఇక్కడే గనక ఇది మహామహిమాన్వితమైనటువంటి ఒక దివ్యమైనటువంటి క్షేత్రభూమిక. ఈ భూమికలో పరమేశ్వరుడు జనార్దనుడైనటువంటి వేళ. జనంతో, జగత్తుతో సంచారం చేసినటువంటి ఇంత మహత్పూర్ణమైనటువంటి అవతారం మరొకటి చరిత్రలో మనకు కానరాదు. ఎందుకంటే అనేక సంవత్సరాలు మనందరి అనుభవమే, స్వామి స్వయంగా మహాలావణ్య రేఖావిలాసంగా మన దగ్గరకు నడిచి వచ్చి మన ఇక్కట్లని, మన ఇబ్బందులని, మన ఆనందాలని, మన సుఖాలని, మన జీవన విధానాన్ని పంచుకున్నటువంటి పరమాత్మ సాయి. అది నెమ్మది నెమ్మదిగా అధ్యాత్మలో 2011వ సంవత్సరం వచ్చేప్పటికీ ఈ సర్వ ప్రపంచానికి సత్యధర్మ శాంతి ప్రేమలు, దానితో పాటు అహింస కూడా బోధించి ఈ మానవాళికి ఆధునికమైనటువంటి, అధునాతనమైన, సమకాలీనమైనటువంటి మానవాళికి ఒక ఉద్బోధ చేశారు. కరంజియా అడిగాడు సత్యసాయి భగవానుణ్ణి,
బాబా మీ అవతార ఉద్దేశ్యం ఏమిటి అని. ఏం లేదు, మానవుడిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మానవుడికి పరిచయం చేసి తనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ఆ మానవుడు ఎరిగేలాగా చేసి ఎరిగిన మానవత్వంతో మాధవత్వాన్ని తాను తన లోపలే ఆంతరంగికంగా అనుభవించే దిశగా ఈ సర్వ సృష్టిని నడిపించటమే నా అవతార ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. కార్యకలాపాలకు వచ్చినట్లయితే వేదోద్ధరణ, ధర్మోద్ధరణ, దీనజనోద్ధరణ అనబడేటువంటి ఈ మూడు ప్రధానమైనటువంటి కలాపం. అవతార ఉద్దేశం అదైతే కలాపం మాత్రం ఈ మూడు. ఈ కలాపాలు సత్యసాయి భగవానుడి యొక్క దివ్య అవతారంలో ప్రధానమైనటువంటి భూమికిని వహించి యావత్ ప్రపంచాన్ని కూడా అధ్యాత్మమయం చేసినటువంటి ఆ దివ్యమైనటువంటి అనుభవాలు చరిత్ర మనందరికీ అవగతమే. ఇక మానవుడిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని అనుభవించే దిశగా స్వామి సులువైనటువంటి సాధన చతుష్టయాన్ని చెప్పారు. మానవుడిలో ప్రధానంగా ఉన్నటువంటి దానవత్వ, దీనత్వ, మానవత్వ, దివ్యత్వ అనబడేటువంటి నాలుగింటిని కూడా ఇటు వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు అనేకమైనటువంటి వాటిని, అంతేకాక భారత భాగవత రామాయణాలు, భగవద్గీత వీటన్నింటి మీద సత్యసాయి భగవానుడు స్వయంగా వాహిని స్వరూపంగా తనను తానే ఆవిష్కరించుకున్నటువంటి పరమోత్కృష్ట సన్నివేశాన్ని మనం చూశాం, అనుభవించాం, దాంట్లో మనందరం ఉన్నాం. భగవంతుణ్ణి ఎరగాలి అంటే నీవు ఏ మార్గం ఎంచుకున్నావన్నది ప్రధానం కాదు, ఎంచుకున్న మార్గంలో మాత్రం నువ్వు నిష్టగా ఉండు. ఏ నిష్టతో, ఏ నైర్మల్య సిద్ధితో నీవు గనక నీ అధ్యాత్మని కొనసాగిస్తావో, కొనసాగించగలిగినట్లయితే నీలో ఉన్న దివ్యుడు నీకు అక్కడికొస్తాడు, అనుభవంలోకొస్తాడు, అనుభూతి చెందిస్తాడు, విభూతిని చెందిస్తాడు. దీనిని మించినటువంటి దివ్యమైనటువంటి ఒక అధ్యాత్మ భావన ఇంత సులభంగా, ఇంత సరళంగా, ఇంత సూటిగా, గంభీరంగా ప్రవచించిన, బోధించిన, ప్రబోధించిన, ప్రసారించినటువంటి అవతారం మరొక్కటి మనకు కానరాదు. అట్లాగే ప్రశాంతి నిలయంలో ఒక వేదఘోష, ఉపనిషద్ భాష, అనేకమైనటువంటి ప్రజ్ఞామూర్తులందరినీ, అనేకానేకమైనటువంటి మతాల వారందరినీ కూడా ఒక గొడుగు కింద తీసుకొచ్చి కూర్చోబెట్టినటువంటిదే సత్యసాయి భగవానుడి యొక్క ఘన గరిమ. గరిమ అనిమాది సిద్ధులలో ఒకటి, ఒక సిద్ధి. ఈ సిద్ధత్వం శుద్ధుడైన వాడికే వస్తుంది. అసలు శుద్ధ చైతన్యమే సత్యసాయి భగవానుడిగా వచ్చినప్పుడు ఆ గరిమ ఘనగరిమ కాక ఏమవుతుంది? ఘనగరిమ ఏది అంటే సనాతనమైనటువంటి భారతీయమైనటువంటి ఒక సంస్కృతి వైభవాన్ని అనేక దేశాలలో సుప్రతిష్టం చేసి ద్వీపాలలో, దేశాలలో ఎల్లలు చెరిపి సర్వ మానవాళిని కూడా ఒక వసుధైక కుటుంబకం అనేటువంటి ఒక వేద ప్రామాణికమైనటువంటి ఒక సమసమాజమైనటువంటి స్థితిని ఈ ప్రపంచానికి అందించినటువంటి వారు సత్యసాయి భగవానుడు. కనుక ప్రశాంతి నిలయంలో ఏమున్నది అంటే ఈ ప్రపంచానికి ఏం కావాలో అదంతా ఇక్కడ ఉన్నది. ప్రశాంతి నిలయంలో ఏమీ లేదు అంటే ప్రపంచానికి ఏది దుఃఖం కలిగిస్తున్నదో అది మాత్రం ఇక్కడ లేదు. గనక ఇక్కడి ఉన్నదంతా కూడా ఆనందము, స్వానందము, స్వాదువైన భావన, ఒక పూర్ణమైన స్థితి, ఒక నిబ్బరము, ఒక నిశ్చలత, ఒక నిరంజనము, ఒక నికేతనమైనటువంటి ఒక సంతుష్టమైన అధ్యాత్మ సంస్థిత భావన. గనక ఆ భావన లహరులలో అధ్యాత్మని సత్యసాయి భగవానుడు ఒక నావ మీద కూర్చోపెట్టి ఆ నావను నడిపించినటువంటి ఒక ప్రత్యక్షమైనటువంటి పరమాత్మ భావనగా మనందరికీ కూడా ఒక అనుభవాన్ని కలిగించారు. కనుక మానవత్వము, మాధవత్వము ఒక నాణానికి రెండు బొమ్మా బొరుసుల వలె ఉన్నవే తప్ప మానవత్వాన్ని మించి మాధవత్వం లేదని, మానవత్వం పరిమళిస్తే దాని పేరు మాధవత్వమని నిర్ద్వంద్వంగా ప్రకటించి సప్రేమకంగా, సాదరంగా, పరిపూర్ణమైనటువంటి ఒక కరుణా ప్రవాహంగా పరమేశ్వరుడైనటువంటి స్వామి ప్రశాంతి నిలయాన్ని సర్వ ప్రపంచానికి కూడా ఒక పీస్ సెంటర్గా మార్చారు. కేవలము తన దివ్య జీవన విధానం ద్వారా బోధించటం వేరు, ప్రబోధించటం వేరు, అనుష్ఠానం చేయటం వేరు, ఆచరించటం వేరు, ప్రసారం చేయటం వేరు. ప్రసారం చేసినటువంటి వాడే ఉత్తమోత్తమైనటువంటి గురువు. గనక గురువు ఈజ్ అ ట్రాన్స్మిటర్ అంటాం. దేనిని ప్రసారం చేశారు అంటే దివ్యమైనటువంటి అనంతమైనటువంటి కాంతులని, శక్తులని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి రేణువుకి కూడా అందించి సత్యసాయి భగవానుడు పరదైవతమై
సర్వ ప్రపంచం చేత జయజయలు అందుకున్నటువంటి పరిపూర్ణమైనటువంటి మానవతామూర్తి సత్యసాయి భగవానుడు. ఇక అతిమానుషమైనటువంటి అనేకానేకమైన మహిమలు అనుగ్రహాలు నిదర్శన పూర్వకంగా ప్రదర్శించి ఈయన కేవలము మానవుడు మాత్రమే కాదు, ఈయన పరదైవమే అనేటువంటి ఒక దివ్య భావనని మనందరి యందు నిలబెట్టి కేవలము ప్రబోధమైనటువంటి విధానం మాత్రమే కాక సమాజపరమైనటువంటి అనేకానేకమైన కల్మషాల అన్నింటినీ కూడా తొలగించే దిశగా సత్యసాయి భగవానుడు నిజానికి ముక్తి కంటే పరిణామం ప్రధానం, ట్రాన్స్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉండవలసిందే. ఇది పరిణామసహమైనటువంటి ఒక జాతి జీవితంలో ముక్తి అంటే అక్కడికి కథ అయిపోయినట్లు, ట్రాన్స్ఫర్మేషన్ అంటే నెమ్మది నెమ్మదిగా కథ సాగి సాగి ఎప్పుడో ఒకరోజు ఆగవలసి ఉన్నది గనక ఎక్కడికక్కడ జీవుడు తనను తాను బేరీజు వేసుకుంటూ తన లోపల ఉన్నటువంటి అనేకానేకమైనటువంటి దౌర్బల్యాలని అధిగమిస్తూ దోషాలను పరిహరించుకుంటూ సమున్నతమైనటువంటి స్థాయికి ఒక నది ఎక్కడో పుట్టి ఎక్కడో ప్రవహించి తన దారంతా శుభ్రపరుస్తూ తాను శుభ్రపడుతూ ఎట్లాగైతే నిస్తంద్రమంద్రంగా సాగర సంగమం సునాయాసంగా చేస్తున్నదో జీవుడు కూడా ఈ అనంత కాల ప్రవాహంలో తాను ఎదుర్కొంటున్నటువంటి కష్టనిష్ఠూరాలు జయాపజయాలు జనన మరణాలు అన్నింటినీ కూడా దాటి ఏకోన్ముఖమైన పరమేశ్వర తత్వంలోకి ప్రవేశించాలని బోధించినటువంటి స్వామి మహా ఉపనిషన్మూర్తి. అందుకనే సత్యసాయి భగవాను మనం వేదమాతగా చెప్తాం. సామగానమంటే పాట అని, ఋగ్వేదమంటే మాట అని, యజుర్వేదమంటే ఆట అని మాట పాట ఆటలుగా ఈ సాయి త్రయి వేదత్రయిని, త్రయీ విద్య అంటేనే వేద విద్య, అటువంటి విద్యని సామాన్య మానవుడికి కూడా సరళంగా సుబోధకంగా అందించినటువంటి పరిపూర్ణమైనటువంటి ఆచార్య సత్తములు జగద్గురువైనటువంటి సత్యసాయి భగవానుడు. అయితే ప్రశాంతి నిలయంలో ఈ గురుస్వరూపంగా భగవంతుడు ఉండటం చాలా ఆనందకరమైనటువంటి విషయం. రామకృష్ణాది అవతారాలకు గురువులున్నారు, సత్యసాయి భగవానుడికి గురువు లేడు. ఎందుకంటే పరమాత్మే గురుస్థానంలో కూర్చొని ఈ జగత్తుని పరమాద్భుతంగా నడిపించిన సన్నివేశంలో మనం కూడా సమకాలీనులు, మనం కూడా భాగస్వామ్యులం. మనం కేవలం భక్తులుగానే కాక ఒక అధ్యాత్మ యాత్రలో మనల్ని మనం పునర్నిర్మాణం చేసుకునేటువంటి దిశగా వడివడిగా అడుగులు వేసినటువంటి ఒక అదృష్టాన్ని పొందిన వారంగా ప్రశాంతి నిలయం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఒక్కటే, శాంతిర్నితాంతమహిత పరమాశ్య శక్తి వైరాగ్యం అద్భుతతమం కరుణాతు సాంద్ర జ్ఞానం నిరన్నకుహనం మధురించ వృత్తం. శాంతము కరుణ వైరాగ్యము విభూతి ఆనందము మధురవర్తన నిర్మలమైనటువంటి ఒక తృప్తి అన్నీ ఒక్క చోట కలబోసుకుని ఉన్నట్లయితే అది 30 ముక్కోటి దేవతల నిక్కమైనటువంటి ఒక్క సాకార స్వరూపమే భగవాన్ సత్యసాయి. స్వామిని చూడగానే పరమ ప్రశాంతి కలుగుతుంది, వైరాగ్యం కలుగుతుంది, వైభోగం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, అన్నింటినీ మించి తృప్తి కలుగుతుంది. కర్మభక్తి జ్ఞానయోగాలు యోగీశ్వర కృష్ణుడు ఎట్లా ప్రతిపాదించాడో ఆ మూడింటినీ సమన్వయం చేసి త్రిపుటి చేసి ఒక్కటిగా చేసి సేవాయోగాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటిది సత్యసాయి భగవానుడే. సేవని మించినటువంటి నిర్మాణం లేదని అంటే మోక్షం లేదని, మోక్షము అంటే మోహక్షయమేనని, మోహక్షయము అంటే అహంకార మమకారాలు వదిలిపెట్టటమేనని అధ్యాత్మ యొక్క శిఖర స్థాయిని ఈ ప్రపంచానికి అందించినటువంటి మహామహిమాన్విత స్వరూపులు భగవాన్ సత్యసాయి. అలాగే ఎక్కడ అవతారం తాల్చి, ఎక్కడ అవనీ సంచారం చేసి, ఎక్కడ మహాపరినిర్వాణ స్ఫూర్తిని ఈ జగత్తుకు అందించారో అది పుణ్యక్షేత్రము దివ్యక్షేత్రము కాక మరొకటి అవుతుందా? అలాగే చీమలు బారులు కట్టినట్టుగా సత్యసాయి భగవానుడి యొక్క దివ్యమైనటువంటి అనేకానేక అనుభూతులు అనుభవాలు పొందిన వారంతా తరతరాలుగా స్వామొక్క మాటన్నారు, ఎవరి ఇంట నా చిత్రపటముండునో, ఎక్కడ భగవన్నామ సంకీర్తన జరుగునో, ఎవరు సేవాయోగంలో తమ జీవితాన్ని గడుపుతారో, ఎవరు భగవంతుని యందు అచంచల విశ్వాసంతో ఉంటారో వారి ఒక్క తరాన్ని మాత్రమే కాక రాబోయే వారి 21 తరాలను నేను కాచుకుంటాను చూసుకుంటాను అన్నదే సత్యసాయి భగవానుడి యొక్క అభయం ఈ ప్రపంచానికి. అది ప్రశాంతి నిలయం నుంచి మాత్రమే సాధ్యమని మన అనుభవాలు మనకున్నాయి, వాటిని మనం చెప్పుకోవాలి. ఇక మూడవ పార్శ్వమైనటువంటి
సమాధి అనబడేటువంటి మాటకి అర్థం మేసనరీ వర్క్ కాదు. అది చలువరాయితో కట్టామా, బంగారంతో నిర్మాణం చేశామా కాదు. సమాధి అంటే సమధి, అంటే మన లోపల ఉన్నటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, మనోబుద్ధి చిత్తి అహంకారాలు, ఈ ఏడు కూడా సర్వ ఇంద్రియాలు అంటే ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, దానికి అధిష్టానమైనటువంటి మనస్సు ఏకాదశ రుద్రంగా మనలో ఉన్నప్పుడు వీటన్నింటినీ కూడా పరిమిత దేహంలో ఉన్నటువంటి పరమాత్మ సాయి అనంత అపరిమిత విశ్వవ్యాప్తమైనటువంటి ఒక చైతన్య స్ఫూర్తిగా సర్వ ప్రపంచానికి సమధి. దానినే ఈక్వానిమిటీ, ఈక్విపాయిస్, ఈక్విలిబ్రియం అనబడేటువంటి మూడు మాటలతో గనక తరచి చూచుకున్నట్లయితే ఈవేళ సత్యసాయి భగవానుడి యొక్క ప్రశాంతి నిలయంలో నుంచి మనం పొందవలసినది ఏమిటి అని ఒక చిన్న ప్రశ్న వేసుకుంటే, మనస్సు స్థిమితంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. ఏది రాని ఏది పోని మనం ఆత్మలలో ఇక్కడ సంచారం చేయాలి. ప్రపంచంలో అనేక కార్యకలాపాలలో మన మనస్సు నిమగ్నమై ఉన్నప్పటికీ ఏ రకమైనటువంటి కర్మ ఫలాన్ని అపేక్షించకుండా, కావాలని కోరుకోకుండా పద్మపత్రమివాంభస తామరాకు మీద నీటిబొట్టు వలె సంచారం చేయగలిగినటువంటి ఒక సాధక జీవులుగా, కర్మిష్ఠులుగా మనం గనక ఉండగలిగినట్లయితే పరమాత్మని ఎక్కడ దర్శనం చేయాలి? సత్యసాయి భగవాను అడిగారు, స్వామి మీరెక్కడుంటారు అని అడిగితే, ఎచ్చటనున్నవాడు సాయ్యని ఎన్ని విధంబుల వెదకి చూచినన్ పత్రిని లేను పర్తిని లేను, సర్వ హృదయంబుల నిండి ఉంటెనను సత్యము తెల్పగా వచ్చెను సాయి అయి సత్యసాయి అయి. నాటి సాయి అంటే శిరిడీ సాయి, ఇప్పుడొచ్చిన ఈ సత్యసాయి అభిన్నమైనటువంటి అద్వైత అద్వితీయ రమణీయ మనోజ్ఞమైనటువంటి భూమికలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మతాల సారము అయినటువంటి ఆ దివ్య ప్రేమని ఒక్కొక్కరూ గనక అందుకుంటూ వెళ్లగలిగినట్లయితే ఈ సర్వ ప్రపంచము ప్రశాంతి నిలయంగా రూపుదిద్దుకుంటుంది అన్నదే సత్యసాయి భగవానుడి యొక్క దివ్య బోధ. అలాగే ఏ అవతారమూర్తి ప్రారంభించినట్లుగా, స్థాపించినట్లుగా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ అనేటువంటి ఒక దివ్యమైనటువంటి సంస్థని ప్రారంభించి మానవుడిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని బయటకు తెచ్చేటువంటి అన్ని మార్గాలని, కానీ సనాతనమైన వైదికమైన ఆర్షమైన భారతీయమైనటువంటి ఒక దివ్య భావనకు లోబడి మాత్రమే స్వామి ప్రపంచానికి దిశానిర్దేశం చేశారు. కనుక ఈవేళ ప్రశాంతి నిలయంలో సమాధి దర్శనానికి వెళుతున్నామనే మాట స్వామి పరంగా వాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది దివ్య సన్నిధి. స్వామి రూపంగా ఉన్నా అరూపంగా ఉన్నా సగుణంగా ఉన్నా నిర్గుణంగా ఉన్నా ఒక తలపుగా, ఒక భావనగా, ఒక దివ్య స్మృతిగా మన అందరి యందు కూడా ఒక అంతర్జ్యోతి వలె ఉన్నారు. కనుక స్వామి దర్శనము అది అరూపమా స్వరూపమా ప్రధానం కాదు. అక్కడికి రావాలి, అక్కడ కూర్చోవాలి. సమధి అయినటువంటి స్థాయిలో సర్వేశ్వరుడైనటువంటి స్వామి అక్కడే అధిష్టాన పరదైవతమై ఈ సర్వశక్తిని నడిపించినట్లుగానే ఇకపై రాబోయేటువంటి కాలాలలో కూడా అలాగే నడిపిస్తారు. స్వామి వేసినటువంటి ఆ దివ్యమైనటువంటి మార్గంలో ఆ సమాధి అనబడేటువంటి ఆ పదాన్ని మనం మన మనస్సు నుంచి వైదొలగించి సమధి స్థితిలోకి మనం గనక వెళ్లగలిగినట్లయితే ఆ కూర్చున్న కాసేపు, ఆ ఉన్న కాసేపు, ఆ ఊహించిన కాసేపు ఏమున్నదయ్యా? సర్వాత్మకుడైన సర్వేశ్వరుడైన జగద్రక్షకుడైన జగన్నాయకుడైన జగత్ కళ్యాణకారకమైనటువంటి ఒక శోభని వరదానం చేసినటువంటి పరమాత్మ ఇక్కడ కదా మనకు దివ్యమైనటువంటి దర్శనాన్ని ఇన్నేళ్లిచ్చారు, ఇన్నాళ్లు అనుభవించాము, ఇకపై మనం ఏం చేయాలి అన్నప్పుడు ఆ ప్రాంగణంలో నుంచి స్వామి ఒకసారి అన్నారు, మానవ శరీరంలో నుంచి జడాత్మకమైనటువంటి వస్తువు నుంచి మానవుడు నిర్మించిన యంత్రం నుంచి వచ్చేవన్నీ వైబ్రేషన్స్, పరమాత్మ నుంచి వచ్చేవన్నీ ఎమనేషన్స్ అన్నారు. జీవుడి నుంచి వచ్చేవి వైబ్రేషన్స్, పరమాత్మ నుంచి వచ్చేవి ఎమనేషన్స్. మనం స్వామి వైబ్రేషన్స్ చాలా బాగున్నాయి అనకూడదు. పరమాత్మ యొక్క ఎమనేషన్ ని నిత్య ధ్యానమగ్నమైనటువంటి ఒక స్థితిలో, నిర్మలమైనటువంటి ఒక భావనలో, పరస్పరము యూనిటీ ప్యూరిటీ డివినిటీగా వేటినైతే ఒక మంత్రంగా స్వామి మనందరికీ కూడా అందించారో వాటిని పదే పదే తలచుకుంటూ అనుకుంటూ ఆచరిస్తూ అనుభవిస్తూ మన నిత్య జీవితాన్ని ఆధ్యాత్మిక వైభవమైనటువంటి విలసితమైనటువంటి స్థాయిలో దానిని మనం సంచారం చేసుకోవాలి. లీలాశుకుడు
శ్రీకృష్ణ కరుణామృతంలో శ్రీకృష్ణుడి గురించి ఒక మాట అంటాడు. జిహానం జిహానం సుజానేన మౌఢ్యం, దుహానం దుహానం సుధాం వేణునాదై, లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై, మహానంద సర్వస్వమే తన్నమస్తాత్. ఆ నందుడు అనబడేటువంటి వాడికి మహానందాన్ని ఇచ్చేవో శ్రీకృష్ణ పరమాత్మ. జిహానం జిహానం సుజానేన మౌఢ్యం, నీలో ఆ లావణ్యము మార్ధవము లాలిత్యము నెమ్మదితనము ప్రశాంతత ప్రసన్నత శుభగశయ్య మరద, అంటే నీవు నిశ్చలుడవా, నీవు పరమాత్మవా. అట్లాగే నీ వేణుగానాన్ని యమునాతటి విహారానికి వెళ్లినప్పుడల్లా కమాల వృక్ష ఛాయలలో కూర్చొని ఎన్నిసార్లు రసపానం చేశాను, వేణుగానం అనేటువంటి అమృతాన్ని ఎన్ని బిందువులు నేను తీసుకున్నాను, మళ్లీ మళ్లీ తాగాలని అనిపించేట్లుగా ఉంటుందేమయ్యా, మార్పేం లేదే. అలాగే అవని ఆకాశము కలిసినటువంటి నీ పూర్ణమైనటువంటి విరాణ్మూర్తి యొక్క స్వరూపాన్ని చూసినప్పుడల్లా పులకలు కలుగుతున్నదే, తలచుకున్నప్పుడల్లా ఆనందం కలుగుతున్నదే, అనుభవంలోకి వచ్చినప్పుడల్లా మనసు తడి అవుతున్నదే. ఈ దివ్యమైనటువంటి అనుభూతిని అన్ని వేళలా ఇచ్చే ఓ పరమాత్మ, ఒక్క నందుడికే కాదయ్యా సర్వ జగత్తుకి నీవు జగదానందకారకుడివి అన్న భావనతో మనం సత్యసాయి భగవాను తల్లిగా తండ్రిగా గురువుగా దైవంగా సర్వంగా అన్నీగా అంతాగా అనుభవించవలసినటువంటి ఒకనొక స్థాయిలో మన అధ్యాత్మ కార్యక్రమాన్ని మన సాధనని మన శోధనని ఆంతరంగికమైనటువంటి ఒక పరిశుద్ధత్వాన్ని సిద్ధత్వాన్ని శుద్ధత్వాన్ని అన్నింటినీ కూడా ఏకకాలంలో అనుభవించవలసినటువంటి ఒక మధురమైనటువంటి సన్నివేశంలో ఈ రోజున రేడియో సాయి ఏదైతే నిర్ణయించిందో అనాహతంగా, మామూలు ఇది కేవలము సత్యసాయి భగవానుడి యొక్క దివ్యానుగ్రహమే, సుప్రభాతాంచిత నవ ప్రభాత వేళ ప్రారంభమై చంద్రుడొచ్చి చుక్కలు మొలిచినటువంటి వేళ ప్రశాంతి నిలయమంతా కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహమైనటువంటి అమృతవృష్టి బయట కురుస్తూ ఉంటే ఎందరెందరో మహాత్ములంతా ఇక్కడికి వచ్చి మనందరినీ ఒకచోట కలిపి దివ్యమైనటువంటి స్వామి యొక్క అనుగ్రహ తరంగాలలో ఓలలాడించిన ఈ మధుర సన్నివేశంలో మనం కలవటమే స్వామి యొక్క దివ్యానుగ్రహం. దివ్యానుగ్రహానికి మించి మరొకటి లేదు గనక కావలసినది ఒక్కటే దృఢతరమైనటువంటి విశ్వాసం. మనం స్వామి మన నుంచి ఏమి ఆశించారో, ఏం చేస్తే ఈ మానవుడు ఆనంద స్వరూపుడు అవుతాడని మనకు బోధ చేశారో, ఏ రకంగా మనం ఇన్నాళ్లు కూడా జీవితాన్ని గడుపుతూ వచ్చామో, మనం మాత్రమే కాక మన సహోదరులకి మాత్రమే కాక మన రాబోయే తరాలకు కూడా సత్యసాయి భగవానుడి యొక్క దివ్య స్ఫూర్తిని అందించే దిశగా మన మనస్సు మన తనువు మన ధనము మన సాధన మన ప్రజ్ఞ మన ఉపజ్ఞ మన ప్రతిభ అన్నీ కూడా ఏకమై సత్యసాయి భగవానుడి దివ్యవాణి సర్వ ప్రపంచానికి అనుభవపూర్వకంగా అందించేటువంటి దిశగా మనం అడుగులు వేయాలి. ఆ వేయటానికి స్వామి యొక్క అనుగ్రహమే ఆధారం తప్ప మరొకటి కాదు. భగవంతుడి యొక్క భావన నుంచి దూరమైన జీవుడికి పరిణామము లేదు, ముక్తి లేదు, ఆనందము లేదు. మరి ఏం చేయాలి? భగవంతుణ్ణి గురించి సత్యసాయి భగవాను గురించి ఎప్పుడూ అనుకుంటూ ఉండటం, ఏం చెప్పారో నెమరు వేసుకోవటం, ఏం చేస్తే ఆనందం కలుగుతుందో ఆ పనులు చేయటం, ప్రతిష్టాత్మకమైనటువంటి అనేక కార్యక్రమాలన్నింటినీ కూడా మళ్లీ మనం చక్కగా పునః ఆలోచించుకుని సమీక్షించుకుని స్వామి యొక్క దివ్యమైన అనుగ్రహ విశేషంతో సమచిత్తంతో సమాధి స్థితిలో మనం కూడా ఉండి ఆపరేట్ కావాలి. సమాధి అంటే నిశ్చలల ఛాయాచిత్రం కాదది, ఒక మహా చైతన్య విలసితమైనటువంటి ఘనీభవించినటువంటి గరిమ. ఆ ఘనీభవించినటువంటి గరిమే సత్యసాయి భగవానుడి యొక్క గరిమగా నేను భావన చేస్తూ ఇవాళ మళ్లీ మరొక్కసారి ప్రజ్ఞ ఉన్నవారు, పరమాత్మ గురించి నాలుగు మాటలు చెప్పగలిగిన వారు, పరమాత్మను గురించి సంకీర్తనం చేయగలిగిన వారు, భారతీయ తత్వశాస్త్రాన్ని సత్యసాయి భగవానుడి పరంగా అన్వయించి అనుభవించి అనుభూతి చెందినటువంటి వారందరూ రేడియో సాయికి వచ్చి తమ తమ అనుభవాలని తమ ప్రజ్ఞని సత్యసాయి భగవానుడి యొక్క సేవలో వినియోగించి పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి ఈ జన్మని చరితార్థము కృతార్థము
పూర్ణము, మళ్లీ పునరావృత్తి రహితమైనటువంటి ఒక దివ్య స్థితిలోకి నడిపించుకునేట్లుగా ఒక నిర్ణయం తీసుకోవలసిందిగా సప్రేమకమైనటువంటి సాదరపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతూ సకల కళాప్రియుడైనటువంటి సామగానలోలుడైనటువంటి వేదస్వరూపమైనటువంటి నిఖిల దేవతల నిక్కమైనటువంటి సత్యసాయి భగవానుడి యొక్క ఆవరణలో వారి ప్రబోధాత్మకమైనటువంటి భావన ఆచరణ దిశగా మన జీవితాలు చల్లగా సాగుగాక అని స్వామిని ప్రార్థిస్తూ, ఏ స్వామి చల్లని చిరునవ్వు తల్లి దీవెనయ్యే తనరారునో, ఏ స్వామి మెల్లని గమనమ్మున ఆగామి సంచితములు నెమ్మనగునో, ఏ స్వామి దర్శన స్పర్శన సంభాషణమ్ములు ప్రస్థానత్రయ స్వస్థానయాన వ్యాజమగునో, ఏ స్వామి తీయని పిలుపుతో అంగాంగమ్ము పులకాంకుర ప్రకరమవునో, అట్టినా స్వామి తలపు శివానందలహరి, అట్టినా స్వామి రూపు సౌందర్యలహరి, అట్టినా స్వామి పిలుపు అమదానందలహరి, అట్టినా స్వామితో చెలిమి జన్మజన్మాల కలిమి. సాయిరాం.

0: సాక్షాత్తు దివ్యావతారమూర్తి జగద్గురువు అయిన భగవాన్ బాబావారు నడయాడిన పరమ పావన ప్రశాంత ప్రదేశం ప్రశాంతినిలయ ప్రాశస్త్యం గురించి గంగాఝరి ప్రవాహంలా మనందరికీ తన ప్రసంగం ద్వారా అందించిన శ్రీ విఎస్ఆర్ మూర్తిగారికి మా హృదయపూర్వక అభినందనలు, మా హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు. ధన్యవాదాలు సార్. ప్రియమైన శ్రోతలారా, ఈనాటి ఆనందకరమైన రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వార్షికోత్సవ దినాన మీకు ఉదయం 6 గంటల నుండి ప్రసారం చేసిన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలు ఇంతటితో ముగిస్తూ, ఇటువంటివి మరెన్నో కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా స్వామిని ఆనందపరిచే విధంగా శ్రోతలందరికీ అందించే శక్తిని, యుక్తిని ప్రసారించమని మన బంగారు స్వామిని మనసారా ప్రార్థిస్తున్నాము.
1: రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల ప్రథమ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల సందర్భంగా విశాఖపట్నం, హైదరాబాద్, తిరుపతి రేడియో సాయి బృందాలు రూపొందించి ప్రసారం చేసిన ప్రత్యక్ష ప్రసారాలు శ్రోతలందరినీ అలరించాయని మేము ఆశిస్తున్నాము.
0: ప్రేమ నిస్వార్థ భావాలతో సేవ, సత్యసాయి సేవా సంస్థల కార్యనిర్వహణ అంశాలపై భగవాన్ బాబావారి దివ్యోపన్యాసాలు, విశిష్ట ప్రసంగాలలో అవతారవాణి ప్రొఫెసర్ కామరాజ్ అనిల్ కుమార్ గారు, ప్రశాంతినిలయ ప్రాశస్త్యం ప్రాముఖ్యత గురించి శ్రీ విఎస్ఆర్ మూర్తిగారు, శ్రీ సత్యసాయి కవితామృతం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రచించిన భక్తి గీతాలపై విశ్లేషణ శ్రీ ఎంఎస్ ప్రకాశ్రావు గారు, యువతకు స్వామి అందించిన ప్రేరణ శ్రీ పూర్ణచంద్రారావు, నవవిధ భక్తి మార్గాలు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్, సేవా కుసుమాలు హైదరాబాద్ మహిళా యువత చేపట్టిన సేవా కార్యక్రమాలు శ్రీమతి అనామిక, సాయి ఘన గరిమ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట అధ్యక్షులు శ్రీ ఎస్సి చలం గారితో ముఖాముఖి, అపూర్వ అనుభవాలతో అమరిన సుస్వర భక్తి గీతమాలిక సాయి సంకీర్తనారవళి, చర్చా కార్యక్రమాలలో సాయి సేవలో సమయపాలన శ్రీమతి శేషవల్లి గారు, శ్రీమతి గౌరీ గారి కృతజ్ఞతాంజలి, శ్రీమతి పద్మశ్రీ శ్రీమతి వసుధ గారులతో గృహలక్ష్మి శ్రీమతి కల్పన గారు, సాయి పథంలో స్త్రీ 5 డీస్ కుమారి అర్పిత బృందం, అనుభవాల సుమమాలిక శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థల పూర్వ విద్యార్థులు శ్రీ మాధవ్ గారి అనుభవాలు, శ్రీ ఎంఎల్ఎన్ స్వామిగారి అంతరంగం, శ్రీమతి రుక్మిణి అమ్మగారి సౌందర్యలహరి వివరణ, సంగీత కార్యక్రమాలలో మధుర భావ భక్తిరాగ సమాహారం శివం భజన బృందం, సాయి మధుర వాహిని బృందం వారి గీతాంజలి, కుమారి శివాని వీణావాద్యం స్వరార్చన, శ్రీమతి వైవి పద్మావతి గారి భక్తిగానామృతం, ప్రేమ ప్రభంజనం పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాల వికాస్ చిన్నారులు శ్రీ నాటకం, ఇంకా సాయి గాయత్రి పారాయణం వాద్య సంగీత కార్యక్రమాలు.
1: పేరు పేరున ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమ నిర్వహణకు ఎంతగానో తోడ్పడి తమ సహాయ సహకారములు అందించిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎస్జి చలం గారికి, రాష్ట్ర రేడియో సాయి కోఆర్డినేటర్ శ్రీ ద్వారం స్వామిగారికి, హైదరాబాద్ నుండి ఈ కార్యక్రమానికి ఎంతో కృషి చేసిన శ్రీ వేణుగోపాల్ గారికి మా కృతజ్ఞతలు. వారి సహాయ సహకారాలు ఈ కార్యక్రమాల నిర్వహణలో ఎంతగానో తోడ్పడ్డాయి. విఎస్ఆర్ మూర్తి గారి ప్రసంగం జరుగుతున్నప్పుడు జీమెయిల్ అంటే మన ఇమెయిల్లో కొంత ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. అందులో విశాఖపట్నం నుండి ఎంతో మంది భక్తులు తమ భావాలని, తమ అనుభవాలని రేడియో సాయి విన్న తర్వాత వారికి వారు అనుభవించిన ఆనందాన్ని పంచుకున్నారు. అవన్నీ ఇప్పుడు మేము మీకు అందించలేకపోతున్నాము, కానీ ఈ గురువారం ప్రత్యక్ష ప్రసారాల్లో వాటిలో ఆ అనుభవాలను కొన్నింటిని తప్పకుండా మీ ముందుంచుతాము. జరుగుతున్నది తెలుగు ప్రత్యక్ష ప్రసారాలైనా ఈ కార్యక్రమంలో తాను పాల్గొనాలని ఎంతో ఉత్సాహంతో శ్రీ సత్యసాయి మీర్పూరి సంగీత కళాశాలలో హిందుస్థానీ వోకల్ను నేర్పిస్తున్న శ్రీ కౌస్తుబ్ పారే గారు ఒక చక్కటి హిందీ పాటను రూపొందించారు. వారికి మా కృతజ్ఞతలు. పాట హిందీలో ఉన్నా అందులో ఉన్న భావం మనందరినీ తప్పక ఆకట్టుకుంటుంది. ఈ తెలుగు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను హిందీ పాటతో ముగిస్తున్నాము. ఇది కూడా స్వామి అనుజ్ఞగా, స్వామి మనకు అందించిన కానుకగా తీసుకుంటూ ఇంతటితో ఈనాటి తెలుగు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలని ముగిస్తున్నాము.

ఇంతవరకు మీరు 2012 సంవత్సరం రేడియోసాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలకందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 7వ భాగం యొక్క పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి మరికొన్ని సుమధుర గీతాలను సుస్వరణ

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings. Tomorrow is the second day of the two-day Parthiyatra by the students of Sri Satya Sai schools and Sri Satya Sai Balvika students from the state of Odisha. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:20, two alumna of Sri Satya Sai schools will be addressing the August gathering, followed by a devotional music program titled Bhavamritam by the Balvikas children and gurus from the state of Odisha. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Tomorrow, we'll be having the regular evening session in Sai Kulwant Hall, 5 to 5:45 p.m. Vedam chanting, 5:45 to 6:30, bhajans, followed by mangalarti and Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. స్వామివారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో ఒడిశా రాష్ట్రం నుండి శ్రీ సత్యసాయి స్కూల్స్ మరియు శ్రీ సత్యసాయి బాలవికాస్ చెందిన విద్యార్థిని విద్యార్థుల రెండు రోజుల పర్తియాత్రలో రేపటి రెండవ రోజున సాయి కులవంత్ సభా మండపంలో ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:20 శ్రీ సత్యసాయి స్కూల్స్ చెందిన 2 పూర్వ విద్యార్థినిలు ప్రసంగిస్తారు. తదుపరి భావామృతం పేరిట ఒడిశా రాష్ట్ర బాలవికాస్ చిన్నారులు మరియు గురువులు భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కులవంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం యథావిధిగా 5:00 నుండి 5:45 వరకు వేద పఠనంతో, 5:45 నుండి 6:30 వరకు భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: కలిపాదలు తీర్చుమాయనే ఉదంబుదమ్మయానికి తగో మాటలాడు హరే సాయి దేవ పత్తి కన్న సరసి రుగరాట ఎలుచు వేడుకున్న నన్ను దాపు భగమయానికి తగో మాటలాడు శ్రీ వెంకటేశ పుస్తకాత సర్వోన్నత సజ్జన బాల తన కేతన కనకాంబర తరలత మకుట కుందరహరాజి ధనలే జనుడులే పొగడగ సాగరాల కేజుడు మాన పిలుపుడైన రామచంద్రుడు సమయాన్ని కేతకు మాటలాడడు
1: వాకి గురు వాకి గురుజీ బోలో వాకి గురు వాకి గురు వాకి గురు వాకి గురు వాకి గురుజీ బోలో సత్యనామ సత్యనామ సత్యనామ జీ బోలో సత్యనామ సత్యనామ బోలో సత్యనామ సత్యనామ సత్యనామ జీ బోలో సత్యనామ నిత్య నిత్యం చెప్పియే తెరనామ జీ బోలో నిత్య నిత్యం చెప్పియే బోలో నిత్య నిత్యం

శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1998 సంవత్సరంలో భగవాన్ బాబా వారి వేసవి విడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 21వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం ఇప్పుడు మీరు వింటారు.

0: మంచివారి చెలిమి మహిళన దొరకదు. దుష్టులెందరైనా దొరుకుచుంద్రు. మంచివారి చెలిమి మహిళన దొరకదు. దుష్టులెందరైనా దొరుకుచుంద్రు. కనికి రాళ్ళు చూడ కలవు ఎందైనను. కనికి రాళ్ళు చూడ కలవు ఎందైనను. విలువగోలు వజ్రమొకటి కలదా.
1: ప్రేమస్వరూపులారా, అనంత జగత్తులో అఖిల ప్రాణికోటిలో మానవుడు అత్యంత ఉన్నత స్థితిని పొందినవాడు. మానవుడు ధనమును కోల్పోయినా దానిని తిరిగి ఇన్ని అవస్థలేనూ పడి దానిని సంపాదించగలడు. ఒక మిత్రుని కోల్పోయినా తిరిగి మరొక మిత్రుని అయిన కూడాను తాను సంపాదించుకోగలడు. ఒక భార్యను కోల్పోయినా రెండవ వివాహమాడి మరొక భార్యని కూడాను పొందగలడు. ఒక భూమినే కోల్పోయినా తిరిగి అనేక అవస్థలతో ఆ భూమిని తిరిగి సాధించుకోగలడు మానవుడు. కానీ మానవుని యొక్క దేహమును తిరిగి సంపాదించుకోలేడు. మానవుని దేహము అత్యున్నతమైనటువంటిది. జంతువునాం నరజన్మ దుర్లభం. ఇట్టి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని ఈనాడు మానవుడు అర్థం చేసుకునలేక దానిని దురుపయోగం చేసుకుంటూ ఉన్నాడు. మానవుని యందున్నటువంటి దివ్యత్వాన్ని, మానవుని యందున్నటువంటి పవిత్రతను ఏమాత్రం కూడాను మానవుడు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. గడచిపోయిన రాత్రి ఎన్ని విధములు గడిబడి చేసినప్పటికీ అది మనకు తిరిగి రాదు. అనంత సాగరంలో లీనమైనటువంటి యమునా నది మనం ఎన్ని విధముల ప్రయత్నం చేసినప్పటికీ తిరిగి మనకు లభించదు. మానవుడు చక్కగా నమిలి మృంగినటువంటి ఫలమును ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ తిరిగి తాను ఆ ఫలములుగా తాను పొందలేడు. అట్టి పరిస్థితి యందు మానవత్వమును ఏ రీతిగా తాను అర్థం చేసుకోగలడు? మానవుడు అనేక విధమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు. భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క శక్తిలో మొట్టమొదటిది మతి, రెండవది స్థితి, మూడవది పరిస్థితి,
2: థర్డ్ వన్
1: నాలుగవది గతి. స్థితి, పరిస్థితి, గతి, సంపత్తి. కానీ మానవుని యొక్క గతిని పురస్కరించుకునియే తన యొక్క స్థితి ఏర్పడుతుంది. మానవుని యొక్క ప్రవర్తనను పురస్కరించుకునియే మతి ఏర్పడుతుంది. మతి వలనే గతి, గతి వలనే స్థితి. కనుకనే మానవునకు మొట్టమొదటిది మతి అతి పవిత్రమైనటువంటిదిగా ఉండాలి. మతిని పురస్కరించుకునియే తన యొక్క స్థితి, సంపత్తి ఏర్పడుతూ ఉంటుంది. ఇలాంటి సత్యాన్ని మానవుడు మొట్టమొదట గుర్తించుకున్నప్పుడే తన యొక్క స్థితిని కాని సంపత్తిని కాని తాను పొందగలడు. కాన ప్రతి మానవుడు కూడాను ఒక విధమైనటువంటి మతిని యొక్క సంపత్తిని చక్కగా కాపాడుకోవాలి. ఈ ప్రపంచమునందు ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ఉపయోగించాలి. అక్రమమైనటువంటి మార్గాన్ని పొందాలి. చేతిలో ఒక కత్తి ఉంది, కానీ ఈ కత్తి ద్వారా కూరగాయలు తరుక్కొని చక్కగా వంట వండుకొని భుజించవచ్చు, లేక పదమును కోసుకొని తాను ఆరగించి ఆకలిని తీర్చుకోవచ్చు. కానీ కత్తి చేతిలో ఉన్నది కదా అని ఎదుటివానికి తలను, గొంతును కోసినప్పుడు ఇతను కేవలం రాక్షసత్వాన్ని పొందినవాడవుతాడు. కనుక ఎలాంటి పదార్థమును ఏ విధమైన మార్గంలో మనం ఉపయోగించాలి అనేటువంటి యొక్క స్థితిని కూడా మనం తెలుసుకోవాలి. మానవత్వంలో ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉన్నవి. ఈ శక్తుల యొక్క పవిత్రతను కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. ఈ యొక్క శక్తిని అనుగ్రహం చేతనే పొందడానికి వీలవుతుంది. మానవుని యొక్క జీవితము ఒక పెద్ద గడియారం వంటిది. ఇందులో సంవత్సరములు, నెలలు, దినములు అనేటువంటి మూడు పిన్నులు ఉంటున్నాయి. ఈ మూడు ముండ్లు సక్రమంగా తిరగటంతో చాలా బాగా తిరుగుతూనే ఉంటున్నాయి. దీనిని పురస్కరించుకుని మానవుని యొక్క ఆయుష్ ప్రమాణం కూడాను తిరుగుతూనే ఉంటుండాలి. కానీ మానవుడు తన ఆయు ప్రమాణాన్ని గుర్తించక పురమే గంటలు కొడుతున్నాడు, ఘన్ ఘన్ ఘన్ అని. ఈ గడియారంలో ఉన్నటువంటి మూడు పిన్నులను సక్రమమైన మార్గంలో నడుస్తూ ఉన్నప్పటికీ తన యొక్క జీవితాన్ని మాత్రము సక్రమంగా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. దినములు 10 దినములు జరిగినప్పుడే ఒక నెల అవుతుంది, 12 నెలలు జరిగినప్పుడే ఒక సంవత్సరం అవుతుంది. కనుక సంవత్సరం అనేటువంటివి నెలలతో కూడినటువంటివి, నెలలు దినముతో కూడినటువంటివి. కనుక ప్రధానమైనటువంటిది దినమే. కనుక మనకు నిత్య దినములు ఏ విధమైనటువంటి మార్గంలో మనం అనుభవించాలి అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి. కానీ ఈనాటి మానవుడు తన యొక్క నిత్య జీవితం యొక్క సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. దినములు గడుపుతున్నాడే కాని ఏ విధంగా గడపాలి, ఏ విధంగా అనుభవించాలి, ఏ విధంగా ఈ దినమును అర్థం చేసుకోవాలి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. ప్రతి ఒక్కటి కూడాను భగవంతుని యొక్క సంకల్పం చేతనే జరుగుతూ ఉంటున్నాయి. సత్యాన్ని కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. కేవలం తన స్వార్థము స్వప్రయోజనమునే గుర్తించి వర్తిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి యొక్క సంకల్పాన్ని గురించుకుని భగవంతుడు తన యొక్క శక్తిని ఉపయోగించాడు. ప్రపంచమునకు, సమాజమునకు, కుటుంబమునకు ఏది అవసరమో దానిని గుర్తిస్తూ వస్తుంటాడు భగవంతుడు. ఇంటిలో కళ్యాణం జరుగుతుండాలి, వర్షం కూర్చడానికి ప్రయత్నమైంది. ఓ భగవంతుడా, నా ఇంట్లో కళ్యాణం పూర్తి అయ్యేంత వరకు కూడాను నీవు ఈ వర్షంను కురిపించకూడదు అని ప్రార్థిస్తాడు. ప్రతి యొక్క ప్రక్కింటి వాణి యొక్క పొలము వర్షము లేక ఎండిపోతుండాలి. ఓ భగవంతుడా, ఎండల చేత నా పంటలంతా పండుకోకుండా ఎండిపోతుండాలి, కుంభవర్షాన్ని కురిపించు అని తాను కోరుతున్నాడు. భగవంతుడు వ్యక్తిగతమైన అభిష్టములకు ఏమాత్రము లొంగడు. అయితే వారి వారి భక్తి ప్రపత్తులను ఆధారం చేసుకుని ఆ వ్యక్తులు కూడా ఆనందాన్ని అందిస్తుంటాడు. అయితే ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి, ప్రపంచములో ఏ ఔషధములకు నయం కానటువంటి రోగము ప్రతి మానవుని ఎందు ఉంటుంది. ఒకని ఎందు అధికమైనటువంటి జబ్బుగా ఉండవచ్చును, ఒకని ఎందు అవి తక్కువగా ఉండవచ్చు, కానీ క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉన్నప్పటికీ ఈ రోగం యొక్క క్వాలిటీ ఒకటిగానే ఉంటుంది. ఔషధముల చేత నివారణ అయ్యేటువంటిది కాదు, ఏక ప్రజ్ఞుడైనటువంటి డాక్టర్ వల్ల నయమయ్యేటువంటిది కాదు. ఏమిటి ఈ రోగం? అది అహంకారం అనే రోగము. ఈ అహంకారం అనేటువంటి దాన్ని అర్థం చేసుకునలేక వాడు అనుభవిస్తున్నాడు. అహంకారమునకు ఎక్కడ అవకాశం ఉంటున్నది? అవకాశం లేనటువంటి అహంకారాన్ని అనుభవిస్తున్నాడంటే ఇది తన యొక్క ప్రీతియే. ఈ రోగమును తాను ప్రీతితో తీసుకున్నటువంటి వాడవుతాడు. ఈ విశాలమైనటువంటి ప్రపంచాన్ని ఒకతూరి గుర్తించడానికి ప్రయత్నించాలి. అహంకారమునకు కారణమేమిటి? ఇంత విశాలమైన ప్రపంచములో, ఈ ప్రపంచం యొక్క మ్యాప్లో మన భారతదేశము చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఈ భారతదేశంలో మెడ్రాస్ స్టేట్ చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ మెడ్రాస్ స్టేట్ లోపల కొడైకెనాల్ చాలా చిన్నదిగా ఉంటుంది. ఇంత పెద్ద కొడైకెనాల్ లోపల వ్యక్తి అనేటువంటి వాడు చాలా చిన్నవాడిగా ఉన్నాడు. ఇంత చిన్నటి వాడు ఇంత విశాలమైన ప్రపంచాన్ని చూచి అహంకార పట్టడానికి ఏమి కారణం? అహంకారమునకు అజ్ఞానమే మూల కారణం. లేక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వమును నేను ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఈ అహంకారమునకు అవకాశమే ఉండదు. విధమైనటువంటి విచారం చేయాలి. విశాలమైనటువంటి ప్రపంచంలో నేనెంతటి వాడను అనేటువంటిది విచారం చేస్తే అహంకారములకు అవకాశం ఉండదు. సర్వం విష్ణుమయం జగత్తు అంతా భగవంతుని యొక్క స్వరూపమే, నేను భగవంతుని స్వరూపమే అనేటువంటి విశాలమైన భావాన్ని అర్థం చేసుకుంటే అక్కడ కూడా అహంకారంకు అవకాశం లేదు. దీనికి కారణం ఏమిటని విచారణ చేస్తే సర్వం విష్ణుమయం జగత్తు అనేటువంటి తత్వము అతని ఎందు లేదు. ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో నేనెంతటి వాడను అనేటువంటి యొక్క భావము తన ఎందు లేదు. భావములు లేనటువంటి వ్యక్తియే అజ్ఞాని. ఈ అజ్ఞానం చేతనే ఈ అహంకారం ఆవిర్భవిస్తుండాలి. కనుక ఈ అహంకారం చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు కూరి అవుతున్నాడు. ఇది తన యొక్క సంకల్ప బలం చేతనే అభివృద్ధి పరుచుకుంటున్నాడు. సంకల్పముల చేతనే కర్మలు జరుగుతున్నాయి, కర్మల చేతనే భావములు కలుగుతున్నాయి, భావముల చేతనే శీలము కుదురుతూ ఉండాలి, శీలము చేతనే నిజమైనటువంటి ప్రాప్తి లభిస్తుండాలి. కనుక ఈ దివ్యమైనటువంటి యొక్క ప్రాప్తి మనకు లభించాలంటే శీలం అభివృద్ధికి వచ్చుకోవాలి. శీలమును అభివృద్ధి పరచుకోవాలంటే మనలో పవిత్రమైన భావం అభివృద్ధి కావాలి. భావం అభివృద్ధి కావాలంటే సత్కర్మల్లో మనం ప్రవేశించాలి. సత్కర్మలు చేయాలంటే మొట్టమొదట మనలో ఉన్నటువంటి సంకల్పాలు పవిత్రమైనవిగా ఉండాలి. కనుకనే సంకల్పములే అన్నింటికీ మూల కారణము. ప్రతి మనస్సు యొక్క స్వరూపమునకు సంకల్పమే మూల కారణము. సంకల్ప వికల్పాత్మకం మనహ అన్నారు. ఇది బట్ట ఏ రీతిగా తయారైంది? పేక రెండింటి యొక్క ఏకత్వం చేతనే బట్ట తయారైంది. ఇటువైపున పోవాలి, అటువైపున రావాలి. పడుగు పేక అంటే కనుక మానవత్వము సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటుండాలి. సంకల్పం ప్రథమమైనటువంటిది, వికల్పము దాని యొక్క వికారమైనటువంటిది. వికారాన్ని మనం అనుసరించకూడదు, సంకల్పాన్ని మనం అనుసరించం. సంకల్పము హృదయ సంబంధమైనటువంటి కల్పన రావాలి. సం అనగా సర్వేశ్వర యొక్క తత్వము, సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అన్ని కూడాను సర్వేశ్వరత్వానికి సంబంధించినటువంటివి. సత్ అనగా ఏమి? శాశ్వతమైనటువంటిది, ఎప్పటికీ మార్పు చెందినటువంటిది. అలాంటి మార్పు చెందినటువంటి దాని సంకల్పం మన నుంచి రావాలి. మానవునికి అది ఏ ప్రధానమైనటువంటి సంకల్పము. సంకల్పము సక్రమమైనటువంటిగా ఉన్నప్పుడు మన యొక్క స్థితిని సరైనటువంటి స్థితిగా ఉంటుంటుంది. మన స్థితి గతి కూడాను సరిగా ఉంటుంటుంది. సంపత్తి, ఇది సంపత్తి ఏమిటది? ఈ సంపత్తి అనగా లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క సిరి సంపదలు కాదు. సంపత్తి అనగా సద్విచారము, సత్సంకల్పము, సద్భావము, సన్నడతలు, ఇలాంటివన్నీ కూడాను సత్సంపత్తిగా ఉంటుంటాయి. శాశ్వతమైనటువంటి సంకల్పాలు మనలో అభివృద్ది కావాలి. అయితే ఇలాంటి శాశ్వతమైన సంకల్పాలు రావాలంటే జన్మ జన్మాల యొక్క పుణ్యము యొక్క ఫలితము చేతనే మానవుని యందు భగవత్ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. పుణ్యఫలము భోగ చేసుకునే మానవుడు అవతారం ఎత్తుతున్నాడు. మానవుడు పుట్టడానికి మూల కారణము పుణ్యఫలమే. కానీ పుణ్యఫలంతో పుట్టినటువంటి మానవుడు పాపములు ఎందుకు చేయాలి? ఈ కర్మఫలములకు పాపములు చేయడానికి మూల కారణమేమిటి? దీనికి తన యొక్క వాంఛలే. ప్రకృతిని చూస్తున్నాడు కన్నులతో. ప్రకృతిని చూడు. ఏ విధంగా చూడాలి? సమ్యక్ దృష్టి, పవిత్రమైన దృష్టితో చూడాలి. కానీ ఈ పవిత్ర దృష్టి తనలో లేకపోవటం చేతన ప్రకృతిని వికారంగా చూస్తున్నాడు, ప్రకృతిని ప్రకృతిగా చూస్తున్నాడు. ఇది తనలో ఉన్నటువంటి దోషము. సర్వం విష్ణుమయం జగత్తు, విష్ణుమయం జగత్తు కేవలం ఒక కార్యము, కారణము, కారణ కారణ స్వరూపమే ఈ యొక్క జగత్తు. కనుక మనము ఈ జగత్తును విశ్వస్వరూపునిగా మనం చూడాలి. చెన్న పిచాన పశ్యతి మూఢో మూఢో మూఢో. బయట దృష్టిని మాత్రమే చూస్తున్నాడు. బయట దృష్టిని చూచేటువంటిది పశువు, విశ్వరూపంతో చూచేటువంటిది పశువు, విష్ణు రూపంతో చూచేటువంటిది మానవుడు. కనుకొని పవిత్రమైనటువంటి దృష్టిని మనం సమ్యక్ దృష్టి, పవిత్రమైనటువంటి భావంతో మనం చూడాలి. ఆ దృష్టితో మనం చూచినప్పుడు సర్వము మనకు బ్రహ్మమయంగానే ఉంటాయి. ఎన్ని విధమైనటువంటి ఆటంకములు మనకు సంభవించినప్పటికీ ఈ ఆటంకములకు ఏమాత్రమూ అడ్డు తగలదు. ఇప్పుడు ఒక అనిల్ కుమార్ ఉన్నాడు. ఆయన కన్నులకు అడ్డంగా కొన్ని అద్దాలు పెట్టుకున్నాడు. కానీ కన్నులకు అడ్డంగా గ్లాసులు ఉన్నాయి, కానీ దృష్టికి హెల్ప్ గా ఉంటున్నాయి. అదే విధంగానే మన దృష్టికి ప్రేమ అనే అద్దాలు ధరించినప్పుడు, ప్రేమ అనేటువంటి అద్దములు మన దృష్టికి అడ్డంగా ఉంటుండదు, కానీ బ్రహ్మము అనేటువంటి దృష్టికి అడ్డము లేదు. కనుక నీ ప్రేమ దృష్టికి మనం ఏ విధమైనటువంటి అడ్డు తగలడానికి వీలు కాదు. మానవునికి ప్రధానమైనటువంటి ప్రాణం ప్రేమనే. ప్రేమనే లేకుండినా బిడ్డనైనా తల్లి ప్రేమించదు, భార్యనైనా భర్త ప్రేమించడు, మిత్రుడైనా మరొక మిత్రుణ్ణి ప్రేమించడు, జీవుడైనా దేవుణ్ణి ప్రేమించడు. కనుక నీ ప్రేమనే జీవుణ్ణి దేవునిగా మారుస్తుండాలి. కనుక మానవత్వాన్ని దైవత్వంగా మార్చడానికి ప్రేమ ఒక్కటే ప్రాణము. మానవుని హృదయం లోపల ప్రేమ సంకుచితమైనటువంటి ప్రేమగా నిలిచిపోయింది. కనుక కొన్ని సమయం లోపల ద్వేషము అనేటువంటిది నింపుకుంటుండాది ఈ హృదయం. ప్రేమ అనేది సింగిల్ సోఫా. అక్కడ ప్రేమను కూర్చుంటే మరొకరు కూర్చోవడానికి అవకాశం లేదు. అక్కడ ప్రవేశించడానికి వీలే లేదు. అసూయ ప్రవేశించడానికి అసలే వీలు లేదు. దిస్ ఈజ్ నాట్ మ్యూజికల్ చైర్. సో భగవంతుడు ఒక్కడే మాత్రం కూర్చోవాలి. అది కూర్చున్నప్పుడే ఇది పవిత్రమైనటువంటి యొక్క విశాలమైనటువంటి హృదయంగా మారుతుంది. కనుక ఈనాటి మానవులకు ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వం అనేటువంటిది అర్థం చేసుకోలేకపోవటం చేత, హృదయంలో ప్రవేశం ఇవ్వలేకపోవటం చేత తన యొక్క హృదయం అంతా అనేక విధమైన అశాంతి గురి అవుతుండాలి. కనుక ఆనాటి గోపికలందరూ ఏ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు? ప్రేమతత్వాన్ని వారు ప్రార్థిస్తూ వచ్చారు. ప్రేమ

నీ యొక్క మురళీ గానం చేతనే ఈ ప్రేమ వర్షం కురచాలి. చేతనే ప్రేమ మొక్కలు పండాలి. ప్రేమ మొక్కలు పండినప్పుడే విశ్వకు శాంతిని అందించగలం. ప్రేమమయులే, అందరూ ప్రేమమయులే. ద్వేషం ఎక్కడుండాలి? మదాలస తనకు జన్మించినటువంటి పుత్రులందరినీ కూడాను పుత్రభావం అనేటువంటిది లేకుండా ప్రేమ జ్ఞానభావం చేత వారిని అన్ని విధాలా పోషించుకుంటూ వచ్చింది. నీవు శరీరధారివి కాదు, నీ యొక్క నిజమైన రూపం ఆత్మని చిన్న బిడ్డను తొట్టులో పండబెట్టి అనేక విధమైనటువంటి యొక్క జ్ఞానభావం చేత వారిని జోకొట్టుతూ వచ్చేటువంటి ఆ విధంగా వచ్చి ఒక్కొక్క కుమారుణ్ణి 8వ సంవత్సరం వచ్చేటప్పటికే అరణ్యానికి పంపుతూ వచ్చింది. ఈ విధంగా 3 కుమారులను పంపించింది. 4వ కుమారుని అదే రకమైనటువంటి దీంట్లో ప్రారంభమైంది. కానీ మదాలస భర్త వచ్చాడు. నా తర్వాత ఈ రాజ్యం ఏలేటువంటి వారెవరు? రాజులేని రాజ్యం అనేటువంటిది గుడ్డి రాజ్యంగా ఉంటుంటాది. కనుక వీరిని నీ దగ్గర పెట్టుకోవడానికి వీలు కాదు, కనుక వీరిని ఏమాత్రం నీ దగ్గర పెట్టను అని ఆమెతో చాలా పోట్లాడి ఆ బిడ్డను తాను తీసుకున్నాడు. రాజా, నేను పిల్లలకు ఉపకారమే చేస్తున్నాను కానీ అపకారం కాదు. ఏ విధమైన బోధలు చేస్తున్నాను? నేను ఏ ప్రపంచకు సంబంధమైనటువంటి బోధనలు చేయటం లేదు. ఓంకారమని ఏటి ఒక తొట్లలోను, తమసి అని ఏటి పరుపుత పరచి.

0: రోజు ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటివి. కాని నేను బోధించేది మాయమ్మని తోడబుట్టినది కాదు, తగవకే పోదాము ధర్మ చావిటికి జోజో. ఈ విధమైనటువంటి యొక్క భౌతికమైనటువంటి రాగాలతో వారిని నిద్రింపలేదు. ఈ విధంగా వరల్డీ నేచర్ అనేటువంటిది కేవలము ఒక నెగిటివ్. దివ్యమైన భావంతో కూడినటువంటిది అదే పాజిటివ్. పిల్లలను పోషించవలసిందే, పిల్లల్ని ప్రేమించవలసిందే, ఆరోగ్యానికి తగినటువంటి అనుకూలాలు అందించవలసిందే. కానీ వారి యొక్క లక్ష్యాన్ని మాత్రము మార్చకూడదు. అది ఏ లక్ష్యము? దైవ లక్ష్యం. అది ఏ మానవులత్వం? దివ్యత్వం. మానవుడిగా పుట్టి ఇంతకాలమైనప్పటికీ, ఎన్నో సంవత్సరం అయినప్పటికీ, ఎన్నో లక్షల సంవత్సరం అయినప్పటికీ, కానీ మానవుని మానవుడే ఇంకా గుర్తించలేదు. తాను గుర్తించుకోలేని మానవుడు దైవాన్ని ఏ రీతిగా గుర్తించగలడు? మొట్టమొదటి మానవత్వాన్ని మనం గుర్తించాలి, ఇప్పుడే దివ్యత్వం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది. కనుక మనము మానవత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి మానవ యొక్క భావములను మనం అభివృద్ధి పరచుకోవాలి. గుణములు ఏమిటి? సత్యం. దీనిని వేదం చెప్పి సత్యం వద, సత్యమనే పలుకు. కానీ దురదృష్టవశాత్తు ఈనాడేమే సత్యం వదన్నారు. ఈ వ్యక్తి సత్యాన్ని పలకడానికి ప్రయత్నం చేయటం లేదు. ఇంకా ధర్మం చెరా, ధర్మాన్ని ఆచరించు అని చెప్పాడు. కానీ ఈనాటి ధర్మాన్ని చెరసాల్లో వేసి పెట్టారు. ప్రేమ, ప్రేమ సంకుచితమైనటువంటిదిగా ఉంటుండాలి. శాంతి అనేటువంటిది కూడా సంకుచితమైనటువంటిగా ఉంటుండాలి. సత్య ధర్మ శాంతి ప్రేమలు అన్ని కూడా ఏకత్వంతో కూడినప్పుడే మనకు ప్రకాశం అనేటువంటిది లభిస్తుంది. రూపులారా, ప్రకాశం ఉంటుండాలి. ప్రకాశానికి మూల కారణమేమిటి? బల్బు. ఈ బల్బుకు మూల కారణమేమిటి? వైరు. వైరుకు మూల కారణమేమిటి? కరెంట్. ఈ కరెంట్ అనేటువంటిది వైర్ ద్వారా వచ్చి బల్బులో చేరినప్పుడు ప్రకాశం మనకు వస్తుండాలి. సత్యమే కరెంటు, ధర్మమే వైరు, శాంతియే బల్బు, ప్రేమనే లైట్. కనుక ఈ ప్రేమ అనేటువంటి ప్రకాశాన్ని మనం పొందాలనుకున్నప్పుడు అనే చక్రమైనటువంటిదిగా ఉంచుకోవాలి. ఈ బల్బు చక్కగా ఉండినప్పటికీ వైర్లో వైరు చక్కగా లేకపోతే అందులో కరెంటు ప్రసరించదు. ప్రాచీన కాలమునందు అన్నం బ్రహ్మ, ప్రాచీనుడు భోజనం చేసే పురము అన్నం బ్రహ్మ రసో వై విష్ణు. చూశారా? అన్నం బ్రహ్మ రసో విష్ణు. ఇంకా పదార్థమే దీని యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క తత్వం శక్తి ఏవి? ఇది ఈశ్వరుడు. నిజంగా ప్రార్థన వారు భుజించేటువంటి వారు. అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? భగవంతుడా, ఈ అన్నం అనేటువంటి స్థూలమైనటువంటి స్వరూపంతో నా దేహాన్ని కాపాడుతుండాలి. ఈ దేహం యొక్క సిరి సంపదలంతా కూడా అనేక రకమైనటువంటి శక్తితో దీన్ని కాపాడుతుండాలి. సంచరించేటువంటి యొక్క రసమైనటువంటి ఇది నాకు మంచి మనసుగా రూపొందుతుండాలి. దూరమైనటువంటి ఆహారము దేహంగా తయారవుతుండాలి. సూక్ష్మమైనటువంటి ఆహారము మనసుగా మారుతుండాలి. సూక్ష్మమైనటువంటి యొక్క రసము వాక్కుగా వస్తుండాలి. కనుక దేహము, మనస్సు, వాక్కు ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవుడు. స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు. సంకల్పము, వాక్కు, కర్మ యొక్క ఏకత్వమే. దీనిని త్రిపుటి అని వేదాంతం చెప్పు. అనగా హృదయము, అనగా సంకల్పము, వాక్కు, క్రియ, మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం. ఈనాటి మానవత్వంలో ఈ మూడు ఏకం కావటం లేదు. మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్. ఎవరు వాడు? దురాత్మనం. మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణ్యేకం మహాత్మనం. కనుక మూడింటి యొక్క ఏకత్వమే మహత్తరమైనటువంటి శక్తి. భిన్నత్వమే కేవలం దురాత్మతత్వము. ఆత్మ ఒక్కటే అయినప్పటికీ మా దురాత్మ అనేటువంటి రెండు పేర్లను వహిస్తూ ఉంది. ఈ దురాత్మతత్వానికి ఏమాత్రం కూడా ఏనాటికి శాంతి లభించదు. కారణమేమనగా ముఖ్యమనే కరెంట్ అక్కడ లేదు. అయిపోయింది. ఎన్ని జనరేటర్లు పెట్టుకున్నా కానీ ఈ కరెంటు రావటం లేదు. జనరేషన్, ఒక జనరేషన్ కావాలి, అప్పుడే మానవత్వం అనేటువంటి చక్కగా ప్రకాశిస్తుంది. మానవత్వం అనగా జనరేషన్. కరువులు కూడా ఏకత్వంగా భావించేటువంటిది జనరేషన్. కరువు ఏకమైనప్పుడు అదే ఒక జనరేటర్ గా అవుతుంది. కరెంట్ ఫెయిల్ కాదు. అనగా ఏమి? అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వము ప్రకాశిస్తూ ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తిలో ఉండేటువంటి ఒక్కొక్క బల్బులో ఉండేటువంటిది కరెంటు ఉండినప్పటికీ బల్బు ఫెయిల్ అయిపోవచ్చు. ఒక చిన్న ఉదాహరణ, అన్నింటికీ మెయిన్ ఒకటే. రూమ్ లోపల ఒక్కొక్క లైట్ ప్రత్యేకంగా పెట్టుకుంటున్నాం, కానీ మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే అన్ని రూములు చీకటి అయిపోతాయి. కానీ మెయిన్ రేటు స్విచ్ ఆన్ చేస్తే అన్ని రూములలోనూ లైట్లు వస్తుంది. కనుక ఈ మెయిన్ అనేటువంటి స్విచ్ ఏమిటది? అది ఏ హృదయము? అది ఏ హృదయము? హృదయంలో మనం ప్రేమను అభివృద్ధి పరచుకుంటే అన్ని హృదయాల్లో కూడా ప్రేమ అభివృద్ధి అవుతుంది. అన్ని హృదయాలు ఉంటాయి. కనుక ఈనాడు మనం చేయవలసినటువంటి సాధన ఏమిటి? తన నిమిత్తమై, తన కుటుంబ నిమిత్తమై కాదు, సమాజ నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి. అనగా మన ప్రేమను మనం ప్రేమ నిండుకు నింపుకోవాలి. ఈ నింపుకున్న ప్రేమను ప్రతి మానవునికి పంచాలి. ఏ విధంగా నింపుకోవాలి? సత్య ధర్మముల చేతనే నింపుకోవాలి.
1: ట్యాంక్ అనేటువంటి దాంట్లో సత్యధర్మం ఉంటే ట్యాప్స్ లో అంతా సత్యధర్మంలో వస్తాయి.
0: మన దృష్టి ఒక ట్యాప్, మన ఇయర్ ఒక ట్యాప్, మన వాక్ ఒక ట్యాప్, మన హ్యాండ్ ఒక ట్యాప్, అన్ని మన ట్యాప్.
1: దాంట్లో ప్రేమమయమైన ఒక జలము నింపుకున్నప్పుడు ఈ అన్ని కూడా పంచభూతములు ఎందుకు ప్రేమనే ఆవిర్భవిస్తుంది. ఏమి చేసినా కూడా సమాజం అంగీకరిస్తుంది.
0: కనుకనే సమాజ క్షేమాన్ని మనం దృష్టి అందించుకోవాలి. కేవలం నా స్వార్థమే నాకు ప్రధానమని అంచుకోకూడదు. సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్. లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్. సెల్ఫ్ లివ్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్. సెల్ఫ్ లివ్స్ బై గెట్టింగ్ అండ్ ఫర్గెటింగ్.
1: ఈ సత్యాన్ని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. ప్రేమతో ఉండినప్పుడు, ప్రేమను సాధించడానికి ప్రయత్నం చేసినప్పుడు, ప్రేమనే లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు ఎక్కడ మనకు దుఃఖము, కష్టము, విచారం అనేటువంటిది మనకు అనిపించదు.
0: ప్రేమ స్వరూపులారా, ఈనాడు మీరు అనేక రకమైనటువంటి సాధనలు చేస్తున్నారు. సాధనలు చేసినా చేయకపోయినా వీటికి మూలాధారమైనటువంటిది ప్రేమతత్వము.
1: ప్రేమ లేకుండా ఏ సాధన చేసినప్పటికీ అది కృత్రిమైనటువంటిది.
0: ఆర్టే ఆర్టే ఆర్టే.
1: ఆర్టే కూడినటువంటిదే హార్ట్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
1: కాబట్టి ఈ ఆర్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటిది.
0: పెయిన్ స్విచ్ని మీరు అభివృద్ధి పరచుకోండి,
1: సరైనటువంటి స్థితిలో ఉంచుకోండి.
0: ప్రేమలో మనం ఉంటుంటే ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: వారు ఈనాడు లోకం లోపల
0: కానీ వారి వారి బోధనలు వారికే తృప్తి. కానీ
1: ఆధ్యాత్మికంలో ప్రేమతత్వం ఒకటి తప్ప మరి ఏ బోధనలు కూడా ప్రయోజనం లేదు.
0: భజన చేయి, పములు చేయి, దానం చేయి, ఇవన్నీ చెప్తుంటారు.
1: ఏమిటో వారికే తెలియదు. ధ్యానం అంటే ఏమిటో వారికే తెలియదు.
0: అంత జీవితమే ఒక ధ్యానం. ఎందుకంటే ఇది వే ఆఫ్ లైఫ్.
1: ఏదైనా ఒక పుస్తకం చదవాలంటే అక్కడ మెడిటేషన్ చేయకుండా, కాన్సన్ట్రేట్ చేయకుండా పుస్తకం చదవలేము.
0: దానికి రాయటానికి కాన్సన్ట్రేషన్ చేయకపోతే లెటర్ కూడా రాయలేము.
1: రైటింగ్ అండ్ రీడింగ్, వాకింగ్ అండ్ టాకింగ్, ఈటింగ్ అండ్ స్లీపింగ్,
0: ఎవ్రీథింగ్ ఈజ్ మెడిటేషన్.
1: మీరు ఇక్కడ నుంచి బయటికి పోవాలంటే దారి అనేటువంటి లక్ష్యం లేకపోతే మీరు ఎక్కడ పోతారు? కాబట్టి దారి ఎక్కడ ఉంది అని తెలుసుకుని దారి ద్వారా పోవటమే మెడిటేషన్.
0: అనగా మనకు అభ్యంతరంలో కలిగినటువంటి యొక్క మార్గమును అవలంబించడమే ధ్యానము.
1: ఇంకా కొంతమంది సుఖ ధ్యానము అంటారు.
0: కంఫర్టబుల్.
1: ఏమిటి కంఫర్ట్?
0: ఇంకా కంఫర్ట్,
1: కంఫర్ట్, ఇంద్రియం కంఫర్ట్
0: కాదు,
1: హృదయం కంఫర్ట్ గానే ఉంటుండాలి.
0: ఈ దేహమునకు కంఫర్ట్ అనేటువంటిదే లేదు.
1: స్టడీగా కూర్చున్నప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి యొక్క చలనం జరుగుతూనే ఉంటుంటుంది.
0: స్లో అండ్ స్టడీ విన్ ది రేస్.
1: రేసు
0: రేసు.
1: ఏది స్లో?
0: అందరపాటు పడవద్దు.
1: హేస్ట్ వేస్ట్ వేస్ట్.
0: హేస్ట్
1: మేక్స్ వరీ, సో డు నాట్ బీన్ ఏ హరీ.
0: అందరి పాట నువ్వు పడవద్దు.
1: వచ్చినవన్నీ నువ్వు అసాధనలా చేయవద్దు.
0: ఏది చేసినా నేను దైవ సాధనే,
1: అంతా దైవ స్వరూపమే.
0: ఎవరితో నేను మాట్లాడినా దైవంతో మాట్లాడినట్టే.
1: కాబట్టి ఎక్కడ నీ వెళ్ళినప్పటికీ నీ దైవ ప్రదక్షిణే.
0: పాట చెప్పినా దైవ మంత్రమే.
1: విధమైనటువంటి సర్వ జగత్ అనేటువంటి సర్వంగా పెట్టుకున్నప్పుడు ఏ విధమైనటువంటి సాధనలు అక్కర్లేదు.
0: మనలో అభివృద్ధి అయ్యేంత వరకు కొన్ని సాధనలు మనం పెట్టుకో.
1: యోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానా ధ్యానం విశిష్యతే, ధ్యానాత్ కర్మ ఫలత్యాగ, త్యాగశ్చాంతి అనంతరం.
0: శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్.
1: సాధన మనం అభ్యాసంలో పెట్టుకోవాలి.
0: సాధన ద్వారా ధ్యానం అభివృద్ధి పరచుకోవాలి.
1: ధ్యానం అనేటువంటిది జ్ఞానం కలిగేంత వరకు ధ్యానం చేయి.
0: విజ్డమ్.
1: ఆ విజ్డమ్ వచ్చిన తర్వాత ధ్యానం అక్కర్లేదు.
0: జ్ఞానమే ఒక శాంతికి మూల కారణము.
1: కనుక మనము ఈ సరైనటువంటి స్థితిని మనం పొందాలనుకున్నప్పుడు అన్నిటికీ ప్రేమనే మూల కారణం.
0: ఈనాటి మానవుడు క్షణమైన ఒక స్థిరమైనటువంటి మనసుతో లేడు.
1: యోగం అంటే ఏమిటి?
0: వృత్తి నిరోధక
1: పతంజలి యోగము.
0: ఇది వీలు కాదు.
1: ఒకటి చిత్తమునకు అది సహజము.
0: కొండపైన నీరు పోసినా కానీ క్రిందికి దిగుతాయి.
1: గుంతలో నిప్పు పెట్టినా పైకే వస్తుంది.
0: కాబట్టి నిప్పు యొక్క లక్షణము పైకి ఉన్నత స్థాయికి పోవటం,
1: వీటి యొక్క లక్షణము కింద భాగంలోకి దిగటమే.
0: కాబట్టి మన వరల్డ్లీ డిజైర్స్ అంతా కూడా వాటర్ వంటిది.
1: అది కిందికే దిగుతూ ఉంటుంటారు.
0: కానీ అది నెగిటివ్.
1: అటువంటి
0: జ్ఞానము
1: అది గుంతలో పెట్టినా గానీ దాని వెలుతురు పైకి వస్తుంది.
0: కనుకనే జ్ఞానాధ్యానం విశిష్యతే,
1: జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ, త్యాగశాంతి అనంతరం.
0: ఈ విధమైన యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే ఈ యొక్క పిచ్చి మార్గంలో పోయి కాలమును వ్యర్థం చేసుకో.
1: అయితే ఏది పోయినా మనం సంపాదించుకోవచ్చునని చెప్పాను.
0: ధనం పోతే సంపాదించుకోవచ్చును,
1: భూమి పోతే సంపాదించుకోవచ్చును,
0: ఇల్లు పోతే సంపాదించుకోవచ్చును,
1: భార్య పోతే సంపాదించుకోవచ్చును,
0: కానీ దేహం పోతే తిరిగి మనం సంపాదించుకోవచ్చు.
1: దేహం దేనికోసమని?
0: దైవము చేరే నిమిత్తమై ఈ దేహం కావాలి.
1: కనుక దానిని రీచ్ చేసేంత వరకు దీన్ని చక్కగా కాపాడుకోవాలి.
0: నిద్రాహారములు మాని
1: ఏదో కొన్ని సాధనలు చేసుకుంటే దేహం క్షీణించిపోదు.
0: క్షాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం.
1: కాలములకు తగినట్టుగా ఫుడ్ కూడా వేయాలి,
0: వాతావరణం
1: తగినట్టుగా డ్రెస్ కూడా వేయాలి.
0: దేనికోసము?
1: దేహాన్ని సంరక్షించుకోసము,
0: దైవత్వాన్ని అనుభవించే కోసం.
1: కనుక దైవత్వాన్ని అనుభవించే నిమిత్తమై
0: దేహాన్ని మొట్టమొదట మనం కాపాడుకోవాలి.

ఈ పూజ ఎంత మాత్రం భగవంతుని కూడా సంకుచితపరిచినటువంటి వాడు కాబట్టి అనంత స్వరూపుడైనటువంటి భగవంతుడికి అనంతమైన ప్రేమనే మనం పెంచుకోవాలి. అనంతమైన ప్రేమని పెంచుకోవడం చాలా సులభం. దేహాభిమానం ఉన్నంత వరకు సంకుచితమైన ప్రేమ ఉంటుంది. అన్ని దేహములు దైవ స్వరూపములే. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ చేసుకుంటూ పో. ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఈ విధంగా చేసుకుంటూ పో. అందరూ మనం ఒక్కటే. నేను నా కుటుంబాన్ని పెట్టి ఐ ప్లస్ యూ వీ అవుతుందండి. వీ ప్లస్ వీ, నాట్ వీ ప్లస్ యూ, వీ ప్లస్ వీ, అంతా ఒక్కటే అయిపోతుంది. కాబట్టి మనం అందరూ ఒక్కటే. అందరూ దైవ బిడ్డ. ఫాదర్హుడ్ ఆఫ్ మ్యాన్, బ్రదర్హుడ్ ఆఫ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్, బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్. అందరూ ఒక్క అంశమే. భగవద్గీత మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. మీరందరూ సనాతనులే. ఇతరులు కాదు, ప్రాచీనులు కాదు, ఇతరులే. ఈ సనాతనులు ఏంటంటే మీరు దైవాంశ స్వరూపులే. అందరూ దైవ స్వరూపమే. కాలంలో వేరువేరుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కటిగానే ఉంటుంది. ఇక్కడ ఒక బల్బు ఉంది, అక్కడ ఒక బల్బు ఉంది, అక్కడ ఒక బల్బు ఉంది, అక్కడ ఇంత బల్బ్స్ ఉంటా ఉన్నాయి, కనిపిస్తున్నాయి. కానీ కరెంటు ఒక్కటే అన్నిటిలోన. సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి. అప్పుడు ఎట్టి భేదములు మనకు ఆవిర్భవించదు. కనుక ఏకత్వాన్ని పొందడానికి తగినటువంటి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. భగవంతుడు ప్రేమస్వరూపుడు, ప్రేమ తప్ప మరొకటి లేనే లేదు. ఇంక ఏదైనా వేరువేరే ఒక్కటి ఉంటే అంత గుణములుగా ఏర్పడతాయి. భగవంతుడు గుణరహితుడు. ఆనందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం సదృశం అత్వమత్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. గుణములే లేనటువంటి వానికి ఇంక వేరే ఎందుకు మనం అవి ఇవి అని పెట్టుకోవాలి? ప్రేమ గుణము కాదు, భావము, స్వభావము. ఆత్మ యొక్క భావమే ప్రేమ. ఇవంత గుణముల కింద తీసుకుని సత్యవంతుడు, ధర్మవంతుడు, శాంతివంతుడు, ఇవంత గుణాలు. ఇక ప్రేమనే ప్రధానము. ప్రేమతో నీవు మాట్లాడు, అదే సత్యం అవుతుంది. ప్రేమతో నీవు పనులు చేయి, అదే ధర్మం అవుతుంది. ప్రేమ చేయి నీవు హృదయాన్ని చింతించు, శాంతి అవుతుంది. ప్రేమ చేతే ప్రేమనే ప్రకాశించుకో, ప్రేమనే అయిపోతుంది. అన్నింటి ఎందు ఉండినటువంటిది కరెంటు వలె ప్రేమనే. కనుక ఇట్టి ప్రేమను ప్రతి మానవుడు కూడాను దినదిన అభివృద్ధి వంచుకున్నప్పుడు జగత్తులో ద్వేషములు, ఏ విధమైన క్రోధములు, అలజడులు ఏమాత్రం ఉండడానికి వీల్లేదు.

ఇంతవరకు మీరు 1998 సంవత్సరంలో భగవాన్ బాబా వారి దేశ విడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 21వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం విన్నారు.

ఈ లౌకికమైన సంబంధ బాంధవ్యములు కదలిపోయే మేఘములవలే వస్తుంటాయి, పోతుంటాయి. కాలంతో పాటు అవి కూడా మార్పు చెందుతుంటాయి. కాని నిజమైన ప్రేమ ఏనాటికీ మారదు. ప్రాకృతమైన ప్రేమ ఈనాడు ప్రేమగా ఉంటుంది, రేపు ద్వేషంగా మారుతుంది. ఈనాడు ఇష్టంగా ఉంటుంది, రేపు అయిష్టంగా మారుతుంది. కాని దైవప్రేమ ఇష్టాయిష్టములతో ఏమాత్రమూ సంబంధం లేని పవిత్రమైన ప్రేమ. ప్రేమను మించిన దైవం లేదు. జీసస్ అనండి, జోరాస్ట్ర అనండి, అల్లా అనండి, బుద్ధ అనండి, గురునానక్ అనండి, ఇవన్నీ పెట్టిన పేర్లేకాని పుట్టిన పేర్లు కావు. ప్రేమ అనేదే పుట్టిన పేరు. మీ దేహానికి పేరు ఎవరు పెట్టారు? అది మీ తల్లిదండ్రులు పెట్టిన పేరేగాని పుట్టిన పేరు కాదు కదా. అదే రీతిగా దేహ సంబంధమైన ప్రేమ కూడా పెట్టిన ప్రేమయే. పెట్టిన ప్రేమ ఏనాటికైనా మార్పు చెందుతుంది, కాని దైవప్రేమ ఏనాటికీ మారదు. అట్టి మారని ప్రేమతత్వాన్ని మీరు విశ్వసించాలి. అదియే నిజమైన భక్తి.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. ఒకసారి స్వామి దగ్గరికి నలుగురైదుగురు యువకులు రావడం జరిగింది. వారిని చూసింది తడవుగా స్వామి. వారి చేతి గడియారాలు ఒకళ్ళ ఒకళ్ళు మార్చుకున్నారని, ఎవరి గడియారం ఏదో టకటకా చెప్పేశారు. వారి రహస్యం కాస్త ఆ విధంగా బట్టబయలు కాగానే ఆ యువకులు స్వామి పాదాల చెంత సాష్టాంగపడ్డారు. ఈ యువకవర్గం నాస్తికవాదులు. స్వామి బండారమంతా ఏదో వారు బయటపెట్టగలమనే ఊహతో స్వామి వద్దకు బయలుదేరారు. మార్గమధ్యంలో, "మన చేతి గడియారాలు ఒకళ్ళ ఒకళ్ళు మార్చుకుందాం. ఆ బుట్టతల స్వాములారు నిజమే అయితే ఈ విషయం కనిపెట్టగలగాలి కదా" అని నిర్ణయించుకుని గడియారాలు మార్చుకున్నారట. అందుకనే స్వామి వాళ్ళని చూసి చుట్టంతోటే ఆ గుట్టు కాస్త బయటపెట్టేశారు. ఒకనాడు చిత్రావతి తీరాన 50 మంది భక్తులతో స్వామి వినోదిస్తున్న సమయంలో సర్వరక్షకుడైన స్వామిని భక్షణలు కోరాడు ఒక భక్తుడు. ఆ రోజుల్లో స్వామి ఆ విధంగా చిత్రావతి ఇసుక తిన్నెలపై ఏటి మట్టి నుంచి సృష్టించిన ఫలహార భక్షణాలు కోకొల్లలు. కాని స్వామి ఆనాడు ఏదో ఆలోచనలో నిమగ్నులై ఉండి, "అయ్యో పాపం, వారు ఎంత కష్టపడి వస్తున్నారు, వారు కూడా రాని" అని ఏదో తనలో తానే మాట్లాడుకుంటున్నట్టుగా అన్నారు. ఆ వచ్చేవాళ్లు ఎవరై ఉంటారా అని భక్తులు మాటిమాటికి ఎదురు చూడసాగారు. ఎవరూ వస్తున్నట్టు కూడా కనపడలేదు. కొంతసేపు అయిపోయింది. నది ఆవలగట్టున కొంత దూరాన ఒక కారు లైటు మెరవటం మొదలైంది. కారు దగ్గర పడింది. ఆవలగట్టున కారు నిలిపారు. దాని నుంచి 4 వ్యక్తులు స్వామి వైపు నడిచి వస్తున్నారు. స్వామి సన్నిధికి వారు రావడం అయింది. కాని వారెవ్వరూ కూడా స్వామికి నమస్కారమైనా చేయలేదు. కొంచెం దూరంగా ముఖాల్లో చిరాకు ప్రదర్శిస్తూ ఆ కారులో వచ్చిన వాళ్లు కూర్చున్నారు. "ఆ అన్నట్టు భక్షణం అడిగావు కదూ" అంటూ ఏదో అప్పుడే గుర్తొచ్చినట్టు స్వామి ఆ భక్తుణ్ణి ప్రశ్నించారు. చిత్రావతి ఇసుక రేణువులను కొన్నింటి తీసుకుని ఆ భక్తుని చేతిలో దులిపారు స్వామి. మరుక్షణం ఘుమఘుమలాడుతూ నేతి వాసనలతో అప్పుడే తయారైన వేడివేడి మైసూరుపాక్గా రూపొందాయి ఆ భక్తుని చేతిలోని ఆ ఇసుక రేణువులు. అందరి చేతుల్లో అదేవిధంగా రేణువులను విధించారు స్వామి. ఒక్కొక్కరి చేతిలోనూ మైసూరుపాకులు ఉద్భవించాయి. కారులో వచ్చిన వారి చేతుల్లో కూడా అదేవిధంగా ఇసుక దులిపారు స్వామి. కాని విచిత్రం, వీరి చేతుల్లో మాత్రం ఇసుక ఇసగ్గానే ఉండిపోయింది. భక్షణంగా మారనేలేదు. ఆ వ్యక్తుల మొహాలు పేలవంగా మారిపోయాయి. "పాపం, వారి వారి తలపులు వారికి" అన్నారు స్వామి దీనంగా వాళ్లను చూస్తూ. "అయ్యో పాపం, ఈ రోడ్ నుంచి మీరు బయలుదేరినప్పటినుంచి ఎన్నెన్ని కష్టాలు మీకు. 5 మైళ్లు రాగానే కారు యాక్సిల్ ఊడింది, మరొక బండి ఎక్కారు. బెంగళూరు రాగానే దాని టైరు పగిలిపోయింది. సరే, కొత్త టైరు వేసుకుని ఇక్కడ దాకా వచ్చారు. ఇక్కడ అందరికీ లభించిన తిరుబండారం మీకు మాత్రం దక్కక చేతుల్లో కేవలం మట్టే మిగిలింది" అని సంతాపం ప్రకటించారు స్వామి. ఈ రోడ్ నుంచి వచ్చిన ఈ నాస్తిక బృందాన్ని ఆస్తిక రోడ్డుకు మరలుస్తున్నారు స్వామి. ఈ ఆస్తికమైన ప్రయాణానికి సనాతన సారథి కదా సారథ్యం వహించేది. అందువల్ల ఈ ప్రయాణంలో ఎలాంటి ముప్పులు వాటిల్లవు. వీరిని తమ ఆశ్రమానికి తీసుకువెళ్లారు. ఒక్కొక్కరికి ప్రత్యేక స్పర్శన సంభాషణల అవకాశమిచ్చి అనుగ్రహించారు స్వామి. తమ జీవనజ్యోతియే స్వామి అన్న సత్యం వారందరికీ బోధపడింది. వీరు తనను కళంకపరచాలన్న ఉద్దేశంతో వచ్చినప్పటికీ స్వామి వారి కంటికి దీపమై వారి చెడు తలంపులను శిక్షింపక తీర్చిదిద్ది తమ అనుగ్రహ వరప్రసాదమునే వారికి అందించారు. తానే విభూతి సృష్టించి స్వామి స్వయంగా వారి నుదుళ్లపై దిద్దిన విభూతి రేఖలతో తమ హృదయాలను పూర్తిగా సాయి ప్రేమామృతంతో నింపుకుని ఆ మాజీ నాస్తికులు ఆస్తికులై తిరిగి వెళ్లారు. గూని పాండ్యన్ అనే పాండ్యరాజుకు, జ్ఞాన సంబంధర్ అనే ప్రసిద్ధ యోగి పుంగవులు స్వయంగా విభూతి సృష్టించి ఆ గూనితనాన్ని పోగొట్టి వెన్నెముక సరిచేసిన ఉదంతం ఇక్కడ తిరిగి సంభవించినట్టు తోస్తుంది. స్వామి చూపించిన ఈ అద్భుత మహిమ చూస్తే నాస్తికవాదం అనే అవిడితనాన్ని స్వామి తిన్నదిగా చేశారేమో, స్వామికి ఇలాంటి వినోదం ఎందువల్లనో అనిపిస్తుంది.
స్వామిని దర్శించేందుకు బహుదూర దేశాల నుంచి జనం పుట్టపర్తి వస్తూ ఉండేవారు. స్వామి కూడా భక్తులను చూడటానికి చాలా ప్రదేశాలకు వెళ్తూ ఉండేవారు. తమ ఈ సంచారాలకు కారణం స్వామి ఈ విధంగా చెప్పారు. పుట్టపర్తిలో ఉన్న భక్తులు, నన్ను చూడటానికని పుట్టపర్తి వచ్చే భక్తులు, తరచు నేను పుట్టపర్తిని వదిలి ఇతర ప్రదేశాలకు సంచారం వెళ్లినప్పుడు వారికి నా సాన్నిధ్యము కరువైందని నిరాశ చెందుతున్నారు. ఇలా వారిని దూరంగా ఉంచి ఒక విధంగా నేను మోసపుచ్చుతున్నానని కూడా అపోహపడుతున్నారు. నేనొక తీపి పదార్థం లాంటి వాడిని. నా భక్తులు ఆ తీపి వస్తువు చుట్టూ చేరే చీమలు. కాని అన్ని చీమలు ఆ వస్తువును చేరలేకపోతున్నాయి. పరమ బీదరికం అనుభవిస్తున్నవారు, వ్యాధిగ్రస్తులు, వయోవృద్ధులు మొదలైన వారు నా వద్దకు ఏ విధంగా రాగలరు? వారు అశక్తులు కదా. అలాంటి చీమల నిమిత్తం ఈ తీపి వస్తువే వారున్న చోటికి వెళ్లాల్సి వస్తోంది. కాని ఒక్కటి మాత్రం సత్యం, ప్రశాంతి నిలయం పుట్టపర్తిలో కాదు ఉన్నది. ఎల్లప్పుడూ మనస్సులను నిర్మలముగా ఉంచుకుని పొందగలిగే ప్రశాంతతే నిజమైన ప్రశాంతి నిలయం. అలాంటి హృదయ ప్రశాంతి నిలయంలోనే ఆత్మయై వాసమున్నాడు సత్యమైన సాయిరాముడు అంటారు స్వామి. పూర్తిగా 20 సంవత్సరాలు నిండకపునుపే కరుణారసవాహిని ఉప్పెనలా తనలో ఉప్పొంగగా భక్తహితార్థమై సంచారము చేయనారంభించారు కరుణాసాగరులైన స్వామి. సాకమ్మ మొదలైన భక్తులు బెంగుళూరులో నివసిస్తున్నందువల్ల స్వామి తరచుగా అక్కడికి వెడుతూ ఉండేవారు. ఆ నగరం చేసుకున్న పుణ్యఫలమేమో కాని ఆ తరువాతి కాలంలో బెంగుళూరు నంటిపెట్టుకుని ఉన్న వైట్ఫీల్డ్, బృందావనం ప్రశాంతి నిలయం తర్వాత 2వ ముఖ్య నివాస స్థలంగా స్వామి ఏర్పరచుకున్నారు. ఈ సమయంలోనే కొంతకాలం స్వామి తాను ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలియనివ్వక అజ్ఞాతవాసం చేసినట్టు తెలుస్తోంది. దీనికి అనేకులు అనేక రకాలుగా ఎవరికి తోచినట్టు వాళ్లు వ్యాఖ్యానాలు చేశారు. స్వామి తీరని అనారోగ్యానికి గురి కావటం వల్ల సాకమ్మగారింట్లోనే ఉండి చికిత్స పొందుతూ అజ్ఞాతంగా ఉన్నారన్నది కొంతమంది అభిప్రాయం. మరికొందరు స్వామి ఈ సమయంలో తమ దేహంలో ఉన్న అణుశక్తినంతటినీ కూడదీసుకుని ఏకం చేసి పునర్నిర్మాణం కావించటానికి ఏకాంతవాసం చేస్తున్నారని అభిప్రాయం తెలియబడ్చారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఒక్క బెంగుళూరు పరిసర ప్రాంతములకే కాక ఇతర ప్రదేశాలకు కూడా స్వామి విజయం చేస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో అధికంగా స్వతంత్ర పరిపాలన కావిస్తున్న రాజుల ముఖ్య పట్టణాలకు, పిల్ల జమీందారుల ఆధ్వర్యంలో ఉన్న ప్రదేశాలకి స్వామి వెళ్లటం తటస్థిస్తూ ఉండేది. స్వాతంత్ర్యం రాకమునుపు సాధువులు, సన్యాసులు మొదలైన వారు ప్రభువుల పట్టణాలకి వేంచేయటం జరిగేది. ఇందుకు కారణం లేకపోలేదు. ఆ కాలంలో ఈ ప్రభువులు, ముఖ్యంగా సాధువులు నిర్వహించే సత్కార్యములను ఎంతో ప్రోత్సహించి పోషించడమే కాకుండా వారి పట్ల అత్యంత భక్తి శ్రద్ధలను, గౌరవ మర్యాదలను చూపేవారు. స్వామి ప్రప్రథమంగా చెన్నపట్నం విజయం చేసింది 1943 దసరా సమయంలో. ఆనాడు ఒక పుణ్యకార్యం నిమిత్తం స్వామి వేంచేశారన్న దానికి తార్కాణం ఇప్పటికీ భక్తులకు ఆలవాలమై శాంతిభద్రతలను చేకూరుస్తూ పవిత్ర ఆలయంగా ఉన్న గిండిలోని సాయిబాబా కోవిలే. ఇది చెన్నపురిలో గిండి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది. భక్తకోటికి ఇది ఒక అద్భుత శాంతాలయమన్నది నిర్వివాదం.

ఈ పవిత్ర స్థలంలో ఒక మహాపురుషుని ఆలయం వెలయగలదని 100 సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ నివసించిన ఒక మహాసిద్ధపురుషుడు తాళపత్రంలో రాసి ఉన్నారు. ఆయన కైవల్యం పొందారు. 1 శతాబ్దం కిందట ఈ స్థలం ఆస్తికుడైన మొదలయారుకు స్వంతమై తాటితోపుగా ఉండేది. తాను గతించిన తరువాత తన సమాధికి కుడివైపున ఒక మహాపురుషుని ఆలయం, ఎడమవైపున ఒక పెద్ద కర్మాగారం నిర్మితం కాగలదని ఆ సిద్ధుడు తన జీవితకాలంలోనే జ్ఞానదృష్టిని గ్రహించి ప్రకటించాడట. ఆ తాటితోపుకు స్వంతదారుడైన మొదలయారు పుత్రుడు శ్రీ ఎంజే లోక్నాథ మొదలయారు. ఈయన కాలంలో పరిస్థితులు తారుమారయ్యాయి. వీరి తండ్రి హయాంలో నివసించిన సిద్ధపురుషుని స్థలంలోనే ఇప్పుడు దుర్దేవత ఉపాసన చేసే మాంత్రికుడొకడు వాసం ఏర్పరచుకున్నాడు. ఈయన పోకడలు, వ్యవహారం లోకనాథం మొదలయారుకు గిట్టలేదు. ఆ మంత్రవాదిని వెళ్లగొట్టాలని ఎంతో నయానా భయానా చెప్పినప్పటికీ లాభం లేకపోయింది. చివరికి చేసేదేమీ లేక చట్టరీత్యా ప్రభుత్వాధికారి సహాయంతో ఆ మాంత్రికుని వెడలగొట్టడానికి మొదలయారు ఆ ప్రదేశానికి వచ్చాడు. మరో మార్గం లేక ఆ మాంత్రికుడు ఆ స్థలాన్ని విడిచిపోతూ మొదలయారుని ముఖాముఖి ఎదిరించి రౌద్రాకారంతో, "చూడు, నీవు రేపటి దినము మతి చెడి పిచ్చివాడివై తిరగబోతూ ఉంటావు" అని శపించాడు. ఆ మాటలను మొదలయారు లెక్కచేయక తిరువళ్ళెక్కేణిలోని తన స్వగృహానికి తిరిగి వెళ్లాడు. ఆ మర్నాడు నవరాత్రి పర్వదినమైన శుభకర శుక్రవారం. అయితే మొదలయారి ఇంట్లో మాత్రం అది అశుభకరంగానే పరిణమించింది. ఉదయాన్నే మేల్కొన్న మొదలయారు పూర్తిగా ధోరణి మారి పిచ్చిపట్టినట్టు ప్రవర్తించసాగాడు. వెర్రిగా ఇల్లంతా అదిరిపోయేటట్టు కేకలు వేస్తున్నాడు. ఆయనకు మతి చలించిందనటంలో సందేహం ఏమాత్రం లేదు. ఈ పిచ్చి ధోరణి చూసి ఇంటివారు దుఃఖంలో మునిగిపోయారు. ఆయన పరిస్థితి విషమించడంతో వారిని పిచ్చాస్పత్రి ఉన్నతాధికారి అయిన డాక్టర్ ధైర్యంకు చూపించారు. డాక్టర్ గారు మొదలయారిని పూర్తిగా పరీక్ష చేసి వారిని ఆస్పత్రిలో చేర్పించమని సలహా ఇచ్చారు. "అయ్యో, చివరికి పిచ్చాస్పత్రిలో చేర్పించటమా" అని మొదలయారు భార్య శ్రీమతి ధనమ్మ విలపించడం మొదలుపెట్టారు. "మరొక్కరోజు గడివియండి డాక్టర్ గారు, అప్పటికీ ఇదే ధోరణైతే తప్పక వచ్చి ఆస్పత్రిలో చేరుస్తాము" అంటూ ధనమ్మ డాక్టర్ గారిని గడువు కోరింది. ఆవిడ ఆ ఒక్కరోజు ఆ విధంగా ఎందుకు వాయిదా వేసిందో ఆ స్వామికే తెలియాలి. ఒకరోజు గడిచింది. పిచ్చి ధోరణి కొంచెం కూడా తగ్గుముఖం పట్టలేదు. ఆ మర్నాడు కూడా ఇదే భాగవతం. ఇంక లాభం లేదు, మన చేయి దాటిపోయింది. ఇంక పిచ్చాస్పత్రే శరణ్యం అన్న నిర్ధారణకు వచ్చేశారు మొదలయారు కుటుంబీకులు. కారుణ్యవాహిని పొంగి పొరలి నడిరేయి తన ప్రభావమును మొదలయారుపై ప్రసరించింది. రాత్రి 2 గంటల సమయం. మొదలయారు ఉలిక్కిపడి నిద్ర నుంచి లేచి తన చుట్టూ వారందరినీ కూడా మేల్కొలిపారు. ఆదివారం ఉదయపు ఘడియలు ఇంకా రానేలేదు. ఆశ్చర్యంతో నిద్ర నుంచి లేచిన వారి కుటుంబం వారికి మరింత ఆశ్చర్యం కలిగించే విషయాలు చెప్పటం మొదలుపెట్టాడు మన మొదలయారు. "కొంచెం ముందర నేనొక కలగన్నాను. మిరపరంగు గౌను తొడిగి ఇంగ్లీషు మిస్సమ్మలాగా కనిపించే ఒక యువకుడు నా కల్లో కనిపించాడు. ఒక తీర్థపాత్రలో తులసి తీర్థం తీసుకుని 3 సార్లు తాగమని నాకందించాడు. 'ఇది తాగు నాయనా, ఆరోగ్యవంతుడు అవుతావు' అని చెప్పి నాకా తీర్థం ఇచ్చాడు. నేను ఆ తీర్థాన్ని తీసుకున్నాను. ఆ యువకుడు అంతర్ధానమయ్యాడు. ఇప్పుడు నా పిచ్చి ధోరణి పూర్తిగా వదిలిపోయింది" అన్నారు లోకనాథం. అది ఆదివారం నాటి ఉదయం. లోకనాథం మొదలయారు పిచ్చి ధోరణంతా మటుమాయమైపోయింది. ఆర్భాటం, కేకలు అన్నీ గప్చిప్మని నిలిచిపోయాయి. మామూలు మనిషిగా మారిపోయాడు. లోకనాథం ఆనాటి ఉదయం ప్రశాంతంగా నిద్ర నుంచి లేచారు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణమూర్తి రాత్రి స్వప్నంలో కనపడి మొదలయారిని కాపాడారని అందరూ భావించారు. ఆ నారాయణుడే నిజంగా ఆ స్వప్నంలో కనపడిన రూపంలో ఈ భువిని అవతరించారన్న విషయం పాపం వారికి తెలియదు కదా. అందుకనే మిరపరంగు గౌను తొడిగి వచ్చిన మిస్సమ్మను అవగాహన చేసుకోవటం మిస్ అయిపోయారు. అయితేనేం, వారికి అవగాహన అయ్యేటట్టు స్వామి అనుగ్రహించారే. వారు మిస్ అవటానికి స్వామి వదిలిపెడతారా వాళ్లని? ఆ ఉదయం 11:30. వాకిట్లో ఒక కారు వచ్చి నిలబడింది. ఆ కారు నుంచి పైన వర్ణించినట్టుగా ఒక యువకుడు మిరపరంగు అంగీధరించి తనకు ఇదివరకే చాలా పరిచయమున్న స్థలంలాగా లోకనాథం ఇంట్లోకి ప్రవేశించాడు. తాను స్వప్నంలో కన్న రూపముతో ఉన్న ఈ యువకుని చూసి మొదలయారు పరవశించిపోయాడు.
కేవలం స్వప్నంలో పరమాత్ముడు దర్శనమిస్తే ఆనందపరవశులమవుతాం. అటువంటప్పుడు ఆ దేవతామూర్తిని ఇంకా ప్రత్యక్షంగా దర్శిస్తే ఎంతటి పారవస్యం పొందాలి. పిచ్చి ధోరణి కుదిరినప్పటికీ 2 రోజులు ఆ ధోరణిలో వెర్రిపట్టి ఆడినందువల్ల శారీరకంగా బలహీనులై ఇంకా మంచం మీదే పడుకుని ఉన్నారు మన లోకనాథం గారు. ఆ యువకుడు సరాసరి ఆయన పడుకున్న గదిలోనికే ప్రవేశించారు. మృదువుగా, "నేను నిన్న రాత్రే నీకు తులసితీర్థమిచ్చాను నాయన, ఇంక నీకెప్పుడూ ఇటువంటి రుగ్మత కలగదు" అన్నారు ఆ నూతన వ్యక్తి లోకనాథాన్ని చూసి. ఎంతటి దయామయుడవు తండ్రి! హస్తచాలనం చేశారు ఆ యౌవనమూర్తి. వారి చేతిలోకి ఒక తాయత్తు వచ్చింది. దానిని మొదలియారు మెడలో కట్టారు. ఇంతవరకు ఆ అఖండ ప్రేమరసానుభూతిలో మునిగి ఉన్న లోకనాథ మొదలియారుకు ప్రస్తుతపు ప్రజ్ఞ కలిగి బాబాకు వందనం చేయాలని తోచింది. పాదాలను స్పృశించటానికి ప్రయత్నించారు. అంత క్రితం వరకు వెర్రి ధోరణిలో గంతులు వేసినందువల్ల వారి ఉధృతం అరికట్టడానికి మొదలియారు కాళ్లమీద బలమైన మనుష్యులు కూర్చున్నందువల్ల ఇప్పుడు మోకాళ్లు కదలటం లేదు, వంగటం లేదు. అందువల్ల స్వామికి పాదాభివందనం చెయ్యాలని వంగ ప్రయత్నించిన లోకనాథానికి కీళ్లు పట్టివ్వక తూలబోయారు. వెంటనే స్వామి వారిని గట్టిగా పట్టుకుని మొదలియారు కాలి బ్రొటన్ వేలుని గట్టిగా లాగారు. ఆ దెబ్బతో నరాలు సరిపడి కీళ్లు పనిచేయటం మొదలయ్యాయి. లోకనాథం మనసారా పాదనమస్కారం చేసుకున్నాడు. మొదట మెడలో కట్టిన తాయత్తు రూపములో సూత్రము అటుపిమ్మట నవవధువు పాదాలు పట్టి మట్టెలు తొడిగినట్టు ఆ పరమాత్ముడు తన భక్తిని పాదాలు పట్టి వ్యాధి నివారణ చేశాడు. లోకనాథానికి మన సాయి ఆత్మనాథుడయ్యాడు. అవును, స్వామి అందు భక్తి కలిగి ఉండటం పాతివ్రత్యంతో సమానం. ఇందులో నిజమైన పతివ్రతలుగా నిలిచేవారు బహుకొద్దిమందే అని చెప్పాలి. చిరకాలం తన సన్నిధి నుంచి నిజమైన భక్తిశ్రద్ధలు కలిగి వారి మదహంకారాలకు తాను వేసే కఠిన శిక్షలను ఓర్పుతో అనుభవించి పరిపక్వమైన వారిని స్వామి వృద్ధముత్తైదువులు అనే పిలుస్తారు. అలాగ పిలవబడిన వారు ఎంతో ధన్యాత్ములు. లోకనాథం మొదలియారు మంచి గుణవంతులు, శుద్ధ వైష్ణవులు. వీరికి స్వామిని గురించి ఏమీ తెలియనప్పటికీ తనను ఆపద నుంచి కాచి రక్షించినందువల్ల వారిని సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తిగానే భావించి సేవించారు. "నా తోడు, నీడా, నా తండ్రి, నా ప్రభువు తిరువళ్ళిక్కేణిలో దర్శించినాను" అని పరమవైష్ణవ భక్తుడైన ఆళ్వారాచార్యులు తిరువళ్ళిక్కేణి ఆలయంలో ఉన్న శ్రీ పార్థసారథి స్వామిని దర్శించి ఏనాడో కీర్తించినది ఇప్పుడు లోకనాథం విషయంలో ప్రత్యక్ష సత్యమై నిలిచింది. "స్వామి, మీరు సాక్షాత్తు ఆ భగవంతుడే" అంటూ సాయిబాబా పాదాల చెంత మోకరిల్లారు లోకనాథం. ఆ భక్తి పారవస్యంలో తానేమి చేస్తున్నారో కూడా తెలియక స్వామి సున్నిత సువర్ణ పాదారవిందములను పట్టి విడువక వాటిని అమాంతం తన చేతులలోనికి ఎత్తుకోవాలని ప్రయత్నం చేశారు. పిచ్చి ధోరణి తగ్గి భక్తి వెర్రిగా మారకూడదని స్వామి మెల్లిగా మొదలియారు వెన్నుపై తట్టి లేవనెత్తగా ఆ ఆవేశం తగ్గి ఆయన మామూలు ధోరణికొచ్చారు. లోకనాథం భార్య శ్రీమతి ధనమ్మను పిలిచారు. "స్వామి, చూడమ్మా, గిండిలో ఉన్న తోపుకు వెళ్ళండి. అక్కడ ఒకచోట పగిలిపోయిన కుండ పెంకుల పోగు కింద తవ్వితే ఒక మేక కోడికి సంబంధించిన పీనుగులు పాతిపెట్టబడి ఉండటం కనపడుతుంది. అది ఆ దుష్టమాంత్రికుని దుష్కార్యమే. వాటిని తీసి దూరంగా పడేయండి. ఇదిగో విభూతి" అంటూ తన హస్తచాలనం వల్ల స్వామి విభూతి సృష్టించి ఆవిడకు ఆ ఇంటివారందరికీ ప్రసాదించారు. లోకనాథం తలగడా కింద పెట్టడానికి ఒక నిమ్మపండు కూడా సృష్టించి ఇచ్చారు. "మీరంతా పుట్టపర్తికి రండి" అంటూ సరాసరి కారువైపు నడిచి వెళ్లిపోయారు స్వామి. స్వామి చిన్నపట్నం విజయం చేసిన సమయమది. తాను భక్తుల ఇంట్లో విడిది చేసిన స్థలం నుంచి కారులో బయలుదేరి తిన్నగా తిరువళ్ళిక్కేణి పెద్ద వీధిలోకి కారు మళ్లించమని సరాసరి మొదలయారి ఇంటి దగ్గరే ఆపించారు. లోకనాథం వ్యాధి నివారణ చేసి ఆ మరునాడే స్వామి పర్తీకి తిరిగి వెళ్లిపోయారు. స్వామి ఆదేశానుసారం కొంతమంది మనుష్యులను జత చేసుకుని శ్రీమతి ధనమ్మ గిండిలోని తోపుకు వెళ్లారు. స్వామి చెప్పినట్టే అక్కడ ఒకచోట కుండ పెంకుల పోగు కనపడింది. వాటి కిందకి తవ్వినప్పుడు మేకాకోడి పీనుగలు బయటపడ్డాయి. అవి దూరంగా విసిరేసి ఆ మర్నాడే తమ కృతజ్ఞతాభివందనములు వ్యక్తిగతంగా తెలపడానికి పుట్టపర్తికి బయలుదేరారు లోకనాథం మొదలియారు.
అక్కడ వారు ప్రత్యక్షంగా చూసి అనుభవించిన స్వామి దివ్యలీలలకు లెక్కే లేదు. బాలసాయిని షిరిడీలోని సాయిగా కనులారా దర్శించి తనివితీరా ఆలింగనం చేసుకుని ఆనందార్థిలో మునిగి తేలారు మొదలయారు. చెన్నపురికి తిరిగి వచ్చిన తర్వాత స్వామి చెన్నపట్నానికి విజయం చేసినప్పుడు విడిది చేసేందుకు గిండిలో తన స్వంత తోపులో వారికి ఒక గృహం కట్టాలని నిర్ణయించుకున్నారు లోకనాథం. 1946 జూలై 10 దానికి స్వామి స్వయంగా శంకుస్థాపన చేశారు. కాని ఆ స్థలంలో అతి శీఘ్రంగా ఒక పెద్ద పుట్ట బయలుదేరింది. షిరిడీ భక్తులు ఇదంతా ఆ స్వామివారి లీలే అని భావించారు. షిరిడీబాబా లోకనాథం స్వప్నంలో కనిపించారు. గిండీ స్థలంలో తమకొక ఆలయం కట్టమని నిర్దేశించారు. ఆ మర్నాడే పుట్టపర్తి నుంచి మొదలయారుకు ఒక జాబు వచ్చింది. నాకు ఇల్లు కట్టవద్దు, దానికి బదులుగా నా పూర్వావతారమైన షిరిడీ సాయికి ఒక ఆలయం కట్టుము. నా పూర్వ శరీరమునకు ప్రప్రథమంగా విగ్రహమును నేనే ప్రతిష్ట చేయనున్నాను. ఇంతవరకు షిరిడీలో కూడా నాకు విగ్రహం లేదు. తగిన ఏర్పాట్లన్నీ చెయ్యుము, నేను నీకు తోడుగా ఉంటాను. వైరింగ్ అంతా పూర్తి చేశాను, ఇంక స్విచ్ వేయటమే తర్వాయి. సంకోచించక కార్యం ఆరంభించుము అని సత్యసాయి ఆ జాబులో లోకనాథాన్ని ఆదేశించారు.

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు లిసనర్ ఎట్ radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో మీరు గుంటూరు వాస్తవ్యులు స్వామివారి చిరకాల భక్తులు శ్రీ జీఎన్ మూర్తి గారితో పరిచయం వింటారు. 13 భాగాల శీర్షికగా రేడియో సాయి మీకందిస్తున్న ఈ కార్యక్రమంలోని 12వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: సో నేను విశాఖపట్నం వచ్చాను. 2000 సంవత్సరంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మొత్తం 20 సమావేశాలు వాళ్ళు ప్లాన్ చేసినవి. ఆఖరి సమావేశం 20వ సమావేశం ఎంవీపీ కాలనీలో 2000 మంది వచ్చారు. నాతో ముకుందరావు గారు వచ్చారు, ఆయన ప్రెసిడెంట్ అప్పుడు. తీసుకొచ్చి నా గొంతు అప్పుడు మాత్రం సరిగా లేదు, లేకపోతే వాళ్ళకి మెడికల్ క్యాంప్ ఉంటుంది అక్కడ తీసుకు, ఈఎన్టీ స్పెషలిస్ట్ ఉన్నాడు, ఆయనకు పరిచయం చేశారు. ఆయన నన్ను టెస్ట్ చేసి ఈయన మాట్లాడడం అసంభవం అన్నాడు. మాట్లాడితే పర్మనెంట్ గా ఈయన గొంతు పోతుంది, అంత ఎఫెక్ట్ అయింది ఇప్పుడు ఆయన గొంతు అని చెప్పాడు టెస్ట్ చేసి. ముకుందరావు అంటాడు, ఏదోలా చేసి ఈ పూట గడవనీయవయ్యా బాబు, తర్వాత సంగతి చూద్దాం, ఇవాడు వాళ్ళందరూ వచ్చారు లేకపోతే నా మీద పడతారు, 2000 మంది ఉన్నారన్నాడు. అయితే కార్టిజోన్ టాబ్లెట్ ఇచ్చాడు, పటికి బెల్లం పెట్టుకోండి అన్నాడు, ఏవో ఇచ్చి బొగ్గను పెట్టుకుని మాట్లాడండి అన్నాడు. నేను ఈ కార్టిజోన్లు ఈ పటికి బెల్లాలు అయితే ఇప్పుడు నేను మాట్లాడు నోట్లో ఈ పటికి బెల్లం ఉండగా ఏం మాట్లాడతాను నేను ఇవన్నీ చెప్పి తీసేయమన్నా. తీసేసి ఓం శ్రీ సాయిరామ్ అని అంటే స్వరాలు మారాయి. అప్పుడు స్వరాలు మారినా స్వామి వరాలు మారవు కదా, మంచిత వెంటనే విభూతి వేసుకుని స్వరం మారినట్టు అనిపించిన వెంటనే విభూతి వేసుకుని తాగాను. ఈఎన్టీ సర్జన్ నీ సంగతి చూస్తానని నిలబడి ఉన్నాడు అక్కడ టెస్ట్ అనమాట. నేను చూస్తాను నేను నువ్వు ఎలా మాట్లాడతావో అని ఆయన. నేనేమో విభూతి వేసుకుని కొంచెం సప్తస్వరం అనుకున్నట్ట. సరే విభూతి వేసుకున్నాను, వేసుకున్న తర్వాత మామూలుగా మాట్లాడినా, ఓం శ్రీ సాయిరామ్ను వదిలిపెట్టాను, మామూలుగా వచ్చింది వాళ్ళు ఇచ్చిన టైం అన్ని నిమిషాలును. తర్వాత ఎప్పుడూ రానంత స్పందన అంటే స్వామి అట్లా కంపోజ్ చేస్తాదని చేసి అయిపోయాక బయటకు వచ్చిన తర్వాత ఆ ఈఎన్టీ సర్జన్ కాగలించుకున్నాడు. అమ్మో ఏంటండి, దట్ ఈస్ బాబా అండి, నేను కాదన్నాను. అలా యూనివర్సిటీ ఇది అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి ఆంధ్ర యూనివర్సిటీ ఫ్యాకల్టీ క్లబ్ లో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఫ్యాకల్టీ క్లబ్ లో యూజువల్ గా ప్రొఫెసర్లు లీజర్ టైం వచ్చినప్పుడు సిగరెట్ కాలుస్తూ లైఫ్ ఈజ్ లైక్ ఎ సిగరెట్ విచ్ బిగిన్స్ విత్ ఫ్లాషెస్ అండ్ ఎండ్స్ విత్ యాషెస్, అందులో కూడా వైరాగ్యం అది పట్టుకుంటూ ఓ చేతితో టీ కప్పు పట్టుకుంటూ లోపలికి వచ్చి కబుర్లు చెప్పుకుని ఏదో మాట్లాడుకుని వెళ్ళిపోతారు. అక్కడ ఫ్యాకల్టీ క్లబ్ లో పెట్టారు ఆ రోజు. ప్రొఫెసర్లే అక్కడ ఉన్నటువంటి వాడు ఎవరో ఒక స్వామి డివోటీ ఉన్నాడు, ఆయన ఏర్పాటు చేశారని చెప్పారు, పెట్టారు, ఏర్పాటు చేశారు, వెళ్ళారు. వెళ్తే ఒక ఆయన ఇలాగే వచ్చాడు, చేత్తో కాఫీ పట్టుకుని ఓ చేత్తో ఏదో జర్నల్ పట్టుకుని హాయ్ అంటూ వచ్చాడు ఫ్రెండ్ పలకరించి. వచ్చిన తర్వాత ఓ 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోదాం అనుకున్నట్టు వాళ్ళు ఫ్రెండ్ని సాటిస్ఫై చేయడం కోసం. ఆ రోజు నేను 1 అవర్ మాట్లాడాను. 1 అవరు స్వామి యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి రామానుజం జీరో గురించి తెలియనటువంటి హీరోలు చాలా మంది దేశంలో మేధావులుగా చలామణి అవుతున్న రోజుల్లో భగవాన్ బాబా గురించి ఏం తెలుసుకోగలము అని ఒక ప్రొఫెసర్ ఇటీవలే నాతో అన్నాడు అని ప్రారంభించా. ఆ స్పీచ్ మొత్తం స్వామి చెప్పినటువంటిది ఇంటలెక్చువల్ ఫెర్వర్. స్వామి దగ్గరికి వచ్చినటువంటి సైంటిస్టులు స్వామిని టెస్ట్ చేద్దామని వచ్చి జేబులో పెట్టుకుని అసలు మర్చిపోయి స్వామి చాక్లెట్లు ఇస్తావా, షుగర్ క్యాండీలు ఇస్తావా, ఐస్ క్రీమ్లు ఇస్తావా అని అడిగితే అవన్నీ ఇస్తాను బంగారు, ముందు మీరేవో సందేహాలు ఉన్నాయని చెప్పి ఆ జేబులో ఉన్న సందేహాలను అలాగే ఉండనిచ్చి అన్ని స్వామి ప్రశ్న వేసి దానికి సమాధానం చెప్పి చేస్తే యువర్ మెటా సైంటిస్ట్ అన్నారు స్వామి. ఇది రికార్డెడ్ వెర్షన్. అట్లా ఈ వెర్షన్ చెప్పాను. ఇదంతా చెప్పిన తర్వాత అతను మర్చిపోయాడు. మర్చిపోయి అయిపోయాక మూర్తి గారు హ్యాట్స్ ఆఫ్ అండి మీకన్నాడు. దేనికన్నా 2 1 5 నిమిషాలు మా ఫ్రెండ్ని సాటిస్ఫై చేసి వెళ్ళిపోదామని వచ్చా నేను, కథలు ఇవ్వలేదు మీరన్నాడు. దట్ ఈస్ బాబా అండి అన్న, దట్ ఈస్ బాబా అది. అంటే ఇన్సిడెంట్స్ ఎట్లా మనకి పనికొచ్చాయి. తర్వాత హైదరాబాద్ లో హిమాయత్ నగర్ వార్షికోత్సవం వెళ్ళానండి. వెళ్తే అక్కడ ప్రసంగం అవుతుంది, డాక్టర్ కాకడే ఫ్రమ్ షిరిడి టు పట్టి ఆయన ఆయన వచ్చి ఈ స్వామి విషయాలను విని ముగ్ధుడై చాలా ఓల్డ్ డివోటి, ఎంతో అనుభూతులు అనుభవాలు స్వామితో ఉన్నాయి అతనికి. ఆయన వచ్చి మూర్తి గారు మీరు మా ఇంటికి రావడానికి ఒకసారి వీలవుతుందా అన్నాడు. తప్పకుండానండి, మీ బుక్ నేను ప్రతి సెంటెన్స్ చదివాను నేను అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తే స్వామి ప్రసాదం చేత్తో తినిపించాడు అతను. అంటే నేను ఫీల్ అయ్యాను, అంటే స్వామి నాకు ప్రసాదం ఇచ్చినంత ఆనందంగా ఫీల్ అయ్యా. తర్వాత ప్రేమసాయి మేనిఫెస్టేషన్ ఏదో ఆ టెంపుల్ పేరు ఏదో ఉంది అక్కడ, అందులో తేనె కంటిన్యూస్ గా వస్తుంది, అది వాళ్ళ ఇంటికి వచ్చి ఉన్నది, అది ఇచ్చాడు. తర్వాత ఒక బ్రిటిష్ దంపతులు వచ్చి స్వామి ఇంటర్వ్యూ ఇస్తే అతను ఫోటో తీస్తే స్వామి జీసస్ గా వచ్చాడు, ఆ ఫోటో చూపించాడు. తర్వాత మా అమ్మాయి పంపించింది అనుకోండి, ప్రజెంట్ చేసింది, అది పంపి అతను ఈసారి వచ్చినప్పుడు మీరు మా ఇంట్లోనే ఉండాల్సి ఉండండి అని ప్రేమ కురిపించాడు. పేకేడ్ శివరాం నేను మాట్లాడడం అయిపోయాక ఆ తర్వాత మాట్లాడుతున్నాడు. అతను అనుభవాలన్నీ చెప్తున్నాడు. చెప్తున్నప్పుడు నా మాట పద్యం కావాలని స్వామిని కోరుకున్నట్ట.
1: అతను కోరుకున్నాడు.
0: అతను స్వామి దగ్గరికి వచ్చాడు వాళ్ళ మనవడు సీటు కోసం. ఆయనేమో ఈ కంచి కామకోటిపేట అధిపతి దగ్గర దానిలో ఏదో ప్లేస్ ఉంది అతనికి భక్తుడు. స్వామి దగ్గరికి వచ్చాడు. వస్తే స్వామి ఇక్కడ లేరన్నట్ట. ఇక్కడి నుంచి బృందావనం వెళ్ళాడు. బృందావనంలో లైన్లో కూర్చుని ఉన్నాడు. కూర్చుంటే స్వామి ఇలా వచ్చారు. స్వామిని చూసి ఈయన వేషం అది బాగుంది, ఇంతో సినిమా తీస్తే హిట్ అవుతుంది అన్నా అనుకున్నట్ట. స్వామి అలా వెళ్తూ ఏ పేకటి లే అన్నట్ట. పేకటి అన్నాడు. నా పేరు తెలిసింది. ఈయన కన్నాడు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత మనవడు సీట్ అడగడానికి వెళ్ళాడు. స్వామి అన్ని చెప్పారు. స్వామి వచ్చి నీ దగ్గరే ఉండిపోతానన్నాడు. ఇంకా నీకు టైం ఉందిలే, అప్పుడు వద్దుగానలే అన్నట్ట. అన్ని వెళ్తూ ఉంటే అసలు నువ్వు వచ్చిన మనం మర్చిపోతే అలాగ నువ్వు నీ మనవడు సీట్ సంగతి ఏమిటి అది అడగడానికి కదా వచ్చావు అంటే మర్చిపోయాడు అది చెప్పి పంపించారు. ఆ అనుభవం చెబుతూ ఈ మాట్లాడింది, నేను మాట్లాడింది స్వామి ఏది మాట అన్నా కూడా పద్యం అయిపోవాలన్నట్ట, తదాస్తు అన్నట్ట. అప్పటి నుంచి పద్యాలు మొదలుపెట్టాడు. అసలు అంత పద్యమే ఇహ. ఈ నేను మాట్లాడే అయిపోయి కూర్చున్నాక ఆయన మాట్లాడడం కదా ఈ స్పీచ్ జిస్ట్ అంతా ఓ పద్యంలో చూశాను నేను. అంటే అనుభవం, ఈ అనుభూతి కూడా చూశాను నేను. అంటే డిఫరెంట్ దీంట్లో ఉండేటువంటిదని. ఇక రెండు మరో రెండు ప్రధానమైనటువంటి సత్యసాయి సేవ చేస్తే ఎలా సేవ అవుతా ఉన్నదానికి ఒక సంవత్సరం గుర్తు నాకు 87 అనుకుంటా, స్వామి దగ్గర 86 వచ్చాక 87లో జనవరి 26 నా బర్త్డే అది. ఆ రిపబ్లిక్ డే నాడు ఓ ఫ్రెండ్ నన్ను పిలిచి సబ్జైల్లో ఈ రోజు నువ్వు ఖైదీలను ఉద్దేశించి ప్రసంగించాలన్నాడు. పుట్టినరోజు పూట ఈ పూట ఆ సెంట్రల్ జైలు అదే ఆ జైలు కలెక్టర్ ఏంటి సబ్జైలుకి పను అంచేది లేదు, వాళ్ళలో మాట్లాడాలి మీరు అంటే అప్పటికే బాబాని గురించి అంటే బాబా గురించే చెప్పండి వాళ్ళకి మంచిది, గాంధీ గురించి చెప్పండి, తర్వాత దేశ నాయకుల గురించి చెప్పండి అన్నాడు. అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళకి అవి స్వామి మిగిలినవన్నీ తత్వాలు. నేను వెళ్ళాను. వెళ్ళి ఖైదీ ఒకడు వాళ్ళు తయారు చేసిన పూలమాల వేశాడు. వాళ్ళే ఒక మెమెంటో తయారు చేశారు. ఒకడేమో నోట్స్ తీసుకున్నాడు, ఒకడు వెల్కమ్ చేశాడు. ఆ అయిపోతుంట అంటే చాలా స్వామి గురించి చెప్తున్నట్టు పరవశం పొందారు. అసలు పరవశమే అంటే పోయిట్రీ రన్నింగ్ మ్యాడ్ అన్నట్టుగా అనమాట. అది చదువుతున్నంతసేపు మహానందం పొందారు. అది గాంధీ గురించి చెప్పాను, సిఆర్ దాస్ గురించి చెప్పాను, బాలగంగాధర తిలక్ గురించి చెప్పాను. ఈ ఇన్సిడెంట్స్ చెప్తూ స్వామి చెప్పినటువంటి ఇన్సిడెంట్స్, ఎవడు పుట్టుకతో నేరస్తుడు కాదు, చేసే నేరాన్ని మార్చుకునే అవకాశం ఉంది, పులి పులిలు తింటుందా తిందు, మనిషి మాత్రం తప్పు చేస్తే మళ్లీ మార్చుకునే స్వభావం పరివర్తన వాళ్ళు ఉన్నది, పరివర్తన అయితే మనిషి మారుతాడు అని ఒక ఖైదీని స్వామి మార్చినటువంటి ఉదంతం కల్పగిరి అనుకుంటాం అది, అది ఆ ఉదంతం. ఇలాంటివి కొన్ని చెప్పాను. చెప్తే చాలా బాగా స్పందన వాళ్ళకి. వోట్ ఆఫ్ థ్యాంక్స్ లో విషయాలన్నీ వాళ్ళు చెప్పారు. సరే అయిపోయింది, వాడు ఏమో అమౌంట్ ఇచ్చాడు అది అయిపోయింది, మర్చిపోయాను నేను. హైదరాబాద్ లో ఒక యానివర్సరీ ఉంటే స్వామి దీనికి వెళ్లాను. 3 చోట్ల మీటింగులు పెట్టారు, అవి చెప్పాను. నాకు అసలు స్వామిని గురించి పేరు ఎత్తినా మాట్లాడినా విన్నా చదివినా అసలు పరవశం తప్ప మరొకలేదు ఇందులోకి వచ్చాక. అంత సర్వము అదే, సర్వం సాయిమయం జగత్ అన్నారే అలా అయిపోయింది. అయిపోయి అటు నుంచి హుషారుగా బస్సులో, యూజువల్ గా రాను, బస్సులో వస్తున్నాను, ఆనందం పట్టలేక ఉన్నాను అనమాట. వచ్చి దిగి 2:30 అయింది. ఎప్పుడు భయపడలేదు నేను, ఎందుకు భయపడవలసిన అవసరం లేదని. తిరిగి రైల్వే గేట్ ఉంటుంది, అది దాటి అవతల పక్క వెళ్తే 100 యార్డ్స్ లో మా ఇల్లు ఉంటుంది. నేను స్వామి భజన హమ్ చేసుకుంటూ వస్తున్నాను. ఆ గేట్ దగ్గరకు వచ్చేసరికి లైట్లు లేవు, కొట్టేశారు బల్బులన్నీ. ఆటో ఆపమన్నాడు ఒకడు గట్టిగా. ఆటో ఆపాడు, పారిపోయాడు. వెంటనే ఆపమని వాడు అడిగిన వెంటనే ఆటో ఆఫీసర్డు వెళ్ళిపోయాడు. ఆటోలో నేను ఉన్నాను దగ్గరకు వచ్చాడు. చీకటి, నా సూట్ కేసు తీసుకున్నాడు, జేబులో పర్స్ ఇయ్యన్నాడు, చేతికి ఉంగరం తీసుకున్నాడు, వాచి తీసుకున్నాడు. అన్ని అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఆ రెండో వాడు వచ్చాడు. వాడు ముఖం మీద షర్ట్ తీయన్నాడు. అంటూ ముఖం మీద టార్చ్ లైట్ వేశాడు. ముఖం మీద వాడు టార్చ్ లైట్ వేసినప్పుడు అన్ని లాక్కున్నాడు నా దగ్గర. వాడు నా మొహం చూశాడు. చూసి వెంటనే ఎవరే గురువుగారు రామన్న, మనకి 26 వచ్చి సబ్జెక్టులో మాట్లాడారు, బాబా గారి గురించి, గాంధీ గారి గురించి, వారి గురించి మాట్లాడారా? ఓ పొరపాటు అయిపోయింది గురువు, క్షమించండి అని పాదాల మీద పడ్డాడు. పడి నా పర్సు అవన్నీ ఒక జేబులో పెట్టేసి షర్ట్ చెప్పి బుద్ధిందా లేదా నీకని చెప్పి వాడిని వెళ్ళి ఆటో తీసుకురా, ఈ ఏరియాలో ఎక్కడైనా ఉంటుంది చూడు, ఆటో తీసుకురా అని చెప్పి ఆటోలో నన్ను కూర్చోబెట్టి జాగ్రత్తగా తీసుకెళ్లి ఇంటి దగ్గర దించని చెప్పాడు. ఏమి తీసరు
1: ఆ రోజు మాట్లాడిన దానికి ఈ రోజు
0: ఆ రోజు మాట్లాడినది బాబా గురించి ఆ రోజు మాట్లాడేటువంటి దానికి పుట్టుకతో ఎవడూ నేరస్తుడు కాడు అని బాబా చెప్పినటువంటి దానిలో పరివర్తన మానవుడికి మాత్రమే సాధ్యమవుతుంది. అంచేత జవహర్లాల్ నెహ్రూ కూడా ఇదివరకు అలాగే ఐ హేట్ ఆల్కహాలిజం బట్ ఐ లైక్ ఆల్కహాలిక్స్ అన్నాడు ఆయన. ఎందుకంటే మార్పు వస్తే ఆల్కహాలిక్ మారిపోతాడు, ఆల్కహాలిజం అన్నది మారదు అని చెప్పి అక్కడ స్వామి దగ్గర చెప్పిన తర్వాత వైన్ డ్రింక్స్ మ్యాన్ డ్రింక్స్ వైన్ తర్వాత వైన్ డ్రింక్స్ వైన్ చెప్పారు కదా, అవన్నీ చెప్పేవాళ్ళకి హత్తుకున్నాయి కానీ మారలేదు. ఎందుకంటే సమాజంలో మారడానికి వాళ్ళకి అనేక కారణాలు ఉన్నాయి. ఆ వ్యవస్థ మారనివ్వదు, ఆ వాళ్ళు కూడా ఎవరైనా తప్పు చేసి వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెడుతూ ఉంటారు ఇక కొంచెం మొత్తం మీద. కానీ వాళ్లలో కూడా ఆ ప్రేమ యొక్క అంకురం ఉన్నది. ఇప్పుడు స్వామి ప్రేమరహిత మరుభూములలో ప్రేమావేశముతో ప్రేమాంకురము పొంద ప్రేమసుధావర్షము కురియింపక ప్రేమనదులు ప్రవహింపక అన్నారే, ఆ ప్రేమనదులు ప్రవహించబట్టి ఆ రోజు సేవ అయ్యాను. అంటే సేవ చేస్తే సేవ అవుతాం, అదే ఇన్సిడెంట్ సనాతన సాధకి ఇచ్చా అప్పుడని. తర్వాత గుంటూరులో ఓ పెద్ద సమావేశం, సారా వ్యతిరేక ఉద్యమం సమావేశం పెట్టారు. దానిలో అందరూ స్వామి డివోటీస్ ఉన్నారు, అందరూ వచ్చారు. మీరు వచ్చి మాట్లాడారని అన్నారు. అంటే బాబా గురించి మాట్లాడతాను కానీ సారాయి గురించి మాట్లాడతాను నేను, ఇప్పుడు ఆ వ్యతిరేకం అవన్నీ మానేశానండి అంటే, లేదు మీరు వచ్చి మాట్లాడాలి, మీ బాబా గారి గురించి మాట్లాడినా మేము వింటాము, మాకు తెలియదు, మీ పేరు ప్రింట్ చేస్తాం, చెప్పకపోతే బాగుండదు కాబట్టి చెప్పామన్నారు. వెళ్ళిపోయారు. నేను స్వామి టెలిగ్రామ్ నుంచి వచ్చాను డైరెక్ట్, చాలా ప్యాక్డ్ ది. ప్రే చేసి స్వామి నాకు ప్రేరణ కలిగించి నా చేత మాట్లాడించు అని నిలబడ్డాను. మామూలుగా ఓం శ్రీ సాయిరామన్ అంటాం కదా, దాంట్లోనే చప్పట్లు కొట్టారు. అప్పుడే అనుకున్నా పర్వాలేదు, స్వామి తీసుకొచ్చి వీళ్ళందరినీ చూశారు. ఒకసారి కూడా అన్నారు కూడాను, నువ్వు మాట్లాడుతూ ఉంటే చప్పట్లు కొడుతున్నారు, ఎవరు కొట్టించారు చప్పట్లు? ఒకడు ఇలా చూస్తున్నాడు పైకి, వాడి మొక్క ఎదురు దించేటట్టు చేసిందెవరు? అంతా నేను నువ్వు మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా, నేను ఎప్పుడు అనుకోలేదు స్వామి అని చెప్పి ఇట్లా ఇవన్నీ హింట్స్ ఇచ్చేవారు. ఆ పద్ధతిలో మాట్లాడడం మొదలుపెట్టాను. అయిపోయిన తర్వాత సారాయి వైను సాయి డివైన్, సారాయి వదలరా అన్న సాయిని తలచుటే మిన్న, వైన్ తాగితే వశం తప్పుతావు, డివైన్ అయితే పరవశమవుతావు. వశం తప్పడం కన్నా పరవశం అవడమే మిన్న, సారాయి వదలరా అన్న సాయిని తలచుటే మిన్న, సారాయి తాగితే కషాయి అవుతావు, సారాయి వదిలితే సాయి అవుతావు. సారాయి వదలరా అన్న సాయి అంటే పుట్టపర్తిలో ఉండి లాకెట్లు గొలుసులు ఉంగరాలు ఇచ్చేటువంటి శరీరం మాత్రమే కాదు, సాయి అంటే సీ ఆల్వేజ్ ఇన్సైడ్, సీ ఆల్ ఇన్సైడ్ అని నిత్య ప్రబోధం చేసే ఒక కాస్మిక్ ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ వైబ్రేషన్, ఒక కాస్మిక్ ఫినామినన్ అని చెప్పి సారాయి వదలరా అన్న సాయిని తలచుటేమన్నా. చప్పట్లు మారుమోగిపోయారని వీరు. నేనే ఊహించలేదు ఏంటి ఎలా వచ్చింది ఇది, సారాయి ఏమిటి సాయి ఏమిటి రెండిట్లో అని. ఇది స్వామి దగ్గర చెప్పినప్పుడు స్వామి భాట్టం శ్రీరామూర్తి ఈ ప్రోహిబిషన్ కమిటీకి వాయిలాడు గోపాలకృష్ణయ్య ఈయన వీళ్ళిద్దరూ అందరూ ఉన్నారు. శ్రీరామూర్తి మీ సారాయి దీని గురించి మూర్తి మాట్లాడాడు మొన్న ఇక్కడ అన్నట్టు ఆయన నాతో చెప్పాడు. అందువల్ల అదొకటి నాకు బాగా గుర్తు పెట్టుకునే వాటిలో. అలాగే జమ్మునిమడక మాధవనాశ్రమ గారు, ఆయన గురించి ఒక వ్యాసం రాయాలి, ఇంటర్వ్యూ చేయాలి. ఆయన గురించి ఉన్నటువంటి అంతా సేకరించాను స్వామితో పాటు మామూలుగా ఉండేవి అన్ని. అది ఆయన హీజ్ ఇన్ ది బెడ్ లోపలికి వాడు వెళ్ళనివ్వడం లేదు, ధైర్యం చేసి వెళ్ళాను నేను ఒకసారి. అయితే ఏం చేశారంటే ఆయనతో ఇంటర్వ్యూ చేయడం ఎంత కష్టమని అన్ని విషయాలు నాకు తెలిసినవి ఆయన గురించి సమగ్రంగా ఇంటర్వ్యూ తయారు చేసేసి అది వంటార జ్యోతిలో ప్రచురణకి ఇచ్చేసి ప్రింట్ అయిన తర్వాత తీసుకుని వెళ్ళాను. స్వీట్స్ అదిని తీసుకుని వెళ్ళి చదివినప్పుడు అందులో మహామహోపాధ్యాయ జమున మడక, దాంట్లో రెండు ఇన్సిడెంట్స్. ఒకటేమో బొంబాయి నగరంలో ఆయన అఖిల భారత సాంస్క్రిట్ సమావేశంకి వెళ్లారు. వెళ్ళినప్పుడు దేశం మొత్తం నుంచి వచ్చినటువంటి వారందరూ నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అది అతను మనం అంత మొత్తం సాంస్క్రిట్ లోనే మాట్లాడాడు. దాని తర్వాత మళ్ళీ రెండో అవకాశం భద్రాచలంలో, భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జమ్మున మడక వారు చెప్పాలి, ఆనందంతో కంట తడిపెట్టనివాడు లేడు. సీతాదేవి సిగ్గుతో తల ఉంచుకోవడం, ఆ మంగళసూత్ర ధారణ, అవన్నీ అద్భుతం. ఆంధ్రదేశం పరవశించిపోయింది. స్వామి దగ్గరికి వస్తే అనేక పుస్తకాలు రాశాడు ఆయన స్వామి మీద. స్వామి చాలా గంభీరంగా మాట్లాడతాడు కదా, స్వామికి ఎంతో ఇష్టం ఏంటంటే, ఒకసారి భాగవతం ఎందుకు చదవాలంటావు, భాగవతం చదివితే ఏమవుతుంది అని అడిగారట మాధవ శర్మ గారిని. ఈయన జీవుడు, దేవుడు, అవతారాలు, లీలలు, భగవంతుడు, ప్రత్యక్షము, అంతా మొత్తం భగవత్ తత్వం అంతా చెప్తున్నారట. స్వామి అంతా విని, అది కాదు శర్మ, భాగవతం చదివితే బాగు అవుతావు అని. ఇది శర్మ మాధవరావు శర్మ గారు దాంట్లో రాశాను, చదవమన్నాడు, చదివాను. అంతా రాసావు కదరా, ఇంకా నేను చెప్పేది ఏముంది అందులో, అంతా అందులోనే ఉంది కదా అన్నారు. అలా జమ్మలూరు మాధవరావు శర్మ గారు ఆయన గ్రంథాలన్నీ సాయి లైబ్రరీకి డెలివర్ చేశాడు. విశేషం అనమాట. కరుణశ్రీ గారి గురించి మొన్న చెప్పుకున్నాం. అలాగే శ్రీరామ్ శరణ్, ఆయన బుద్ధామని బాపట్ల దగ్గర గుంటూరు జిల్లాలో ఉండేవాడు. రామ శ్రీరామ అని ఒక్కొక్క బియ్యపు గింజ తీసి అక్కడ పెట్టి దాంతో వండి భోజనం చేసేవాడు చివరి వరకు. కృష్ణ సాక్షాత్కారం చిన్నతనంలోనే పొందాడు. భాగవతాన్ని అనువాదం చేశాడు చాలా ప్రభుదత్త బ్రహ్మచారి. అతడు ఈ సనాతన భాగవత భక్త సమాజం వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటే దాంట్లో అతను కూడా ఉన్నాడు. ముందు మేము ఇలా వెళ్తున్నాం సత్యసాయిబాబా వారి దగ్గరికి, పుట్టపర్తి వెళ్తున్నాం, మీరు రండి గురువు గారు అని పిలిచారు వాళ్ళు. ఏమొస్తాను పుట్టపత్తి ఏమొస్తానులే, ఈ మ్యాజిక్ కూడా అవి చేసేది నేను రానన్నట్టు అని వాళ్ళు, మేము వెళ్తామండి అని వాళ్ళు వెళ్లారు. వెళ్తే ఇతనికి కొద్ది రోజుల్లో, ఒక 4-5 రోజుల్లో నేను ఆయన్ని బుద్ధం వెళ్లి ఇంటర్వ్యూ చేశాను. 4-5 రోజుల్లో జ్వరం వచ్చిందట, తీవ్రమైనటువంటి జ్వరం. శిష్యుడు పట్టుకుని నడిపించాలి, మంచి ముఖ వచ్చేస్తా చెప్పడానికి వీల్లేదు. ఆ జ్వరం వచ్చి ఏమిటి చెప్పలేకుంటున్నాడు, బలహీనం అయిపోతున్నాడు. అప్పుడు మైండ్లో తిరుగుతుంది. అప్పుడు అనుకున్నట్ట, వీళ్ళందరూ వెళ్ళారు, దసరాల టైం అది, మనం కూడా వెళ్ళ వెళ్తే బాగుండేదేమో అనుకుని, అయితే నాకు ఈ జ్వరం తగ్గాలి, నేను గడ్డ పెరుగు ఆవకాయ వేసుకుని అన్నం తింటాను, మళ్లీ నాకు టెంపరేచర్ రైజ్ అవ్వకుండా ఉండాలి, ఉంటే నేను పుట్టపత్తి వస్తానన్నట్టు.
1: స్వామికే సవాలు,
0: రెండు టెస్టులు. వాళ్ళు మేము వెళ్తామనండి అని వాళ్ళు వెళ్లారు. వెళ్తే ఇతనికి కొద్ది రోజుల్లో, ఒక 4-5 రోజుల్లో నేను ఆయన్ని బుద్ధం వెళ్లి ఇంటర్వ్యూ చేశాను. 4-5 రోజుల్లో జ్వరం వచ్చిందట.

0: స్వామి కేశవ
1: రెండు టెస్టులు అంటే మామూలు వాడు టెస్టులు పెట్టడం వేరు, బాగా ఆ దైవీ సంపత్తి బాగా ఉన్నటువంటి వాడు. అందులో సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి జీవితం అంతా అంకితం చేసినవాడు, తర్వాత వచ్చిన డబ్బల్లా దానికోసం వినియోగం చేసినవాడు. అది చూశాను నేను అతన్ని, వర్చస్తుంది అనగానే కొంచెం జ్వరం తగ్గినట్టు అనిపించింది. టెంపరేచర్ చూడమన్నాడు, చూడమంటే చూశారు చన్నీళ్లు పోయమన్నాడు. బకెట్లతో శిష్యుడు చన్నీళ్లు పోశారు, అయినా జ్వరం రాలేదు, చరాలేరు. గడ్డ పెరుగు వేసుకుని ఆవకాయ వేసుకుని అన్నం తిన్నాడు. మంచి తిండి పుష్టికర వాడు, పెట్టడం అలాగే పెడతాడు. నేను వెళ్తే ఇంటర్వ్యూకి మళ్ళీ నువ్వు ఇక్కడ తప్ప ఎక్కడ తినడానికి వీల్లేదన్నాడు. అజిత అటువంటి తిండి పుష్టికర వాడు, అంత ఆతిథ్య శక్తి కలవాడు. అతను నిర్ణయించుకున్నాడు ఈ స్వామి దగ్గరికి వెళ్ళాలని. వెళ్ళాలని బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కి కొంత దూరం వెళ్ళాడు. వెళ్లేసరికి ఆ బస్సు చెడిపోయింది. ఆయాసపడుతున్నాడు, కొత్తగా చేరుకు ఈ మధ్యనే వాటించి అస్వస్థతని తేరుకున్నాడు కదా. ఒకడు వసారా ఉంటే వసారాడు రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆ రెస్ట్ తీసుకుంటూ బండి దారింది, వెళ్ళిపోతే బాగుండు అనుకుంటే ముందుకు వెళ్ళలేడు వెనక్కి వెళ్ళాడు, అలా ఉంది. సరే బస్సు బయలుదేరింది, పుట్టపత్తి చేరాడు చివరికి ఎలాగైతాయని. స్వామి అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి పూర్ణచంద్రలో, దసరావి అవి జరుగుతుంటే ప్రత్యేకంగా ఈయన గేటు దాటి లోపలికి వచ్చే దగ్గరికి ఆ ప్రవేశ ద్వారం దగ్గరకు వచ్చి వచ్చావా శ్రీరామ శరణ్ ఉన్నారు. నా పేరు ఈయనకి ఎలా తెలిసిందని ఆ రూపు చూసిద్దాంతో పరవశించిపోయి సాష్టాంగ నమస్కారం చేశాడు. నమ్మనివాడు,
0: నమ్మనివాడు
1: దైవ సాక్షాత్కారం పొందినవాడని వచ్చాడు. పదన్నారు చేయి పట్టుకు తీసుకెళ్లారు, లోపల కూర్చోబెట్టారట. కూర్చోబెట్టి స్వామి వేదిక మీద మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఉంటే కోదండరాముడిగా దర్శనమిచ్చారట, అనుభూతి. కిందకి దిగాడు, స్వామి కిందకు వచ్చారు, ఈయన కిందనున్నాడు. డైరెక్ట్ గా స్వామి ఈయన దగ్గరికి వచ్చారు. వచ్చి శ్రీరామ శరణ్, నాస్తికుల చెవులు తుప్పొదిలేటట్టు నామస్మరణ గురించి మాట్లాడన్నారు. అద్భుతమైన ప్రసంగం చేశాడు. అందరిలాగా మైమర్చిపోయారు. స్వామి చాలా సంతోషించారు. కిందకి దిగి వచ్చి అతన్ని బ్లెస్ చేసి ఇంటర్వ్యూ ఇస్తాను రమ్మన్నారు. ఇంటర్వ్యూకి తీసుకెళ్లారు. లోపల నీకేం కావాలో అడిగన్నారు. నాకేం వద్దు స్వామి, నాకు అన్నీ ఉన్నాయి, నాకేమిటి. స్వామి రాముడు బాణం లాంటిది, అడిగారంటే నువ్వు అది నెరవేరతీరవలసిందే, కాబట్టి నేను నిన్ను అడిగాను కాబట్టి నువ్వు అడుగు అన్నారు. స్వామి తప్పదంటున్నారు కాబట్టి నేను మిమ్మల్ని కోరిక కోరుతున్నాను అన్నాడు. ఏమిటన్నారు, నా శిష్యుడికి మోక్షం ఇప్పించండి అన్నాడు. స్వామి పరవశించిపోయి ఆయన చెప్తూ ఉంటే నేను అసలు ఆనందం పట్టలేకపోయాను. స్వామి ఇలా పరవశించిపోయి, ఇప్పటి వరకు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నాకు వాచీలు ఇయ్యి, ఉంగరాలు ఇయ్యి, గొరుసులు ఇయ్యి, అది ఇది అన్నవాడే తప్ప నా శిష్యుడికి మోక్షం అన్నవాడు ఎవరిని నేను చూడలేదు, తప్పక ఇస్తాను. ఇది అనుభవం చెప్పాడు. అనేక సార్లు ప్రసంగం చేశాను స్వామి దగ్గర అన్నాడు. అంచేత వీరిని నేను ఇంటర్వ్యూ చేసి అది ప్రచురించేటువంటి అదృష్టం అవకాశం నాకు కల్పించడం. తర్వాత సత్యసాయి సంస్థల్లో అనేక సార్లు అనేక చోట్ల స్వామి యొక్క అద్భుత అవతార వైభవం గురించి ప్రసంగించాడు ఆయన. అది తర్వాత ఒకరోజు నేను ఇట్లాగే ఒక సంవత్సరం వచ్చినప్పుడు కూర్చొని ఉండగా ఒక ఆయన బౌద్ధ భిక్షువు నాకు ఎదురుగుండా ఉన్నాడు. నేను కూర్చున్నాను లైన్లో, ఫస్ట్ లైన్ వచ్చింది, కూర్చుంటే ఎదురుగుండా అతనున్నాడు. ఆయన దగ్గరికి ఇండోనేషియా వాళ్ళు వస్తున్నారు, వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, ఏదో అయింది. స్వామి అతని దగ్గరకు వచ్చి రెండు రోజుల నుంచి ఉంటున్నాడు, రెండో రోజు రా అన్నారు. ఇంటర్వ్యూ తీసుకెళ్లారు. ఇంటర్వ్యూ రూమ్ లో నుంచి బయటకు వచ్చాక మళ్ళీ వెళ్లి అక్కడ కూర్చున్నాడు. బాటం శ్రీరామతో వరండాలో ఉన్నాడు. నేను ఫస్ట్ లైన్ వరండాలకి దగ్గరలో ఉండేది అప్పుడు, కొంచెం దీనిలో అక్కడ కూర్చుని ఉన్నాను. శ్రీరామతో అంటున్నారు, ఇతడు బౌద్ధ భిక్షు, ఇండోనేషియాలో ఒక గురువు, లక్ష మంది ఈయనకి శిష్యులున్నారు, కానీ స్వామి అంటే ప్రాణం, స్వామిని చూద్దామని వచ్చాడు అన్నారు. ఇది బయటకు వచ్చాక ఏమిటో మాట్లాడుతున్నారు స్వామి మీతో ఏంటని అడిగా. బాగా క్లోజ్ గా ఉంటాడు ఆయన, ఫ్యామిలీ ఫ్రెండ్. వచ్చాక అడిగితే మనం ఆయన రూమ్కి వెళ్దామా, నేను అడిగా రూమ్కి వెళ్తే వెళ్దామా అన్నారు. అదే అడుగుదామని అడుగుతున్నానండి మిమ్మల్ని అని అన్నాను. ఇద్దరం రూమ్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత శిష్యులంతా ఉన్నారు, ఇలా వచ్చామని చెప్పారు. ఈయనకి ఇంగ్లీష్ వచ్చు, ఈ గురువుకి. ఒకరిద్దరు శిష్యుడికి ఇంగ్లీష్ వచ్చు, మిగతా వాళ్ళందరికీ రాదు. ఆ ఇంగ్లీష్ వచ్చిన శిష్యుని పట్టుకుని ఆయనతో చెప్పమన్నా వచ్చి కూర్చోమన్నాడు. శ్రీరామూర్తి గారు ఏదో అడిగారు, అయిపోయింది. నేను డైరెక్ట్ గా ఆయన్ని, మీరు మిమ్మల్ని స్వామి భక్తులు అని చెప్పారు, స్వామి అంటే ప్రాణం అని చెప్పారు, మీకు లక్ష మంది శిష్యులు

0: ఉన్నారట అని చెప్పారు. అని మీరు భగవాన్ బాబా ఈ ఉద్యమంలోకి, ఈ విశ్వాసంలోకి, ఈ భక్తిలోకి ఎలా వచ్చారో చెప్పండి. అంటే అతను, నాకు గౌట్స్ అనే వ్యాధి, ఈ గౌట్స్ వ్యాధి వస్తుంది ఇక్కడికి, చాలా పెయిన్ఫుల్ అది, మే ఐ సఫర్డ్ ఫర్ సమ్ టైమ్. గౌట్స్ వ్యాధి వచ్చింది, ప్రపంచం అంతా తిరిగాను, ఎంతో మంది శిష్యులు నాకు ఉన్నారు, వాళ్ళందరూ ప్రయత్నం చేశారు, తగ్గలేదు అది. షిరిడి సాయిని గురించి ఒక పుస్తకం చదివాను, అదే అవతారం ఇప్పుడు ఇండియాలో ఉన్నాడు సత్యసాయిబాబాగా అని ఎవరో మా శిష్యులు కొంచెం చెప్తే ఆహా అనుకున్నాను. ఒకసారి నేను మలేషియాలో దిగాను, ఆ ఎయిర్పోర్ట్ లో నా శిష్యుడు ఒక అతన్ని తీసుకొచ్చారు. అతను స్వామి డివోటీ, అక్కడ లోకల్ గా సెంటర్ ప్రెసిడెంట్ ఏదోట. అతను తీసుకొచ్చి నాకు ఒక ప్లాస్టిక్ ప్యాకెట్ ఇచ్చాడు. ఇచ్చి ఒక గ్లాసు నీళ్లలో సగం ప్యాకెట్ లోది ఒంపి అది తాగమన్నాడు. తాగమని మిగతాది నుదుటికి బొట్టు పెట్టాడు, మిగిలిన ప్యాకెట్ నాకు ఇచ్చాడు. నేను ఈ వ్యాధితో బాధపడుతున్నాను అని నా శిష్యుడు అతనికి చెప్పారట. అంచేత స్వామి ప్రసాదం అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ విభూది నీళ్లు తాగి బొట్టు అక్కడ పెట్టిన మరుక్షణం కొన్ని సంవత్సరాల నుంచి నేను చెప్పలేని, వివరించలేని ఆ బాధ క్షణంలో మాయమైంది.
1: లీలా విభూతి.
0: ఇది సామాన్యం కాదు, ఇతడు సామాన్యుడు కాదు, ఇతడిని నా రుణం తీర్చుకునేందుకు, నా కృతజ్ఞత తెలియజేసేందుకు నేను ఈయన్ని చూసి తీరాలి అని పట్టుపట్టి స్వామి దగ్గరకు వచ్చాను. అద్భుతం. అంటే స్వామి, ఆయనకి లక్ష మంది శిష్యులు ఉన్నారని చెప్పారు అని, స్వామి అంటే ప్రాణం, అందుకోసం వచ్చాడన్నారు. అది మురిసిపోయారు నేను చూస్తే. ఇవి మనని బాగా ఈ ఉద్యమంలోని నిలబెట్టేటువంటి దాంట్లో. తర్వాత ఇవాళ సత్యసాయి ఉద్యమంలో నన్ను బాగా ఆకట్టుకుంటున్నది సాయి యువత. నాన్ డివోటీ యువతను కూడా స్వామి ఉద్యమంలోకి కాని లేదా మంచిగా ఉండడానికి అవకాశాలు ఉండేటట్టుగా తీసుకురావడానికి మొదటి నుంచి ప్రయత్నంలో ఉన్నాను. స్వామి ఉద్యమంలోకి వచ్చింది నాటి నుంచి. కళాశాల విద్యార్థుల్ని అనేక చోట్ల వాళ్ళు ఏర్పాటు చేశారు. విశాఖపట్నం, విజయనగరం, ఇచ్చాపురం, శ్రీకాకుళం, కరీంనగర్ మొదలైనటువంటి ప్రదేశాలన్నింటిలో కూడా ఎక్కడికి వెళ్లినా వాళ్లకేంటంటే ముందు ఒక రకమైనటువంటి అపోహలతో ఉంటున్నారు వాళ్ళు.
1: అంటే స్వామి గురించి వాళ్ళు
0: తెలియదు,
1: ఆ అవగాహన
0: లేదు వాళ్ళకి. అవగాహన ఎంతసేపు ఎలా ఉందనంటే ఏవో భజనలు చేయడం లేకపోతే మహిమలు చేయడం అనుకుంటున్నారు. ఈ మహిమలు ఇవన్నీ సామాన్యమైనటువంటి అంశం, దానికోసం కాదు ఆయన వచ్చింది. రోగాలను నయం చేయడానికి, మహిమల కోసం రాలేదు స్వామి. స్వామి ప్రేమ అందులో, నేను భగవంతుడిని, నువ్వు కూడా భగవంతుడివే, ఆ విషయాలను మర్చిపోయావు కాబట్టి ఆ దైవ చింతనతో మళ్లీ ఆ మార్గం వైపు, ఆధ్యాత్మిక మార్గం వైపు పయనింప చేయడానికి వచ్చినటువంటి తప్ప ఇంకోటి కాదు అది. అందువల్లే ఒకసారి ఒక స్టూడెంట్ ఇక్కడ మాట్లాడుతూ, నేను వచ్చిన కొత్తల్లో, ఉద్యమంలోకి వచ్చిన కొత్తల్లో ఒక స్టూడెంట్ మాట్లాడుతూ అతనంతా సారాంశంలో చెప్తాడు చివరిలోని, వెన్ ది ప్లేన్ కమ్స్ నెక్స్ట్ టైం లెట్ మీ నాట్ బి డ్రాప్డ్ అన్నాడు. ఆ సెంటెన్స్ నన్ను కదిలించి వేసింది. వెన్ ది ప్లేన్ కమ్స్ నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ టైం అని ఎందుకన్నాడు? ఇప్పుడే వచ్చాం స్వామి, ఇంకా మేము ప్రిపేర్డ్గా లేము, సాధనాక్రమంలో ఉండాలి, మేము మెంటల్ మేకప్ కావాలి, ఆధ్యాత్మిక పురోగతి కావాలి, ఆ పురోగతిలో మేము సంసిద్ధతకి బాగా తయారై ఉండాలి, పరిపక్వత రావాలి. వచ్చిన ఆ మరుక్షణం మాత్రం మేము మాకు అప్పుడు విమానంలో మాత్రం ఖాళీ లేకుండా ఉండేట్టు కాకుండా మాకు చోటు ఉండేటట్టు చెయ్యి అది. నెక్స్ట్ టైం నువ్వు వచ్చా, దానిలో కూడా ఒక అష్యూరెన్స్, వాడు కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మళ్లీ నువ్వు నెక్స్ట్ టైం ప్లేన్ తీసుకొచ్చినప్పటికీ మేమంతా రెడీగా ఉంటాం స్వామి. ఆ సెంటెన్సే నన్ను కదిలించిందే. ఒకసారి స్వామి అంతా ఉత్తరాలు చదువుతూ అన్నీ చూస్తూ పడేసి, అందరూ కూడా అది ఇది అన్నవాడే గాని స్వామిని గురించి పట్టించుకున్నవాడు ఒక్కడు లేడు అనుకుంటున్నారు ఆ స్టూడెంట్స్ వింటూనే. అయిన తర్వాత, ఒరే నేను ప్లేన్ తీసుకుని వచ్చాను, చాలాసేపటి నుంచి ఉన్నాను, ఉంటే ఎంతసేపు మీరు వస్తారేమో చూస్తూ ఉంటే ఎంతసేపు నామసంకీర్తన అంటారు, వ్రతాలంటారు, నోవులు అంటారు, ఇవన్నీ అంటారు, అసలు నేను ప్లేన్ స్టార్ట్ చేసి వెళ్లే వేళకి కొంతమంది అయినా ఇందులోకి వస్తారా అన్నారట. ఇది కూడా రికార్డెడ్ డాక్యుమెంట్ లో చూసి చెప్తున్నాను నేను. అంటే స్వామి మనల్ని ఆధ్యాత్మిక పురోభివృద్ధి వైపు తీసుకెళ్లడానికి వచ్చారు మన్ని. అందుకే సద్భక్తులందరూ భగవంతుడాయచు చెవులకింపుగా స్మరణ చేయుదినము. పేదల వెతలన్ని ప్రీతితో తొలగించి అన్నదమ్ముల మాటికిని ఉన్న దినము. దైవచింతన చేయు దాసబృందాలకు ప్రీతి ముష్టానము పెట్టు దినము. మహనీయుడెవడైన మనకడకే తెచ్చి చెవి భగవత్కథ చెప్పు దినము, దినము గాని మిగిలినవన్నీ తద్దినములే అన్నారు. అటువంటి రోజు కోసం నువ్వు ప్రతిక్షణం ఎదురు చూస్తూ ఉండాలి. అందుకే స్వామి ప్రతి కణువు ప్రతి అణువు స్వామి యొక్క చింతనతో నిండిపోవాలి అన్నారు. అది అలా యువతని ప్రేరణ చేయాలనేటువంటి దాంట్లో యువతని చేయిన దానిలో మాట్లాడినప్పుడు మాట్లాడుతున్నాం. ఒక 2000 మందిని ఏర్పాటు చేశారు నాన్ డివోటీ స్టూడెంట్ యూత్ ఉన్నారు. ఆ నాన్ డివోటీ స్టూడెంట్ యూత్ లో మన వాళ్ళు ఒక మెకానికల్ వే ఆఫ్ ప్రజెంటేషన్, సత్యధర్మ శాంతి ప్రేమలు ఇవన్నీ మానవతా విలువలు ఇవన్నీ ఉంటే కానీ వినదు, లవ్ ఇన్ యాక్షన్, లవ్ ఇన్ థాట్, లవ్ ఇన్ ఫీలింగ్ ఇలా చెప్తున్నారు. వాళ్ళకి ఎక్కలే బుర్రకి. నేను స్టూడెంట్ గా వచ్చి విందామని అనుకుని స్వామితో ఏ రకమైనటువంటి సంబంధాలు లేకుండా వచ్చి ఉంటే నేను అలాగే ఫీల్ అవుతాను అనిపించింది. అనిపించి సరే అయిపోయిన తర్వాత నాకు ఒక డిస్టర్బ్డ్ సిచ్యువేషన్ లో నాకు మైక్ ఇచ్చారు. సో నేను మైక్ తీసుకుని స్వామికి ప్రార్థన చేసి వాళ్ళకు అనుకూలమైనటువంటి దాంట్లో ముందు వివేకానందుడి గురించి చెప్పాను. తర్వాత అట్లా ఒక 2 ఇన్సిడెంట్స్ దేశభక్తిని ప్రేరణ కల్పించేటువంటివి చెప్పారు. చెప్పిన తర్వాత డైరెక్ట్ స్వామి దాంట్లో ఒక పద్యం చదివి స్వామి దాంట్లో వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకి చివరంతా ఎగ్జాంపుల్స్ అన్ని కూడా లైవ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్వామి, అన్ని ఎగ్జాంపుల్స్, అసలు ఏ ఎగ్జాంపుల్ చెప్పినా పరవశించిపోతున్నారండి. ప్రజెంటేషన్ లోపమే తప్ప మరొక లోపం కాదు. చెప్పే విధానంలో అయితే మాత్రం చాలా, ఇప్పుడు అనిల్ కుమార్ చెప్తే ఉరుదులుగిపోతున్నారుగా జనం. నాన్ డివోటీస్ నాస్తికులు చేత చప్పట్లు కొట్టించినటువంటి ముచ్చట్లు. అట్లా నేను ఫారం చేసుకున్నాను స్వామి దాంట్లోనే. సాయి లేకున్నా సమాజమే లేదు, సమాజమే లేకున్నా యువత లేదు, యువత లేకున్నా నవత లేదు, నవత లేకున్నా నాగరికత లేదు, నాగరికత లేకున్నా నాడు లేదు, నాడు లేకున్నా నేడు రాదు, నేడు లేకున్నా నువ్వు లేవు, నువ్వు లేకున్నా నేను లేను, నువ్వు నేను కలిస్తే మనం, మనం మనం కలిస్తే జనం, జనం అంతా ఒకటైతేనే ప్రయోజనం. అదే నవతా నవోదయం, అదే మమతా మహోదయం, అదే సమతా సర్వోదయం, అది సత్యసాయి యుగోదయం. అల్టిమేట్ గా మనం ఎక్కడున్నా కూడా ఈ సమాజం నుంచి సాయి దగ్గరికి రావాలి.
1: తప్పదు.
0: సమాజం అంటేనే విష్ణుమయం అన్నారు స్వామి. సమాజమే సాయి లేకపోతే సమాజమే లేదు. వసుదైక కుటుంబంలో ఆ దృష్టితో వస్తే చాలా ఆనందించి వాళ్ళు మళ్లీ పెట్టమని. ఒక కాలేజీలో మాట్లాడితే అంబేద్కర్ గురించి మీకు మాట్లాడడానికి అభ్యంతరం అన్నారు. నాకు ఎవరిని గురించి మాట్లాడడానికి అభ్యంతరం లేదు, మార్క్స్ గురించి మాట్లాడమన్నా మాట్లాడతాను. ఎవరు నాకు, ఎందుకంటే స్వామి చెప్పింది అందరూ మంచివాళ్లే, ఇంకా మంచివాళ్లు కావాలన్నారు స్వామి. ఏ క్రిస్టియన్ హ్యాస్ టు బికమ్ ఏ బెటర్ క్రిస్టియన్, ఏ ముస్లిం ఏ బెటర్ ముస్లిం, హిందూ ఏ బెటర్ హిందూ, అందుకొచ్చాను నేనన్నారు. అంచేత మంచివాళ్లు అన్నటువంటి మాట తప్ప ఇంకోటి లేదు అని ఎంతటి మేధావైనా భగవంతుని చేతిలో పనిముట్టులాంటి వాడివే నువ్వు, నీ వృత్తిలో ఎంతటి మేధవైనా భగవంతుని చేతిలో మాత్రం పనిముట్టులాంటి వాడివే నీవు. నిజంగా నీవు భగవంతునికి మనస వాచ స్వాధీనపడితే భగవంతుడే నిన్ను రక్షిస్తాడు. ఈ 2 వాక్యాలు సత్యసాయి దాంట్లో నన్ను బాగా ప్రేరణ కలిగించి స్పందన కలిగించి విశ్వాసాన్ని పెంచినవి. అందువలన ఎక్కడ ఎవరిని గురించి మాట్లాడమన్నా అభ్యంతరం లేదు, ఎందుకంటే అందరూ ఆయన క్రియేషనే అనేటువంటి ఆలోచనతో అయితే మాట్లాడితే అంబేద్కర్ గురించి మాట్లాడాను, అయ్యాక బాబా గురించి మాట్లాడాను. ఆ కాలేజీలో ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అని పెద్ద ప్లాంక్ పెట్టారు. అలాంటివి స్వామి కొటేషన్స్ ఉన్నాయి. కానీ ఆ ప్రిన్సిపాల్ ఏమో రాడికల్. సరే ఇవన్నీ మాట్లాడడం అయిన తర్వాత కాగితాలు పంపించారు స్వామిని గురించి, భగవాన్ బాబా గురించి మరికొన్ని విషయాలు మాట్లాడండి. పంపిస్తే ఆ సెక్రటరీ అనుకుంటాడు కొంపతీసి మాట్లాడతాడేమో, అంతా బాబా గురించి అయితే ఇంతవరకు విన్నారు, ఆ మిగతా వాళ్ళు గాలి చేస్తారో ఏమో అని అనుకుంటున్నారని నేను ఇంటెలిజెంట్ గా ఆ కాగితాలు తీసుకుని చెప్పవలసినంత చెప్పాను. మిగతా విషయాలు చాలా ఉన్నాయి అంచేతని చెప్పి అవన్నీ చెప్పి అవన్నీ స్వామి చెప్పినవి. ఇది డైరెక్ట్ గా అన్నాము, స్వామి చెప్పిన ఇంకో విషయం చెప్పారు. పరీక్షల గురించి పరీక్ష అధికారులు అని మేము బాగా సబ్జెక్టు బాగా మాకు తెలుసు అని అనుకుంటూ ఉంటాం మనం చాలా మందివి. నేను కూడా అలా అనుకున్నవాడినే అని చెప్పి మీరు అనుకుంటారన్న దాని మీద నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను అని చెప్పిన తర్వాత ఒకసారి ఒక సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎగ్జామినేషన్ రిఫార్మ్ మీద ఒక ఎక్స్పర్ట్ వచ్చాడు స్వామి దగ్గరికి యూనివర్సిటీ కమిషన్ లో. వాడు వచ్చి ఒక మీటింగ్ పెట్టారు. అయ్యాక స్వామి జనరల్ మీటింగ్ పెట్టి అతన్ని మాట్లాడడానికి అవకాశం ఇస్తూ అతన్ని రమ్మన్నారు. మీటింగ్ అదంతా పెట్టి ఉన్నారు. అక్కడ ఉంటే ఆయన అనుకుంటున్నాడు, ఏంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రిజిస్టార్ వాళ్ళు ఉండాలి ప్రొఫెసర్లు గాని, ఈయనేంటినా గాడ్మన్ వాళ్ళ భక్తులతో ఉండమను, ఈ మీటింగ్ లో ఇవన్నీ వీళ్ళే నేను మాట్లాడాలి, ఈయన అనుకుంటున్నాడు. అనుకుంటూ ఉంటే స్వామి ఏం చేశారంటే, ప్రతిసారి ఎవరైనా గెస్ట్ వస్తే ఆఖరిని మాట్లాడేవారు స్వామి. ఆసారి ముందు స్వామి మాట్లాడారు. వాడు ఫైల్ తెచ్చుకున్నాడు. ఫైల్ తెచ్చుకుని కన్యాశుల్కం గ్రీసన్ 11 కాలేజెస్ ఫర్ ది ఎడ్యుకేషన్ దీని దగ్గర మొత్తం రాసుకున్నాడు ఎగ్జామినేషన్ రిఫారం మీద. అవన్నీ స్వామి చెప్పేశారు అద్భుతంగా. ఆయన ఏదో పాయింట్లు వీళ్ళు మెకానికల్ వీళ్ళు ప్రజెంట్ చేస్తే ఉంటాయి ఒకటి రెండుని. ఒకసారి నేను అన్నా అన్నా మీవన్నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, నాకు పవర్ఫుల్ ప్రజెంటేషన్ అన్నా. అంచేత పాయింట్లు అసలు పాయింట్ పోతుంది పవర్ పాయింట్ లో. గ్రహించేటువంటి శక్తి స్పాంటేనియస్ దాంట్లో నుంచి రాదు. అంచేత స్వామి ఆ పాయింట్లు మంచి ఉదాహరణలతో మొత్తం ఈ ఫైల్ ఖాళీ చేశారు. చేసేసి ఈయన మాట్లాడతారు. తర్వాత ఈయన వెళ్ళాడు. వెళ్ళి నిలబడి, బాబా క్షమించండి, ఏదో అజ్ఞానంతో నేను అలా ఆలోచించేశాను, వాస్తవానికి నేను నా అంతటి వాడు లేడు అనుకున్నాను, దాని మీద నేనే ఎక్స్పర్ట్ అనుకున్నాను, నన్నేం మాట్లాడమన్నావు, ఏం మాట్లాడును, ఆ ఫైల్లో ఉన్నది లేనిది ఇంకా చెప్పవలసింది అన్ని మొత్తం నువ్వు మాట్లాడేవు కదా, ఇంకేం మాట్లాడతాను నేను, వాట్ ఆమ్ ఐ బిఫోర్ యూ,
1: బహిరంగంగా ఒప్పుకున్నాడు.
0: ఒప్పుడు ఐ సరెండర్, సబ్మిట్ అండ్ సరెండర్. మాకు ప్రసాదరాయ కులపతి గారితో కూడా అంతే కదా, గంటకు కొన్ని వేరే పద్యాలు చెప్పగలను అన్నవాడు చెప్పాలి, స్వామి నువ్వు పలికిస్తే పలికారు నాదేం లేదన్నాడు. అందువల్ల స్వామి దగ్గర అది ఉంటే వింటారు, మెల్లగా వాళ్ళు పరివర్తన వచ్చేట్టు చేస్తారు. ఎందుకంటే ఆయన వచ్చిందే ఎందుకు, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది హార్ట్ కాబట్టి. ఈ సన్నివేశంలోని ఇప్పుడు ఇవి ఎంతసేపు చెప్పుకున్నా తరగనటువంటివి కానీ
2: ఇంతవరకు మీరు శ్రీ జీఎన్ మూర్తి గారితో పరిచయం శీర్షికలోని 12వ భాగాన్ని విన్నారు. రేపు ఈ పరిచయ కార్యక్రమం యొక్క తరువాయి భాగాన్ని వింటారు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. మానవాళిలో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే మానవతా విలువలను వికసింపచేసి భక్తి దైవ విశ్వాసం సేవాతత్పర భావాలను పెంపొందింపచేసి సన్మార్గంలో నడిపించేందుకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ ప్రబోధాలలో అమృత గుళికల్లాంటి చిన్న చిన్న కథలను చెబుతూ ఉంటారు. ఆ కథలను ధారావాహికంగా శ్రీ సత్యసాయి కథాసథలో ప్రసారం చేస్తున్నాం. సాయిరాం.
1: అభిరుచి అభ్యాసం అనే చిన్న కథను విందామా? మన అభిరుచి మన అలవాట్ల మీద, పుట్టి పెరిగిన వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. కనుక బాల్యం నుండి మంచి అలవాట్లను అలవరుచుకోవాలి. ఒకసారి వివేకానందుడు కొంతమంది గ్రామస్తులతో కలిసి సంతకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. వారిలో కొంతమంది స్త్రీలు చేపలను సంతలో అమ్మి ఖాళీ బుట్టలతో వస్తున్నారు. మరికొందరు పువ్వులను అమ్మి ఖాళీ బుట్టలతో తిరిగి వస్తున్నారు. మార్గమధ్యంలో ఉన్నట్లుండి వర్షం ప్రారంభమైంది. వారితో పాటు ఉన్న ఒక పూల వ్యాపారి ఆ రాత్రికి తన ఇంట ఉండమని కోరినాడు. అందరితో పాటు వివేకానందుని కూడా ఆహ్వానించాడు. అందరూ పూల వ్యాపారి ఇల్లు చేరారు. కొంతసేపు గడిచిన తరువాత పూల వ్యాపారి తనకున్నదాంట్లోనే వారందరికీ అల్పాహారాన్ని అందించి స్త్రీలు లోపల పురుషులు వెలుపల పడుకోవడానికి ఏర్పాటు చేశాడు. ఆ ఇంటిలో అంతటా పుష్పముల సుగంధమే వ్యాపించి ఉంది. లోపల పడుకున్న స్త్రీలలో చేపలను అమ్మిన స్త్రీలలో ఒక ఆమె లేచి, "నాకు ఏదో వాసన వస్తున్నది, నిద్ర పట్టటం లేదు" అన్నది. రెండవ స్త్రీ కూడా లేచి, "నాకు కూడా నిద్ర పట్టటం లేదు. ఈ పూల వాసన వలన తలనొప్పి కూడా వచ్చింది. నాకొక ఉపాయం తోచింది. మన ఖాళీ చేపల బుట్టలను తెచ్చి తలకింద పెట్టుకుందాము. చేపల వాసనకు మనకు మంచి నిద్ర వస్తుంది" అన్నది. వారు ఆ విధంగానే చేసి హాయిగా నిద్రపోయారు. వివేకానందుడు ఈ మాటల్ని విన్నాడు. ఆ ఇంటి యజమాని అయిన పూల వ్యాపారికి, వివేకానందునికి కూడా చాలాసేపు నిద్రపట్టలేదు. చేపల వాసన వలన వారికి తలనొప్పి వచ్చింది. వివేకానందుడు ఈ రెండు అవస్థలను పురస్కరించుకుని ఈ విధంగా అనుకున్నాడు. చేపలను అమ్మేవారికి పూలవాసన గిట్టదు, పువ్వులను అమ్మేవారికి చేపల వాసన గిట్టదు. దీనికి కారణం వారివారి అభ్యాసములే. మానవుల అభిరుచులు వారివారి అభ్యాసముల మీద ఆధారపడి ఉంటాయి. ఈ విధమైన సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుని పడుకున్నాడు. మరునాడు తెల్లవారగానే వివేకానందుడు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. రాత్రి కలిగిన అనుభవాన్ని తలుచుకుంటూ నడుస్తున్నాడు. మార్గమధ్యంలో ఒక వ్యక్తి స్పృహ తప్పిపడి ఉండడం గమనించాడు. అక్కడ కొద్దిసేపు నిలిచాడు. ఆ సమయంలో ఒక దొంగల గుంపు అటు వచ్చింది. పడిపోయిన వ్యక్తిని చూసి వారు ఇలా అనుకున్నారు, "ఇతడు కూడా మనలాగే ఒక దొంగై ఉంటాడు. రాత్రంతా దొంగతనం చేసి అలిసిపోయి పడుకున్నాడు. ఇంకా నిద్ర లేవలేదు. మనం ఇక్కడ నిలిచామంటే ఇతన్ని పట్టుకోవడానికి వచ్చిన వారు మనలను కూడా పట్టుకోవచ్చు. కాబట్టి మనం ఇక్కడి నుండి తక్షణమే వెళ్లడం మంచిది" అనుకుని వెళ్లిపోయారు.

సత్యసాయి వాహినిలు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు

ఆత్మకృషి ధ్యానమునకు ప్రథమ మార్గము. జనులు లోకమున ఎన్ని విధములైన మార్గములందో కృషి చేయుచున్నారు. అయితే అన్నింటికన్నను ఆత్మానుభవ కృషి ప్రతి మానవునకు అత్యవసరము. అన్ని కృషులు ఆత్మకృషిపైననే ఆధారపడి ఉన్నది. అన్నింటికీ అది రాజు వంటిది. ఎన్ని విధములైన శాసనములు విధించినను ప్రజలకే గాని రాజుకు కాదు. రాజు శాసనకర్త కాన ఈ ప్రకృతి సంబంధమైన సర్వ నీతి నియమములు, మంచి చెడ్డలు, పాపపుణ్యములు, సుఖ దుఃఖములు, అనుభవరహితమైన మనోబుద్ధులను ఆధారముగా వహించిన జీవికే గాని ఆత్మకు చెందవు. అట్టి నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైన ఆత్మానురాగ కృషి అందరికీ తల్లి వంటిది. సర్వులకు తల్లి అయిన ఆత్మను పొందవలనను వాంఛ ప్రతి పుత్రునకు అర్హమే కదా. అర్హమే కాక పాత్రుడు కూడాను. అందునిమిత్తమై నేను ఆధ్యాత్మిక సాధన అంత ప్రధానాంశముగా తీసుకుందును. ఆధ్యాత్మికమనగా అంతరాత్మ లేక బ్రహ్మ సంబంధమైనది. సాధన అనగా విద్య. ఆత్మసంబంధమైన లేక బ్రహ్మ సంబంధమైన విద్య నేర్చుకునుట మానవుడైన ప్రతి విద్యార్థి లక్ష్యముగా భావించవలను. అట్టి విద్యార్థి కాబోవువాడు కొన్ని యోగ్యతలు కలిగి ఉండవలను. అప్పుడే వాడా స్థానమునకు అర్హుడు కాగలడు. అవి ఏమనా? వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తులు అనగా ఆరు విధములైన సద్గుణములు. ఈ మూడూ కలిగి ఉండినవాడు నిస్సందేహముగా, నిరాటంకముగా, నిశ్చయముగా ఆత్మను పొందగలడు. అట్టి ఆత్మస్వరూపుడైన పరమాత్మకు సహితము ఆరు గుణములు కలవు. అవియే పరిపూర్ణ జ్ఞానము, వైరాగ్యము, సౌందర్యము, ఐశ్వర్యము, కీర్తి, శ్రీ. ఈ గుణస్వరూపుడు సచ్చిత్ ఆనంద స్వభావములు కలిగి ఉన్నాడు. సత్ అనగా సంపూర్ణ స్థితి, చిత్ అనగా పరిపూర్ణ జ్ఞానము, ఆనందము అనగా పరిపూర్ణ ఆనందము. ఇవి కేవలము భూతప్రేత పిశాచులకు సంబంధించినవి కావు, పవిత్రులైన మానవులకు సంబంధించినవి. కాన ఇట్టి సచ్చిత్ ఆనంద స్వరూపుని చూడగోరుట సర్వ మానవకోటికి సమాన హక్కు. అదియే వాని విద్యుక్త ధర్మము. అట్టి విద్యుక్త ధర్మమును కోల్పోవడమే ఇప్పటి లోకము యొక్క అశాంతికి పెద్ద కారణము. సహజ మానవులు వారి వారి గృహస్థ ధర్మములందు ఏ రీతిగా ప్రవర్తింపవలనో దానికి భిన్నముగా నడుచుకునుట దీనికి కారణము. గృహస్థులు శాస్త్రము, మనుస్మృతి పద్ధతులు సక్రముగా నిర్వహించుటలేదు. పరమ పవిత్రమైన సత్యమును మందుకైననూ వారి చెంత ఉంచుకొనకుండుట ఈ రీతి అపచారములు చేయుచూ కేవలము ప్రాకృతిక జీవితము గడుపుట వల్ల స్వల్ప బాధలకు కూడాను సహించలేక విరక్తులై తిరుగుచున్నారు. దీనికి కారణము వారివారి విద్యుక్త ధర్మములు సక్రమ మార్గమున ఆచరించకుండుటే. అవి సక్రమముగా నడుచుకున్న విరక్తులై సన్యాసత్వము తీసుకున్న అవసరమే లేదు. హిమాలయముల గుహలు వెతుక పనియే లేదు. వారివారి ధర్మ జీవితమునందే దైవరూపమును దర్శించగలరు. దైవచింతన ధర్మమార్గమునందు లయము కావలను. ధర్మ జీవితమునకు ధాత్రి యొక్క ఘనతలు, పాండిత్యములు, పటాటోపములు అవసరము లేదు. అవి ఉండినా ధర్మ జీవితమునకే దారి తప్పును. అట్టి ధర్మ జీవితమునందే మనోబుద్ధులను అనగద్రొక్కి ఆత్మకృషిని ఆనందముతో సల్పి తదుపరి ఇచ్ఛాకృషిని అభివృద్ధిపరచుకునవలను. ఇట్టి ఆత్మస్వరూపమును సాక్షాత్కరించుకునవలనన్న సద్గుణములు ప్రధానము. సద్గుణములను కాపాడుకునవలనన్న దుర్గుణములను నాశనము చేయవలను. సర్వ దుర్గుణములనే సిపాయిలకు అహంకారము సేనానిగా ఉండును. సర్వ దుర్గుణములనే సిపాయిలకు అహంకారము సేనానిగా ఉండును. సేనానిని మొదట హతమార్చినా తన యజమాని అపజయమును మననమును వినిన తక్షణం సిపాయిలు పారిపోవుటకు ప్రయత్నింతురు. లేదా వశమై వారి ఆయుధములు ఆవల పారవేతురు. దుర్గుణముల పుట్టినిల్లు క్రోధము. ఆ పుట్టినిల్లైన క్రోధమును పునాదుల వరకు త్రవివేసినా అది నివసించుటెక్కట. కావున దాని పుట్టుక స్థానమునే లేకుండా చేయుట ఉత్తమోత్తమ మార్గము. అది ఒక్కటి లేకుండినా దుర్గుణములే లేవు. దుర్గుణములను సిపాయిలున్న కదా వారికి అధికారి అయిన సేనాని. సిపాయిలే లేకున్నా సేనానియే ఉండడు. కావున సేనానికన్ననూ సిపాయిల పుట్టుక అయినా క్రోధమునే లేకుండా చేసుకున్న యుద్ధమే లేదు, రాదు. అసలు
సిపాయిల బలమును పట్టే సేనాని యుద్ధమును ప్రారంభించును. కావున సాధకులైన జీవులు మీమీ మనోరాజ్యమును కాపాడుకునవలన సిపాయిలను పెంచి యుద్ధములో కాలిటక సద్గుణ సంబంధముతో పొత్తు కుదుర్చుకుని మీమీ మనోరాజ్యమును మీరు క్షేమముగా కాపాడుకుందురుగాక. మీ ఆత్మస్వరూపుడైన రాజును ఎల్లప్పుడూ దర్శించుకుందురుగాక. అట్టి రాజును దర్శించవలనన్న మనోవృత్తులు నాశము కావలను. అవి నాశము కావలనన్న 8 ద్వారములు తెరవలను. అవియే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు. ఈ అష్టవిధ మార్గముల సుగమ మనరించుకుని తదుపరి ఇచ్ఛాశక్తిని సులభముగా అభివృద్ధి చేసుకునవచ్చును. ఇచ్ఛ భగవత్ స్వభావము, దానినే భగవత్ చట్టమని కూడా అంటారు. భగవంతుడి ఇచ్ఛామాత్రమున ఎట్టి కార్యమునైనను సులభముగా తత్క్షణము సాధించగలడు. మానవులట్లు కాక తలంచిన తత్క్షణము వారి కార్యములు వారు సాధించలేకపోతున్నారు. ఈ రెండింటికీ కూడా కారణము ఇచ్ఛ యొక్క శక్తి సామర్థ్యములే. మానవులందు ఇచ్ఛాశక్తి అంత దృఢముగా లేకుండుటే కారణము. అట్టి శక్తిని సాధించిన భగవత్ ఇచ్ఛతో సమానమగును, దానినే లయమని అందురు. అట్టి లయమును పొందగోరు సాధనే ధ్యాన మార్గము. పైన చెప్పబడిన అష్టాంగ సాధనలో ధ్యాన సమాధులు రెండునూ 7వది 8వదిగా ఉన్నవి. అనగా సమాధికి ముందుమెట్టు ధ్యానము, దాని తరువాత సమాధే. కావున సమాధిని పొంది సాక్షాత్తును దర్శించు ధ్యానమే రాచబాట. లోకమున మరికొంతమంది కోరిక, ఇచ్ఛ రెండునూ సమానార్థకములని భావింతురు. అది చాలా తప్పు. దానికీ దీనికీ ఎంతో వ్యత్యాసమున్నది. కోరిక అనగా ఒక వస్తువును పొందవలనను పట్టుదల. ఇచ్ఛ అనగా కారణరహితముగా అదే వస్తువును పొందవలననే పట్టుదల. ఈ రెండునూ నైతిక కృషిపై ఆధారపడి ఉండును. అయితే మొట్టమొదట ఆత్మకృషిని సాధించిన కేవల ఆత్మకృషిని దృష్టిలో పెట్టుకుని దాని సలహా ప్రకారమే కోరిక ఇచ్ఛాదులు పోవుచుండును. ఆత్మకృషి లేక ఇచ్ఛాకృషి నైతిక కృషినే తీసుకున్న మనోవాసనలలో చేర అవకాశము ఉన్నది. పైమెట్ల నుంచి క్రిందమెట్లు చూడవచ్చునుగాని కిందమెట్ల నుంచి పైమెట్లను చూడవీలు కాదు. అయితే కిందిమెట్ల నుండి ఎక్కుటకు ప్రయత్నించవలను. కాన ఆత్మకృషి మొదటిది, 2వదే ఇచ్ఛాకృషి, 3వది నైతిక కృషిగా తీసుకున్న ఆత్మానంద స్వరూపునికి అందుబాటులోనే ఉందరు. మొదట నడక నేర్చుకున్నట్టి బిడ్డను తల్లి ఇంట్లో అటూ ఇటూ నడిపించి అభ్యాసము చేసి తదుపరి కదా రోడ్డులో వదలును. మొదటే రోడ్డులో నడక నేర్పించవలనన్న వీలగునా? ఎన్ని అపాయములకో గురియగును. కావున మొదట అంతర్గతమైన మార్గమున చక్కబడిన బహిర్గత మార్గమున అంత అపాయముండదు. కేవలము బహిర్గతమైన నైతిక మార్గమున మొదట ప్రయత్నించినా అది అంతర్ముఖమునకు చేరుట చాలా కష్టము. అందుకనే నా ఉపదేశమునందు అంతర్ముఖము ప్రథమస్థానముగా చూపుచున్నాను. కోరికలు వాసనలు లేకుండా చేసుకునిన వృత్తులు వాటంతటవే అణగిపోవును. వాసనారహితుడు కావలనన్న సాధనయందు ఓర్పు పట్టుదల కలిగి ఉండవలను. కష్టముగనో నిరుత్సాహముగనో విచారముగనో ఉండిన ధ్యాన యోగ సాధనలలో ఏదో ఒక తప్పు ఉండి ఉండవలను, లేక ఓర్పు తక్కువగా ఉండను. ఈ రెండు కారణములే కాక వేరు కారణములు దీనికి చెందవు. కావున సాధకులైన వారు మొదట సంతోషము, శ్రద్ధ, చురుకుతనము, ఉల్లాసము వీటిని అభివృద్ధి పరచుకునవలను. ఎన్ని విధములైన అవాంతరములు వచ్చినను భావి ఫలితమును దృష్టియందుంచుకుని అవాంతరములు లెక్కించక ధైర్యముగా సాధించవలను. అవాంతరముల బలము క్షణభంగురము. కావున కొంతసేపు ఓపిక పట్టుకున్నా సులభముగా దాటుకునగలరు. అట్లుకాక ఓపిక లేక అవాంతరములకే చోటిచ్చినా ఎన్ని దినముల నుండియో సాధించిన సాధన ఫలమంతయు ఒకేతూరి నిష్ఫలమైపోవును. సాధకులు, సన్యాసులు, ధ్యానయోగులు ఒక నిచ్చిన మూలముననే ఆయా స్థానములు పొందగలుగుదురు. ఆ నిచ్చినమెట్లు సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార, సమ్మత మొదలగునవి. ప్రపంచ జ్ఞానమన్నది నిజమైన జ్ఞానము కాదు. ప్రపంచమే మిథ్య అయినా ఇంక జ్ఞానము మాత్రమూ సత్యజ్ఞానమెట్లగును. నిత్యమైన అంతర్ముఖ ఆత్మజ్ఞానము సత్యజ్ఞానము. దానిని పొందు పొందించు మార్గమే ధ్యాన మార్గము. ఎండిన గడ్డి ఆకులను అగ్ని భస్మము చేసే రీతిగా
ధ్యానాగ్ని, యోగాగ్ని, మనోకర్మలనే ఎండు పదార్థములను తత్క్షణం కాల్చివేయును. అవి కాల్చిన తక్షణమే నిజమైన జ్ఞానము ప్రకాశించును. నిజమైన జ్ఞానము ఏనాటికి కాని దేనితో కాని కాలినదిగాని మునుగునదిగాని కాదు, దానికి అంత్యమే లేదు. అట్టి నిజమైన జ్ఞానమును పొందినవారికి భూత భవిష్యత్ ఏమియూ బోధపడదు, అన్ని కాలములు వర్తమానముగానే తెలియును. అట్టి అనుభవము బలము కావాలనన్నా కొన్ని పనులు చేయవలసి ఉన్నవి. బాహ్య శరీరమును శుభ్రపరచుకొనవలనన్నా సోపు, కుంకుడుకాయ, పిండి అవసరము. మనసును శుభ్రపరచుకొనవలనన్నా జపము, ధ్యానము, స్మరణ ఇత్యాది సామానులు అవసరము. స్థూలదేహమునకు బలము కావాలనన్నా తిండి, తీర్థములను పడవేయుదురు. అట్లే మనోబలమునకు భగవచ్చింతన ఆహారము. నిండు బావిలో అలలు ఉండునంత వరకు అడుగుభాగము కనిపించదు. అట్లే మనోసరోవరమునందు కోరికలను అలలు ఉన్నంత వరకు అడుగుభాగమైన ఆత్మ కనిపించదు. ఆత్మను చూడగోరువారు పైభాగమునందు పరిపర విధముల పారిపోవు మనస్సు, కోరికలనే అలలను తగ్గించుకొనవలను. అలలు తగ్గి స్థిరత ఏర్పడవలనన్నా మనసుకు తగిన ఆహారము, ఆధ్యాత్మిక చింతన కావలను. దానిని శుభ్రపరచు సామగ్రి ధ్యాన సాధనలు. ఈ రెండూ లేకున్నా శుభ్రము కాదు, బలము రాదు. ఎప్పుడు ఈ రెండూ రావో వారికి ఆత్మదర్శనము దూరమగును, అశాంతి స్థిరమగును.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను అందించటం ఆనవాయితీ, అందరికీ తెలిసినదే. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 నుండి ప్రారంభమయ్యాయి. ప్రతి బుధవారం ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాన్ని మీకు అందిస్తున్నాం. ఈనాడు మీరు 2012 రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 7వ భాగం యొక్క పునఃప్రసారాన్ని వింటారు.

మీరు ప్రస్తుతం రేడియో సాయి గ్లోబల్ హార్మనీ తెలుగు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ప్రతి సాయి భక్తుడు అలవర్చుకోవలసిన 5 Ds: డెడికేషన్, డివోషన్, డిసిప్లిన్, డిస్క్రిమినేషన్ అండ్ డిటర్మినేషన్ గురించి విశాఖపట్నం నుండి ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొనడానికి వచ్చిన అర్పితా బృందం మనందరితో పంచుకున్నారు. వారందరిపై స్వామి అనుగ్రహ ఆశీస్సులు సదా ఉండాలని ప్రార్థిస్తున్నాము. దీని తరువాత కార్యక్రమాన్ని మా శ్రోతలందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఆ కార్యక్రమం ఏమిటో మీకు తెలిపే ముందర ఒక స్వామి భజనను విందాము.

0: భగవంతుడు దివి నుండి భూమికి ప్రతినిత్యం ఈతంచడు. యుగ యుగాలుగా భక్తుల ప్రార్థనను మన్నించి వారి మీద దయతో కరుణతో ఆయన మానవ దేహం ధరిస్తాడు. అయితే భగవంతుడు మానవాకారంలో సంచరిస్తున్నప్పుడు వారిని గురించి వినడం ఒక ఎత్తైతే, వారిని దర్శించే భాగ్యం కలగడం అత్యద్భుతం. ఇక వారితో సంభాషణ జరిపే అవకాశం రావడం, ఆయనను స్పర్శించే సువర్ణావకాశం కలగడం జన్మ జన్మల పుణ్యఫలం. ఇప్పుడు మన స్టూడియోకి విచ్చేసిన వారు స్వామిని గురించి తెలుసుకోవడం, వారితో సంభాషించడం, వారి దివ్యానుగ్రహ ఆశీస్సులను పొందడమే కాక వారి దివ్యోపన్యాసాలను ఆంగ్లంలోకి అనువదించే అపూర్వ అవకాశాన్ని పొంది ఉన్నవారు. ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారు స్వామితో సంభాషించడం మనం చూసినట్లయితే ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటున్నారా అన్నట్టు ఉంటుంది. స్వామి మొట్టమొదటగా వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులుగా నియమించడం, ఆ తరువాత శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు బృందావన్ క్యాంపస్లో ప్రిన్సిపల్ గా నియమించడం స్వామికి వారిపై ఉన్న విశ్వాసానికి ప్రేమకి నిదర్శనం. ఈరోజు వారు మన స్టూడియోలో ఒక ముఖ్యమైన అంశాన్ని గురించి ప్రసంగించడానికి వచ్చారు. ఆ అంశం ప్రస్తుతం శ్రీ సత్యసాయి భక్తులుగా మన కర్తవ్యం ఏమిటి. వారు మనకి అందించనున్న ఆ అణిముత్యాలను విందాం, తరిద్దాం. సాయిరాం అనిల్ కుమార్ గారు.
1: సాయిరామండి. ప్రప్రథమంగా రేడియో సాయి వారు జరుపుకుంటున్నటువంటి ప్రథమ వార్షికోత్సవ మహోత్సవ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. 24 గంటలు తెలుగులో ఈ ప్రసారం లభించడం స్వామి యొక్క కటాక్షంగా నేను భావిస్తున్నాను. అంశము ప్రకారము కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. ఇప్పుడు మనం చేయవలసిందేమిటి అనగా, మహాసమాధి అనంతరము మనం గుర్తించవలసిన విషయాలు ఏమి అనేవి మీ ముందుంచుతాను. శ్రోతలలో అన్ని వర్గాల వారు ఉన్నారు, కార్యకర్తలున్నారు, భక్తులున్నారు, సాధకులున్నారు, జిజ్ఞాసువులున్నారు. కనుక ఎల్లరికీ వర్తింపజేసే విషయాలు మీ ముందు పొందుపరచడం జరుగుతుంది. మొట్టమొదటి ఏది అనగా, స్వామి యొక్క వాగ్దానాలు, సందేశాలు, హామీలు మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాక ఇవి విస్తృతంగా ప్రచారం చేయవలసి ఉన్నది. ఏమిటా వాగ్దానాలు, ఏమిటా సందేశాలు అంటే, స్వామి యొక్క నిత్యత్వాన్ని, దివ్యత్వాన్ని, అవతారతత్వాన్ని స్పష్టంగా తెలియజేసేటువంటిది స్వామివారి మాటలలో మనం అందించే ప్రయత్నం చేయాలి. కాలము చాలా స్వల్పం కనుక ఒకటి రెండు ఉదాహరణలు మాత్రమే ఒక్కొక్క అంశం గురించి మీకు వివరిస్తాను. నిజానికి ప్రతి అంశం గురించి ఒక సుదీర్ఘమైనటువంటి వివరణ అవసరం ఉన్నది, కానీ మీ ఆలోచనకు మాత్రమే ఒకటి రెండు ఉదాహరణలు చెప్తాను. స్వామి మమ్మల్ని వదిలి దూరంగా వెళ్లిపోయారు అని అనుకుంటారు పాపం. ఇలాంటి వాళ్ళకి వారేం చెప్పారు, నేను ఊహాజనితమైంది గాని, ఆలోచనాపరమైనది గాని, నా మేధస్సుకు తోచింది గాని చెప్పే అలవాటు లేదు. వారి మాటలే చెప్తాను. ఏమన్నారో చూడండి, మీకు దూరంగా వెళ్లిపోతానని ఎవరు చెప్పారు? దూరంగా వెళ్లిపోయి నేనేం చెయ్యాలి? నేనేమన్నా యోగం చేయాలా, సాధన చేయాలా? వాళ్లు వీళ్లు చెప్పింది విని మీ తల పాడు చేసుకోకండి అన్నారు. ఇది స్వామివారి యొక్క సందేశం. మనం అందరికీ చెప్పాలి, మనం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లరు. పైగా మరికొందమంది అంటారు, అయ్యో స్వామి దూరం అయిపోయారు కదా, మాకేమన్నా అపాయం జరిగితే ఎట్లా? అంటే అపాయంలోనే కాదు స్వామి, మన సౌఖ్యాలను కూడా వారిని భావించాలి. సౌభాగ్యం కూడా వారి ప్రసాదమే. కానీ సామాన్య సంసారంలో అవటం చేత సంకటంలోనే వెంకటరమణ అనే ఆధ్యాత్మిక జీవనం మనకు అలవాటైంది కనుక ఇవాళ నా కష్టంలో నన్ను రక్షించేది ఎవడు అనే ప్రశ్న వస్తుంది. దీనికి వారు చెప్పారు, నా భజన చేసుకుంటూ ఆనందంగా ఉండండి, నేనుండగా ఏ అపాయమూ మీకు సంభవించదు అన్నారు సాయినాథుడు. ఇవన్నీ వారి మాటలే. ఆ సంపుటాలు పేజీలతో సహా మీకు వివరించగలను. నేనుండగా మీకేం పర్వాలేదు, నామం చేయండి చాలు. పైగా అడుగుతారు, స్వామి మేమంతా గృహస్థులం, ఈ పిల్లలంతా పెద్దవాళ్లు కావాలి, మేమంతా స్థిరపడాలి జీవితంలో, మాకు ఆధ్యాత్మిక మార్గం ఎట్లా స్వామి అడుగుతారు. వారు చెప్తున్నారు, నేను ఎన్నిసార్లు చెప్పినా ఒకటే, నామస్మరణ ఒక్కటి చాలన్నారు స్వామి. ఈ రకంగా స్వామి వారిచ్చిన వాగ్దానాలు, వారి సందేశాలు, హామీలు ఆ నిత్యత్వాన్ని, దివ్యత్వాన్ని, అవతారతత్వాన్ని తెలియజేసేవి. ఎప్పటికప్పుడు మన జ్ఞాపకం పెట్టుకోవాలి. విషయం చూస్తే ఎంతో ఆనందంగా ఉంది కనుక చెప్తున్నాను. ప్రశాంతి నిలయము నా దివ్య సన్నిధి స్వర్గధామము, ఇక్కడి నుంచే నేను కాపాడతానన్నారు స్వామి. మీరిక్కడికి వస్తే కన్నీటిని తుడిచి స్వస్థానానికి పంపిస్తానన్నారు భగవాన్. ఇక్కడ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను నేను, భక్తి విశ్వాసములు ప్రేమతో ఉంటే చాలు. ఈ పర్తిక్షేత్రంలో పాదాలు మోపినంతనే కష్టాలు తొలగి ఆనందం మీకు లభిస్తుంది అని స్వామి తెలియజేస్తున్నారు. నా హృదయం మీ గురించే ఉంటుంది, మీ హృదయంలోనే నేనున్నాను. ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు మనం నెమరు వేసుకోవాలి. ఇక రెండవది, సాయి తత్వాన్ని, సాయి సందేశాన్ని యావత్ ప్రపంచానికి వర్తించే సందేశంగా మనం ప్రగాఢంగా నమ్మి సమాచారాన్ని సేకరించి ఎంతో పాటవంతో, ప్రజ్ఞతో, నైపుణ్యంతో 10 మందితో పంచుకునేటువంటి అవకాశాల కోసం ఎదురు చూడాలి. స్వామి యొక్క సందేశము కేవలము ఒక ప్రాంతమును కాని, ఒక కాలమును కాని పరిమితమైనటువంటిది కాదు. యావత్ ప్రపంచమునకు కూడా ఒక ప్రభంజనంలాగా, ఆధ్యాత్మిక ప్రభంజనంలాగా ప్రజల్ని ఆనందాబ్ధిలో ముంచివేసిన వారి యొక్క సందేశాన్ని ప్రపంచానికి అన్వయిస్తూ మనం సందేశం వినిపించాలి. అనగా సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఆధ్యాత్మికంగా వివిధ రంగాల గురించి స్వామి ఏం చెప్పారు? సాంఘికంగా ఐకమత్యాన్ని గురించి చెప్తారు. ఆర్థికంగా ఎంత అవసరమో అంతవరకే మీకు ఉండాలి అని చెప్తారు. రాజకీయంగా సిద్ధాంతాలు ముఖ్యమని చెప్తారు. ఆధ్యాత్మికంగా నీ గురించి తెలుసుకోవడమే ప్రధానము, నీ యొక్క ఆత్మతత్వం అనుభవించడమే ప్రధానము అని చెప్పి ఉన్నారు. కనుక యూనివర్సల్ మెసేజ్, ప్రపంచానికి సంబంధించినటువంటి సందేశాన్ని మనం లక్ష్యంలో ఉంచుకోవాలి. మూడవ అంశంగా అవతార లక్ష్యాలు, కార్యక్రమాలు వివరించడం మనకు కర్తవ్యంగా భావించాలి. వసుధైక కుటుంబకం, ప్రపంచమంతా ఒకటే. ఈనాటి సమకాలీన ప్రపంచంలో అన్ని దేశాల వారు, అన్ని భాషల వారు, వివిధ సంస్కృతుల వారు ఒకే చోట చేరి ఉన్నారంటే అది ప్రశాంతి నిలయం మాత్రమే. దాని కారకులు మహానుభావులు, అవతారమూర్తి అయిన భగవాన్ బాబావారు. ఈ వసుధైక కుటుంబం గురించి చెప్పాలి, సర్వమత సమైక్యత గురించి చెప్పాలి. ఆశ్చర్యమైన విషయము, అరబ్ దేశాలలో, ఒమాన్, మస్కట్ వంటి దేశాలలో ఈ వేద పఠనం చేస్తున్నారు అంటే, స్వామి భజనలు చేస్తున్నారు అంటే మనం ఊహించగలము సాయి యొక్క మహిమ. ఆధ్యాత్మికమనగా సేవా మార్గమేని చెప్పి అనేకమైన సేవా మార్గములు, అనేక సేవా కార్యక్రమాలు వారు చేపట్టి మనందరికీ కూడా ఒక చక్కని నిదర్శనంగా, ఒక చక్కని ఉపమానంగా, ఒక హీరో వర్షిప్ వారిపైన మనం కలిగి ఉండేలాగా స్వామి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అన్నిటిని మించి వారి ప్రేమతత్వాన్ని పంచాలి. సాయి యొక్క ప్రేమను అనుభవించని వారు లేరు. కూలీనాలి చేసుకునే వారి నుండి కోటీశ్వరుడు వరకు, మూలగూతున ముసలమ్మ దగ్గర నుంచి ఉయ్యాలలో పవళించిన పసిపాప వరకు ఆ ప్రేమను అనుభవించిన వారే. ఇవి అవతార లక్ష్యాలు, కార్యక్రమాలు, ప్రేమతత్వము, సేవా మార్గము, వీటి గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి. నాలుగవ అంశముగా క్షేత్రమహిమ చెప్పాలి. స్వామి వాళ్ళు శారీరకంగా అక్కడ లేరు కదా, భౌతికంగా మనకు దూరమైనారు కదా, పర్తికి వెళ్లడం అవసరమా, స్వామి ఇక్కడ లేదా అని అడుగుతారు. వాళ్ళందరికీ మనం చెప్పాలి, వెంకటేశ్వర స్వామి అంతటా ఉన్నాడు, తిరుపతికి ఎందుకు వెళుతున్నావు? మరికొంతమంది అడుగుతారు, సమాధి చూచేదేమి, షిరిడిలో ఉన్నది సమాధే కదా, బుద్ధగయలో ఉన్నది సమాధే కదా, గురునానక్ది సమాధే కదా, అదే రీతిగా ముస్లిం సంప్రదాయం ఉన్నవని సమాధులే కదా, కాబా అనేది సమాధి కాదా? కనుక మహాసమాధి దర్శనము, క్షేత్ర మహిమ అందరికి కూడా మనం చాటి చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇక వర్తమానంలో మన దృక్పథము, మార్గము కూడా మలుచుకోవలసిన అవసరం ఉన్నది. చదువులలో, ఇంటి పెంపకంలో వర్తమాన సమాజంలో మార్పులు చేసుకున్నాం మనం. మేం పెరిగినట్టు మా పిల్లలు పెరగలేదు, వాళ్ళు పెరిగినట్టు మనవలు అసలు పెరగటం లేదు. కానీ తదనుగుణంగా సామాజిక వ్యవస్థను అనుసరించి మనం కూడా మార్చుకోవడం అవసరము. ఒక సంస్థగా మనుగడ ఉండాలి అంటే ఎలాగా? యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి. యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటే అర్థమేమి అంటే, ముందుగా వాళ్లకు శిక్షణ ఇచ్చి ఆ తరువాత సుశిక్షితులైన వారికి బాధ్యతను అప్పగించవలసిన అవసరం ఉన్నది. ఈ యువతకు చెప్పవలసిన అంశములు ఏవి? చాలా విచారం వేస్తుంది నాకు, సత్యసాయి సాహిత్యాన్ని మనం సంపూర్ణంగా వినియోగించుకోవటం లేదు. పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఎవరో చెప్తారంటారు. ఎవరో చెప్పేదేమిటి? బాబా గారి కంటే ఎవరు చెప్పగలరు? ఎంతో చెప్పి ఉన్నారు. టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేకమైన ఉన్నవి. ఆందోళన తొలగేది ఎట్లాగా, మానసిక ఒత్తిడి తొలగేదెట్లా, వీటి గురించి అనేకమైన శిక్షణలు అనేక సంస్థలు వారు నిర్వహిస్తున్నారు. దాని కొరకు హెచ్చు రుసుమును కూడా వసూలు చేస్తున్నారు. ఉచితంగా, సముచితంగా, అద్భుతంగా ఈ అంశాలపై తెలియజేసిన బాబావారు. ఆ సాహిత్యాన్ని మనం ఎప్పటికప్పుడు ప్రచారం చేసి యువకులకు అందించవలసిన అవసరం ఉన్నది. మన సేవలు ఇంకా బహుముఖంగా పరివ్యాప్తం చేయాలి. సత్యసాయి సేవా సంస్థలు, సత్యసాయి భగవానుడు ఈనాడు జగత్ప్రభువుగా ఉన్నాడు అంటే సేవా కార్యక్రమములే ప్రధానము. మనకు ఉపన్యాసముల కంటే, మన యొక్క గ్రంథముల కంటే సేవయే ప్రధానము. అదే స్వామి ఎప్పుడు చెప్పేటువంటి విషయము. వీటిని పరివ్యాప్తం చేయాలి. ఇక గ్రామీణ స్థాయిలో మహిళలను ఉత్సాహపరచాలి. గ్రామాలు పటిష్టంగా ఉన్నప్పుడు గ్రామాలలో మహిళలు, గ్రామీణులు ఎప్పుడైతే ప్రభావితం అయ్యారో, వారి కదలదు, చెదరదు, బెదరదు, కదలక చెదరక బెదరక నిర్మల నిర్భీతితో నిలిచేటువంటి ఆ గ్రామీణ వాతావరణాన్ని మనం కాపాడుకోవాలి. సత్యసాయి భక్తులు గ్రామాలలో విశేషంగా ఉన్నారు. ఆ మహిళలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందించాలి, పురుషులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందించాలి. ఊరేగింపులు జరపాలి, ఉత్సవాలు జరపాలి, నోములు జరపాలి, పూజలు పురస్కారాలు జరపాలి. ఇవన్నీ కూడా గ్రామీణులకు ఎంతో ఆసక్తిజనకంగా ఉంటుంది. ఆ రీతిగా మనం ఎంతో కృషి చేయవలసిన అవసరం ఉన్నది. శిక్షణ చాలా ప్రధానము. రాబోయే తరానికి మనం ఇప్పుడే నాయకత్వాన్ని సిద్ధం చేయాలి. సత్యసాయి భగవాన్ గురించి ప్రసంగించేటప్పుడు ఏ రీతిగా ప్రసంగించాలి, ఎవరి గురించి ప్రసంగించాలి, నీకున్నటువంటి ఆహ్వానితులు ఎవరు, నీకున్న శ్రోతలు ఎవరు, అక్కడున్న వాతావరణం ఏమి అని గుర్తించాలి. అనేకమైనటువంటి వారితో మనం సంభాషించడం జరుగుతుంది, అనేక వేదికలపై ఉపన్యసించడం జరుగుతుంది. భక్తులకు ఒక రీతిగా తెలియచేయాలి, అదే కొత్త వారికి మరొక రీతిగా తెలియచేయాలి, నాస్తికులకు మరొక రీతిగా చేయాలి, కళాశాల విద్యార్థులకు మరొక రీతిగా చెప్పాలి, భజన మండలి వేరే రీతిగా ఉండాలి. అనగా స్వవిషయం తగ్గించాలి. నాకిది జరిగింది, నాకిది జరిగిందంటే ఇవాళ పిల్లవాడు నాకేం జరిగింది అని అడుగుతాడు. నీకెంతన్నా జరగచ్చు, నాకేం జరిగింది అడుగుతారు. కనుక మన యొక్క ప్రసంగాలలో స్వవిషయం తగ్గించడం మంచిది. ఒకవేళ లీలలు చెప్పినా, అనుభవాలు చెప్పినా, దాని వెనకున్న సందేశాన్ని చెప్పాలి. స్వామి నాకు ఈ అనుభవాన్ని ప్రసాదించారు, దానివల్ల ఈ రీతిగా నేను పరిణామం చెందాను, నా జీవన శైలి మారిపోయింది, ఈ స్వామి యొక్క అనుభూతి వల్ల నా యొక్క గమ్యం మారిపోయింది, పూర్వం ఇలా ఉండేవాడిని ఇలా ఉంటున్నాను అని చెప్పాలే. కాని కేవలం మహిమలు ప్రదర్శనలు కావు, అవి నిదర్శనలు అని భగవాన్ చెప్పి ఉన్నాడు. తరువాత మన సంస్థలలో నాయకత్వ విషయంలో కొంత శ్రద్ధ వహించవలసి ఉన్నది. ఈ నాయకత్వము, ఇవి పదవులు కావు, ఇవి కేవలము సేవలలో ముందుండి అందించవలసినది. మనలో ఎలాంటి పోటీలు ఉండకూడదు, ఎలాంటి సంఘర్షణ ఉండకూడదు. కేవలం భక్తి ప్రాధాన్యంగా, ప్రజ్ఞ ప్రాధాన్యతగా మన యొక్క నాయకులు ఉండవాలనే కాని పలుకుబడి కాదు. స్వామి యొక్క సంస్థలలో ఇది ఆధ్యాత్మిక సంస్థ, మనకు ఉండవలసిన నాయకులు స్వామి పాదాలు పట్టుకోవలసిన వాళ్ళు కావాలి, కాని ఇతరులను ఆశ్రయించేవాడు కాదు. ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు నెల్లూరు వాస్తవ్యులు, మహాపండితులు. ఆయన స్వామి రమ్మన్నప్పుడు రోజు కంటే ఒకరోజు ఆలస్యంగా వెళ్ళటం జరిగింది. ఆ గుమ్మం దగ్గరే చూస్తూ స్వామి అన్నారు, పిచ్చే శాస్త్రి బ్రహ్మానందంగా ఉన్నావా అని. ఎందువల్ల ఆ ముందు రోజు బ్రహ్మానందరెడ్డి సభలో పాల్గొన్నారు ఆయన. బ్రహ్మానందరెడ్డి ఆ యొక్క సన్మాన సభలో పాల్గొనడం వల్ల ఇక్కడికి రావడం ఒకరోజు ఆలస్యమైంది. అందువల్లే స్వామి బ్రహ్మానందంగా ఉన్నావా అన్నారు. అంటూ మరగమాట అన్నారు స్వామి, చూడు శాస్త్రి, రాష్ట్రపతి వాహనాన్ని నడిపేవాడు టాక్సీ డ్రైవర్గా ఉండకూడదయ్యా అన్నారు. అందువల్ల ఏ నోటితో అయితే భగవాను సేవిస్తున్నామో, ఏ పాదాలైతే పట్టుకున్నామో, మనం ఎక్కడ కూడా అధమ స్థాయికి దిగకూడదు. మానవుల్ని పట్టుకుని ఆశ్రయించాడ్రా అని మన గురించి చెప్పుకున్నట్లయితే అది అపచారంగా భావించండి. కనుక నాయకత్వ లక్షణాలు వేరు, ఆధ్యాత్మిక సంస్థ యొక్క నాయకత్వము వేరు, ఇది రాజకీయము సాంఘికము కాదు అనే విషయాన్ని గుర్తించాలి. ధనానికి పెద్దపీట వేయటం కాదు, ఒక రకమైన వర్గమును కాని ఒక గ్రూపు రాజకీయములు కాని ఇవి పూర్తిగా దైవద్రోహము అని తమకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ నా మాటలు కావు, స్వామి యొక్క ప్రసంగాలలో, స్వామి అనేక సమావేశాలలో ప్రశ్న సమాధాన రూపంలో ఒక చక్కని పుస్తకం ప్రచురింపబడింది. అందులోని విషయాలే తమకు తెలియజేస్తున్నాను. మన కార్యక్రమాలు జరుపుకునేటప్పుడు మరొక విషయాన్ని గమనించాలి. మనం ఒక అంతర్జాతీయ సంస్థకు చెందిన వాళ్ళం, ఏదో మన ఊరు మన పేట మన బజారు కాదు, ఒక అంతర్జాతీయ సంస్థ, ఒక సర్వమత సమతమైనటువంటి ధార్మిక విధానానికి మనం కట్టుబడి ఉన్నాం. కనుక మనం అలాంటి వాళ్ళం అని భావించాలే తప్ప ఏదో మా ఊళ్ళో చేతన ఇంత చేసుకుంటున్నానని కాదు. నువ్వు ఊరు వాడికి కావు, వసుధైక కుటుంబం, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, అవతారమూర్తి స్థాపించినటువంటిది. మరొక విషయం కూడా హెచ్చరిస్తున్నాను, మన యొక్క సంస్థల యొక్క కార్యక్రమ రూపంలో ఒక చక్కని పుస్తకం ప్రచురింపబడింది. అందులోని విషయాలే తమకు తెలియజేస్తున్నాను. మన కార్యక్రమాలు జరుపుకునేటప్పుడు మరొక విషయాన్ని గమనించాలి.

అవతారమూర్తి స్థాపించినటువంటిది. మరొక విషయం కూడా హెచ్చరిస్తున్నాను, మన యొక్క సంస్థల యొక్క కార్యక్రమాలలో అధ్యక్ష స్థానమును కాని బహుమతి ప్రదానములు కాని శంకుస్థాపనలు కాని బయట నుండి పెద్దవాళ్ళని పిలిపించడం చాలా అవసరము. ఎందువల్ల మన సంస్థలో నాయకులం కాదు మనం, సేవ. ఒక చిన్న ఉదాహరణ, బాబా గారే కొన్ని వందల కోట్లతో నిర్మాణమైనటువంటి అనంతపురం వాటర్ ప్రాజెక్ట్ ని ప్రైమ్ మినిస్టర్ తో ప్రారంభింపజేశారే కాని తాను ప్రారంభించలేదు. అలాగే కాలేజీలో లైబ్రరీ బిల్డింగ్ ని పంత్ చేత ప్రారంభించారే కాని తాను కాదు. అందువల్ల సమాజంలో పెద్దల్ని పిలిపించి మన సంస్థల యొక్క కార్యక్రమాలకు అధ్యక్ష స్థానంగా వారిని ఆహ్వానించినప్పుడు సాటి సమాజానికి కూడా మన కార్యక్రమం గురించి వివరించినట్లుంటుంది. అంతేకాని మన సంస్థల్లోనే మనకి మనమే ఉండటం వల్ల సమాజానికి దూరం అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉన్నది అని హెచ్చరిస్తూ ఉన్నాను. అన్నిటినీ మించి స్వామి చెప్తారు, ఎటువంటి మాటలు అంటారో చూడండి, వయస్సు తగ్గట్టుగా మనం చెప్పడం ప్రారంభించాలి. ఒకవేళ పెద్దలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నాం, ఆ పెద్దలను ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు బాల వికాస్ కథలు కాదు అక్కడ చెప్పాల్సింది. స్వామి భాగవత వాహినిలో చెప్తారు, ఆ విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉన్నప్పుడు త్రాష్ట్రులైన వాళ్ళందరూ కూడా కొద్ది విషయమైన అవగాహన అవుతుంది. ఒకటే ఎట్లా గొప్పగా అన్నారు, మీరు ఇంకా ఇట్లా ఉంటే ఎలా, మీ కర్తవ్యాలు ముగిసేది ఎప్పుడు? చాలా మంది అంటారు, మా మనవరాలు పెళ్ళయ్యాక నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని. ఆమె పెళ్ళయ్యేది ఎప్పుడు, నువ్వు వచ్చేది ఎప్పుడు? అలా కాదు, ఎప్పుడయ్యా మీ పనులు అయ్యేది? ఇప్పటి నుంచి స్టార్టర్లీ, ఇప్పటి నుంచే ప్రారంభించవలసింది. మీరు దారిలో మీరు వెళ్లేది ఎప్పుడు? మీకు ఈ సంసారం పైన విసుగు పుట్టటం లేదా? నా మాట వింటలేదు మీరు అన్నాడు స్వామి. ఇది పెద్దలకు తెలియచేయాలి మనం. ఇది విషయాలు బాల వికాస్ వారికి కాదు, కనుక ఏ స్థాయి వాళ్ళకి చెప్తున్నాం, ఎవరిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నాం, సందర్భం ఏంటి చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక పెద్ద విద్యార్థులకి ప్రసంగిస్తున్నాం, వాళ్ళంతా మొదటిసారి స్వామి దగ్గరికి వస్తున్నారు. అక్కడ వాళ్ళకి 9 పాయింట్ ఆఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రవర్తనా నియమావళి చెప్తే హాల్లో ఆ దీపాలు ఆర్పే వాళ్ళ తప్ప ఎవరు ఉండరు. అక్కడ చెప్పవలసింది యువకులను ఉద్దేశించి స్వామి అని చెప్పారు. యువతను ఏ రీతిగా ప్రభావితం చేశారు, జాతీయత దృక్పథాన్ని ఏ రీతిగా తెలియజేశారు, సేవా మార్గాన్ని ఏ రీతిగా ఉపదేశించారు, ఎంత అద్భుతమైనటువంటి యువకులను స్వామి తీర్చిదిద్దారు అన్న విషయాన్ని చెప్పాలే గాని అక్కడ ప్రవర్తన నియమావళి అది మన సరైన ప్రవర్తన కాదు. అందువల్ల కొత్త వారికి ఎలా చెప్పాలి, పాత వారికి ఎలా చెప్పాలి అనే విషయాన్ని మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది. పైగా బాబా వారు అంటున్నటువంటి మాట, అయ్యో నాకెలాగా, నా జీవితం ఎలాగా, ఎలా గడుస్తుంది అని అనుకుంటారేమోనయ్యా, వినండి. రైల్లో కూర్చున్న ప్రయాణికుడు తన పెట్టెని నెత్తి మీద పెట్టుకున్నాడు. ఎందుకురా, అయ్యో రైలు మొయ్యలేదండి, బరువు అవుతుంది, అందువల్ల నా సామాను నెత్తిని పెట్టుకున్నానని. అది పిచ్చివాడు చేసే పని. ఇంతమంది సామాన్లు మోసే రైలు నీ మూట మొయ్యలేదు. అదే రీతిగా స్వామి అంటున్నారు, నువ్వు కష్టాలు పడుతున్నావు అంటే నీకు నాపై నమ్మకం లేదు, నీ కష్టాలు తీరుస్తాను అన్న నమ్మకం లేదు, నీ భారములు నాపై మోపుడు అన్నాను, దానిపై నీకు విశ్వాసం లేదు, అందువల్లే నువ్వు ఈ రకంగా ఉంటున్నావు అని స్వామి చెప్తున్నారు. పైగా బాబా వారు అంటున్నారు, మనం చేయవలసింది ఒకటే ఒకటి. ఏది? చాలా మంచి అనుకున్నట్టుగా కాకుండా భిన్నంగా స్వామి చెప్తున్నారు. స్వామి, నేను నీవాడినయ్యా, నేను నీవాడిని, మేము నీవారము అన్న భావం పెంచుకోవాలే తప్ప, స్వామి నావాడు, ఇటే వస్తారు, నన్నే చూశారు, నాకోసమే వచ్చారు, నువ్వే రావణాసురుడుగా నీకోసమే రావటానికి. రావణాసురుడు కోసం వచ్చింది రామావతారం, కానీ నాకోసమే వచ్చాడే నువ్వు రావణ బ్రహ్మవు అనమాట. అలా కాదు, నేను నీవాడి, నువ్వు నావాడు కాదు, మేము నీవారము. ఎందువల్ల స్వామి అన్నారు, మనకి మనముగా స్వామి సన్నిధికి రావటం కాదు, మిమ్మల్ని నేను ఎంచుకున్నాను అన్నాడు స్వామి. సెలక్షన్ కాని, ఇది ఎలక్షన్ కాదు, నామినేషన్ కాదు. స్వామి, ఎన్నో కష్టాలున్నాయి, ఎన్నో శిక్షలు అనుభవిస్తున్నాను. ఎలాగా స్వామి, నువ్వు దేవుడిగా ఉన్నావు కదా, నాకు ఇలా ఉండవచ్చునా, ఇన్ని ఇబ్బందులు కలగవచ్చునా, ఏమిటి సంసారంలో తాపత్రయాలు అని అనుకుంటావేమో. దాన్ని స్వామి చెప్తున్నారు, నా భక్తులయ్యుండి కూడా మీకు కాస్త కష్టాలు వస్తున్నాయంటే, కొంత శిక్ష పడుతున్నారు అంటే, శిక్ష కాదు అది రక్ష, శిక్ష కాదు అది శిక్షణ అన్నాడు స్వామి. అంటూ చిన్న ఉదాహరణ చెప్పారు, మీ అబ్బాయి పరీక్షలో తప్పితే వాడిని బాగా దండిస్తాం, బాగా కోపడతాం.

0: అదే పక్కింటి వాళ్ళ అబ్బాయి తప్పిదే, తప్పు లేదు నాయన, పేసై చేసేది ఉంది కనుక ఫెయిల్యూర్ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అంటాం. వాడు పోయినా పర్వాలేదు, శంకరమాన్యాలు బట్టినా తప్పు లేదు, మా వాడు మాత్రం బాగా రావాలి, పొరపాటు అయింది కనుక కొడతాం వాడిని. అలాగే అన్నారు స్వామి, నా బిడ్డలు కనుక మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గనక మిమ్మల్ని సంస్కరించే నిమిత్తమై ఇలాంటి అనేకమైన ఒడుదుడుకులు, ఆందోళనలు, సాధక బాధకాలు, నిందలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి అన్న విషయాన్ని గుర్తించండి. ఓసారి అన్నారు స్వామి, ఎన్ని పుస్తకాలు చదవమంటారు, ఎన్ని పుస్తకాలు చదివితే భక్తి పెరుగుతుంది, ఎంత పొరపాటు చూడండి, మస్తకంలో లేని పుస్తకంలో ఏముందిరా అన్నాడు ఆయన. మస్తకంలో లేని పుస్తకంలో ఎక్కడి నుంచి వస్తుంది? పైగా ఇంకో మాట అన్నారు, ఇంత తెలుసుకున్నావు, ఈ తెలుసుకుంది అనుభవిస్తే చాలు, ఈ తెలుసుకున్నది ఆచరిస్తే చాలు, ఈ తెలుసుకున్నది మననం చేస్తే చాలు, ఇంకా నువ్వేమీ చెయ్యక్కర్లేదు అంటూ స్వామి ఓ మాట అన్నారు. మనం ఆశ్రమాల్లో ఉన్నప్పటికీ, మనం ఆధ్యాత్మిక సంస్థల్లో ఉన్నప్పటికీ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం అధికంగా ఉంది. దీని గురించి స్వామి చెప్తున్నారు, నా కొరకు రక్త సంబంధీకులను వదిలేసి వచ్చావు, కానీ రొట్టె ముక్కల కోసం, బొగ్గు ముక్కల కోసం పోటాడుకోవడం ఎంత హీనమో ఆలోచించండి. నిజంగా నీవు పోటాడాలంటే నాతో పోటాడు స్వామి, నాకెందుకు నన్ను అనుగ్రహించవు, భగవాన్ నీ కటాక్షం నాపైన ఎందుకు పట్టలేదు, నువ్వు మా కోసం అవతరించావు కనుక జగడం చేయదలుచుకుంటే నాతో పెట్టుకోండి అన్నాడు ఆయన. అందువల్ల మనం మనలో మనం ఎలాంటి జగడాలు లేకుండా ఉండవలను అన్నదాన్ని ఎంతో మధురంగా ఈనాటి సమాజానికి అర్థమయ్యేటట్టుగా భగవాన్ తెలియజేయడం జరిగింది. చాలామంది స్వామికి ఏమి ఇవ్వాలి, స్వామికి ఏమి ఇవ్వాలి అనుకుంటారు. ఆయన మాట చెప్పారు, నాకేమిటయ్యా నువ్వు ఇచ్చేది, నీకన్నీ నేనే ఇస్తున్నా, నువ్వు నాకు ఇచ్చేది ఏమిటి, పైగా అంతేకాదు నీవంతా దర్శనానికి పోతున్నావు అన్ని దేవాలయాలకి, ఆ క్యూలో నిలబడటం, ఆ ప్యూలంతా మన బయటికి నెట్టడం, పొద్దున్న నుంచి రాత్రి దాకా కూర్చోవడం, ఇది మన అనుభవం. కానీ స్వామి దగ్గర అలా కాదు, ఆయనే మన దగ్గరికి వచ్చి ఎదురుకుండా నిలబడ్డాడు. స్వామి మీకు ఎలా సేవ చేయాలంటే, మీరు నా చేయక్కర్లేదు, మీకే నేను సేవ చేస్తున్నానయ్యా, నేనే మీ దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాను, మీరు నాకు చేసేదేమిటి అని కూడా స్వామి అంటూ ఉన్నారు. అందువల్ల అయితే ఏం చేయాలంటావు స్వామి, భగవంతుడికి పూజ అర్పించేటప్పుడు పుష్పాలతో స్వామిని అర్చిస్తాం, ఈ పుష్పాలతో అర్చించేటప్పుడు మనం ఏం చేస్తాం, ఆ పువ్వులన్నీ శుభ్రంగా కడిగి వాటిల్లో పురుగులేమి లేకుండా చూసి అలాంటి శుభ్రంగా ఉండేటువంటి సౌరభాన్ని వెదజల్లేటువంటి ఆ పుష్పాలను, పరిమళమైన పుష్పాలను స్వామికి సమర్పిస్తాం. అదే రీతిగా ఈ పురుగులు వంటి ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇలాంటివి లేనటువంటి హృదయ పుష్పాన్ని సమర్పించండి, అంతేగాని ఈ పురుగులు ఇవన్నీ పెట్టుకుని నాకెందుకయా, ముందు క్లీన్ చేసుకోమంటున్నాడు స్వామి. అందువల్ల పైగా ఓ ఎవరో అన్నారు, స్వామి తపస్సు చేయడం ఎట్లా, ధ్యానం చేయడం ఎట్లా, దానికి ఎంత బాగా చెప్పారు చూడండి, నువ్వు నా కోసం కాసేపు కూర్చోలేవు దర్శనం కోసం, నా కొరకు కాస్త సేవ చేయలేవు, ఇక నువ్వు తపస్సు ఏం చేస్తావురా అన్నాడు. స్వామి దర్శనం అయిందండి, ఇంకెప్పుడండి, ఇంకెప్పుడండి, సాయంత్రానికి వెళ్ళిపోవాలి, దర్శనాలు అయిపోవాలి, స్పీచ్లు అయిపోవాలి, ఇంటర్వ్యూలు అయిపోవాలి, బహుకరణలు అయిపోవాలి, సాయంత్రం రైలు ఎక్కేయాలి, ఈ బ్యాచా, నా కోసం వేచి ఉండలేనటువంటి వాడివి, నువ్వు తపస్సు ఏం చేస్తావురా అని స్వామి అంటూ వచ్చారు. అందువల్ల నీకు భయం అక్కర్లేదు, దేనికోసం భయపడాలి, స్వామి భగవంతుని కోసం కూడా భయపడక్కర్లేదు, నీ తృప్తి కోసం, నీ ఆనందం కోసం భజన చేయండి, మీకు ఎలాంటి భయం కూడా మీకుండదు అని స్వామి చెప్తూ వచ్చారు. ఎలాంటి విశ్వాసం ఉండాలంటే స్వామి చెప్తున్నారు, భగవన్ నామంతో ఒక రాయి విసిరేసావంటే అది మాణిక్యం అయిపోవాలి, మనం మాణిక్యాన్ని విసిరితే అది రాయి అయిపోతుంది, మన నామం అలా ఉంది, స్వామి యొక్క ఆదర్శం ఆ స్థాయిలో ఉన్నది. పైగా స్వామి చెప్తూ వచ్చారు, ఎక్కడ స్వామి ఒక పాఠశాలని ప్రారంభించారు, పాఠశాలని ప్రారంభిస్తే ఆ పాఠశాల చూడడానికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళి అన్ని కలకండ తినుబండారాలు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, అక్కడ ఉన్నటువంటి యజమాన్యానికి పంచారు, స్వామి అక్కడే ఉన్నారు. తను వీళ్ళు వచ్చి స్వామి వాళ్ళకి పంచాం వాళ్ళకి పంచాం అన్నారు. అప్పుడు స్వామి అంటున్నారు, ఏమిట్రా సంచి అని అడిగారు. స్వామి స్వీట్స్ ఎవరికి, వీళ్ళకి పంచడానికి. అప్పుడు చెప్తున్నారు స్వామి, ఈ పాఠశాల పెట్టింది నేనురా, దీన్ని నడిపించేది నేను, వీళ్ళందరికీ వేతనం ఇచ్చేది నేను, వాళ్ళకి స్వీట్లు ఏమిటిరా, ఇదేమిటి సంగతి అన్నారు. అంటే జీవితంలో వారిచ్చారు, వీరిచ్చారు, వీరు అవకాశం ఇచ్చారు, వీరు నాకు ఈ పదవి ఇచ్చారు, వారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. చెయ్యి, వీళ్ళ ఇచ్చేది మనకి ఉన్నవి పీక్కొని ఉంటే చాలు. ఇవ్వాల్సిన వాడు దేవుడు, వాడి దగ్గర నుంచి వచ్చింది శాశ్వతంగా నిలుస్తుంది. భగవంతుడు గురించి, భగవంతుడి నుండి పొందినది మన కీర్తి, ఇతరు నుండి పొందినది అప్రతిష్ట, అవమానం. ఒక సందర్భంలో ఎప్పుడో చెప్పాను, స్వామి నన్ను ఏదో ప్రెసిడెంట్ గా చేస్తున్నట్టు నాకు కాగితం వచ్చింది స్వామి అని. ఎవడు రా కాగితం పంపేది, నేను నిన్ను చేశాను, వాడెవడు అన్నాడు ఆయన. అంటే స్వామి సర్వము నీవే అందిస్తున్నావు అని భావమే తప్ప, వారిచ్చారు వీరిచ్చారు కాళ్ళవేళ పట్టం సాయి భక్తుల యొక్క లక్షణం కాదు అని మీకు తెలియజేస్తున్నాను. ఒకడు వచ్చాడు, స్వామి నాకు ఏజీ ఆఫీసులో ఉద్యోగం వచ్చింది, ఆడిట్ జనరల్ ఆఫీసులో. ఆయన ఏమన్నారు తెలుసా, నేనే ఇచ్చానురా కానీ ఆ జీతం సాలదు, ఇంకా పై ఉద్యోగం ఇప్పిస్తానులే అన్నాడు. అంటే ఇప్పుడు అవకాశాలు ప్రసాదించడమే కాకుండా భవిష్యత్తులో మన అవసరాలు కూడా గుర్తించి బహుమానాలు అందించేటువంటి బంగారు బాబా, గుర్తించని జీవితము, ఆ నామం పలుకని యొక్క ఆ నాలుక వృధా అని తమకు తెలియజేస్తున్నాను. అందుకే ఎప్పుడు అంటారు, చెవిన పడినవి ఉన్నవే పండగ. స్వామి యొక్క సూక్తులు చెవిన పడితే పండగ, పడకపోతే దండగ. దండగ కానీ మన జీవితం అంతా పండగ. లైఫ్ ఈజ్ ఎ ఫెస్టివల్, లైఫ్ ఈజ్ ఎ సెలిబ్రేషన్ విత్ భగవాన్. స్వామితో జీవితమే ఒక దివ్యమైనటువంటి మహత్తరమైనటువంటి పండుగ గుర్తించాలి. బాబాగారే గనుక మన జీవితాలలో ప్రవేశించకుండా ఉంటే మన గతి ఏమయ్యేదో ఆలోచించండి, మన బిడ్డలు ఏమయ్యారో ఆలోచించండి. ఈనాడు ప్రపంచంలో పిల్లలంతా ప్రపంచ పరివ్యాప్తం అయి ఉన్నారు. పూర్వంలాగా అమ్మాయి ఇక్కడ, అబ్బాయి పక్క ఊరు, అలా పోయింది. ఒకడు ఆస్ట్రేలియాలో, ఒకడు అమెరికాలో, ఒకడు ఆఫ్రికాలో ఉంటారు. వీళ్ళంతా మన ఇళ్లలో, భక్తుల ఇళ్లలో పెరగబట్టి, బాల వికాస్ నుంచి స్వామి గురించి తెలుసుకోబట్టి యావత్ ప్రపంచం కూడా సాయి తత్వము, సాయి సందేశము, సాయి నామము వాళ్ళందరినీ కాపాడుతోంది అని మీకు తెలియజేస్తున్నాను. విదేశాల్లో ఉన్న వాళ్ళంతా ఇలా జరిగింది, ఇంత కష్టమైంది, బాబా నన్ను రక్షించాడు, ఇలా ఉంది, ఎలా అవుతుందా అనుకున్నాను, స్వామి నన్ను రక్షించాడు. కనుక స్వామి బంగారు బాబా మన జీవితాల్లో దొరికాడు అంటే ఇంతకన్నా మహాదృష్టం లేదు, దాన్ని వదులుకోకూడదు. చిక్కిన సాయిని వక్కలేయక చక్క చేసుకోనండి అన్నారు. వక్కలేయక మాట రాయలసీమ మాట, ఏదో వక్కలేకుండా వక్కలేమో అనుకున్నాను నేను. స్వామి చెప్పారు, ఏమి అట్ల కాదు, వక్కలేకుండా డ్రాప్ అని చెప్పారు. వక్కలేయక అనగా జార విడుచుకోవడం. చిక్కిన సాయిని వక్కలేయక జార విడుచుకొనక చక్క చేసుకోనండి. పోయిన చిక్కదు పర్తీసుని పాద సేవయండి అన్నారు. కనుక నేనేదో చేస్తున్నాను, నేను చేయకపోతే నా తాత చేస్తాడు ఇంతకంటే గొప్పగా. ఈ అవకాశం పోయినటువంటి దౌర్భాగ్యం నీకు పట్టింది, అవకాశాలు పోకూడదు, మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు. అందువల్ల స్వామి నువ్వు ఈ అవకాశం ఇచ్చావు, దీన్ని నిజంగా దీని సద్వినియోగం నేను చేసుకుందాం అనుకుంటున్నాను అనేటువంటి భావనలో మనలో ఎప్పుడు కూడా ఉండాలి. పైగా స్వామి అంటారు, ఆయన దర్శనం అయ్యాక వెళ్ళిపోతుంటారు జనం, అప్పుడు అంటున్నారు, సాకమ్మ అని ఒక మహాభక్తురాలు ఉండేది, ఆమెతో స్వామి అన్నారు, సాకమ్మ నా కోసం నువ్వన్నా ఉండద్దు, అందరూ వెళ్ళిపోతున్నారు, నువ్వన్నా ఉండు. స్వామి నాకు చాలా పనులు ఉన్నాయి. అదేమిటి, ఇక్కడ అంటే పనికి మాని వాళ్ళు, పనులేని వాళ్ళు ఉంటున్నారు అనుకుంటున్నావా, వీళ్ళకి చాలా పనులున్నాయి, నన్ను మించిన పనే ఉంది అన్నారు స్వామి. అంటున్నారు, ఏముంది, మీ మాటలు ఏమన్నా బాగున్నాయా, మీ పిచ్చిగోల షడ్డులోనే వింటూనే ఉన్నాగా, తెగిన వేలుకు కూడా సున్నం పెట్టరు, మీ చాగని నాకు తెలీదా, ఇవే స్వామి మాటలు, నా సొంతం ఏదీ లేదు. అందువల్ల మన స్వామి చెప్పిన రీతిగా, వారు మనకు బోధించిన ఆదర్శాన్ని నిలబెట్టుకునేలాగా జీవించడం, వర్తించడం చాలా అవసరం. ఈనాడు ప్రప్రథంగా మనం చేయవలసినది అంటే సత్యసాయి సాహిత్యాన్ని, సత్యసాయి జీవితాన్ని సమాజానికి ఎలా తీసుకువెళ్ళాలి అనేది ఆలోచించాలి. అదొక శాస్త్రీయమైన విధానం. అనేకమైన ధార్మిక సంస్థలు చూచి ఉన్నాను, ఒక సుశిక్షణ ఉంటుంది, ఏ అంశములపైన దానిపైన పరిశోధన ఉంటుంది. ఈ పరిశోధన వ్యాసంగం చేత విశేషమైన అనుభవమును పొంది ఇలాంటి సుశిక్షితులైన దీక్షాదక్షులైనటువంటి కార్యకర్తలు సమావేశంలో ప్రవేశిస్తే, సమాజంలో ప్రవేశిస్తే సత్యసాయి ప్రభంజనము, సత్యసాయి ఆధ్యాత్మిక సంస్థ కొన్ని వందల సంవత్సరములు తారాస్థాయిలో ఉంటుంది. ఇందులో ఎక్కడ సంశయించిన పని లేదు. ఎడ్యుకేషన్ హ్యూమన్ వాల్యూస్, మానవాభివృద్ధ శిక్షణ ప్రప్రథమంగా ప్రారంభించిన వారు భగవాన్ బాబా. కానీ వారు అనుకున్నంత స్థాయిలో మనం చేయటం లేదు. ఇతర సంస్థల గురించి నేను ప్రస్తావించకూడదు, కానీ నాకు తెలిసిన ఒక ఆధ్యాత్మిక సంస్థ ఇంకా బాగా చేస్తున్నారు మనకంటే. దాన్ని స్థాపించింది బాబా గారు. అంతేనా, మరొకటి కూడా గమనించండి, స్వామి ప్రారంభించింది ఈ జ్యోతి ధ్యానం ఏనాడో చెప్పారు 1950లో. మనకి ధ్యానం పోయింది, పరధ్యానంలో పడ్డాం. ఇలాంటి వారికి ఈ జ్యోతి ధ్యానం అనేటువంటి ఒకే ఒక ఐడియా తీసుకుని ఒక మహాద్భుతమైన ఆధ్యాత్మిక సంస్థ ఈనాడు నడుస్తోంది ప్రపంచంలో. సత్యసాయి ఈజ్ ఆల్వేస్ ఫస్ట్, సత్యసాయి ఈజ్ ఆల్వేస్ ఇన్ ది ఫోర్ ఫ్రంట్, ఎప్పుడు ముందున్నటువంటి స్వామి. ఆ ముందు అందించే మార్గదర్శక సూత్రాలను మనం గమనించి మనం కూడా ముందుండవలనే తప్ప, ఇది ఎవరో ఇతరులు ఏదో మనకంటే ముందుగా సాధించారు అంటాం అలాంటిది ఎలాంటి అంటే, ఇంజిన్ ముందెళ్ళిపోయింది, కంపార్ట్మెంట్లు వెనకాల పడిపోయాయి. బాబా ఇస్ ఆల్వేస్ ఇన్ ద ఫ్రంట్. ఫిజిక్స్ స్టూడెంట్స్ తో మాట్లాడుతుంటే ఆయన క్వాంటమ్ మెకానిక్స్ మాట్లాడతారు, ఎంబీఏ వాళ్ళతో మాట్లాడుతుంటే రీ ఇంజనీరింగ్ మాట్లాడతాడు. మరి మనం ఎక్కడున్నాం? చాలా స్లోగా ఉన్నాం. సమకాలీనమైన ఆధ్యాత్మిక సంస్థల కంటే మన ముందుండాలి, అందరూ మనని చూడాలి. స్వామి యొక్క ఆదర్శమే అనేక ప్రభుత్వాలకు కారణమైంది. ఇటీవల నేను వెళ్లాను కొలంబియాకి. ఆ కొలంబియాలో గవర్నర్ గారు పిలిచాడు మాట్లాడదామని. మనకి మనంగా వెళితే తహసీల్దార్ కూడా మన మొహం చూడడు, బాబా గారి పేరుతో వెళితే గవర్నర్లు మన కోసం ఎదురు చూస్తారు. మనకి మనంగా వెళితే ఏ స్థాయో చీపురు పళ్ళ ఖరీదు కూడా చెయ్యము అన్న సంగతి నాకు బాగా తెలుసు. గుండె స్పందన ఎన్నిసార్లు అంతకంటే ఎక్కువగా నాదే ఉంది నాదే ఉంది అనుకుంటాను నేను. ఆ గవర్నర్ గారు పిలిచి కొలంబియాలో ఆయన అన్నాడు, ప్రపంచాన్ని రక్షించాలంటే సత్యసాయి బాబా గారు మాత్రమే అన్నాడు. ఏమండి, నేను నా భార్య రాదలుచుకున్నాం పుట్టపర్తిలో, బహుశా స్పోర్ట్స్ మీట్కి జనవరిలో వస్తాం అన్నాడు. అంటూ ఇక్కడ స్వామి గురించి చెప్పేద్దాం అనుకున్నాను. వెంటనే చేతికి ఉంగరం చూపించి ఇది బాబా గారు ఇచ్చారండి అన్నాడు. తన టేబుల్ దగ్గర తీసుకెళ్లి స్వామి ఫోటో పెట్టుకున్నాడు. త్వరలో 15,000 మంది కళాశాల అధ్యాపకులకు మానవాభివృద్ధి శిక్షణ పైన ఒక చక్కని ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుంటున్నామండి, దాని మీ సహకారం కావాలండి అడిగారు. ఎక్కడి నుంచి వస్తుంది? ప్రపంచం అంతా వారి కార్యక్రమాల కొరకు ఎదురు చూస్తున్నది. వీటిని నడిపించవలసిన బాధ్యత మనకున్నది. మనంతా సమైక్యంగా నడవాలి. మనలో ఎక్కడ హెచ్చు తగ్గులు ఉండకూడదు. అంతా ఒకటే సుమ. సత్యసాయి స్టాండ్స్ ఫర్ యూనిటీ, దట్ యూనిటీ ఈజ్ ది డివినిటీ అనే భావం ఉండాలి. ఇటు ఏకత్వమే అదే దివ్యత్వము తప్ప తారతమ్యములు కాదు. కానీ సత్యసాయి విషయంలో రెండున్నాయి, సాయి మిషన్, సాయి మెసేజ్. కార్యక్రమాలు చేస్తున్నావు చేస్తున్నావు, కార్యక్రమాలు కార్యక్రమాల కోసం కాదు. ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడ ఆసుపత్రి కడుతున్నప్పుడు సూపర్ స్పెషాలిటీ మా కళాశాల పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళ చేత సేవా కార్యక్రమం చేయిస్తున్నాను. నేను కూడా అక్కడే ఉన్నాను. స్వామి కారు ఆపి అన్నారు, ఏం జరుగుతోంది అక్కడ? స్వామి సిమెంట్ బస్తాలు మోస్తున్నారు, ఇసుక మోస్తున్నారు, సేవ చేస్తున్నారు. అలాగా కూలీలు బట్టి నేను చేయించుకోలేనా? కూలీలు ఇంకా బాగా చేస్తారు, ఇంకా త్వరగా చేస్తారు. మీ చేత ఎందుకు చేయిస్తున్నానో తెలుసా? సేవా తత్వం మీకు తెలియాలి, నామంతో మీరు సేవ చేయాలి, అంతేగాని కూలీలా కాదయ్యా అన్నారు. అందువల్ల సేవా కార్యక్రమాలు ఎన్నో చేయవచ్చు, దానికి సంబంధించిన తత్వం మనకు తెలిసిందా? దానికి కావలసిన సందేశం మనకు అందిందా? దానికి లక్ష్యాలు మనం గుర్తించామా అనే విషయం గుర్తించినప్పుడు ఈ సేవా కార్యక్రమములకు అర్థం ఉన్నది, పరమార్థం ఉన్నది. లేకపోయినట్లయితే వాటికి ఆటంకం కలిగే ప్రమాదం కూడా ఉన్నది. ప్రచారము మేము ఇచ్చేస్తున్నాం ఇచ్చేస్తున్నాము అని మనం చెప్పడం కాదు, బయట వారు చెప్పాలి, బయట సంస్థల వారు చెప్పాలి, సమాజంలో పెద్దలు చెప్పాలి అనే విషయాన్ని గుర్తించాలి. స్వామి ఎప్పుడు కూడా నేను ఇచ్చేశానని చెప్పలేదు. అందరూ వచ్చి స్వామి ఇచ్చేశారు ఇచ్చేశారు అంటారు. ఓహో అట్లనా అట్లనా అని అంటారే తప్ప నేను ఇచ్చేశాను నీకు తెలియదా అన్నారు. ఆయన భగవంతుడు. అదే రీతిగా మనం కూడా స్వామి యొక్క బాటలో ప్రయాణిస్తూ మన ప్రచారం మానుకొని సమాజంలో పెద్దల ద్వారా చెప్పించి పెద్దలు గుర్తించేలాగా చేసి ఈ సేవా తత్వాన్ని అనుభవించి సాయి ఉద్యమంలో నడుం కట్టవలసిన అవసరం ఉన్నది. కనుక మరొక్కమారు హృత్పూర్వకంగా ఈ రేడియో సాయి వారి యొక్క వార్షికోత్సవ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ భగవాన్ బాబా వారికి ఆశీస్సులు పుంఖానుపుంఖములుగా కుంభవృష్టి కృపావృష్టి మీ పైన ఉండవలనని స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయిరాం. మీ అనిల్ కుమార్.
1: అపాయంలోనే కాదు స్వామి మన సౌఖ్యంలో కూడా ఉంటారు. వారి నామం చేస్తే చాలు. ప్రశాంతి నిలయం నా దివ్య సన్నిధి, అది స్వర్గధామం, ఇక్కడి నుండే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని స్వామి చెప్పారు. సాయి ప్రేమతత్వాన్ని యావత్ ప్రపంచానికి మనం పంచాలి. భావి భారత పౌరులైన యువత స్వామి సాహిత్యాన్ని చదవాలి, అందులోని సారాన్ని గుర్తించి తదనుగుణంగా నడుచుకోవాలి. మనందరం సమైక్యంగా నడవాలి. ఇవి ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారు ఇప్పుడు తమ ప్రసంగం ద్వారా అందించిన కొన్ని ముఖ్యమైన అంశాలు. సర్, మీరు మీ విలువైన సమయాన్ని వెచ్చించి రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల ప్రథమ వార్షికోత్సవ వేడుకలో అందించిన సందేశం చాలా విలువైనది. మా శ్రోతలందరూ కూడా మీరు చెప్పిన అంశాలను శ్రద్ధతో విని వాటిని ఆచరణలో పెడతారని ఆశిస్తున్నాము. మీరు రేడియో సాయి తెలుగు ప్రసారాల ఆవిర్భావం జరిగినప్పటి నుండి 70కి పై చిలుకగా ఆధ్యాత్మిక ప్రసంగాలను అందించి తెలుగు ప్రసారాలకి ఒక దిశానిర్దేశం గావించారు. మీరు మరెన్నో ప్రసంగాలను రేడియో సాయిలో మున్ముందు అందిస్తారని కూడా ఆశిస్తున్నాం సార్. మరొక్కసారి ధన్యవాదాలు. సాయిరాం.
0: సాయిరాం.

ఇంతవరకు మీరు ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారి అవతారవాణి ఆధ్యాత్మిక ప్రసంగం విన్నారు. ధన్యవాదాలు సాయికృష్ణ. ఓం శ్రీ సాయిరాం. సర్వేశ్వరుడు, సర్వజగద్రక్షకుడు, దీనానాథుడు, అనాథనాథుడు అయిన సత్యసాయి పరమాత్మని దివ్య పాదారవిందాలకు నమస్సుమాంజలులు. రేడియో సాయి శ్రోతలందరికీ మనఃపూర్వక సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ మొదటి వార్షికోత్సవ సందర్భంగా ప్రశాంతి నిలయం నుండి సమర్పిస్తున్న ప్రత్యేక తెలుగు ప్రసారంలో భాగంగా ఇప్పుడు సంగీత శిరోమణి శ్రీమతి వైవిఎస్ పద్మావతి గారి కర్ణాటక సంగీత సభ వింటారు. ఈ సభను మీకు అందిస్తున్న రేడియో సాయి బృందం సభ్యుడు ఎంఎస్ ప్రకాష్ రావు. శ్రీమతి వైవిఎస్ పద్మావతి గారు తిరుపతి తిరుమల దేవస్థానం వారి వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో గాత్ర సంగీత విభాగంలో అధ్యాపకులుగా ఉన్నారు. తమ తండ్రిగారి వద్ద, తల్లిగారి వద్ద సంగీత శిక్షణను ప్రారంభించి తదనంతరం ప్రఖ్యాత విద్వాంసులు ఆకెళ్ల ప్రభాకరమూర్తి, శ్రీ డి పశుపతి, శ్రీ బాలసుబ్రహ్మణ్యం, శ్రీమతి జయ గారి వద్ద మెరుగులు దిద్దుకున్నారు. ఆకాశవాణిలో బి హై గ్రేడ్ కళాకారిణిగా ఈనాడు కడప ఆకాశవాణి కేంద్రం నుంచి తమ గానాన్ని వినిపిస్తున్నారు. సంగీత శిరోమణి, సంగీత విద్వాన్ మణి బిరుదులతో వారు సత్కరింపబడ్డారు. వీరి సరసన వైలిన్ సహకారం అందిస్తున్నవారు శ్రీమతి వేదవడి గణేష్, మృదంగ సహకారం అందిస్తున్నటువంటి కళాకారులు శ్రీ ధన్వాడ అనంత్, ఆకాశవాణిలో ఏ గ్రేడ్ కళాకారులు, సత్యసాయి మీర్పురి సంగీత కళాశాలలో మృదంగంలో లెక్చరర్గా ఉన్నారు. ఘటం సహకారాన్ని అందిస్తున్నటువంటి వారు శ్రీ సచిన్, సత్యసాయి మీర్పురి సంగీత కళాశాల విద్యార్థి. ఈనాటి కర్ణాటక సంగీత సభ సిద్ధి వినాయకం అన్న ముత్తుస్వామి దీక్షితర్ కీర్తనతో ప్రారంభమవుతుంది. రాగం షణ్ముఖ ప్రియ, రూపకతాళం.

ఇంతవరకు మీరు శ్రీమతి వైవిఎస్ పద్మావతి గారి కర్ణాటక గాత్ర సంగీత సభను విన్నారు. తరువాత కార్యక్రమం ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి ఆధ్యాత్మిక ప్రసంగం. శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు వృత్తిరీత్యా కెమికల్ ఇంజనీర్. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశంతో పాటు 23 దేశాలలో నూనె పరిశ్రమల ప్రణాళికలు రూపొందించి నిర్మించారు. ఆధ్యాత్మిక అంశాల మీద వేలాది ప్రసంగాలతో జనవాహినిలో ఆధ్యాత్మిక బీజాలు నాటారు. భక్తి భావాలను చిగురింపజేశారు. సాధనకు మార్గనిర్దేశం చేశారు. సత్యనిష్ట శ్రీమతి వైవిఎస్ పద్మావతి గారి కర్ణాటక గాత్ర సంగీత సభను విన్నారు. తరువాత కార్యక్రమం ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి

0: ఆధ్యాత్మిక బీజాలు నాటారు, భక్తి భావాలను చిగురింపజేశారు, సాధనకు మార్గనిర్దేశం చేశారు. సత్యనిష్ట, సాయి రమణీయం, మౌనోపదేశం, దర్శన పౌర్ణిమ, ప్రస్థానం, అంతర్ముఖం, భజగోవిందం, శంకరభారతి మొదలైన ఆధ్యాత్మిక గ్రంథాలు రచించారు. వారి వాక్ ప్రవాహం కమనీయంగానూ రమణీయంగానూ ఉంటుంది. ప్రశాంతిరళయం ప్రాశస్త్యం, మహాసమాధి వైశిష్టత గూర్చి ఇప్పుడు శ్రీ విఎస్ఆర్ మూర్తి గారిచ్చే ప్రసంగాన్ని వినండి. సాయిరాం విఎస్ఆర్ మూర్తి గారు.
1: సాయిరాం. సౌందర్యసార సర్వస్వం మందస్మిత మనోహరం, వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం, తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయీశ్వరం, ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్మి, పరమ మాహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, ఈరోజు సత్యసాయి భగవానుని అధ్యాత్మ చరిత్రలో ఒక ప్రముఖమైనటువంటి రోజు. ఏ సత్యసాయి భగవానుడి దివ్య సంకల్పం చేత రేడియో సాయి స్వామి యొక్క అవతార వాణి 188 దేశాలలో వినపడాలని కలిగిందో, ఆ ప్రణాళికలో ఒక భాగంగా 10 సంవత్సరాలు గడిచి నిజానికి 11వ సంవత్సరంలో ఈ రోజున ప్రశాంతి నిలయంలో కూర్చొని స్వామిని గురించిన, ప్రశాంతి నిలయాన్ని గురించిన, దివ్య సన్నిధిని గురించినటువంటి కొన్ని విశేషాలు మనం చెప్పుకోవాలి. అందులో భాగంగా ఈరోజు ప్రశాంతి నిలయమంతా ఒక పండుగ వాతావరణాన్ని పొంది ఉన్నది. బయటంతా ఒక ప్రశాంత మాధురి నిశ్శబ్దం అలవుకున్నటువంటి వేళ. సర్వేశ్వరుడైనటువంటి స్వామి, సర్వాంతర్యామి అయినటువంటి స్వామి సర్వహృదయాలలో తన కరుణని ఒక అనాహతనాదంగా వినిపిస్తున్నటువంటి దివ్య మధురమైనటువంటి క్షణంలో స్వామిని గురించిన తలపు ఒక పులకరింత, స్వామిని గురించినటువంటి ఒక ఆలోచన, ఒక మధుర భావనకి, అధ్యాత్మ సాధనకి అది బీజప్రాయమై భూజప్రాయమై అంటే విత్తనంగా మొలకెత్తింది, వృక్షంగా మారక తప్పని స్థితి. ఆ స్థితిలో ఒక అద్భుత సన్నివేశం ఈ క్షణాన్ని గుర్తొస్తున్నది. వేదవ్యాసుల వారు వింధ్యపర్వతాలు దాటి పరమేశ్వరుడి యొక్క ఆగ్రహానికి గురై దక్షిణాపథంలో ఉన్నటువంటి ద్రాక్షారామానికి వచ్చినప్పుడు అగస్త్యుల వారు వారికి స్వాగతం పలికారు. అగస్త్యుల వారు స్వాగతం పలుకుతున్నటువంటి వేళ కుశల ప్రశ్నలలో వేదవ్యాసుల వారిని అడిగారు, కాశీ ఎట్లా ఉన్నది అని. కాశీలో గంగ ప్రవహిస్తున్నది, ఆకాశంలో నక్షత్రాలు మొలకెత్తుతూనే ఉన్నాయి, నిర్భరమైనటువంటి బహుసుందరమైనటువంటి విభూతి పరిమళంతో కూడినటువంటి గాలులు వీస్తూ ఉన్నాయి, కాశీనగరం శివాత్మకంగా ఉన్నది అన్నారు వేదవ్యాసుల వారు. మరి మీరు కూడా లోపాముద్రతో సహా, మీ సతీమణి అయినటువంటి లోపాముద్రతో కలిసి కాశీక్షేత్రంలో ఉన్నారు కదా, అప్పుడు కాశీలో మీరేం చేసేవారు అన్నప్పుడు, ఈవేళ ప్రశాంతి నిలయంలో మనం ఏం చేస్తున్నామో, అగస్త్యుల వారు కాశీలో ఏం చేశారో ఆ రెండింటినీ మనం సమన్వయం చేసుకుంటే ఆయన వర్ణన చేశారు, కాశీపుర వర్ణన. ఆనందంబున అర్ధరాత్రముల

శేఖరు శంభున్ శ్రీకంఠున్ పాడెదన్ మేనెల్ల పులకాంకుర ప్రకరముల్ నిండార మిన్నీటిలో. ఈవేళ స్వామిని గురించి మాట్లాడాలి అని అనిపించినప్పుడు, అనుకోవలసి వచ్చినప్పుడు, ఆ సన్నివేశం ఏర్పడినప్పుడు శరీరమంతా రోమాంచితం అవుతున్నది, మనస్సంతా ప్రశాంతి నిలయమైపోతున్నది. ఇక ప్రశాంతి నిలయాన్ని గురించి ఏం చెప్పాలి అన్నప్పుడు, ప్రశాంతి నిలయము స్వామి భిన్నం కావు, రెండూ ఒక్కటే. స్వామే ప్రశాంతి నిలయం, స్వామి ఉన్న ప్రదేశం ప్రశాంతి నిలయం. ఇక్కడ అధ్యాత్మపరంగా రెండు విషయాలు ముచ్చటించుకోవాలి. 1950

100వ సంవత్సరం భారతీయ అధ్యాత్మ చరిత్రలో ఒక మహోత్కృష్టమైనటువంటి సంవత్సరం. అది కాలం పుణ్యకాలం. కారణం ఏంటంటే ఏప్రిల్ 14, 1950 రాత్రి 8:47 భగవాన్ శ్రీ రమణ మహర్షి యొక్క మహాపరినిర్వాణం జరిగింది. తదనంతర కాలంలో డిసెంబర్ 5వ తారీఖున అదే సంవత్సరంలో అరవిందయోగి యొక్క మహాపరినిర్వాణము జరిగింది. ఈ రెండింటి మధ్య సత్యసాయి భగవానుడి జన్మదినమైనటువంటి 23/11/1950 ప్రశాంతిలయం సర్వ ప్రపంచానికి సానందపూర్వకంగా ప్రేమపూర్వకంగా సర్వ మతాలకు ఆహ్వానం పలుకుతూ ద్వారం తెరిచినటువంటి వేళ అది. ఇది పరమోత్కృష్టమైనది. స్వామి సంకల్పాలు ఎంత దివ్యంగా ఉంటాయి అనటానికి ఇది ఒక ఉదాహరణ. గురు పరంపరానుగతమైనటువంటి అధ్యాత్మ చరిత్రలో అవతారమూర్తుల యొక్క పరంపర కూడా కాలప్రవాహంతో సమాంతరంగా సాగినటువంటి వేళ స్వామి ఈ కొత్త ద్వారాన్ని, కొత్త అవకాశాన్ని, ఒక వినూత్నమైనటువంటి మానవతా పరిమళంతో కూడిన అధ్యాత్మ భావనని ఈ ప్రపంచానికి అందించటానికి శ్రీకారం చుట్టినటువంటి సన్నివేశం ఇది. అప్పుడే స్వామి ఒక మాట అన్నారు, ఇక్కడే ఉండి ఈ ప్రశాంతి నిలయం నుంచే సర్వ సృష్టిని నేను నడిపిస్తాను, సర్వ మానవులలో ఉన్నటువంటి మానవతా స్ఫూర్తిని నెమ్మదిగా ప్రకాశమానం చేసి భారతీయ అధ్యాత్మను, భారతీయ సంస్కృతిని పరిమళభరితంగా సర్వ మానవులకి అందే దిశగా జాతి, మత, కుల, వర్గ, వర్ణములకు అతీతంగా సనాతనమైనటువంటి ఆర్షధర్మాన్ని మనమందరం కూడా అధ్యాత్మ భావనగా జీవితాన్ని సాగిద్దామని స్వామి ప్రకటించినటువంటి సన్నివేశం ఆ 23/11/1950. సత్యసాయి భగవానుడి అవనీ సంచారం నిజానికి 86 సంవత్సరాలు. తొలి 14 ఏళ్లు పక్కన పెట్టినట్లయితే 72 సంవత్సరాలంతా అది ప్రబోధమయం. అందులో మనం మాట్లాడుకుంటున్నటువంటి ప్రశాంతి నిలయానికి ఈ 2012 నాటికి 62 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి వేళ. ఈ 62 సంవత్సరాలు స్వామి యొక్క 86 సంవత్సరాల అధ్యాత్మ సంచారంలో ప్రబోధాత్మకమైనటువంటి భావనలో పెనవేసుకుపోయి ఉన్నది గనక ఇక్కడ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి క్షేత్రం. కారణం రామకృష్ణాది అవతారాలు, అంతెందుకు స్వామి కంటే ముందు వచ్చిన అన్ని అవతారాలు కూడా ఒకచోట పుట్టినై, మరొక చోట ప్రవహించినై, ఇంకెక్కడో అవతారాలు పూర్తి చేసుకున్నాయి. కాని పుట్టపర్తిలో మాత్రం జరిగింది ప్రత్యేకం, అది విశిష్టం, అది వరిష్టం. స్వామి అవతారాన్ని తాల్చింది ఇక్కడ, అవతారాన్ని నడిపించింది ఇక్కడ, అవతారాన్ని పూర్ణం చేసింది కూడా ఇక్కడే గనక ఇది మహామహిమాన్వితమైనటువంటి ఒక దివ్యమైనటువంటి క్షేత్రభూమిక. ఈ భూమికలో పరమేశ్వరుడు జనార్దనుడైనటువంటి వేళ. జనంతో, జగత్తుతో సంచారం చేసినటువంటి ఇంత మహత్పూర్ణమైనటువంటి అవతారం మరొకటి చరిత్రలో మనకు కానరాదు. ఎందుకంటే అనేక సంవత్సరాలు మనందరి అనుభవమే, స్వామి స్వయంగా మహాలావణ్య రేఖావిలాసంగా మన దగ్గరకు నడిచి వచ్చి మన ఇక్కట్లని, మన ఇబ్బందులని, మన ఆనందాలని, మన సుఖాలని, మన జీవన విధానాన్ని పంచుకున్నటువంటి పరమాత్మ సాయి. అది నెమ్మది నెమ్మదిగా అధ్యాత్మలో 2011వ సంవత్సరం వచ్చేపటికి ఈ సర్వ ప్రపంచానికి సత్యధర్మ శాంతి ప్రేమలు, దానితో పాటు అహింస కూడా బోధించి ఈ మానవాళికి ఆధునికమైనటువంటి, అధునాతనమైన, సమకాలీనమైనటువంటి మానవాళికి ఒక ఉద్బోధ చేశారు. కరంజియా అడిగాడు సత్యసాయి భగవానుణ్ణి, బాబా మీ అవతార ఉద్దేశ్యం ఏమిటి అని. ఏం లేదు, మానవుడిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మానవుడికి పరిచయం చేసి, తనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ఆ మానవుడు ఎరిగేలాగా చేసి, ఎరిగిన మానవత్వంతో మాధవత్వాన్ని తాను తన లోపలే ఆంతరంగికంగా అనుభవించే దిశగా ఈ సర్వ సృష్టిని నడిపించటమే నా అవతార ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. కార్యకలాపాలకు వచ్చినట్లయితే వేదోద్ధరణ, ధర్మోద్ధరణ, దీనజనోద్ధరణ అనబడేటువంటి ఈ 3 ప్రధానమైనటువంటి కలాపం, అవతార ఉద్దేశ్యం అదైతే కలాపం మాత్రం ఈ 3. ఈ కలాపాలు సత్యసాయి భగవానుడి యొక్క దివ్య అవతారంలో ప్రధానమైనటువంటి భూమికని వహించి యావత్ ప్రపంచాన్ని కూడా,
అధ్యాత్మమయం చేసినటువంటి ఆ దివ్యమైనటువంటి అనుభవాలు చరిత్ర మనందరికీ అవగతమే. ఇక మానవుడిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని అనుభవించే దిశగా స్వామి సులువైనటువంటి సాధన చతుష్టయాన్ని చెప్పారు. మానవుడిలో ప్రధానంగా ఉన్నటువంటి దానవత్వ, దీనత్వ, మానవత్వ, దివ్యత్వ అనబడేటువంటి నాలుగింటిని కూడా ఇటు వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, అనేకమైనటువంటి వాటిని, అంతేకాక భారత భాగవత రామాయణాలు, భగవద్గీత, వీటన్నింటి మీద సత్యసాయి భగవానుడు స్వయంగా వాహిని స్వరూపంగా తనను తానే ఆవిష్కరించుకున్నటువంటి పరమోత్కృష్ట సన్నివేశాన్ని మనం చూశాం, అనుభవించాం, దాంట్లో మనందరం ఉన్నాం. భగవంతుణ్ణి ఎరగాలి అంటే నీవు ఏ మార్గం ఎంచుకున్నావన్నది ప్రధానం కాదు, ఎంచుకున్న మార్గంలో మాత్రం నువ్వు నిష్టగా ఉండు. ఏ నిష్టతో, ఏ నైర్మల్య సిద్ధితో నీవు గనక నీ అధ్యాత్మని కొనసాగిస్తావో, కొనసాగించగలిగినట్లయితే నీలో ఉన్న దివ్యుడు నీకు అక్కడికొస్తాడు, అనుభవంలోకి వస్తాడు, అనుభూతి చెందిస్తాడు, విభూతిని చిందిస్తాడు. దీనిని మించినటువంటి దివ్యమైనటువంటి ఒక అధ్యాత్మ భావన ఇంత సులభంగా, ఇంత సరళంగా, ఇంత సూటిగా, గంభీరంగా ప్రవచించిన, బోధించిన, ప్రబోధించిన, ప్రసారించినటువంటి అవతారం మరొక్కటి మనకు కానరాదు. అట్లాగే ప్రశాంతి నిలయంలో ఒక వేదఘోష, ఉపనిషద్ భాష, అనేకమైనటువంటి ప్రజ్ఞామూర్తులందరినీ, అనేకానేకమైనటువంటి మతాల వారందరినీ కూడా ఒక గొడుగు కింద తీసుకొచ్చి కూర్చోబెట్టినటువంటిదే సత్యసాయి భగవానుడి యొక్క ఘన గరిమ. గరిమ అనిమాది సిద్ధులలో ఒకటి, ఒక సిద్ధి. ఈ సిద్ధత్వం శుద్ధుడైన వాడికే వస్తుంది. అసలు శుద్ధ చైతన్యమే సత్యసాయి భగవానుడిగా వచ్చినప్పుడు ఆ గరిమ ఘనగరిమ కాక ఏమవుతుంది? ఘనగరిమ ఏది అంటే సనాతనమైనటువంటి భారతీయమైనటువంటి ఒక సంస్కృతి వైభవాన్ని అనేక దేశాలలో సుప్రతిష్టం చేసి, ద్వీపాలలో, దేశాలలో ఎల్లలు చెరిపి సర్వ మానవాళిని కూడా ఒక వసుధైక కుటుంబకం అనేటువంటి ఒక వేద ప్రామాణికమైనటువంటి ఒక సమసమాజమైనటువంటి స్థితిని ఈ ప్రపంచానికి అందించినటువంటి వారు సత్యసాయి భగవానుడు. కనుక ప్రశాంతి నిలయంలో ఏమున్నది అంటే ఈ ప్రపంచానికి ఏం కావాలో అదంతా ఇక్కడ ఉన్నది. ప్రశాంతి నిలయంలో ఏమీ లేదు అంటే ప్రపంచానికి ఏది దుఃఖం కలిగిస్తున్నదో అది మాత్రం ఇక్కడ లేదు. గనక ఇక్కడి ఉన్నదంతా కూడా ఆనందము, స్వానందము, స్వాదువైన భావన, ఒక పూర్ణమైన స్థితి, ఒక నిబ్బరము, ఒక నిశ్చలత, ఒక నిరంజనము, ఒక నికేతనమైనటువంటి ఒక సంతుష్టమైన అధ్యాత్మ సంస్థిత భావన గనక ఆ భావన లహరులలో అధ్యాత్మని సత్యసాయి భగవానుడు ఒక నావ మీద కూర్చోపెట్టి ఆ నావను నడిపించినటువంటి ఒక ప్రత్యక్షమైనటువంటి పరమాత్మ భావనగా మనందరికీ కూడా ఒక అనుభవాన్ని కలిగించారు. కనుక మానవత్వము, మాధవత్వము ఒక నాణానికి రెండు బొమ్మా బొరుసుల వలె ఉన్నవే తప్ప మానవత్వాన్ని మించి మాధవత్వం లేదని, మానవత్వం పరిమళిస్తే దాని పేరు మాధవత్వమని నిర్ద్వంద్వంగా ప్రకటించి సప్రేమకంగా, సాదరంగా, పరిపూర్ణమైనటువంటి ఒక కరుణా ప్రవాహంగా పరమేశ్వరుడైనటువంటి స్వామి ప్రశాంతి నిలయాన్ని సర్వ ప్రపంచానికి కూడా ఒక పీస్ సెంటర్గా మార్చారు. కేవలము తన దివ్య జీవన విధానం ద్వారా బోధించటం వేరు, ప్రబోధించటం వేరు, అనుష్ఠానం చేయటం వేరు, ఆచరించటం వేరు, ప్రసారం చేయటం వేరు. ప్రసారం చేసినటువంటి వాడే ఉత్తమోత్తమైనటువంటి గురువు గనక, గురు ఈజ్ అ ట్రాన్స్మిటర్ అంటాం. దేనిని ప్రసారం చేశారు అంటే దివ్యమైనటువంటి, అనంతమైనటువంటి కాంతులని, శక్తులని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి రేణువుకి కూడా అందించి సత్యసాయి భగవానుడు పరదైవతమై సర్వ ప్రపంచం చేత జయజయలు అందుకున్నటువంటి పరిపూర్ణమైనటువంటి మానవతా మూర్తి సత్యసాయి భగవానుడు. ఇక అతిమానుషమైనటువంటి అనేకానేకమైన మహిమలు, అనుగ్రహాలు నిదర్శన పూర్వకంగా ప్రదర్శించి ఈయన కేవలము మానవుడు మాత్రమే కాదు, ఈయన పరదైవమే అనేటువంటి ఒక దివ్య భావనని మనందరి యందు నిలబెట్టి కేవలము ప్రబోధమైనటువంటి విధానం మాత్రమే కాక సమాజపరమైనటువంటి అనేకానేకమైన కల్మషాల అన్నింటినీ కూడా తొలగించే దిశగా సత్యసాయి భగవానుడు నిజానికి ముక్తి కంటే పరిణామం ప్రధానం, ట్రాన్స్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉండవలసిందే.
ఇది పరిణామసహమైనటువంటి ఒక జాతి జీవితంలో ముక్తి అంటే అక్కడికి కథ అయిపోయినట్లు, ట్రాన్స్ఫర్మేషన్ అంటే నెమ్మది నెమ్మదిగా కథ సాగి ఎప్పుడో ఒక రోజు ఆగవలసి ఉన్నది గనక ఎక్కడికక్కడ జీవుడు తనను తాను బేరీజు వేసుకుంటూ తన లోపల ఉన్నటువంటి అనేకానేకమైనటువంటి దౌర్బల్యాలని అధిగమిస్తూ దోషాలను పరిహరించుకుంటూ సమున్నతమైనటువంటి స్థాయికి ఒక నది ఎక్కడో పుట్టి ఎక్కడో ప్రవహించి తన దారంతా శుభ్రపరుస్తూ తాను శుభ్రపడుతూ ఎట్లాగైతే నిస్తంద్రమంద్రంగా సాగర సంగమం సునాయాసంగా చేస్తున్నదో జీవుడు కూడా ఈ అనంత కాల ప్రవాహంలో తాను ఎదుర్కొంటున్నటువంటి కష్టనిష్ఠూరాలు జయాపజయాలు జనన మరణాలు అన్నింటినీ కూడా దాటి ఏకోన్ముఖమైన పరమేశ్వర తత్వంలోకి ప్రవేశించాలని బోధించినటువంటి స్వామి మహా ఉపనిషన్మూర్తి. అందుకనే సత్యసాయి భగవాను మనం వేదమాతగా చెప్తాం. సామగానమంటే పాట అని, ఋగ్వేదమంటే మాట అని, యజుర్వేదమంటే ఆట అని, మాట పాట ఆటలుగా ఈ సాయి త్రయీ వేదత్రయిని, త్రయీ విద్య అంటేనే వేద విద్య, అటువంటి విద్యని సామాన్య మానవుడికి కూడా సరళంగా సుబోధకంగా అందించినటువంటి పరిపూర్ణమైనటువంటి ఆచార్య సత్తములు జగద్గురువైనటువంటి సత్యసాయి భగవానుడు. అయితే ప్రశాంతి నిలయంలో ఈ గురుస్వరూపంగా భగవంతుడు ఉండటం చాలా ఆనందకరమైనటువంటి విషయం. రామకృష్ణాది అవతారాలకు గురువులున్నారు, సత్యసాయి భగవానుడికి గురువు లేడు. ఎందుకంటే పరమాత్మే గురుస్థానంలో కూర్చొని ఈ జగత్తుని పరమాద్భుతంగా నడిపించిన సన్నివేశంలో మనం కూడా సమకాలీనులు, మనం కూడా భాగస్వామ్యులం. మనం కేవలం భక్తులుగానే కాక ఒక అధ్యాత్మ యాత్రలో మనల్ని మనం పునర్నిర్మాణం చేసుకునేటువంటి దిశగా వడివడిగా అడుగులు వేసినటువంటి ఒక అదృష్టాన్ని పొందిన వారంగా ప్రశాంతి నిలయం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఒక్కటే, శాంతిర్నితాంతమహిత పరమాశ్య శక్తి వైరాగ్యం అద్భుతతమం కరుణాతు సాంద్ర జ్ఞానం నిరన్నకుహనం మధురించ వృత్తం. శాంతము కరుణ వైరాగ్యము విభూతి ఆనందము మధురవర్తన నిర్మలమైనటువంటి ఒక తృప్తి అన్నీ ఒక్క చోట కలబోసుకుని ఉన్నట్లయితే అది 30 ముక్కోటి దేవతల నిక్కమైనటువంటి ఒక్క సాకార స్వరూపమే భగవాన్ సత్యసాయి. స్వామిని చూడగానే పరమ ప్రశాంతి కలుగుతుంది, వైరాగ్యం కలుగుతుంది, వైభోగం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, అన్నింటినీ మించి తృప్తి కలుగుతుంది. కర్మభక్తి జ్ఞానయోగాలు యోగీశ్వర కృష్ణుడు ఎట్లా ప్రతిపాదించాడో ఆ మూడింటినీ సమన్వయం చేసి త్రిపుటి చేసి ఒక్కటిగా చేసి సేవాయోగాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటిది సత్యసాయి భగవానుడే. సేవని మించినటువంటి నిర్మాణం లేదని అంటే మోక్షం లేదని, మోక్షము అంటే మోహక్షయమేనని, మోహక్షయము అంటే అహంకార మమకారాలు వదిలిపెట్టడమేనని అధ్యాత్మ యొక్క శిఖర స్థాయిని ఈ ప్రపంచానికి అందించినటువంటి మహామహిమాన్విత స్వరూపులు భగవాన్ సత్యసాయి. అలాగే ఎక్కడ అవతారం తాల్చి, ఎక్కడ అవని సంచారం చేసి, ఎక్కడ మహాపరినిర్వాణ స్ఫూర్తిని ఈ జగత్తు కంజించారో అది పుణ్యక్షేత్రము దివ్యక్షేత్రము కాక మరొకటి అవుతుందా? అలాగే చీమలు బారులు కట్టినట్టుగా సత్యసాయి భగవానుడి యొక్క దివ్యమైనటువంటి అనేకానేక అనుభూతులు అనుభవాలు పొందిన వారంతా తరతరాలుగా స్వామొక్క మాట అన్నారు, ఎవరి ఇంటనా చిత్రపటముండునో, ఎక్కడ భగవన్నామ సంకీర్తన జరుగునో, ఎవరు సేవాయోగంలో తమ జీవితాన్ని గడుపుతారో, ఎవరు భగవంతుని యందు అచంచల విశ్వాసంతో ఉంటారో వారి ఒక్క తరాన్ని మాత్రమే కాక రాబోయే వారి 21 తరాలను నేను కాచుకుంటాను చూసుకుంటాను అన్నదే సత్యసాయి భగవానుడి యొక్క అభయం ఈ ప్రపంచానికి. అది ప్రశాంతి నిలయం నుంచి మాత్రమే సాధ్యమని మన అనుభవాలు మనకున్నాయి, వాటిని మనం చెప్పుకోవాలి. ఇక మూడవ పార్శ్వమైనటువంటి సమాధి అనబడేటువంటి మాటకి అర్థం మేసనరీ వర్క్ కాదు, అది చలువరాయితో కట్టామా బంగారంతో నిర్మాణం చేశామా కాదు. సమాధి అంటే సమధి అంటే మన లోపల ఉన్నటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మనోబుద్ధి చిత్తి అహంకారాలు ఈ 7 కూడా సర్వ ఇంద్రియాలు అంటే 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు దానికి అధిష్టానమైనటువంటి మనస్సు ఏకాదశ రుద్రంగా మనలో ఉన్నప్పుడు వీటన్నింటినీ కూడా పరిమిత దేహంలో ఉన్నటువంటి పరమాత్మ సాయి అనంత అపరిమిత విశ్వవ్యాప్తమైనటువంటి ఒక చైతన్య స్ఫూర్తిగా సర్వ ప్రపంచానికి సమధి, దానినే
ఈక్వానిమిటీ, ఈక్విపాయిస్, ఈక్విలిబ్రియం అనబడేటువంటి మూడు మాటలతో గనక తరచి చూచుకున్నట్లయితే ఈవేళ సత్యసాయి భగవానుడి యొక్క ప్రశాంతి నిలయంలో నుంచి మనం పొందవలసినది ఏమిటి అని ఒక చిన్న ప్రశ్న వేసుకుంటే మనస్సు స్థిమితంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. ఏది రాని ఏది పోని మనం ఆత్మలలో ఇక్కడ సంచారం చేయాలి. ప్రపంచంలో అనేక కార్యకలాపాలలో మన మనస్సు నిమగ్నమై ఉన్నప్పటికీ ఏ రకమైనటువంటి కర్మ ఫలాన్ని అపేక్షించకుండా, కావాలని కోరుకోకుండా పద్మపత్రమివాంభస తామరాకు మీద నీటి బొట్టు వలె సంచారం చేయగలిగినటువంటి ఒక సాధక జీవులుగా, కర్మిష్ఠులుగా మనం గనక ఉండగలిగినట్లయితే పరమాత్మని ఎక్కడ దర్శనం చేయాలి? సత్యసాయి భగవాను అడిగారు, స్వామి మీరు ఎక్కడుంటారు అని అడిగితే, ఎచ్చటనున్నవాడు సాయి అని ఎన్ని విధంబుల వెదకి చూచినన్ పత్రిని లేను పర్తిని లేను, సర్వ హృదయంబుల నిండి ఉంటెనను సత్యము తల్పగా వచ్చెను సాయి అయి సత్యసాయి అయి. నాటి సాయి అంటే శిరిడీ సాయి, ఇప్పుడొచ్చిన ఈ సత్యసాయి అభిన్నమైనటువంటి అద్వైత అద్వితీయ రమణీయ మనోజ్ఞమైనటువంటి భూమికలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మతాల సారము అయినటువంటి ఆ దివ్య ప్రేమని ఒక్కొక్కరు గనక అందుకుంటూ వెళ్లగలిగినట్లయితే ఈ సర్వ ప్రపంచము ప్రశాంతినిలయంగా రూపుదిద్దుకుంటుంది అన్నదే సత్యసాయి భగవానుడి యొక్క దివ్య బోధ. అలాగే ఏ అవతారమూర్తి ప్రారంభించినట్లుగా స్థాపించినట్లుగా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ అనేటువంటి ఒక దివ్యమైనటువంటి సంస్థని ప్రారంభించి మానవుడిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని బయటకు తెచ్చేటువంటి అన్ని మార్గాలని, కానీ సనాతనమైన వైదికమైన ఆర్షమైన భారతీయమైనటువంటి ఒక దివ్య భావనకు లోబడి మాత్రమే స్వామి ప్రపంచానికి దిశానిర్దేశం చేశారు. కనుక ఈవేళ ప్రశాంతి నిలయంలో సమాధి దర్శనానికి వెళుతున్నామనే మాట స్వామి పరంగా వాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది దివ్య సన్నిధి. స్వామి రూపంగా ఉన్నా అరూపంగా ఉన్నా సగుణంగా ఉన్నా నిర్గుణంగా ఉన్నా ఒక తలపుగా, ఒక భావనగా, ఒక దివ్య స్మృతిగా మన అందరి యందు కూడా ఒక అంతర్జ్యోతి వలె ఉన్నారు. కనుక స్వామి దర్శనము అది అరూపమా స్వరూపమా ప్రధానం కాదు. అక్కడికి రావాలి, అక్కడ కూర్చోవాలి. సమధి అయినటువంటి స్థాయిలో సర్వేశ్వరుడైనటువంటి స్వామి అక్కడే అధిష్టాన పరదైవతమై ఈ సర్వశక్తిని నడిపించినట్లుగానే ఇకపై రాబోయేటువంటి కాలాలలో కూడా అలాగే నడిపిస్తారు. స్వామి వేసినటువంటి ఆ దివ్యమైనటువంటి మార్గంలో ఆ సమాధి అనబడేటువంటి ఆ పదాన్ని మనం మన మనస్సు నుంచి వైదొలగించి సమాధి స్థితిలోకి మనం గనక వెళ్లగలిగినట్లయితే ఆ కూర్చున్న కాసేపు, ఆ ఉన్న కాసేపు, ఆ ఊహించిన కాసేపు ఏమున్నదయ్యా? సర్వాత్మకుడైన సర్వేశ్వరుడైన జగద్రక్షకుడైన జగన్నాయకుడైన జగత్ కళ్యాణకారకమైనటువంటి ఒక శోభని వరదానం చేసినటువంటి పరమాత్మ ఇక్కడ కదా మనకు దివ్యమైనటువంటి దర్శనాన్ని ఇన్నేళ్లిచ్చారు, ఇన్నాళ్లు అనుభవించాము, ఇకపై మనం ఏం చెయ్యాలి అన్నప్పుడు ఆ ప్రాంగణంలో నుంచి స్వామి ఒకసారి అన్నారు, మానవ శరీరంలో నుంచి జడాత్మకమైనటువంటి వస్తువు నుంచి మానవుడు నిర్మించిన యంత్రం నుంచి వచ్చేవన్నీ వైబ్రేషన్స్, పరమాత్మ నుంచి వచ్చేవన్నీ ఎమనేషన్స్ అన్నారు. జీవుడి నుంచి వచ్చేవి వైబ్రేషన్స్, పరమాత్మ నుంచి వచ్చేవి ఎమనేషన్స్. మనం స్వామి వైబ్రేషన్స్ చాలా బాగున్నాయి అనకూడదు. పరమాత్మ యొక్క ఎమనేషన్ ని నిత్యజ్ఞానమగ్నమైనటువంటి ఒక స్థితిలో, నిర్మలమైనటువంటి ఒక భావనలో, పరస్పరము యూనిటీ ప్యూరిటీ డివినిటీగా వేటినైతే ఒక మంత్రంగా స్వామి మనందరికీ కూడా అందించారో వాటిని పదే పదే తలచుకుంటూ అనుకుంటూ ఆచరిస్తూ అనుభవిస్తూ మన నిత్య జీవితాన్ని ఆధ్యాత్మిక వైభవమైనటువంటి విలసితమైనటువంటి స్థాయిలో దానిని మనం సంచారం చేసుకోవాలి. లీలాశుకుడు శ్రీకృష్ణ కరుణామృతంలో శ్రీకృష్ణుడి గురించి ఒక మాట అంటాడు, జిహానం జిహానం సుజానేన మౌధ్యం దుహానం దుహానం సుధాం వేణునాదైహి లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై మహానంద సర్వస్వమే తన్నమస్తాత్. ఆ నందుడు అనబడేటువంటి వాడికి మహానందాన్ని ఇచ్చేవో శ్రీకృష్ణ పరమాత్మ, జిహానం జిహానం సుజానేన మౌధ్యం, నీలో ఆ లావణ్యము మార్ధవము లాలిత్యము నెమ్మదితనము ప్రశాంతత ప్రసన్నత శుభగశయ్య మరద, అంటే నీవు నిశ్చలుడవా, నీవు పరమాత్మవా, అట్లాగే నీ వేణుగానాన్ని
యమునాతటి విహారానికి వెళ్లినప్పుడల్లా కమాల వృక్ష ఛాయలలో కూర్చుని ఎన్నిసార్లు రసపానం చేశాను, వేణుగానం అనేటువంటి అమృతాన్ని ఎన్ని బిందువులు నేను తీసుకున్నానో, మళ్లీ మళ్లీ తాగాలని అనిపించేట్లుగా ఉంటుందేమయ్యా, మార్పేం లేదే. అలాగే అవని ఆకాశము కలిసినటువంటి నీ పూర్ణమైనటువంటి విరాణ్మూర్తి యొక్క స్వరూపాన్ని చూసినప్పుడల్లా పులకలు కలుగుతున్నదే, తలచుకున్నప్పుడల్లా ఆనందం కలుగుతున్నదే, అనుభవంలోకి వచ్చినప్పుడల్లా మనసు తడి అవుతున్నదే. ఈ దివ్యమైనటువంటి అనుభూతిని అన్ని వేళలా ఇచ్చేవో పరమాత్మ, ఒక్క నందుడికే కాదయ్యా సర్వ జగత్తుకి నీవు జగదానందకారకుడివి అన్న భావనతో మనం సత్యసాయి భగవానుని తల్లిగా, తండ్రిగా, గురువుగా, దైవంగా, సర్వంగా, అన్నీగా, అంతాగా అనుభవించవలసినటువంటి ఒకనొక స్థాయిలో మన అధ్యాత్మ కార్యక్రమాన్ని, మన సాధనని, మన శోధనని, ఆంతరంగికమైనటువంటి ఒక పరిశుద్ధత్వాన్ని, సిద్ధత్వాన్ని, శుద్ధత్వాన్ని అన్నింటినీ కూడా ఏకకాలంలో అనుభవించవలసినటువంటి ఒక మధురమైనటువంటి సన్నివేశంలో ఈ రోజున రేడియో సాయి ఏదైతే నిర్ణయించిందో అనాహతంగా, మామూలు ఇది కేవలము సత్యసాయి భగవానుడి యొక్క దివ్యానుగ్రహమే, సుప్రభాతాంచిత నవ ప్రభాత వేళ ప్రారంభమై చంద్రుడొచ్చి చుక్కలు మొలిచినటువంటి వేళ ప్రశాంతి నిలయమంతా కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహమైనటువంటి అమృతవృష్టి బయట కురుస్తూ ఉంటే ఎందరెందరో మహాత్ములంతా ఇక్కడికి వచ్చి మనందరినీ ఒకచోట కలిపి దివ్యమైనటువంటి స్వామి యొక్క అనుగ్రహ తరంగాలలో ఓలలాడించిన ఈ మధుర సన్నివేశంలో మనం కలవటమే స్వామి యొక్క దివ్యానుగ్రహం. దివ్యానుగ్రహానికి మించి మరొకటి లేదు గనక కావలసినది ఒక్కటే దృఢతరమైనటువంటి విశ్వాసం. మనం స్వామి మన నుంచి ఏమి ఆశించారు, ఏం చేస్తే ఈ మానవుడు ఆనంద స్వరూపుడవుతాడని మనకు బోధ చేశారో, ఏ రకంగా మనం ఇన్నాళ్లు కూడా జీవితాన్ని గడుపుతూ వచ్చామో, మనం మాత్రమే కాక మన సహోదరులకి మాత్రమే కాక మన రాబోయే తరాలకు కూడా సత్యసాయి భగవానుడి యొక్క దివ్య స్ఫూర్తిని అందించే దిశగా మన మనస్సు, మన తనువు, మన ధనము, మన సాధన, మన ప్రజ్ఞ, మన ఉపజ్ఞ, మన ప్రతిభ అన్నీ కూడా ఏకమై సత్యసాయి భగవానుడి దివ్యవాణి సర్వ ప్రపంచానికి అనుభవపూర్వకంగా అందించేటువంటి దిశగా మనం అడుగులు వేయాలి. ఆ వేయటానికి స్వామి యొక్క అనుగ్రహమే ఆధారం తప్ప మరొకటి కాదు. భగవంతుడి యొక్క భావన నుంచి దూరమైన జీవుడికి పరిణామము లేదు, ముక్తి లేదు, ఆనందము లేదు. మరి ఏం చేయాలి? భగవంతుణ్ణి గురించి, సత్యసాయి భగవాను గురించి ఎప్పుడూ అనుకుంటూ ఉండటం, ఏం చెప్పారో నెమరు వేసుకోవటం, ఏం చేస్తే ఆనందం కలుగుతుందో ఆ పనులు చేయటం, ప్రతిష్టాత్మకమైనటువంటి అనేక కార్యక్రమాలన్నింటినీ కూడా మళ్లీ మనం చక్కగా పునః ఆలోచించుకుని సమీక్షించుకుని స్వామి యొక్క దివ్యమైన అనుగ్రహ విశేషంతో సమచిత్తంతో సమాధి స్థితిలో మనం కూడా ఉండి ఆపరేట్ కావాలి. సమాధి అంటే నిశ్చలన ఛాయాచిత్రం కాదది, ఒక మహా చైతన్య విలసితమైనటువంటి ఘనీభవించినటువంటి గరిమ. ఆ ఘనీభవించినటువంటి గరిమే సత్యసాయి భగవానుడి యొక్క గరిమగా నేను భావన చేస్తూ ఇవాళ మళ్లీ మరొక్కసారి ప్రజ్ఞ ఉన్నవారు, పరమాత్మ గురించి నాలుగు మాటలు చెప్పగలిగిన వారు, పరమాత్మను గురించి సంకీర్తనం చేయగలిగిన వారు, భారతీయ తత్వశాస్త్రాన్ని సత్యసాయి భగవానుడి పరంగా అన్వయించి అనుభవించి అనుభూతి చెందినటువంటి వారందరూ రేడియో సాయికి వచ్చి తమ తమ అనుభవాలని, తమ ప్రజ్ఞని సత్యసాయి భగవానుడి యొక్క సేవలో వినియోగించి పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి ఈ జన్మని చరితార్థము, కృతార్థము, పూర్ణము, మళ్లీ పునరావృత్తి రహితమైనటువంటి ఒక దివ్య స్థితిలోకి నడిపించుకునేట్లుగా ఒక నిర్ణయం తీసుకోవలసిందిగా సప్రేమకమైనటువంటి సాదరపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతూ సకల కళాప్రియుడైనటువంటి, సామగానలోలుడైనటువంటి, వేదస్వరూపమైనటువంటి, నిఖిల దేవతల నిక్కమైనటువంటి సత్యసాయి భగవానుడి యొక్క ఆవరణలో వారి ప్రబోధాత్మకమైనటువంటి భావన ఆచరణ దిశగా మన జీవితాలు చల్లగా సాగుగాక అని స్వామిని ప్రార్థిస్తూ, ఏ స్వామి చల్లని చిరునవ్వు తల్లి దీవెనయ్యే తనరారునో, ఏ స్వామి మెల్లని గమనమ్మున ఆగామి సంచితములు నెమ్మనగునో, ఏ స్వామి దర్శన స్పర్శన సంభాషణములు
ప్రస్థానత్రయ స్వస్థానయాన వ్యాజమగును, ఏ స్వామి తీయని పిలుపుతో అంగాంగము పులకాంకుర ప్రకరమౌనో అట్టి నా స్వామి తలపు శివానందలహరి, అట్టి నా స్వామి రూపు సౌందర్య లహరి, అట్టి నా స్వామి పిలుపు అమదానందలహరి, అట్టి నా స్వామితో చెలిమి జన్మ జన్మాల కలిమి. సాయిరాం.

0: సాక్షాత్తు దివ్యావతారమూర్తి జగద్గురువు అయిన భగవాన్ బాబావారు నడయాడిన పరమ పావన ప్రశాంత ప్రదేశం ప్రశాంతినిలయ ప్రాశస్త్యం గురించి గంగాఝరి ప్రవాహంలా మనందరికీ తన ప్రసంగం ద్వారా అందించిన శ్రీ విఎస్ఆర్ మూర్తిగారికి మా హృదయపూర్వక అభినందనలు, మా హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు. ధన్యవాదాలు సార్. ప్రియమైన శ్రోతలారా, ఈనాటి ఆనందకరమైన రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వార్షికోత్సవ దినాన మీకు ఉదయం 6 గంటల నుండి ప్రసారం చేసిన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలు ఇంతటితో ముగిస్తూ, ఇటువంటివి మరెన్నో కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా స్వామిని ఆనందపరిచే విధంగా శ్రోతలందరికీ అందించే శక్తిని, యుక్తిని ప్రసారించమని మన బంగారు స్వామిని మనసారా ప్రార్థిస్తున్నాము.
1: రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల ప్రథమ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల సందర్భంగా విశాఖపట్నం, హైదరాబాద్, తిరుపతి రేడియో సాయి బృందాలు రూపొందించి ప్రసారం చేసిన ప్రత్యక్ష ప్రసారాలు శ్రోతలందరినీ అలరించాయని మేము ఆశిస్తున్నాము.
0: ప్రేమ నిస్వార్థ భావాలతో సేవ, సత్యసాయి సేవా సంస్థల కార్యనిర్వహణ అంశాలపై భగవాన్ బాబావారి దివ్యోపన్యాసాలు, విశిష్ట ప్రసంగాలలో అవతారవాణి ప్రొఫెసర్ కామరాజ్ అనిల్ కుమార్ గారు, ప్రశాంతినిలయ ప్రాశస్త్యం ప్రాముఖ్యత గురించి శ్రీ విఎస్ఆర్ మూర్తిగారు, శ్రీ సత్యసాయి కవితామృతం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రచించిన భక్తి గీతాలపై విశ్లేషణ శ్రీ ఎంఎస్ ప్రకాశరావు గారు, యువతకు స్వామి అందించిన ప్రేరణ శ్రీ పూర్ణచంద్రారావు, నవవిధ భక్తి మార్గాలు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్, సేవా కుసుమాలు హైదరాబాద్ మహిళా యువత చేపట్టిన సేవా కార్యక్రమాలు శ్రీమతి అనామిక, సాయి ఘన గరిమ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట అధ్యక్షులు శ్రీ ఎస్సి చలం గారితో ముఖాముఖి, అపూర్వ అనుభవాలతో అమరిన సుస్వర భక్తి గీతమాలిక సాయి సంకీర్తనారవళి, చర్చా కార్యక్రమాలలో సాయి సేవలో సమయపాలన శ్రీమతి శేషవల్లి గారు, శ్రీమతి గౌరీ గారి కృతజ్ఞతాంజలి, శ్రీమతి పద్మశ్రీ శ్రీమతి వసుధ గారులతో గృహలక్ష్మి శ్రీమతి కల్పన గారు, సాయి పథంలో స్త్రీ 5 డీస్ కుమారి అర్పిత బృందం, అనుభవాల సుమమాలిక శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థల పూర్వ విద్యార్థులు శ్రీ మాధవ్ గారి అనుభవాలు, శ్రీ ఎంఎల్ఎన్ స్వామిగారి అంతరంగం, శ్రీమతి రుక్మిణి అమ్మగారి సౌందర్యలహరి వివరణ, సంగీత కార్యక్రమాలలో మధుర భావ భక్తిరాగ సమాహారం శివం భజన బృందం, సాయి మధుర వాహిని బృందం వారి గీతాంజలి, కుమారి శివాని వీణావాద్యం స్వరార్చన, శ్రీమతి వైవి పద్మావతి గారి భక్తిగానామృతం, ప్రేమ ప్రభంజనం పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాల వికాస్ చిన్నారులు శ్రీ నాటకం, ఇంకా సాయి గాయత్రి పారాయణం వాద్య సంగీత కార్యక్రమాలు.
1: పేరు పేరున ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమ నిర్వహణకు ఎంతగానో తోడ్పడి తమ సహాయ సహకారములను అందించిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎస్జి చలం గారికి, రాష్ట్ర రేడియో సాయి కోఆర్డినేటర్ శ్రీ ద్వారం స్వామిగారికి, హైదరాబాద్ నుండి ఈ కార్యక్రమానికి ఎంతో కృషి చేసిన శ్రీ వేణుగోపాల్ గారికి మా కృతజ్ఞతలు. వారి సహాయ సహకారాలు ఈ కార్యక్రమాల నిర్వహణలో ఎంతగానో తోడ్పడ్డాయి. విఎస్ఆర్ మూర్తి గారి ప్రసంగం జరుగుతున్నప్పుడు జీమెయిల్ అంటే మన ఇమెయిల్లో కొంత ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. అందులో విశాఖపట్నం నుండి ఎంతో మంది భక్తులు తమ భావాలని, తమ అనుభవాలని రేడియో సాయి విన్న తర్వాత వారికి వారు అనుభవించిన ఆనందాన్ని పంచుకున్నారు. అవన్నీ ఇప్పుడు మేము మీకు అందించలేకపోతున్నాము, కానీ ఈ గురువారం ప్రత్యక్ష ప్రసారాల్లో వాటిలో ఆ అనుభవాలను కొన్నింటిని తప్పకుండా మీ ముందుంచుతాము. జరుగుతున్నది తెలుగు ప్రత్యక్ష ప్రసారాలైన ఈ కార్యక్రమంలో తాను పాల్గొనాలని ఎంతో ఉత్సాహంతో శ్రీ సత్యసాయి మీర్పూరి సంగీత కళాశాలలో హిందుస్థానీ వోకల్ను నేర్పిస్తున్న శ్రీ కౌస్తుబ్ పారే గారు ఒక చక్కటి హిందీ పాటను రూపొందించారు. వారికి మా కృతజ్ఞతలు. పాట హిందీలో ఉన్నా అందులో ఉన్న భావం మనందరినీ తప్పక ఆకట్టుకుంటుంది. ఈ తెలుగు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను హిందీ పాటతో ముగిస్తున్నాము. ఇది కూడా స్వామి అనుజ్ఞగా, స్వామి మనకు అందించిన కానుకగా తీసుకుంటూ ఇంతటితో ఈనాటి తెలుగు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలని ముగిస్తున్నాము.

ఇంతవరకు మీరు 2012 సంవత్సరం రేడియోసాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలకందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 7వ భాగం యొక్క పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 గురు పౌర్ణమి సందర్భంగా రేడియో సాయి బృందం మీకందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో ఒక అంశం తిరునామాలు ఇప్పుడు మీకు ప్రసారం చేస్తున్నాం. వినండి, ఆనందించండి. ఇప్పుడు తరువాతి కార్యక్రమం ఆదిలాబాద్ నుంచి వచ్చిన మధుర కవి బ్రదర్స్ మిత్త అయ్యాళ్వార్ శ్రీ ఎం రాములు, శ్రీ ఎం కిష్టయ్య, శ్రీ ఎం రామస్వామి మనకి వారి ఆధ్యాత్మిక తత్వంతో నిబిడీకృతమైన తిరునామాలు గానాన్ని అందిస్తారు. విందామా మరి.

0: ఆయనా.
1: ఇంతవరకు మీరు 2017 గురు పౌర్ణమి సందర్భంగా రేడియో సాయి బృందం మీకందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో ఒక అంశం తిరునామాలు ఇప్పటివరకు విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: భగవంతుడు దివి నుండి భూమికి మానవావతారంలో యత్నించి ప్రేమను పంచి ప్రేమను పెంచి సర్వ మానవాళిని సేవాపథంలో నడిపించి తమ దివ్య ప్రణాళికను పూర్తిగావించి తాము ధరించిన దేహాన్ని 24 ఏప్రిల్ 2011న తమ దివ్య సంకల్పంతో త్యజించారు. ఏప్రిల్ 24 2011 వరకు స్వామి మనతో ఉన్నారు, సంభాషించారు, సంచరించారు. ఏప్రిల్ 24 2011 నుండి స్వామి మనలో ఉన్నారు. అంతర్యామిగా నిత్య సత్యంగా నడయాడుతూ మన హృదయాలలో తమ స్థానాన్ని ప్రతిష్ఠించుకున్నారు. అటువంటి ఒక అవతారమూర్తిని స్మరిస్తూ ఏప్రిల్ 23 2012 నుండి ఏప్రిల్ 25 వరకు ప్రశాంతి నిలయంలో ఎంతో వైభవంగా శ్రీ సత్యసాయి ఆరాధనా మహోత్సవం జరిగింది. ఈ మహోత్సవానికి దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు ప్రశాంతి నిలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా కొందరు పెద్దలచే సందేశాత్మకమైన ప్రవచనాలు మరియు సభనెంతగానో అలరిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. 23 ఏప్రిల్ ఉదయం దివ్యత్వానుభూతి సాకారం నుండి నిరాకారం వరకు అనే అంశంపై సదస్సుతో సభ ప్రారంభమైంది. ముందుగా అమెరికా దేశస్థుడు ప్రముఖ మానసిక శాస్త్రవేత్త స్వామివారి చిరకాల భక్తులు అయిన శామ్యుయల్ శాండ్వైస్, తదుపరి యోగోదా సత్సంగ సంఘానికి చెందినటువంటి స్వామి సుద్ధానందగిరి సభను ఉద్దేశించి ప్రసంగించారు. శ్రీ శామ్యుయల్ శాండ్వైస్ తమ ప్రసంగంలో స్వామి చెప్పిన మాటలను తలుచుకుంటూ, ఈ జగత్తులో ఉన్నదంతా ఒక్కటే, భగవంతుడనేవాడు వేరెక్కడో లేడు, ప్రతి ఒక్కరిలోనూ ప్రేమస్వరూపుడై ప్రజ్వరిల్లుతున్నాడు అని చెప్పారు. స్వామి ఇప్పుడు ఆకారం లేని ఆ ప్రేమతత్వంలో అణువు అణువునా వ్యాపించి ఉన్నారన్నారు. స్వామిని సదా స్మరిస్తూ ధ్యానిస్తూ గనుక మనం మన కర్తవ్యాలను నిర్వహిస్తే ఆ పరిపూర్ణ ప్రేమతత్వాన్ని మనం తప్పక అనుభవించవచ్చునని వారు వివరించారు. ఆ ప్రేమతత్వాన్ని తాము ఎలా అనుభవించారో తమ జీవితంలోని 1-2 ఘట్టాల ద్వారా తెలియపరిచారు.
1: Dearest beloved Swami, who is omnipresent and always with us, who fills this hall with love and the entire universe with love, I pray that your love comes through these words so that we have your darshan. Swami has told us that even though we look different, he says, I say I, you say I, he says I, she says I, all seem different in physical appearance, but all are one in the experience of I. Yes, we are all one in the I of Sai. Omnipresence means that he's always with us, ever providing and protecting, and that we can be with him in his various forms or formless whenever we turn to him. I'm so happy that Swami allowed a concrete expression, a vision of him directing us in our yajna with him to bring peace to this world. Jai Sai Ram.
0: రెండవ వక్త స్వామి సుద్ధానందగిరి తమ ప్రసంగాన్ని ఒక చక్కని ప్రార్థనతో ప్రారంభించారు.
2: Let us close our eyes for a few moments and give our devotion to the Guru of all Gurus.

0: I also request all of you, please fold your hands, close your eyes, concentrate at the Kutastha, the Bhrumadhyaya. Visualize Bhagavan in various aspects to be present, and please repeat after me. O Father of all fathers, Mother of all mothers, the friend behind all friends, my beloved God, the Guru of all Gurus, saints of all religions, we humbly bow to you all. Hey Priya Bhagavan, bless me that I will lead my life with you in my heart, with a smile on my face, and let my hands work ungrudgingly for truth alone. Om Shanti, Shanti, Shanti. Jai Guru and Sai Ram to all of you, my dear brothers and sisters. Greetings to all of you from the sacred Yogoda Satsanga Ashrams.
1: Guru Yoka Gunaganalanu Kirtistu Vari Divya Krupakai Pradhincharu. Atalakutalamaina ee prapanchamlo Bhagavan Sri Satya Sai Baba Varu Pempondinchina Prematattvam Amoghamainadani, Vari Jeevitam Manavalikantatiki Spurtidayakamani Koniyadaru. తమ గురువు అయినటువంటి పరమహంస యోగానంద వారి దేహాన్ని చాలించినప్పుడు వారి శిష్యులు ఏ విధంగా ఆ క్లిష్ట సమయంలో వ్యవహరించారో వివరించారు. నిర్గుణుడు నిరాకారతత్వమైన భగవంతుడిని సాకార రూపంలో భక్తి ద్వారా ప్రేమ ద్వారా దర్శించవచ్చునని వారు తెలిపారు. ఆ భగవంతుడి పరబ్రహ్మతత్వాన్ని ఎన్నడూ మరువకూడదన్నారు. భగవంతుడిని మనమందరము మన హృదయంలో ప్రతిష్ఠించుకొని ముఖంపై చిరునవ్వును చిందిస్తూ ఎల్లప్పుడూ మానవ సేవలో నిమగ్నులై ఉండాలని తమ గురువు మాటలను గుర్తు చేసుకుంటూ ఒక చక్కని ప్రార్థనతో తమ ప్రసంగాన్ని విరమించారు.
0: ద వెరీ నోబుల్ చారిటబుల్ అండ్ సోషియల్ సర్వీసెస్ దట్ ఆర్ అన్ ఆన్ గోయింగ్ లెగసీ ఆఫ్ శ్రీ సత్య సాయిబాబా విల్ కంటిన్యూ టు టచ్ ద హార్ట్స్ ఆఫ్ మెనీ. సచ్ ఎ లైఫ్ ఇన్స్పైర్స్ అస్ ఆల్ టు లివ్ ఫర్ అదర్స్ and serve the divine in them through acts of seva in body, mind and spirit. To attune with the Guru, then what is necessary is three things we have to remember: from the heart, from the mind, and also with our hands. All the three, like we started with the prayer so beautifully given by Guruji: with God in your hearts, enshrine God in your hearts, with a smile on your face, always cheerful. Utsaga sat kam karna chahiye hamesha, spirit hona chahiye. Yesterday I was so happy to see when they were addressing you with so much of spirit, so much of enthusiasm among all the volunteers, among all the trustees and everyone. That's so beautiful. That is how the work will surely go on in that way. When you carry on in that way with spirit, with enthusiasm, there will be no dearth. So with God in your heart, with a smile on your face, let your hands work ungrudgingly for truth alone. That means you have to work hard. Parishram karna padega, seva karna padega. We cannot just keep quiet, just saying that God will do everything. We have to do our part. We have to serve. So if we do that, then I think our purpose will be served. I thank all of you for this opportunity that I could come down and join with you all and be with you in this. May I request you to again fold your hands. Let us close with a prarthana, with a prayer. Beloved God, may thy love shine forever on the sanctuary of my devotion, and may I be able to awaken thy love in all hearts. Om శాంతి శాంతి శాంతి.
1: విద్యార్థులచే భజన మరియు మంగళారతితో ఉదయం కార్యక్రమం సమాప్తమైంది.

0: 23 ఏప్రిల్ రమణాశ్రమముకు చెందినటువంటి శ్రీ వి జయరామన్ గారి ప్రసంగంతో సాయంకాలం సభ ప్రారంభమైంది. తదుపరి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు ఒక చక్కని సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రదర్శించారు. శ్రీ జయరామన్ గారు తమ ప్రసంగంలో మానవావతారంలో దివి నుండి భువికి ఏతంచినప్పుడు ఆ మానవ రూపాన్ని ఏనాడో ఒకనాడు త్యజించక తప్పదన్నారు. స్వామి తమకు ప్రసాదించిన ఇంటర్వ్యూలో ఒకమారు శ్రీ జయరామన్ గారు, "స్వామి, నాకు బలం ఇవ్వండి" అని ప్రార్థించారట. అప్పుడు స్వామి, "ఆత్మయే బలము" అని ఇచ్చిన సమాధానం తన గుండెల్లో ఈనాటికి హత్తుకుపోయిందని వారు పేర్కొన్నారు. రమణ మహర్షి చెప్పిన ఒక శ్లోకంతో వారు తమ ప్రసంగాన్ని విరమించారు.
1: Some chocolates were coming out, earrings were coming out. Somebody from Maruti, some senior person was there. And this was in the second interview. And I'm saying, "Swami Balam Vanam." And this is beyond thought process. I know that I would not have been satisfied had he produced something and given me. He directly, I said, "Swami Balam Vanam." He said, "Atmave Balam. ఆత్మవే బలం."

0: भगवत्वम्।
1: जय साई राम।
2: ఒరిస్సా రాష్ట్ర సాయి సంస్థలు స్వామి తమ మానవ దేహాన్ని విడిచి వెళ్లిన ప్రతి ఒక్కరి జీవితాల్లో వారు నింపుతున్న వెలుగును గురించి, వారు భక్తుల జీవితాలలో చూపిస్తున్న నమ్మసక్యం కానటువంటి మహిమల గురించి తమ సాంస్కృతిక కార్యక్రమం ద్వారా ప్రదర్శించారు. ఆ సాంస్కృతిక కార్యక్రమం చూసిన తర్వాత స్వామి మనల్ని విడిచి ఎక్కడికీ వెళ్లలేదు, వారు మనతోనే ఉంటూ మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారనే సత్యం ప్రస్ఫుటమవుతుంది.
3: If we dedicate our work to God and work for Him, our hearts will be purified. That changed all of us.
4: It is not my mantra, brother.
3: Then?
4: It is the mantra of our Bhagavan.
3: Oh.
4: He has said that to Arjuna before. Dedicate all your work to me. I will free you from all sins.
3: Sambhubhai, today I am feeling very happy. As if I have come home after a long time.
5: Jaggu bhai, this is your home now.
6: This orphanage is not his home. God is his home. And he has found God in his heart. His pilgrimage to himself is on way.
4: I have told you, Sudhir, you must purify your thoughts, your emotions, and your actions to find God.
3: Now, listen all. Our brother Sudhir has found his answer to Apnikar. So brothers, come, let us sing the song together.

మంగళారతితో 23 నాటి సాయంకాలం కార్యక్రమం సమాప్తమైంది. 24 ఏప్రిల్ భగవంతుడు తన మానవ దేహాన్ని చాలించడానికి నిర్ణయించుకున్న రోజు. ప్రశాంతి నిలయమంతా మరపురాని ఆ అనుభూతులతో, ఆ ప్రేమస్వరూపుడు కురిపించిన ప్రేమ వృష్టి యొక్క అనుభవాలతో, ఆలోచనలతో, భక్తి శ్రద్ధలతో నిండిపోయింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఉదయం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమై స్వామి విద్యార్థుల గురువందన అనే గీతార్చనతో కార్యక్రమం ముందుకు సాగింది. పాటల మధ్య విద్యార్థులు తమ తల్లి, తండ్రి, గురువు, దైవం, అన్ని అయిన స్వామి ప్రేమతత్వాన్ని గూర్చి కొనియాడుతూ అక్కడ ఆసీనులై ఉన్న వారందరినీ స్వామి చింతనలో మైమరపించారు.

0: ఆ తరువాత అఖిల భారత శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు మరియు శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ యొక్క ట్రస్టీ అయినటువంటి శ్రీ వి శ్రీనివాసన్ గారు ముఖ్య అతిథిని ఆహ్వానిస్తూ, భగవాన్ తమ దేహాన్ని చాలించినప్పటికీ వారు ప్రారంభించిన అన్ని పథకాలను సేవలను స్వామి దగ్గరుండి స్వయంగా నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా తమ భక్తులు మనసారా ప్రార్థిస్తే అక్కడ తప్పకుండా స్వామి ప్రత్యక్షమవుతారన్నారు. ఈ సందర్భంగా వారు కొన్ని ముఖ్య ప్రకటనలు చేశారు. వాటిలో మొట్టమొదటిది కర్ణాటక రాష్ట్రంలోని ముద్దనల్లిలో స్వామి ప్రారంభించిన శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థల క్యాంపస్ కు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇది శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థల 4వ క్యాంపస్. ఇంతేకాకుండా స్వామి అనంతపురం జిల్లా వాసుల దాహార్తిని తీర్చడానికి ప్రారంభించిన శ్రీ సత్యసాయి మంచినీటి పథకాన్ని మరో 118 గ్రామాలకు విస్తరిస్తున్నట్టుగా వారు పేర్కొన్నారు. మూడవది, స్వామి సందేశ వ్యాప్తికై అహర్నిశలు కృషి చేస్తున్న రేడియో సాయితోటి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కలిసి పనిచేస్తాయంటూ వారు వ్రాతపూర్వకంగా స్వామి పాదాల చింత సమర్పించారు.
1: That all the Sai institutions continue to function as they did during the physical presence of the avatar. The university, the hospitals, the central trust, the ashram, the Ishwarama Women's Welfare Trust, the Sai Seva organizations of India and overseas. The creed given by Bhagavan, love all, serve all, is the spirit that inspires and guides them. I am happy to announce that the University Grants Commission has conveyed its approval of the new campus of our university at Muddanahalli. This campus will officially begin to function from the ensuing academic year. I am also happy to inform the audience that with the inspiration of our beloved Bhagavan, the trustees of the Sri Satyasai Central Trust have resolved that the trust should expand the coverage of the Sri Satyasai Rural Drinking Water Supply Project in Anantapur district, set up by Bhagwan Baba, with the addition of a further 118 villages at a cost of over 80 crores of rupees. In this connection, the trustees had recently met the Honorable Chief Minister of Andhra Pradesh, who has assured all support to the project. The official government order from the government is expected very shortly, on receipt of which the work will immediately commence. The project will be completed in 2013. Baba, in his munificent water projects, has covered over 1,500 villages, helping more than 2.5 million people with pure drinking water. If today the city of Chennai has drinking water supply 24/7, it is only due to the grace of Bhagavan Sri Satyasai Baba. I am also happy to announce that a memorandum of understanding between the Radio Sai and the Sri Satyasai Seva Organization in India has been signed today. The purpose of this memorandum of understanding is to have a greater dissemination of Bhagavan's teachings and his messages. It is my privilege to place this signed memorandum at the lotus feet of our beloved Bhagavan.
0: Atarvata పద్మశ్రీ బిరుదాంకితులు డాక్టర్ జి వెంకట్రామన్ గారు తాము భగవాన్ బాబావారిపై వ్రాసిన మిరకల్ ఆఫ్ ప్యూర్ లవ్ అనే పుస్తకం గురించి మాట్లాడారు.
2: మోస్ట్ బిలవెడ్ భగవాన్, యాజ్ ఆల్వేస్ I would like to begin by offering my humble and respectful salutations at your divine lotus feet. Your Excellency, the Governor of Andhra Pradesh, distinguished guests, esteemed elders, dear brothers and sisters, and not forgetting you, my dear students, Sai Ram to all of you. Your Excellency, with your kind permission, I would now like to say something about the book that you have so graciously agreed to release after I finish speaking. In the Bhagavad Gita, the Blessed Lord says that everything is Brahman, including the various aspects of the offerings made to him. What it means in this case is that the book was written by Swami, edited by him, designed by him, and printed by him. And he it was who also published it.
0: వారు మాట్లాడిన తర్వాత గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తదుపరి గవర్నర్ ఉపన్యసిస్తూ, తాను ఒక గవర్నర్గా కాక ఒక భక్తుడిగా ప్రశాంతి నిలయానికి విచ్చేశానని పేర్కొన్నారు. స్వామి సూర్యుని వంటి వాడని, సూర్యునికి అస్తమయం అంటూ ఉండదు. కుల మత జాతి భేదాలు లేక అందరికీ సమానంగా వెచ్చదనాన్ని, వెలుగును అందిస్తాడు. అదేవిధంగా భగవాన్ సత్యసాయిబాబా వారు కూడా తమ ప్రేమను సర్వ మానవాళికి సమానంగా పంచిచ్చారని వారు పేర్కొన్నారు.
3: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆశీర్వాదం తీసుకొని ఓం శ్రీ సాయిరామ్. నా ముందు ఉన్నే ఈ సాయి భక్త సామ్రాజ్యం నా కన్నుకు తెలియలేకన సర్వలోకంలో ఉన్నే శ్రీ సాయి భక్త సామ్రాజ్యం మీ అందరకు నా వందనాలు. భగవాన్ ని నేను ఒక సూర్యుడు అని పిలిపిస్తాను. సూర్యుడికి సూర్యోస్తం లేదు, సూర్య ఉదయం లేదు, అది ఒక నిరంతరమైన ప్రకృతి. అట్లానే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా కూడా, ఆయనకి సూర్య ఉదయం లేదు, అస్తం లేదు, ఆయన ఒక నిరంతరమైన ఒక ప్రకృతి. సూర్యం అనేది ఒక సమయం ఒక చోట్ల ఉంటుంది, మనకందరం సంతోషం ఇస్తున్నది, ఇంకొక సమయం ఇంకో చోట్ల ఉంటుంది. అంతే సర్వలోకంలో సర్వ ప్రకృతిని అందరికీ సంతోషం ఇచ్చేది సూర్యుడు. అట్లాంటే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా కూడా ఈ లోకంలో ఉండే అన్ని మందులకు సంతోషించిన ఒక మహానుభావుడు ఆ శ్రీ సత్యసాయిబాబా. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం అని చెప్తారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబాతో సంబంధం పెట్టుకుని మన అందరికీ మన హృదయం నుంచి అన్ని శత్రు వినాశనం చేసేది ఒక శక్తి ఉన్నది ఆయనకి. ఆ మన దగ్గర ఉన్న శత్రు, మన మనసులో ఉన్న శత్రువులు ఎవరన్నా అనుకుంటే కామం, క్రోధం, మదం, లోభం, ఈ నాలుగును ఆయన తీయలేదు, మన మనసులోనే పెట్టున్నారు. కానీ ఎట్లా దీన్ని, హీ మేడ్ దిస్ పాజిటివ్, ద సేమ్ నెగటివ్ ఫీచర్స్ విచ్ వి కాల్డ్ శత్రునేమి, కామం, క్రోధం, మదం, లోభం, వాజ్ కన్వర్టెడ్ ఇన్ ద మోర్ పాజిటివ్ ఫీచర్ బై శ్రీ సత్యసాయిబాబా. దట్ ఈస్ కామం, వేర్ హీ సెడ్ యూ మస్ట్ హ్యావ్ ఎ ప్యాషన్ ఫర్ సర్వీస్. దట్ ఈస్ వాట్ హీ సెడ్, దట్ ఈస్ హౌ హీ ఇంటర్ప్రిటెడ్ హిస్ కామం, వాజ్ అ ప్యాషన్ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ ఆఫ్ సేవ. క్రోధం ఈస్ యాంగ్రీ విత్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్ or do this seva for the others, a selfless seva. Madam is something where you feel happy that you have, that God has given you this opportunity to serve mankind. And lobham is asking for more, asking God to bestow upon us his blessings for more and more such opportunities. That is how he interpreted this kamam, krodham, madam, lobham in all of us. Well, Sri Venkatraman was kind enough to prove his devotion to Sri Satya Sai Baba when he made the statement that the Bhagavan conceived this book, the Bhagavan guided this book, the Bhagavan wrote this book, the Bhagavan published this book. But I find fault with Mr. Venkatraman for only one thing, that I would like to say the Bhagavan released this book today in your midst.

0: వారి ప్రసంగం తర్వాత స్వామి దివ్యోపన్యాసంతో కార్యక్రమం ముందుకు సాగింది. అందులో స్వామి సర్వ మానవాళిని ప్రేమించాలని, అపకారికి కూడా ఉపకారం చేయాలని చెప్పారు. దీనికి స్వామి దుర్యోధనుడు, ధర్మరాజుల కథను వివరిస్తూ దుర్యోధనుడు కృష్ణుడినే నిందించాడు. అయినా కృష్ణుడు చలించలేదు, శాంతంగా ఉన్నాడు. అలాగే ఎన్ని నిందలు ఎవరు మోపినా మనము తిరిగి వారిపై నిందలు మోపితే వారికి మనకి మధ్య వ్యత్యాసమేమిటని ప్రశ్నించారు. మన జీవనానికి ఎంతగానో దోహదపడుతున్న భూమాతకు, గోమాతకు, వేదమాతకు పూజలు చేయడం ఎంతైనా అవసరం. ప్రాచీన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలని భక్తులకు ఉపదేశించారు.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మొట్టమొదట నీవెవరో నీవు తెలుసుకో.
2: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ నో హూ యు ఆర్.
1: హూ ఆమ్ ఐ? ఐ
2: పుట్ ఎ క్వశ్చన్, హూ ఆమ్ ఐ?
1: నేను అనేటువంటిది నీవు తెలుసుకోలేనప్పుడు నీ సమాజంలో, నీ గ్రామంలో ఎంతమంది నేను అనేటువంటి వారు లేరు.
2: Without knowing who am I, what is the fun of knowing everybody in the village?
1: Kalaga neeku neevu nen evaru ani telusukunte andaru nene aneetundi artham avutundi.
2: And once you know who am I first, you'll be knowing the rest.
1: Enniyo nenulu unnai ee prapanchamlo.
2: We find this I in everyone.
1: Inni nenu neevu telusukovatu neeku saadhyam avutunda?
2: Is it possible to know everyone?
1: Kaadu, kaadu.
2: No.
1: Ninnu neevu telusukuntiva anni nenu telusukunna vaaru avutaru.
2: And once I know who am I, I'll be knowing the rest.
1: కనుక నీవు అందరినీ తెలుసుకోవాలనుకుంటే నీవెవరో మొట్టమొదటి నీకు తెలుసుకో.
2: ఇఫ్ యూ వాంట్ టు నో ఎవ్రీవన్, ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
1: నేను ఆత్మ అనేటువంటిది నీవు తెలుసుకున్నప్పటి తర్వాత అందరూ ఆత్మస్వరూపులని సులభంగా మనకు అర్థమవుతుంది.
2: దెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ అండర్స్టాండ్ దట్ ఐ యామ్ ఆత్మ ద స్పిరిట్,
1: అయితే కొన్ని ప్రభుత్వ ఉద్యోగం లోపల, కొన్ని ప్రభుత్వం యొక్క అధికారం లోపల కొన్ని కొన్ని మంది ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వీరందరూ ఈ సమత్వాన్ని భావించుకోవటం చాలా కష్టమవుతుంది.
2: బేస్డ్ ఆన్ ప్రొఫెషన్ అండ్ వొకేషన్ it may not be possible to observe equality,
1: kaani
2: but
1: sadhyamainta varaku kudanu
2: next impossible
1: daani kudanu konchi varaku tappinchukoni
2: we have to also find a way out.
1: Daani kudanu chaminchi
2: we have to pardon them.
1: Vaaru sariyina margaliki teppadaniki poonukotam manavattam yokka divyattam.
2: The real divinity lies here in showing them that right direction.
1: Asalu aadhyatmikam ante emiti?
2: What is spirituality?
1: Aadhyatmikam anaga
2: spirituality means
1: tana endunnatundi pasutvanni himsinchi
2: first killing the animal quality,
1: tana yettunna manavatvanni divyatanga maarchukovatame, ide divyatmaya aadhyatmikam.
2: Transform the humanness, the human quality in you into the divine.
1: Prati manavuni endukunu pasutvam untundadi.
2: There is animality in every
1: man. Mottamodi ee pasutvanni manam చింపుకోవాలి.
2: ఫస్ట్ వీ హావ్ టు కిల్ ది బీస్టియల్ క్వాలిటీ.
1: ఆ పశుత్వాన్ని చంపి
2: ఇట్ హాస్ టు బి కిల్డ్.
1: మన మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి.
2: అండ్ వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ ది హ్యూమన్నెస్, హ్యూమన్ క్వాలిటీ ఇన్ ది డివైన్.
1: ఆధ్యాత్మికము,
2: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువాలిటీ.
1: ఆధ్యాత్మికము, ఆధ్యాత్మికమనగా
2: స్పిరిచువాలిటీ మ్యాన్,
1: ఆత్మను తెలుసుకోవటం కాదు.
2: నాట్ మియర్లీ నోయింగ్ సెల్ఫ్.
1: మన ఎందున్నటువంటి యొక్క ఈ పశుత్వాన్ని దూరం చేసి
2: we have to distance the animality,
1: దివ్యత్వంగా మనం మార్చుకోవటమే నిజమైన ఆధ్యాత్మికం.
2: And becoming one with the divine is true spirituality.
1: కనుక ఆధ్యాత్మికం అనేటువంటి దానికి కూడా అనేక అర్థాలు ఉంటున్నాయి.
2: స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక
1: ఆది ఆత్మ యొక్క సంబంధమే ఆధ్యాత్మికం.
2: అండ్ ఆధ్యాత్మ ఇస్ ఎ కనెక్షన్ దట్ ఇస్ రిలేటెడ్ టు ద బిగినింగ్ అండ్ ది ఎండ్.
1: అందరి యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వమే ఆధ్యాత్మికం.
2: ద ప్రిన్సిపల్ ఆఫ్ ది సెల్ఫ్ ప్రెసెంట్ ఎవ్రీవన్ ఇస్ ఆధ్యాత్మిక.
1: నీవు నేను ఒకటే అనేటువంటి ఏకత్వంగా భావించుకోవటమే ఆధ్యాత్మికం.
2: ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ దట్ ఐ అండ్ యూ ఆర్ వన్ ఇస్ స్పిరిచువాలిటీ.
1: ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనం ప్రవేశపెట్టాలి.
2: అండ్ యూ హావ్ టు గెట్ ఇంటు దిస్ ఫీల్డ్ ఆఫ్ వన్నెస్.
1: ఎవరేమనుకున్నప్పటికీ మనం దానికి ఏమాత్రం కూడా జంకకూడదు.
2: Think as they like, but don't be bothered of it.
1: Dharmaraju mahasabha lopala kurchunnadu.
2: He sat there in his court.
1: Duryodhanudu ishtamachinattuga cheptunnadu.
2: Duryodhana was speaking as he liked.
1: Kattagalaki krishnunni nindistu vachadu.
2: And he went on blaming even Krishna.
1: Agrataamulam nimudavadiki krishnudiki.
2: And Krishna has no authority deserved this.
1: Krishna agrataamulam teeskodaniki arhude kaadu.
2: He said Krishna is not eligible to receive.
1: Ani aneka rakamuluga dooshinchadu.
2: And he went on accusing him.
1: అప్పుడు
2: దెన్
1: ధర్మజుడు చాలా బాధపడ్డాడు.
2: ధర్మజ ఫెల్ట్ సో సాడ్.
1: నా ప్రభువును ఇంత గొప్ప సభ లోపల ఈ విధంగా తుచ్చంగా దూషిస్తున్నాడే.
2: మై లార్డ్ ఈస్ క్రిటిసైజ్ ఓపెన్లీ ఇన్ దిస్ పబ్లిక్ కోర్ట్, హీ ఫెల్ట్ సో సాడ్.
1: వీడికి దూషించే అధికారం ఎక్కడుంది?
2: వాట్ రైట్ హాస్ హీ?
1: ఈ కేవలము పర్సనల్ డిసప్పాయింట్ యొక్క రోగమే.
2: దట్స్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ హిస్ పర్సనల్ డిసప్పాయింట్మెంట్.
1: కనుకనే ఈ యొక్క పర్సనల్ డిసప్పాయింట్ వచ్చినటువంటి రోగానికి తగినటువంటి మంది ఇవ్వాలి.
2: Therefore he should be cured from the disease that has come up because of the personal disappointment.
1: ధర్మజుడు కృష్ణుని పాదాలు పట్టుకున్నాడు.
2: ధర్మజ కాట్ హోల్డ్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ కృష్ణ.
1: కృష్ణ
2: కృష్ణ
1: ఈ విధంగా దూషిస్తుంటే మీరు ఎంత చిరునవ్వు నవ్వుతున్నారు.
2: When he was just blaming you, you are smiling.
1: కానీ మీకు నవ్వు వస్తుందేమో కానీ నాకు చాలా దుఃఖంగా ఉంది అన్నారు.
2: You may smile, but I feel like crying.
1: పిచ్చివాడా ధర్మజ.
2: ఓ బ్యాడ్ క్యారెక్టర్.
1: దూషణ భూషణ తిరస్కార పురస్కారములన్నీ కూడాను దేహమునికే కానీ నాకు కాదు.
2: The praise and the blame belong to the body but not to the self.
1: ఈ దూషణ భూషణ తిరస్కారాలకు మనం ఎందుకు లొంగాలి?
2: యాక్సెప్టెన్స్ ఆఫ్ ద డినైల్ ఆఫ్ ద ప్రైజ్ ఆర్ బ్లేమ్.
1: మనమే మన దేహాన్ని దూషించుకుంటుంటాం.
2: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ టు క్రిటిసైజ్ అవర్ బాడీ.
1: నాకు అన్ని రోగములు చెందుతున్నాయే అని దేహాన్ని మనమే దూషిస్తున్నాం.
2: ఇన్ ఫ్యాక్ట్ వి ఫీల్ సో బ్యాడ్ ఆఫ్ అవర్ బాడీ ఫుల్ ఆఫ్ అఫ్లిక్షన్.
1: నీ దేహాన్ని నీవు దూషిస్తుంటున్నప్పుడు ఇతరులు నీ దేహాన్ని దూషించడం నీకు సహాయమే చేసిన వారు అవుతారు.
2: వెన్ యువర్ బాడీ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ టు యూ బీయింగ్ ఫుల్ ఆఫ్ అఫ్లిక్షన్,
1: నీకు అపరాధం చేసిన వారు
2: కాదు, బై క్రిటిసైజింగ్ యువర్ హెల్త్
1: నీకు తోడు నీడే నేను వాడాను.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హెల్ప్ యూ.
1: అప్పుడు ధర్మజుడు చాలా ఆనందాన్ని పొంది, స్వామి ఇలాంటి ప్రబోధనలు చేసేటువంటి వారు లేకపోవటం చేతనే లోకంలో అనేక మంది ఈ రకమైనటువంటి అజ్ఞానంలో మునిగిపోతున్నారు.
2: ధర్మజ సెడ్, దేర్ ఆర్ నన్ టు గివ్ దట్ బ్యూటిఫుల్ స్పిరిచువల్ టీచింగ్ టు ఎవ్రీబడీ, దేర్ ఫార్ ఆల్ ఆర్ ఇగ్నోరెంట్.
1: వాడు ఎలాంటి మార్పులు పెట్టాడు?
2: వాట్ కైండ్ ఆఫ్ స్ప్లైట్.
1: స్నానము చేయు, ఆ జవరాండ్ర చీరలు కాజేసినందుకు అప్పు చెయ్యకు.
2: Krishna, do you deserve these salutations in the first place because you have robbed the garments of those ladies?
1: Kolla bhoomanda tho thallalaadinnaadu harinchinanduka addamiduta.
2: Is it because that you have stolen the butter and the curd?
1: Dharmaja, chaaluniki katti petti nee panchangam inka.
2: You just stop whatever you do.
1: Pogana kona boku chaalinchu mui nor
2: anna. Don't praise Krishna anymore. Shut up, he said.
1: Shut up annadu.
2: Shut up, he said.
1: చాలా మంచి మాట చెప్పాడు అన్నాడు కృష్ణుడు.
2: కృష్ణ సెడ్, హీ సెడ్ వెరీ గుడ్ వర్డ్స్.
1: దుర్యోధనుడు అన్ని తెలిసినటువంటి వాడే.
2: అండ్ హీ నోస్ ఆల్.
1: అన్ని తెలిసి కూడా అజ్ఞానంలో మునుగుతున్నాడు.
2: దో హీ నోస్ ఆల్,
1: నీవు అన్ని తెలిసి నీవు కూడా అజ్ఞానంలో మునిగితే ప్రయోజనం ఏమిటి?
2: ఇఫ్ యూ ఫాలో హిమ్ యూ ఆల్సో టర్న్ ఇగ్నోరెంట్. వాట్ ఇస్ ది యూజ్?
1: నోరు మూయి అన్నాడు.
2: సో యూ షట్ అప్.
1: అదే మౌనానికి సరైనటువంటి అర్థం.
2: అండ్ దట్ ఈస్ ది ట్రూ మీనింగ్.
1: ఎక్కువ ఇతరుల పైన దూషించకూడదు.
2: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
1: మౌనం కలహం నాస్తి అన్నారు.
2: అండ్ ఇఫ్ యూ రిమైన్ సైలెంట్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్.
1: వాడు చేస్తే చేసినాడు.
2: లెట్ హిమ్ క్రిటిసైజ్ యూ.
1: నీవు వాడికి చేయవద్దు.
2: యూ డోంట్ డూ ఇట్.
1: ఎవరు నీకు అపకారం చేశారో,
2: ద వన్ హూ హాస్ హార్మ్డ్ యూ,
1: వారికి ఒక వందనం ఇచ్చేసే.
2: యూ జస్ట్ పే రెస్పెక్ట్.
1: వారికి తిరిగి నీవు ప్రతి అపకారం చేయవద్దు.
2: అండ్ డోంట్ రిటాలియేట్.
1: చేస్తే వాడు చేసింది నువ్వు చేశావు, నీవేమంత గొప్పవాడవుతావు?
2: ఇఫ్ యూ రియాక్ట్ అండ్ రిటాలియేట్ యూ ఆల్సో బి కమిటింగ్ ఎ సిన్.
1: వాడు చేసింది తప్పు అనుకుంటున్నావు.
2: యూ సే దట్ అదర్స్.
1: నీవు తిరిగి అదే అపకారం చేస్తే నీవు మే చేసింది మాత్రం రైట్ అవుతుందా?
2: అండ్ ఇఫ్ యూ కమిట్ ది సేమ్ థింగ్ యూ విల్ బి కమిటింగ్ అన్ అఫెన్స్.
1: చేయవద్దు.
2: డూ ఇట్.
1: వారు చేస్తే చేసుకుని.
2: లెట్ దెమ్ డూ ఇన్ దేర్ ఓన్ వే.
1: నీవెవరికి అపకారం చేయవద్దు.
2: డోంట్ హార్మ్ ఎనీబడీ.
1: అందరి క్షేమాన్ని నువ్వు కోరు.
2: Wish for the well-being.
1: అందుకోసమే దినము మనం చేస్తున్నాము. లోకస్ సమస్త సుఖినో భవంతు.
2: దాట్స్ అవర్ డైలీ ప్రేయర్. లోకస్ సమస్త సుఖినో భవంతు.
1: అందరూ సుఖంగా ఉండాలి.
2: ఆల్ షుడ్ బి హ్యాపీ.
1: సర్వులు సుఖంగా ఉండినప్పుడే నీ సుఖం కూడా ప్రాప్తిస్తుంది.
2: When all are happy, you can be happy.
1: కనుక మనం అందరి సుఖాన్ని కూడా కోరుతున్నాం.
2: వీ షుడ్ ప్రే ఫర్
1: అందరి క్షేమాన్ని మనం ఆశిస్తాము.
2: అండ్ వీ వాంట్ ఆల్ షుడ్ బి ఆల్ షుడ్ ప్రాస్పర్.
1: అందరి ఆరోగ్యాన్ని కూడా మనం ఆశిస్తాము.
2: వీ ప్రే ఫర్ ది హెల్త్ ఆఫ్ ఎవ్రీబడి.
1: ఎవరి అపకారము మనం కోరకూడదు.
2: అండ్ వీ షుడ్ నాట్ విష్ ఫర్ బ్యాడ్.
1: ఎవరు మనకు ద్వేషం లేదు.
2: హ్యాపెన్ టు ఎనీబడి.
1: ఈ లోకంలో ద్వేషులే లేరు.
2: దేర్ ఇస్ నో హేట్రెడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈరోజు ద్వేషులుగా నీవు భావిస్తున్నావు కానీ
2: యూ కన్సిడర్ ఇట్ సో.
1: అందరు నీ మిత్రులే.
2: ఆల్ ఆర్ యువర్ ఫ్రెండ్స్.
1: కనుక అందరినీ మిత్రులుగా భావించు.
2: కన్సిడర్ ఆల్ ఆస్ యువర్ ఫ్రెండ్.
1: అప్పుడే నీ యొక్క ఉదారమైనటువంటి యొక్క స్వభావము,
2: యువర్ బ్రాడ్ మైండెడ్నెస్,
1: విశాలమైనటువంటి యొక్క హృదయము,
2: అండ్ యువర్ గాడ్ బ్రాడ్
1: నీ పవిత్రమైనటువంటి యొక్క భావము,
2: సీక్రెట్ థాట్స్
1: ప్రపంచానికి అందించినటువంటి వాడవుతావు.
2: యూ విల్ బి షేరింగ్ విత్ ఎవ్రీబడి ఇన్ దిస్
1: వరల్డ్. దీనికోసమే భగవంతుడు నిన్ను పుట్టించాడు.
2: అండ్ ఫర్ దట్ పర్పస్ యూ ఆర్ గిఫ్టెడ్ విత్ లవ్.
1: భగవంతుడు ప్రతి మానవుని పుట్టించేది ఏదో ఒక అంతరార్థం కోసమని పుట్టించాడు.
2: యు ఆర్ గిఫ్టెడ్ విత్ లైఫ్ విత్ సమ్ పర్పస్ బిహైండ్.
1: తన ఇష్టం వచ్చింది ఆ పని చేసుకుని.
2: And then you do what you like.
1: తనకు అర్పితం చేయి.
2: అండ్ యూ ఆఫర్.
1: ఏ హృదయము నొసగితే ఈశ నాకు మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
2: ఓ గాడ్, ద హార్ట్ దట్ యు హావ్ గివెన్ మీ గిఫ్టెడ్ మీ ఎర్లియర్ ఈజ్ ఆఫర్డ్ టు యూ బ్యాక్.
1: పరగ వేరేమి తెత్తి నీ పాదార్చనకును.
2: వాట్ ఎల్స్ కెన్ ఐ ఆఫర్ అన్ టు యూ?
1: అంజనకింతు అందుకోవయ్య నీవు అన్నాడు.
2: ఓ గాడ్, ఐ జాయిన్ బౌత్ ఆఫ్ మై హ్యాండ్స్.
1: నీకిచ్చిన హృదయాన్ని నీకు అందిస్తున్నాను.
2: ఐ గివ్ యూ బ్యాక్ ద హార్ట్ దట్.
1: నా దగ్గర కొత్త వస్తువులు నాదేమీ లేవు.
2: ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ యూ.
1: నా దగ్గర నీవిచ్చినవే ఉన్నాయి.
2: ఐ గాట్ ఆల్
1: నీవిచ్చినవే నీకు అందిస్తున్నాను.
2: ఐ గివ్ యూ బ్యాక్ దట్ యూ గిఫ్టెడ్.
1: అది ఏ నీవిచ్చిన పెద్ద వస్తువు నాకు.
2: దట్ ఈస్ ద బిగ్ గిఫ్ట్ యూ హావ్.
1: అది ఏ ప్రేమ. ప్రేమ ప్రేమ ప్రేమ
2: దట్ ఈస్ లవ్ అండ్ లవ్ అలోన్
1: ఆ ప్రేమను నేను తిరిగి 10 మందికి పంచాలి
2: అండ్ దట్ లవ్ ఐ హావ్ టు షేర్
1: ఆ ప్రేమను పంచే కోసం నీ ప్రేమను పెంచుకోవాలి
2: అండ్ టు షేర్ దిస్ లవ్ ఇన్ మీ విత్ అదర్స్
1: ఏ మానవుని యందు ద్వేషము అసూయ క్రోధము ఈ మూడు కొడును మునిగి ఉంటాయో అలాంటి వారు చాలా 10 మంది కట్టుకున్న భార్య బిడ్డలు కూడా పరిగణించరు
2: ద మ్యాన్ విత్ హేట్రెడ్ జెలస్ అండ్ యాంగర్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు హిజ్ ఓన్ ఫ్యామిలీ ద వైఫ్ అండ్ చిల్డ్రన్
1: కనుక ఆ దుర్గుణాలు మొట్టమొదటి దూరం చేయాలి
2: సో వీ షుడ్ రిమూవ్ దోస్ బ్యాడ్ క్వాలిటీస్
1: మనం ప్రేమను పెంచుకుంటే ఈ దుర్గుణాలంతా సహజంగా దూరం అయిపోతాయి
2: అండ్ వన్స్ వీ ఫాస్టర్ లవ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ విల్ గో
1: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంగా వచ్చినటువంటి ఒక స్వరూపమే
2: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ఎసెన్షియల్లీ డివైన్
1: కానీ అనేక మంది లోపల కొన్ని దుర్గుణాలంతా కూడా కదిలిపోతుంటాయి
2: వీ ఫైండ్ సో మెనీ బ్యాడ్ క్వాలిటీస్ అమంగ్ మెనీ
1: పుట్టినప్పుడు పవిత్రమైన హృదయంగానే పుడతాడు
2: హీ వాస్ బోర్న్ సేక్రెడ్
1: పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెద్ద బాబు కోత అయినట్టుగా ఈ దుర్గుణాలంతా వచ్చి లోపల చేర్చుకుంటారు
2: విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్ ద వికెట్ క్వాలిటీస్ ఆల్సో గ్రో
1: ఈ యొక్క దుర్గుణాలను తమని తాము చేర్చుకున్నారే కానీ అవి పెరగలేదు
2: ద ప్రెసెన్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్
1: ఆ యొక్క దుర్గుణాలు నీకే దూరం చేస్తాయి
2: అండ్ దే విల్ టేక్ యూ పుట్ యూ టు డేంజర్
1: నీ మానవత్వాన్ని మసిగలుపుతాయి
2: యూ విల్ రూయిన్ యువర్ ఓన్ హ్యూమన్ క్వాలిటీ
1: కనుక నీవు హ్యూమన్ క్వాలిటీని పాడు చేసుకోవద్దు
2: డోంట్ స్పాయిల్ యువర్ హ్యూమన్ నేచర్
1: మానవత్వం ఎంత పవిత్రమైనటువంటిది
2: హ్యూమన్ లైఫ్ ఇస్
1: ఎంత దివ్యమైనటువంటిది ఎంత భవ్యమైనటువంటిది ఎంత సున్నితమైనటువంటిది అలాంటి మానవత్వాన్ని ఎందుకు నువ్వు పాడు చేసుకుంటున్నావు
2: సచ్ ఎ నోబుల్ హ్యూమన్ లైఫ్ యువర్ స్పాయిలింగ్ విత్
1: యువర్ స్వార్థం కోసమని స్వప్రయోజనం కోసమని పరులను దూషించి పరులను హింసించి పరులను నొప్పి పెట్టడం మంచిది కాదు
2: ఫర్ యువర్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు హార్మ్ అదర్స్ క్రిటిసైజ్ అదర్స్ put others to suffering
1: పరుల యొక్క మంచిని చూచి నీవు ఆనందించు
2: be happy when others are happy
1: పరుల యొక్క సుఖాన్ని చూచి నీవు ఆనందించు
2: be happy when others
1: అప్పుడే దేవుని ఆనందం నీకు లభిస్తుంది
2: then only you can find happiness in you
1: అప్పుడే మానవత్వం పెంచుకున్న వాడవుతావు
2: then you can develop this human nature
1: ప్రేమ స్వరూపులారా
2: embodiments of love
1: పూర్వమంతా కూడాను ఏ ఆరాధన చేస్తూ వచ్చారు
2: what sort of worship was there in the
1: కేవలం ప్రకృతిని ఆరాధన చేస్తూ వచ్చారు ప్రకృతి
2: దే వర్షిప్ ద నేచర్ ప్రకృతి
1: ప్రకృతిని ఆరాధన చేయటం తప్పు కాదే
2: ఇట్స్ నాట్ ఎ మిస్టేక్ టు వర్షిప్ నేచర్
1: తినే తిండిని
2: ద ఫుడ్ దట్ వీ పార్టేక్
1: త్రాగే నీరుని
2: అండ్ ది వాటర్ దట్
1: పండే పంటను
2: అండ్ ద హార్వెస్ట్ గ్రెయిన్
1: అనేక రకమైనటువంటి ఒక ఆహార విహారములంతా మనకు అందిస్తుంది అది ఈ భూదేవి
2: అండ్ ఇస్ ద నేచర్ దట్ సప్లైస్ ద ఫుడ్ రేమెంట్ అండ్ షెల్టర్
1: ఇంతే కాదు మానవునికి కావలసినటువంటి ఒక ధనధాన్యములు కూడా అందిస్తున్నాయి
2: ఆల్ ది ఎసెన్షియల్స్ లైక్ ది గ్రెయిన్ ఆల్సో సప్లైడ్ బై ఎర్త్
1: ఇంతే కాదు
2: నాట్ ఓన్లీ దిస్
1: నాణ్యములుగా ఉండేటువంటి బంగారు వెండిని కూడా పండిస్తుంటారు
2: అండ్ వీ ఆల్సో ఫైండ్ ప్రెషస్ మెటల్స్ లైక్ గోల్డ్
1: వజ్రాలు కూడా పండిస్తుంటారు
2: ఇవన్నీ
1: కూడా పండించి నీకు ఇచ్చేది ఆ భూమిని ఆరాధన చేయడంలో తప్పేమున్నది
2: వాట్ మిస్టేక్ ఇస్ దేర్ ఇఫ్ యూ వర్షిప్ మదర్ ఎర్త్ దట్ సప్లైస్ యూ ద
1: సర్వ ప్రాణములను కూడా రక్షించేటువంటి యొక్క పంచ ప్రాణములను మనం ఆరాధన చేయడంలో తప్పేమున్నది
2: వాట్ ఇస్ ది మిస్టేక్ ఇఫ్ యూ వర్షిప్ అడోర్ ద లైఫ్ ప్రిన్సిపల్స్
1: కనుకనే మనము ప్రాచీనం చేస్తున్నటువంటి యొక్క ఈ ఆరాధనలన్నీ కూడా పవిత్రమైనటువంటివి
2: ఆల్ మోడ్స్ ఆఫ్ వర్షిప్ బై ది ఏన్షియన్స్ ఆర్ సీక్రెట్
1: ఏదో ఒక తుచ్చమైనటువంటి దానికోసమని ఉత్తమమైనటువంటి దాన్ని నిర్మాణం చేసుకుని దానికంతా మనం ఆరాధన చేస్తున్నాము
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ మీన్ లో థింగ్స్ వీ ఫర్గెట్ దిస్ పాయింట్
1: వద్దు వద్దు
2: వీ షుడ్ నాట్
1: ప్రకృతి మన భూమాత
2: అండ్ ఇట్స్ మదర్ ఎర్త్
1: ఈ భూమాత గోమాత
2: అండ్ ఆల్సో ద కౌ ఇస్ రివ్యూర్డ్ యాస్ మదర్
1: వేదమాత
2: అండ్ స్క్రిప్చర్ ఇస్ మదర్
1: కన్నమాత
2: అండ్ ఫిజికల్ మదర్
1: ఈ నలుగురు మదర్లే మనకు నిజమైనటువంటి యొక్క ఆరాధన
2: దీస్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ మదర్ హావ్ గాట్ టు బి రివ్యూర్డ్
1: అట్టి మాతలను మనం రక్షించుకుంటూ వారి సంతృప్తి పరిచేటువంటి నిమిత్తమై మనం సరైన సాధనలు చేస్తూ రావాలి
2: వి హావ్ టు రెస్పెక్ట్ అండ్ వర్షిప్ ద మదర్ ద ఫిజికల్ మదర్ ద కౌ ద మదర్ ద స్క్రిప్చర్
1: అన్నిటికీ దైవారాధన చాలా ముఖ్యము
2: అండ్ వర్షిపింగ్ గాడ్
1: దైవారాధన అనేటువంటి సన్నగిల్లి పోవటం చేతనే
2: బికాజ్ దేర్ ఇస్ నో వర్షిప్ ఫర్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్
1: ప్రపంచంలో అనేక దుఃఖములంతా పెరుగుతూ వస్తున్నాయి
2: వి ఫైండ్ ద హోల్ వరల్డ్ ఇస్ ఇన్ కయాస్
1: ఎక్కడ చూసినా దుఃఖమే
2: వి ఫైండ్ మిజరీ
1: కారణం ఏమిటి
2: వై
1: ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు
2: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ గాన్
1: ఆత్మవిశ్వాసం పోయిన తర్వాత వాడి బ్రతికి ప్రయోజనం ఏంటి
2: వాట్ ఫర్ ఇస్ ద లైఫ్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్
1: దైవారాధనే దేశం రక్షణ చేసేది
2: వర్షిప్ ఆఫ్ ద గాడ్ It will protect this country.
1: దైవారాధన చేస్తుంటుంటే దేశం అంతా బాగుపడిపోతుంది
2: When once you think and worship God, the whole
1: ప్రజలందరూ ఆనందిస్తారు ప్రజలందరూ ఆనందిస్తారు
2: And all people will be happy.
1: సుఖశాంతులు పొందుతారు
2: You will have peace and prosperity.
1: లోటు ఉండదు
2: And there will be no dearth or shortage.
1: అన్ని విధాలా మనము శాంతిని పొందుతాము
2: You will be peaceful in every way.
1: కానీ శాంతి శాంతి శాంతి పలుకుతున్నాం శాంతి మాట.
2: వీ సే సింప్లీ రిపీట్ పీస్ పీస్ పీస్ త్రై.
1: ఏంటి శాంతి?
2: వాట్ ఇస్ పీస్?
1: ఎందుకోసం బలుపుతున్నావు?
2: వాట్ ఫార్?
1: ఆది భౌతికము,
2: ఫిజికల్,
1: ఆది దైవికము, ఆధ్యాత్మికము,
2: స్పిరిచువల్.
1: ఈ మూడింటి ఎందు మనకు శాంతి కావాలి.
2: వీ షుడ్ హ్యావ్ పీస్ ఇన్ దీస్ త్రీ రెల్మ్.
1: దేహరీతిగా మనకు శాంతి కావాలి.
2: ఫిజికలీ వీ షుడ్ బి పీస్ఫుల్.
1: మనస్సురీతిగా శాంతి కావాలి.
2: మెంటలీ వీ షుడ్ పీస్ఫుల్.
1: ఆత్మరీతిగా శాంతి కావాలి.
2: అండ్ స్పిరిచువల్లీ వీ
1: షుడ్. ఈ మూడింటి యొక్క శాంతి ఉంటేనే మనము సరైనటువంటి మానవులుగా ఉంటాం.
2: వెన్ దిస్ వెన్ దేర్ ఇస్ పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్ యూ విల్ బి పీస్ఫుల్.
1: పీస్ పీస్ పీస్ పీస్ ప్రపంచంలో వెతుకుతావా?
2: Do you find peace in the outer world?
1: There is
2: no peace in the outer world.
1: ప్రపంచమంతా పీస్ పీస్ అయిపోతున్నాయి.
2: You find only peace as peace peace outside.
1: కనుకనే ఈ పీస్ నీలోనే ఉంది.
2: The true peace is within you.
1: కనుక నీ యందు ఉన్నటువంటి ఒక శాంతిని నీవు పోషించుకో.
2: Keep up, maintain the inner peace.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: ఈనాడు రాత్రి అంతా కూడాను
2: throughout night
1: చక్కగా నామస్మరణ చేసి
2: chant glory of God.
1: ఈ పవిత్రమైనటువంటి ఒక శక్తిని ప్రపంచానికంతా కూడా ప్రసరింప చేయాలి.
2: ద సీక్రెట్ ఎనర్జీ దట్ యు ఆర్ గోయింగ్ టు హావ్, అదే
1: ఈశ్వరత్వానికి సరైనటువంటి గుర్తు.
2: దట్ ఈస్ ద ట్రూ సైన్ ఆఫ్ ది డివినిటీ.
1: ఈశ్వరుడు అనగా ఏమిటి?
2: హూ ఇస్ ఈశ్వర?
1: గాలి వలె సంచరించేటువంటి వాడు ఈశ్వరుడు.
2: ఈశ్వర ద డివైన్ మూవ్స్ అబౌట్ ఫ్రీలీ లైక్ ఎయిర్.
1: గాలి ఏ విధంగా సర్వత్రా సంచరిస్తుందో,
2: జస్ట్ యాజ్ ఎయిర్ ఇస్ ఆల్ ఫర్ వెయిల్,
1: ఈశ్వరుడు ఆ విధంగా సంచరించేటువంటి
2: వాడు. ఆల్సో గాడ్ ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
1: కనుకని మీ యొక్క ప్రేమను, మీ యొక్క నామస్మరణను ఈ ప్రపంచానికంతా కూడా చక్కగా ప్రచారం చేస్తూ రావాలి.
2: దేర్ఫోర్ యూ షుడ్ పబ్లిసైజ్ ప్రాపగేట్ ప్రాక్టీస్ ద గాడ్స్ నేమ్ అండ్ షేర్ విత్ ఎవ్రీబడి.
1: భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి న.

ఆనాటి ఉదయం కార్యక్రమం ప్రసాద వితరణ మరియు మంగళారతితో సమాప్తమైంది. 24 ఏప్రిల్ ఉదయం 10:15 శ్రీ సత్యసాయి హిల్వ్యూ స్టేడియంలో నారాయణ సేవను నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది మంది భక్తులు ప్రసాదం స్వీకరించారు. 24 ఏప్రిల్ సాయంకాలం భగవంతుడు గానలోలుడు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు కేవలం గానలోలుడే కాదు, అమోఘమైన సంగీతకారులు కూడా. వారు తమ మృదు మధురమైన గళంతో ఎన్నో కీర్తనలను భజనలను పాడి భక్తులను భక్తి ప్రేమ సేవా మార్గాలలో నడిపించారు. ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మొదలుకొని ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు వారి పాదాల చెంత తమ కళను సమర్పించుకునే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వారికి సంగీతంపై ఉన్న అపారమైన వాత్సల్యానికి ప్రేమకు చిహ్నంగా ప్రశాంతి నిలయంలోని ఏ పండుగైనా ఉత్సవమైనా సంగీతం లేనిదే సంపూర్ణం కాదు. శ్రీ సత్యసాయి ఆరాధనా మహోత్సవంలో భాగంగా 24వ తేదీ సాయంకాలం ప్రముఖ గాయని శ్రీమతి బాంబే జయశ్రీ గారు తమ కర్ణాటక సంగీత గాత్ర కచేరీతో, ఆ తరువాత ప్రముఖ సరోద్ వాద్యకులు ఉస్తాద్ అమ్జద్ అలీఖాన్ గారి కుమారుడైనటువంటి అయాన్ అలీఖాన్ గారు తమ సరోద్ కచేరీతో సాయి కుళ్వన్ సభామండపంలో ఆసీనులైన భక్తులందరినీ భక్తి సంగీత సాగరంలో తేలియాడించారు.

0: ఆ పాటలో వారు, అంతర్యామి అయిన ఓ భగవంతుడా, కన్నులకు కానరాకున్నావే, ఎక్కడకు వెళ్లిపోయావు అని ప్రశ్నించాడు. అప్పుడు కృష్ణుడు ఏ సమాధానము ఇవ్వలేదు. అయితే 1984 భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు భగవద్గీతపై ఉపన్యాసములు అందిస్తూ,
1: We however have an answer, and believe it or not, that was given to us by Swami himself a long time ago. In September 1984, Bhagavan gave 34 discourses on the Bhagavad Gita in the Bhajan Hall over there, directed specially at students. This is an extraordinary series, the like of which does not exist and cannot exist for obvious reasons. In one of those discourses, Swami said, and this is a paraphrase, right now you are all in this hall. Swami also is here speaking to you. Later, when you go back to your respective places, there will be no bhajan hall and no Swami.
2: నిరాకారము శాశ్వతం. దీనికి ఒక చిన్న ఉదాహరణ, మీరు ఈ ప్రశాంతి నిలయ మందిరం లోపల 1,000 కూర్చున్నారు. ఇది 1 లేక 1.5 కాల నియమం. వీరితో పాటు ఈ ప్రశాంతి నిలయమునందు నేను కూడా ఉంటున్నాను. అందరూ ఈ హాల్కు లోపల భాగంలో కూర్చున్నారు. ఈ కాల పరిమితితో కూడినటువంటిది, ఈ కర్మ నిమిత్తంతో కూడినటువంటిది. అయితే ఈ భావాన్ని మీ మీ గ్రామాలకు మీరు వెళ్లిన తర్వాత ఒక్కతోటి మీరు చిత్తాకాశమని స్మరించినారంటే ఈ ప్రశాంతి నిలయము, ఇన్ని వేల వ్యక్తులు, స్వామి మీ హృదయంలో నిలిచిపోయారు. కేవలము ఇది భాష్యమైన దృష్టిలో జాగ్రత్త అవస్థలో చూచినప్పుడు మీరందరూ కూడా ప్రశాంతి నిలయము హాల్లో జీవిస్తున్నారు, నివసిస్తున్నారు. కానీ మీరు మీ మీ గ్రామములకు వెళ్లి మీరు చింతించినప్పుడు మీలో ఈ ప్రశాంతి నియము నివసిస్తూ ఉంటుంటారు. ఈ ప్రశాంతి నియములో ఉండేటువంటి మీరు 1 అయినప్పటికీ ఈ ప్రశాంతి నియము మీలో నిలుచుకోవటము శాశ్వతంగా జీవితమంతా నిలిచిపోయింది. మీరు ఎప్పుడు చింతించినా కూడా ఈ యొక్క దృశ్యం మీలో శాశ్వతంగా చేరిపోయింది.
0: ఇంకొక సన్నివేశంలో డాక్టర్ వెంకట్రామన్ గారు బృందావనంలో స్వామితో కారులో ప్రయాణిస్తున్నప్పుడు, స్వామి, ఈ లోకంలో ఇంత అధర్మం ఎందుకున్నది అని వారు ప్రశ్నించారట. అప్పుడు స్వామి, నేను సాయి రమేష్ హాలుకు దర్శనానికి వచ్చే ముందర హాలులో పరిస్థితి ఎలా ఉంటుంది అని అడిగారు. అప్పుడు ఆయన, అంతా నిశ్శబ్దంగా స్వామికే వేచి ఉంటారు స్వామి అన్నారు. మరి అంతమందిలో ఒక చిన్న పిల్లవాడు ఏడిస్తే అన్నారు. అప్పుడు అందరూ అటువైపే దృష్టి సారిస్తారు స్వామి అన్నారు. అప్పుడు స్వామి అన్నారు, లోకంలో ఈ మీడియా వారంతా కూడా అటువంటి చిన్న సంఘటనలపై దృష్టి సారించి జరుగుతున్న ఎన్నో మంచి పనులను గుర్తించడం లేదు, ధర్మాన్ని పోషించడం లేదు. మనమందరం కూడా స్వామి గురించి బయట వెతకకుండా లోపల అన్వేషించాలి అన్నారు. మనలో ప్రేమను పెంపొందించుకోవాలి అని వారు సూచించారు.
1: While on a visit to Mumbai, back then it used to be called Bombay, Swami addressed a group of scholars and intellectuals at the Bharatiya Vidya Bhavan. After he finished, Munshi was the Kulapati at that time. After he finished, Swami was asked many questions, and one of them was, Baba, do you think India should go nuclear? Now at that time, India had not yet gone nuclear, and the nuclear issue used to receive much attention in the press and from intellectuals. Now Swami's reply to that question was breathtaking and also profound. Please pay careful attention. Swami said, and I am giving here a paraphrase. He said, among the Pandavas, Arjuna was intelligent, valorous, and highly skilled in archery. His brother Bhima was a mighty, ferocious warrior, unmatched in the use of the club as a weapon. Compared to these two, the eldest among the Pandavas, namely Dharmaputra, was physically somewhat smaller in stature, and not so proficient in the martial arts. Yet, Arjuna and Bhima always bowed to Yudhishthira. Why? Because Yudhishthira was the very embodiment of Dharma. That is the kind of respect Dharma always commands. In the Committee of Nations, America is like Arjuna, while Russia is like Bhima. India should be like Dharmaputra and give a lead to all countries. India should acquire a high and exalted moral stature by steadfast adherence to Dharma. If India does that, this is the real point. Swami said, if India does that, the world will bow to Dharma even if it does not have nuclear weapons. In fact, moral leadership is India's destiny. Dear sisters and brothers, time and again Swami has declared that India is the engine that has to pull the train made up of all the other countries. If India is the engine, then Dharma is the fuel for this engine. And if I may say so, all of us in various ways, individually and collectively, especially via the various institutions of the Sai Samsthan, we might be connected with, all of us must serve as carriers of the fuel. In that sense, when one curtain comes down, another goes up, signaling a new scene that will see all of us marching towards our tryst with the destiny that Swami has carved out specially for us. The task ahead is not easy, but let us not forget that the huge chariot of Lord Jagannath in Puri, or Juggernaut as the Brits call it, can and does move when pulled by devotees. Inspired by that example and thanking our dear Lord Sai for this great blessing, let us pick up the torch of the Prema and march forward crying loudly, Jai Sai Ram. Thank you.

0: ఆనాటి సమారోహణోత్సవం వెస్ట్ బెంగాల్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు చెందిన యువతి యువకులు ప్రత్యేకంగా ఈ సందర్భానికే కూర్చిన భక్తి గీతాలాపంతో ముగిసింది.
1: ద యూత్ అండ్ డెవటీస్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ ఆఫర్ దేర్ మోస్ట్ రెవరెన్షియల్ ప్రణామ్స్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ అవర్ బిలవెడ్ మాస్టర్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. డిస్టింగ్విష్డ్ గెస్ట్స్, రెస్పెక్టెడ్ ఎల్డర్స్, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వి ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హంబల్ అండ్ గ్రాటిఫైడ్ టు హ్యావ్ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ ప్రెజెంటింగ్ అ బుకే ఆఫ్ 9 సాంగ్స్ ఎంటైటల్డ్ ప్రేమ్ ఆరాధనా.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వర తరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.